ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 ఆషాఢ మాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 12వ తేదీ ఆదివారం. 100.2 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై ఈ ఎలటి ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి సమయం 5:55 దాటి

ఇప్పటిదాకా మీరు క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఇయలటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. మళ్ళా రేపు ఉదయం 6:10 ప్రసారమయ్యే ప్రార్థనా కార్యక్రమంలో శివ అష్టకాలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ఇయ్యాలటి కార్యక్రమాలు. ఇప్పటి సందైతే రాత్రి 11:00 ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ప్రసంగాలు, పరిచయాలు, ముచ్చట్లు, కథ, కదంబం, సినీ, జానపద సంగీతం, ఇట్లా తీరొక్క కార్యక్రమాలతోనే ఇయ్యాల మిమ్మల్ని అలరించబోతున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ముందుగల్లా ఈ పొద్దుటి పూట కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ పొద్దుగల్లా అంటే ఇంకొంచెం సేపట్ల ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో ఏడుంపావుకి ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణరెడ్డితో ముచ్చట 7వ భాగం ప్రసారమవుతుంది. అదైనాక మన వంటలు మన సంస్కృతి హోటల్ రంగంలో అనుభవం కలిగి ఉన్న సత్యకుమార్తో ముచ్చట ఇంటరు ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. ఇక 8:30 పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే ఈ కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 12వ భాగంలో సంగీత సామ్రాజ్ఞి కిషోరి ఆమోన్కర్ గురించి విశేషాలు 2వ భాగం ప్రసారమవుతాయి. ఇక 8:45 సింగిడి సినీ గీతల హరివిల్లు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక పొజ్జమట్ల 5:30 సంబురం చిన్నపిల్లల కార్యక్రమంలో కొమ్మచాటు కోయిల ఆదిలాబాద్కు చెందిన చిన్నారి ఉత్కర్షతో ముచ్చట, అదైనాక నిర్మల్కు చెందిన షాన్వికతో ముచ్చట, ఇంకా పిల్లల పాటలు ప్రసారమవుతాయి. 6:20 పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమంలో తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడిపోతన్న బృందం పాడిన నవుళ్ల రామకృష్ణయ్య రాసిన భజనలు 2వ భాగం, ఉట్నూరుకు చెందిన టేకుల మంత్రి గంగారాం పాడిన జానపద పాటలు 2వ భాగం ప్రసారమవుతాయి. ఇక రాత్రి 7:00 ఇల్లు యోసం యోసం ధరల కార్యక్రమంలో వానాకాలం వరి సాగులో తలెత్తే చీడపీడల సమగ్ర యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఏ నాగరాజుతో ముచ్చట, అదైనాక పాల నాణ్యత నిర్ధారణ గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట ప్రసారమవుతుంది. రాత్రి 9:30 కథనం ఉత్తమ కథా సాహిత్యాన్ని వినిపించే ఈ కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి నేను మామ దున్నపోతు కథ ప్రసారమవుతుంది. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఇక ఎనుండ్రి కార్యక్రమంలో రాత్రి 9:45 ఎనికటి కాలం ముచ్చట్లు ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన భాగీరథ పంచుకునే అనుభవాలను వింటారు. ఇక ఈనుండిలా రాత్రి 10:00 రేడియో మాణిక్యాలు అపురూపమైన పాత రేడియో కార్యక్రమాలను వినిపించే ఈ కార్యక్రమంలో ఆమ్రపాలి చారిత్రక నాటకం 3వ భాగం ప్రసారమవుతుంది. ఇవే కాకుండా వినోదాన్ని పంచే సరదా సినీ గీతల కార్యక్రమాలు చూపెంటారు. పొద్దుగల్లా 8:45 సింగిడి, పొద్దుమట్ల 5:00 మాట చెప్పుండ్రి పాట ఈనుండ్రి, రాత్రి 7:45 దిల్ పసంద్ హిందీ సినీ గీతల కార్యక్రమం, 8:00 హుషారు. ఇవే కాకుండా రాత్రి 10:30 మధురిమలో హాయ్ అయిన పాటలు వింటారు. ఇవి ఇయలటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:45 కావస్తున్నది. మరికొంచెంసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, అట్లనే 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ప్రమాదానికి గురైన బోటులో మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు ప్రయాణిస్తున్నట్లు తెలిపింది. మృతుల్లో తమిళనాడుకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్కు చెందిన 3, కేరళకు చెందిన 2 ఉన్నట్లు తెలిపారు. మిగిలిన ప్రయాణికులను వియత్నాం రక్షణ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పర్యాటకుల్లో కడపకు చెందిన నల్లపేట రవితేజ, ముడియం శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన గెల్లి జయలక్ష్మి మృతి చెందారని తెలిపారు. మచిలీపట్నంకు చెందిన గెల్లి కిషోర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వియత్నాంలోని ఫూ క్వాక్ సమీపంలో భారత పౌరులు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వియత్నాంలో పర్యాటక బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 3 ప్రాణాలు కోల్పోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన బాధితులకు అందుతున్న సాయం, పర్యాటకుల ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన వారిని రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భవిష్యత్తులో పిల్లలే సంపద అనే భావనను కార్యరూపంలోకి తీసుకొస్తామని తెలిపారు. దేశంలో, రాష్టంలో మొత్తం సంతానోత్పత్తి రేటు పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో జనాభా లేకపోతే అనేక సమస్యలు వస్తాయని ఆయన పేర్కొంటూ,
1: జనాభా లేకపోతే మనం చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండేది, ఇప్పుడు అన్ని కూడా కుటుంబాలన్నీ మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. 40 దేశాల్లో జనాభా తగ్గుతా ఉంది. ఈ రోజు మన దేశంలో జనాభా ఈ మాత్రం ఉందంటే బీహార్, యూపీ ఈ 2 కాపాడుతున్నాయి. దక్షిణ భారతదేశం మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఈ రోజు మనలో కూడా ఒక చైతన్యం రావాలి. చరిత్ర తిరగా రాసే రోజు పిల్లలే సంపద, ఇదే ఈ ప్రభుత్వం యొక్క విధానం అని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా.
0: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లతో కలిసి ఆయన నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
2: మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, తక్షణమే లోపాలను సరిదిద్దండి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి రమణారెడ్డి గారు లేఖ రాయడం జరిగింది. పునరుద్దరణ డిజైన్లు, రిపేర్లు, ఇతర పనులన్నీ ఎన్డీఏసీ లేదా సిడబ్ల్యూసీ ఆమోదంతో చేపట్టాలని ఎన్డీఏసీ సిఫార్సు చేసింది.

0: ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టు పునరుద్ధరించడానికి అహర్నిశలు మేము ప్రయత్నం
1: చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి ఏలూరు జిల్లాల్లో రేపు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం ప్రాజెక్టుకు పాత గేట్ల స్థానంలో 152.95 కోట్ల రూపాయల వ్యయంతో 117 కొత్త గేట్లు ఏర్పాటు పనులను ప్రారంభిస్తారు. అనంతరం పిచ్చుకలంక గ్రామంలో రైతులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి పోలవరం చేరుకుని ప్రాజెక్టును సందర్శిస్తారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు టూరిజం హబ్ డిజైన్లను పరిశీలించి తుది ఆమోదం తెలపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె మైసూరులోని అపోలో ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఎస్ జానకి 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత రంగానికి విశిష్ట సేవలందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో 48,000కు పైగా పాటలు ఆలపించి విశేష గుర్తింపు పొందారు. ఎస్ జానకి మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పలువురు సినీ సంగీత ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆమెకు ఘన నివాళులు అర్పించారు. రాజధాని అమరావతి పేరుతో భూములిచ్చే విషయంలో ఉండవల్లి రైతులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుబట్టారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీసులను మోహరించి బుల్డోజర్లతో సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం దుర్మార్గమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. సన్న, చిన్నకారు రైతుల జీవనాధారమైన భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో ప్రతిపాదిత 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో 3 కారిడార్లకు హైదరాబాద్ కేంద్రంగా మారనున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల అమలుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల వ్యయం చేయనున్నట్లు వెల్లడించారు. హైస్పీడ్ రైల్ కారిడార్లతో హైదరాబాద్ దేశంలో కీలక రవాణా కేంద్రంగా మారనుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా రాష్ట ప్రభుత్వం త్వరలోనే చట్టాన్ని తీసుకురానుందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజాదర్బార్లో భాగంగా మంత్రి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్బంగా పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. కడపలో 8 కరోనా కేసులు నమోదవడంతో పాటు 2 మృతి చెందడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
2: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా.

0: వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నరసాని వన్యప్రాణి నిర్వహణ కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు పర్యాటక పర్యావరణ అభివృద్ది కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 45 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సఫారీ వాహనాలు, ట్రెక్కింగ్ సౌకర్యం, బటర్ఫ్లై పార్క్, జింకల పార్కులో ఫీడింగ్ షెడ్, సీసీ రోడ్డు తదితర సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో 55 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేయడంతో పాటు కొమరం భీం అర్బన్ ఎకోపార్క్ 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గోదావరి వరదల ముప్పు నేపథ్యంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు, పునరావాస కేంద్రాలు, తాగునీరు, వైద్య సేవలు, నిత్యావసర వస్తువులు సిద్దంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం భద్రాచలంలో కరకట్ట విస్తరణ పనులను పరిశీలించిన మంత్రి నీటిపారుదల, జాతీయ రహదారుల శాఖ అధికారులు సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని సూచించారు. 70 అడుగులకు పైగా గోదావరి వరద వచ్చినా పట్టణంలోకి నీరు ప్రవేశించకుండా 38 కోట్ల రూపాయలతో చేపట్టిన కరకట్ట విస్తరణ పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ది చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆలయ పునరుద్దరణ పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట ప్రభుత్వం ఆలయాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ది చేసేందుకు 540 కోట్ల రూపాయలు మంజూరు చేయగా తొలిదశలో విడుదలైన నిధులతో సుమారు 200 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయ పరిసరాల అభివృద్ది, యాత్రికుల సౌకర్యాల విస్తరణ, మౌలిక వసతుల కల్పన పనులు చేపడుతున్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పనులను పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు నేరుగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో నమోదు చేయడంతో పాటు మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రక్రియలో ఓటర్ల సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కూడా జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంచింది. జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని ఆర్ఎండ్ఆర్ ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె శివకుమార్ నాయుడు పరిశీలించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, సీతమ్మ సాగర్ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న భూసేకరణ పరిహారం, చెల్లింపులు, అటవీ అనుమతులు తదితర అంశాలను త్వరగా పరిష్కరించి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న 214 సమీకృత గిరిజనాభివృద్ది సంస్థల్లో భద్రాచలం ఐటీడీఏ ఉత్తమ ఐటీడీఏగా జాతీయ గుర్తింపు పొందింది. గిరిజన విద్యాభివృద్ది, ఉద్దీపకం, వర్క్బుక్, కెరీర్ గైడెన్స్, నైపుణ్యాభివృద్ది, గిరిజన సంస్కృతి పరిరక్షణ వంటి వినూత్న కార్యక్రమాల అమలుకు ఈ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఈ అవార్డుతో పాటు 5 లక్షల రూపాయల ప్రోత్సాహక నగదును అందుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీజీటెట్ 2026 నీట్ రీఎగ్జామినేషన్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. టీజీటెట్ పరీక్షలకు జిల్లాలో 1217 మంది అభ్యర్థులు హాజరుకాగా నీట్ రీఎగ్జామినేషన్లో 189 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. జిల్లా యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, విద్యుత్, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించింది. జూలై 1 నుంచి 31 తేదీ వరకు జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ 12 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తప్పిపోయిన పిల్లలు, భిక్షాటనకు గురవుతున్న చిన్నారులు, నిరాధారణలో ఉన్న పిల్లలు, బాలకార్మికులను గుర్తించి రక్షించి వారి కుటుంబాలకు చేర్చడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ, ఆయుష్ శాఖ ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాభ్యాసం చేశారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
1: మీరింతవరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు ఆర్ హరికృష్ణ గారు. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరుగు పయనమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్ లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్ లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్ లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ కు దూసుకెళ్లింది. టెన్నిస్ లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటన సందర్బంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పశు సంవర్ధక రంగాలతో సహా వివిధ రంగాల్లో 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆక్లాండ్లోని స్పార్క్ అరేనాలో జరిగిన కార్యక్రమంలో 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ది చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ ఆర్ న్యూజిలాండ్ కే రిస్తే మే యాదే భీ హై, దోస్తీ భీ హై, వాల్యూస్ భీ హై ఔర్ ఏక్ కమిట్మెంట్ భీ హై. భారత్ న్యూజిలాండ్ కీ యహీ వాకా ఏక్ నయీ యాత్రా పర్ నికల్నే కే లియే తయార్ హై. హమారే సామ్నే అవసరం సే భరా ఖులా సముద్ర హై, హవాయే హమారే సాథ్ హై, సమందర్ కీ విశాల్ లహరే హమారే సాథ్ హై, ఇచ్ఛా శక్తి కా నీలా ఆసమాన్ హమారే సాథ్ హై. పానే కో కాఫీ కుచ్ హై ఔర్ మే జాన్తా హూ హమ్ సఫల్ హోంగే.
0: ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ మాట్లాడుతూ భారతదేశాన్ని నమ్మకమైన మిత్రుడిగా అభివర్ణించారు. న్యూజిలాండ్ పురోగతికి భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని, మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్ లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్బంగా మంత్రి గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 25 లక్షలకు పైగా మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60 లక్షల స్థానిక జాతుల మొక్కలను నాటనుంది. హైదరాబాద్ ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్ గా రూపొందించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ ను పూణె, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్టు తెలిపారు. హైదరాబాద్ లో నిన్న జరిగిన పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణ కాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానం మరింత బలోపేతమవుతుందన్నారు. భారత్ లో వేగంగా వృద్ది చెందుతున్న ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల గురించి మంత్రి ప్రస్తావిస్తూ, దేశం ప్రస్తుతం ఏఐ యాజ్ ఏ సర్వీస్ మోడల్ ను అవలంబిస్తోందని, ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. చిప్ డిజైనింగ్ రంగానికి అవసరమైన దేశీయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా 315 విశ్వవిద్యాలయాల్లో సెమీకండక్టర్ డిజైన్ టూల్స్ ను ప్రవేశపెట్టినట్టు ఆయన వెల్లడించారు.
2: 3 high-speed bullet train corridors to Hyderabad to Telangana, which will totally change the landscape. If you see, from Pune to Hyderabad, from Hyderabad to Chennai, from Hyderabad to Bangalore, this will become a major game changer for entire region.

0: and Hyderabad will become the high-speed hub. This will totally change the landscape. It will bring huge amount of development. The economies of this entire region will become fully integrated.
1: ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్ నాంపల్లితో సహా 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్టు చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించే లక్ష్యంలో భాగంగా ఐటీ పరిశ్రమలను వరంగల్, కరీంనగర్ వంటి టైర్ 2 నగరాలకు విస్తరించాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
2: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high-speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance these cities with the 5 lakh crores of this bullet trains connectivity expenditure.
1: Akashavani Vartal Vintunaru. Assam, Meghalaya, Pashchim Bengal, Sikkim, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ రాబోయే 2 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఎటువంటి గణనీయమైన అల్పపీడన వ్యవస్థ లేకపోవడం వల్ల రాబోయే 6-7 రోజుల్లో వాయువ్య, మధ్య, ద్వీపకల్ప భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా దేశంలో మొత్తం ముందస్తు రుతుపవనాల వర్షం సాధారణం కంటే తక్కువ స్థాయికి పడిపోయిందని చెప్పారు.
3: We have given orange alert for next 2 days and for the Assam Meghalaya it is a red alert. After 2 days, heavy rainfall activity likely to continue over these sub-divisions. And if you talk about the another part of country, we are not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsular India, Central India, West Central India and plains of Northwest India. Heavy rainfall activity of Tafford, Northwest India may occur over Northern Punjab, Northern Haryana during next 2 days and over Uttarakhand it may occur for next 6-7 days.
1: FIFA ప్రపంచ కప్ లో భాగంగా ఫ్లోరిడాలోని మయామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. 60 ఏళ్ల క్రితం జూల్స్ రిమెట్ ట్రోఫీని కైవసం చేసుకున్న తర్వాత ఇంగ్లాండ్ ప్రపంచ కప్ లో సెమీఫైనల్స్ కు చేరుకోవడం ఇది 3వ సారి. కాగా ఇప్పటికే స్పెయిన్, ఫ్రాన్స్ జట్లు సెమీఫైనల్స్ కు చేరుకున్నాయి. టెన్నిస్ లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి లండన్ లోని సెంటర్ కోర్టులో జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఆమె చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను 6-2, 5-7, 6-3 తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్ లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్ లో జరుగుతున్న మహిళల టెస్టు మ్యాచ్ లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2వ ఇన్నింగ్స్ లో 154 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లాండ్ జట్టు 2వ రోజు తొలి ఇన్నింగ్స్ లో 170 పరుగులకే ఆలౌట్ అయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ కు తిరుగుపయనమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్ లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్ లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్ లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ కు దూసుకెళ్లింది. ఆకాశవాణి

0: వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. అంబటాల సంగతులు, విజ్ఞానం చైతన్యం సమాచారం అందించే కార్యక్రమం ఎలటి కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణ రెడ్డితో ముచ్చట 7వ భాగం. అదైనాక మన వంటలు మన సంస్కృతి, హోటల్ రంగంలో అనుభవం కలిగి ఉన్న సత్యకుమార్తో ముచ్చట ప్రసారమవుతుంది. తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠ మాసం, బహుళపక్షం, త్రయోదశి, రోహిణీ నక్షత్రం, ఇది ఇయలటి తెలుగు తిథి. వాతావరణం. జిల్లాల వాతావరణం పొడిగా ఉన్నది. గడిచిన 24 గంటలలో జిల్లాలో ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిల తేమ 72%. ఇక వచ్చే 24 గంటలలో పాక్షికంగా ఎండగా ఉంటుంది. అట్లనే పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కూడా కురిసే అవకాశం ఉన్నది. అంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. వాతావరణ సూచన ఇన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నది అంబటాల సంగతులు. మనిషిని ఉత్తేజపరిచేది, మనసుకు స్వాంతని చేకూర్చేది సంగీతం. ఇప్పుడు విందాం 2 నిమిషాల పాటు వాద్య సంగీతం చెవులకింపుగా.

0: ఎలర్ట్ కోసం యోసం సలహా.
1: నేను డాక్టర్ కె సతీష్, ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖలో పశు వైద్యునిగా పనిచేస్తున్నాను. ఈ వర్షాకాలంలో పశువుల్లో అనగా గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు మరియు ఎడ్లలో ఎక్కువగా అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతన్నలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ పశువుల పట్ల, ఈ వ్యాధుల పట్ల అవగాహనను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పీపీఆర్, అమ్మవారు, అలాగే

0: వ్యాధుల నుంచి మన పశువులను కాపాడిన వాళ్ళమవుతాం.
1: ఇది ఎలటి వ్యవసాయ సలహా. గిన్లా వర్షాకాలంలో పశువుల్లో వచ్చే అంటువ్యాధులు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్ చెప్పిన సలహా ఇది.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నది అంబటాల సంగతులు. చరిత్రలో తెరిచి చూస్తే ఒక్కో రోజుకు ఒక్కొక్క ప్రాముఖ్యత విశిష్టత ఉంటుంది. మరి ఇయ్యలటి రోజుకున్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం ఇయ్యలటి చరిత్రలో. ఈ రోజులో ఇయ్యల కవి, రాజకీయ నాయకుడు పాబ్లో నెరుడా, రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్, సంగీత దర్శకుడు బిమల్ రాయ్ జయంతి, ఇంకా నటి సుజిత పుట్టినరోజు సుఖ ఇయ్యలని, ఇంకా ఇయ్యల అంతర్జాతీయ ఆశా దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రముఖ కవి, దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు పాబ్లో నెరుడా జయంతి ఇయ్యల. పాబ్లో నెరుడా స్పానిష్ కవి, చిలీ దేశస్థుడు. ఇతని అసలు పేరు నెప్టాలి రికార్డో రెయిస్ బసాల్టో. పాబ్లో నెరుడా అనేది అతని కలం పేరు. తర్వాతి కాలంలో తన పేరును పాబ్లో నెరుడాగా మార్చుకున్నారు. సముద్రం ఇతని కవిత్వంలో అంతర్భాగం. అందుకే ఇతన్ని సముద్ర కవి అని పిలుస్తారు. 1971 పాబ్లో నెరుడా నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి. తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరింటున్నది అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు, మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణరెడ్డితో ముచ్చట 7వ భాగం వింటారు. ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి. ఉద్యోగరీత్యా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు మాదాడి నారాయణరెడ్డి. విధి నిర్వహణలో భాగంగా ఆదిలాబాద్కు వచ్చిన మాదాడి నారాయణరెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఇక్కడి జానపద గేయాలు, మాండలికాలపై పరిశోధనలు కొనసాగించిండ్రు. పలు పాటలను సేకరించిండ్రు. ఆ అనుభవాలను ముచ్చట్ల రూపంలో ఆకాశవాణితో పంచుకున్నారు మాదాడి నారాయణరెడ్డి. గా ముచ్చట్లను గత కొన్ని వారాలుగా ధారావాహికగా మీకు అందిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్. ఈ క్రమంలో ఈఎల్ఐ నుండి 7వ భాగం ఈ ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి.
2: నారాయణ రెడ్డి గారు నమస్కారం.
3: నమస్కారం అండి.
2: ముందు అంకమరాజు కథను ప్రచురించిండు, తర్వాత మీ పరిశోధనా గ్రంథంగా రాసుకున్న దాన్ని ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు అనే పేరుతో ప్రచురించింది. దీని తర్వాత మళ్ళీ ఆదిలాబాద్ జిల్లా జానపద గేయ స్రవంతి అంటే ఆ పాటల్ని పూర్తి రూపంలో ప్రచురించాలని అది ఎందుకు అనిపించింది? ఇంతకుముందు దాని గురించి ప్రస్తావించున్నారనుకోండి, కానీ మళ్ళీ ఇంకో

0: గ్రంథం వేసి ఆ ఖర్చంతా భరించి అయినా కూడా వేయాలి తప్పకుండా ఈ పాటల్ని మళ్ళీ అందరికీ అందించాలని ఎందుకు అనుకున్నారు?
1: ఒకటండి, ఈ మొదలు ప్రచురించినటువంటి ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు అనే పుస్తకం అది వివరణాత్మకంగా, తర్వాత కొద్ది పాదాలు అక్కడక్కడ ఎక్కడెక్కడ అయితే అవసరమైనటువంటి అంశాలు ఉంటాయో
0: మీ వివరణ విశ్లేషణతో కలిసి పాటల్లో
1: కొంత భాగాన్ని మాత్రమే మనం ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఒక పాఠకుడు ఆ పాటను పూర్తిగా చూడాలి అనుకుంటే ఆ పుస్తకము దాన్ని అందజేయలేదు. కాబట్టి చాలా మంది అన్నది ఏంటంటే ఇవి ఈ పాటలు కూడా పూర్తి రూపంలో ఉంటే బాగుంటుంది అని. నాకు కూడా అనిపించింది, ఈ కేవలం చిన్న చిన్న ముక్కలు పెట్టుకొని ఎవరు కూడా దాన్ని ఆహ్లాదించలేరు కదా. పూర్తి పాట ఉంటేనే పాడుకునే వాళ్ళైనా లేకపోతే పరిశోధన చేసే వాళ్ళకైనా అది ఉపయోగపడుతుంది. ఆ చిన్నది కొద్ది అంశాలు పెద్దగా ఉపకరించవు.
0: అంతేలేండి,
1: పాడుకునే వాళ్ళంటే మొత్తం పాట కావాలి.
0: అంటే పాట స్వరూపం మొత్తం
1: స్వరూపం కావాలి.
0: దాంట్లో
1: ఈ ఎవరైనా రచన దాన్ని పరిశోధన చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా పూర్తి పాఠం కావాలి. ఆ ఉద్దేశంతోనే మొత్తం అది రిపీట్ అయిందనుకోండి, అప్పుడు అంకమరాజు కథలో పాట ఉంది, మళ్ళీ ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాల్లో కూడా అంకమరాజు కథ పాట ఉంది, విశ్లేషణ ఉన్నది, దీంట్లో కూడా అంకమరాజు కథ పాట మొత్తం వచ్చింది. ఈ మూడిట్లో రిపీట్ అయినప్పటికీ అన్ని ఒక దగ్గర ఉండాలనే ఆలోచన చేత ఆ పాటలన్నింటినీ కూడా ఇందులో చేర్చడం జరిగింది. దీంట్లో ఒక విశేషం ఏంటంటే ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాల లోపల ఆ పుస్తకం లోపల ఏ క్రమాన్నైతే మనం ఉపయోగించాము, అంటే రామాయణం, మహాభారతం, భాగవతం, ఇట్లా ఏ క్రమాన్నైతే తీసుకున్నాము,
0: వర్గీకరణ క్రమం
1: ఆ క్రమంలోనే ఇందులో పాటలు కూడా ఇచ్చాను.
0: కాబట్టి ఈ రెండు పుస్తకాలు పక్క పక్కన పెట్టుకుని చదువుకుంటే ఒక దాంట్లోనే అయితే పాటల్ని ముందుగా పూర్తిగా చదివి ఆస్వాదించవచ్చు. దీని గురించి ఏమైనా వివరణ ఏమిటి, దీని వెనక నేపథ్యం ఏమిటి, దీన్ని ఏ రకంగా చూడాలి ఈ పాటను, ఇవన్నీ తెలుసుకోవాలంటే
1: అనుకున్నప్పుడు
0: మొదటి పుస్తకాన్ని వెళ్ళాలి.
1: పరిశోధన చేసే వాళ్లకు సమగ్రమైన
0: దానికొకటి పూర్తిగా పరిపూరకంగా ఉన్నాయి.
1: ఇంకొకటి ఏంటంటే ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా నాకు కనిపించలేదండి
0: ఈ రకంగా
1: ఇటు పాటలు ఇటు విశ్లేషణ ఇటువంటి పద్ధతిలో వచ్చినటువంటి సందర్భాలు ఎక్కడ కనబడలే. పుస్తకంలో చాలా శ్రద్ధ తీసుకున్నాను, పాడిన వాళ్ళ పేర్లు, వాళ్ళ వయస్సు, వాళ్ళ గ్రామం, వీటన్నింటినీ ఇవ్వడంలో ఒక చక్కటి ఉద్దేశం ఉంది. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి అయితే ఏ చలమ దగ్గరనైతే భోజనం చేశామో ఆ స్థలాన్ని మర్చిపోకూడదు. ఎవరి దగ్గర నుంచి అయితే మనము పాటల్ని పొందామో వాళ్లకు కూడా కృతజ్ఞులం కావద్దు. సరిగ్గా వాళ్ళు ఎప్పుడైనా చూస్తే పుస్తకం చూస్తే కూడా ఆహో ఈ పాట నేను పాడిందే, నా పాటను సార్ చూపించాడు అనేటటువంటి ఆలోచన ఉండాలి. ఏ గ్రామంలో ఏ వ్యక్తి నుంచి ఆ వయస్సు ఎంత ఈ పాటల్ని ఎట్లా సేకరించాను అన్న విషయం స్పష్టంగా ఉండడం కోసం ఫుట్ నోట్లో ఇచ్చాను. తర్వాత పుస్తకం వెనుక భాగంలో కూడా వాళ్ళ పేర్లు, ఊరు, వయస్సు ఇది ఇవ్వడం జరిగింది
0: పట్టికలలో.
1: కొన్ని సందర్భాలలో ఈ జానపద గేయాలలో పదాలకు అర్థం తెలియదు, వేరే ప్రాంతం వాళ్ళు ఉన్నారనుకోండి అర్థం తెలియదు. అటువంటి వాళ్లకు సద్యస్ఫురణ కోసం అప్పటికప్పుడే దాని విషయం అర్థం కావడం కోసం కింద ఫుట్ నోట్ అర్థాలు కూడా ఇచ్చాను. ఇది ఎప్పుడైనా అవసరమే, ఏ పరిశోధకుడికైనా ఎవరికైనా కూడా అవసరం ఉంటుంది.
0: ప్రతి పేజీలో కూడా మీరు ఫుట్ నోట్స్ కింద పాడిన వారి పేరు చెప్తున్నారు, వారి వయసు చెప్తున్నారు, వారి ఊరు చెప్తున్నారు, ఆ ఊరు ఏ మండలంలోదో ఏ తాలూకాలతో చెప్తున్నారు, అప్పట్లో తాలూకాలు అనుకుంటా. ఆ తర్వాత కొద్దిగా కొత్తగా అనిపించినవి, అర్థం తెలియదనుకున్న ప్రతి మాటకు కూడా మీరు ఇక్కడ అర్థాన్ని కూడా ఇచ్చారు ఫుట్ నోట్స్లో. ఈ పని నిజంగా అంటే ఇప్పటికీ ఇందులో పాడిన వాళ్ళు అప్పట్లో మీరు రికార్డు చేసినప్పుడు 15 ఏళ్ళ నుంచి 20-30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, ఇంకా చాలామంది బతికుండే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా ఈ పుస్తకంలో తమ పాట వచ్చిందని చూసుకుంటే వాళ్ళు ఎంత సంతోషిస్తారు అన్నది ఒక విషయం. రెండవది, మీరు ఎన్ని మాటలకైతే ఇక్కడ అర్థాలు రాసినారో ఇది కూడా ఒక చిన్న నిఘంటు అవుతుంది. అసలు ఆదిలాబాదు యాస గురించి, ఆదిలాబాదు తెలంగాణ మాండలికం గురించి ఒక చిన్న నిఘంటువుగా కూడా పనికొస్తుంది. ఈ రకంగా ఈ పాటల్ని లోతుగా అధ్యయనం చెయ్యాలి అని అనుకునే వాళ్ళకు సరిపడేలాగా ఈ పుస్తకాలు రాశారు.
1: ఇంకొక విషయం ఏంటంటే ఈ జానపద గేయ స్రవంతిలో అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాల్లో లేనటువంటి కొన్ని పాటలు కూడా చేర్చడం జరిగింది.
0: అంటే అందులో ప్రస్తావించ
1: అందులో ప్రస్తావించినటువంటివి.

0: రాజు చరిత్ర, వానదేవుని కథ, తర్వాత మాయ జంగము కథ, ఇటువంటివన్నీ కూడా అందులో, భయమ్మ కథ, ఇవన్నీ కూడా అందులో నేను అప్పుడు ఉటంకించాలి. వాటిని కూడా వదిలిపెట్టద్దు అన్న ఉద్దేశంతో వాటిని చేర్చడం జరిగింది. అయితే వానదేవుని కథను కూడా అందులో మొదటి పుస్తకంలో చేర్చాల్సి ఉండే, కానీ ఎందుకో అది తప్పిపోయింది.
1: మొత్తం మీద ఈ ప్రాంతపు సంస్కృతి గురించి, జానపదుల జీవన శైలి గురించి, వాళ్ళు తమ పనులలో భాగంగా, జీవన క్రమంలో భాగంగా పాడుకునే పాటలన్నింటి గురించి తెలుసుకోవడానికి ఈ రెండు పుస్తకాలు సమగ్రంగా ఇప్పుడు పనిచేస్తాయి, భవిష్యత్తులో కూడా పనిచేస్తాయి. మరి వీటి ఆధారంగా ఇంకేదైనా పని చేయాలి, లేక మీ అధ్యయనం వల్ల ఒనగూడిన విషయాల గురించి ఇంకేమైనా రాయాలని మీకుందా?
0: ఉన్నదండి. మామూలుగా ఇప్పుడు పండగ వచ్చిందంటే బతుకమ్మ పండగ వచ్చింది. ఆ బతుకమ్మ పండగ గురించి మనం కథనాలు చూస్తూ ఉంటాం పేపర్లలో. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బతుకమ్మ పాటల గురించే చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్మృతి గీతాలు ఉన్నాయి కొన్ని, ఆదిలాబాద్ ప్రాంతంలో బోతులు, అక్కడక్కడ జరిగినటువంటి
1: సంఘటనలు
0: ఉన్నాయి, చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి.
1: అది
0: చరిత్రనే. అటువంటి వాటిని గురించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాసం రాయాలి. ఇంకా కొన్ని ఇతర అంశాలు తెలుసుకొని
1: ఇంకా కొంత పరిశోధన చేయాలంటారు.
0: ఇంకా చేయాలి, చాలా చేయాల్సింది. నేను అందులో చెప్పాను కూడా, రెండు పుస్తకాలలో కూడా అదే మాట చెప్పాను. నేను సేకరించినటువంటి పాటలు సమగ్రమైనవి కావు, జిల్లాలో ఉన్నటువంటి అందరు గాయకుల్ని కలుసుకోలేకపోయినాను, అన్ని గ్రామాలు తిరగలేకపోయినాను, కాబట్టి ఇది నేను చేసింది చాలా తక్కువ అని అనుకుంటున్నా. ఇంకా చాలా పాటలు దొరుకుతాయి
1: సేకరణ మొదలు పెడితే
0: ఆ పని చెయ్యాలి అన్నాను. ఎక్కడిది, అవన్నీ కనుమరుగునబడిపోతున్నాయి, ఎవరు సాహసించడం లేదు.
1: కొంతవరకు మేము ఇక్కడ ఆకాశవాణి ఆదిలాబాద్ లో ఆ పాటల్ని రికార్డ్ చేసి పెడుతున్నాం, ప్రజలకు వినిపిస్తూ ఉన్నాము. వాటితో పాటుగా ఈ కేంద్రం ఏర్పడటానికి ముందే ఆకాశవాణి ఆదిలాబాద్ 1986 నుంచి పనిచేస్తూ ఉన్నది. మీరు 70 నుంచి 80 ప్రాంతంలో పాటల్ని రికార్డు చేసి పెట్టున్నారు. దాంట్లోంచి మీ రికార్డింగ్ నుంచి ఒక 150 పాటలు మీరు ఆకాశవాణికి కూడా ఇప్పుడు అందజేశారు. అవి మా భండాగారంలో, మా ఆర్కైవ్స్ లో ఎప్పటికీ ఉంటాయి. వాటిని కూడా ఈ కేంద్రం నుంచి శ్రోతలకు వినిపించడానికి ఇప్పుడు వీలుంది. ఈ రెండు రకాలుగా కూడా ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలను సేకరించే పని పర్లేదు, మంచి స్థాయిలోనే జరిగింది. ఇంకా చేయవలసింది చాలా ఉంది, కానీ ఈ రెండు ఆధారాలను కూడా వాడుకొని పరిశోధకులు చాలా పని చేసుకోవచ్చు. ఆ విషయం చెప్తున్నారు.
0: ఇప్పుడు మళ్ళీ పరిశోధనకు వెళ్ళినా ఇవన్నీ వస్తాయి.
1: అదే,
0: వీటిని కాదని ఇంకా వేరే కొత్తవి కావాలని అడగలేము మనం. ఇవన్నీ మళ్ళీ సేకరించాల్సిందే. దాంట్లో ఈ ఉన్న వాటిని వదిలేసి కొత్త వాటిని మనం బయటకు తీసుకురావాలి, అది పెద్ద పని.
1: ఇప్పుడు ఈ జానపద గేయాలను చూస్తున్నప్పుడు, దాంట్లో ఉన్న అభివ్యక్తిని చూస్తున్నప్పుడు, ప్రజలు తమ పాటలు తాము కట్టుకునేది, ఆ తర్వాత రచయిత ఎవరో మర్చిపోయినా ఈ పాటలు వ్యాప్తి చెందుతూ పోయేది. పాటలు ఆ దమ్ముంటే వేరే వాళ్ళు పాడుకునేవాళ్ళు, దాంట్లో తమ భావాల్ని కూడా కలుపుకోగలిగేవాళ్ళు. అంతే కదా, ఒక ఊరిలో ఉన్న పాట రెండో ఊరికి వెళ్లేసరికి కొన్ని ఉడుగులు మారిపోతాయి. ఈ విషయం మీరు ఇంతకుముందు చెప్పింది. ఇట్లా ప్రజలు దానిలో మమేకమై పాల్గొనడం వల్ల నడుస్తూ వ్యాప్తి చెందుతూ మళ్ళీ మళ్ళీ వాడుకలో ఉంటున్న పాటలు ఇవి. వీటిని సినిమా పాటలతో కానీ, రికార్డు చేసి ఇవాళ గాయకులు కళాకారులు రికార్డు చేసి ప్రజల మీదకి పంపుతున్న పాటలతో పోల్చినప్పుడు మీకేమనిపిస్తుంది?
0: చాలా బాధ కలుగుతుంది.
1: బాధ
0: కలుగుతుంది, ఎందుకంటే సహజమైన దానిని మనం అసహజంగా తయారు చేస్తున్నాం. ఏదైతే సహజమైనటువంటి నుడుగులతోని ఉన్నదో అటువంటి పాటను ఈ ప్రస్తుతం ఉన్నటువంటి నాగరికమైనటువంటి అంశాలను జోడించి దాన్ని భ్రష్టం చేస్తున్నాం.
1: అంటే ఈ పాటల ఆధారంగా వచ్చిన పాటల గురించి చెప్తున్నా.
0: అదే,
1: జానపద గేయాన్ని వాడుకొని ఇదిగో మేము ఈ పాట ఇస్తున్నాము అని సినిమా వాళ్ళు, ఇంకో వేరే
0: కళాకారులు సొంతంగానే చెప్తారు వాళ్ళు.
1: మా పాటే అన్నట్టుగా,
0: మా పాటే అన్నట్టు చెప్తారు. మనం అన్ని చూస్తున్నాం కదా సినిమాలో, లేక ఇతర రీతులలో మనకు పాటలు కనిపిస్తాయి. నడుము చూడు, నడుమందము చూడు, నడుముకున్న ఓ దానము చూడు, ఇటువంటి పాటను మార్చి మనకు వినిపించడం జరిగింది. ఆ సహజత్వం పోతుంది అక్కడ అంతే. ఇప్పుడు ఏంటంటే ఏ జానపద గేయమైనా కూడా మనం డైరెక్ట్గా గాయకుడి నుంచి వింటే మనకు ఆనందం కలుగుతుంది. ఆ పాడే వ్యక్తి కూడా అది తన పాటగానే భావిస్తాడు తప్ప ఇది ఎవరో రాసింది అనేటటువంటి ఆలోచన ఉండదు.
1: అది చాలా ముఖ్యమైన విషయం చెప్పి.
0: ముఖ్యమైన
1: అంటే జానపద గేయాలు సహజంగా వాళ్ళ ఊళ్ళల్లో పుట్టిన వాటిని పాడుకుంటాం, ఇది మాది అన్న ధోరణి ఉంటుంది. ఇదేం బయట నుంచి వచ్చిన పాటను ఆహా ఈ పాటను ఇట్లా పాడాలి.

0: ఏమో అని. అయితే ఈ బయటి పాటల యొక్క ప్రభావం వల్ల, వాటికున్న అధికారికమైన బలం కారణంగా ఇంకా మన పాటలు ఏం పాడతాంలే, పాట ఇట్లా పాడుకోవాలనేమో అని అనుకుంటూ మానేయడం కూడా జరుగుతున్నది గ్రామాల్లో కదా.
1: మానేయడం జరుగుతుంది. తర్వాత తమ సహజమైనటువంటి లయ రీతి వాటన్నింటిని వదిలిపెట్టి తాము విన్నటువంటి పాటల లయలోకి వెళ్ళడం కూడా జరుగుతున్నది. బతుకమ్మలు ఆడుతున్నటువంటి ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ పెద్ద సౌండ్ తోని
0: డీజే
1: సౌండ్ తోని ఒకే రకమైనటువంటి పాట మీకు అన్ని చోట్ల వినబడుతుంది.
0: ఎక్కడికక్కడి స్థానికత లేదు, ఎక్కడికక్కడ ప్రజలు తమంత తాము సృష్టించుకున్న సౌందర్యం కనిపిస్తలేదు.
1: అక్కడి ప్రాంతీయమైనటువంటి పదాలు కనబడేవి, ప్రాంతీయమైనటువంటి లయ ఇటువంటిది కనిపించదు. తర్వాత మన పాట ఇది మనం పాడుకుంటున్నాము అనేటటువంటి ఆత్మీయత ఉండదు.
0: దీంతో ఒక గొప్ప వైవిధ్యాన్ని మనం కోల్పోతున్నాం. అన్ని ఏకరీతి వ్యవహారం వచ్చేస్తుంది.
1: అంతే అంతే, ఒక మూసలో పోసినటువంటి ఒక చట్రంలో బిగించినటువంటి పాటగా మనకు ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. ఇవి నిజంగా సహజమైనటువంటి ఈ గేయాలు పరిడి వెళ్ళాలంటే ఇవన్నీ వాళ్ళ ముందర పెట్టద్దు, సహజంగా వాళ్ళతోనే పాడించాలి.
0: అది జరగాలంటే ఇంకో ఉద్యమం రావాలి.
1: రావాలి, అది రాదు. ఎందుకంటే
0: భావాత్మకమైన విప్లవం రావాలి. మళ్ళీ
1: అందరు అలవాటు పడిపోయినారు.
0: పాట ఒకడిచ్చేది ఏంది, మన పాట మనం పాడుకోవాలి,
1: రావాలి, మనది మనకు కావాలి.
0: సంగీతం అనేది ఓ గురువు దగ్గరికి వెళ్ళి ఒక పద్ధతి ప్రకారం ఏమి నేర్చుకోకపోయినా ఈ జానపద గేయాల్లో కనిపించే ఆ గాన కౌశల్యం ఏదైతే ఉందో, పాడే తీరులో నా మాధుర్యం, వాళ్ళకు సహజంగా ఉండే ఆ శృతి జ్ఞానం ఏదైతే ఉన్నదో, శృతి తప్పి అసలు ఎవరు పాడరు పల్లెటూళ్ళలో. ఎవరిని పాడితే కూడా ఇంకొన్ని తప్పుతున్నావు పక్కకుండా అని అంటారు కదా. దీన్ని కూడా మీరు చాలా విస్తృతంగా పర్యటిస్తూ చూసుంటారు కదా.
1: ఒక్కొక్కరు ఎంత చక్కగా పాడతారంటే అసలు ఆ ఘంటసాలను సుశీలను మనం మర్చిపోవాలి. అంత చక్కగా కంఠం ఉంటుంది, లయ ఉంటుంది, అన్ని ఉంటాయి. పక్కన వాయిద్యాలు ఏమి ఉండవు, మన సంగీత వాయిద్యాలు కానీ తర్వాత మధ్యలో కానీ ఇటువంటి ఏమి ఉండవు. కేవలం తమ గొంతును తర్వాత స్పష్టమైనటువంటి ఉచ్చారణతోని,
0: అది ఇంత స్ఫుటంగా స్పష్టంగా ఉంటుంది,
1: స్వచ్ఛమైనటువంటి భావాలతోని వాళ్ళు ఆ పాటను వినిపిస్తూ ఉంటే అందరూ తన్మయులైపోతారు. అది ఒక పాడేవాళ్ళు కాదు, పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇది మా పాట అనుకుంటారు.
0: ఈనాటికి కూడా ఎక్కడైతే సహజంగా జానపద గేయాలు పాడేవాళ్ళు ఉన్నారో ఆ ఊరికి వెళ్ళి ఎవరైనా ఇంకా ఇదేదో పల్లెటూరి పాట మోటు పాట అని అనుకోకుండా, అంటే తమ చెవులను కళ్ళను సరిగ్గా తెరిచి చూస్తే వింటే ఆ మాధుర్యం తెలుస్తుంది. ఆ మాధుర్యం వందలాది సినిమా పాటల్లో లేని మాధుర్యం ఈ పాటల్లో కనిపిస్తుంది. ఏ జానపద గేయమైనా వందలాది సినిమా పాటల కన్నా గొప్పది అని కూడా అర్థం చేసుకోవచ్చేమో.
1: ఇంకొకటి, చిన్నపిల్లలు కూడా కొంతమంది మామిడిలో వాడించిన చిన్నపిల్లలు, 6-7 తరగతి చదివేటటువంటి పిల్లలు ఎంత చక్కటి పాటలు పాడారండి. కంఠం ఎంత మధురంగా ఉంది, ఎంత చక్కటి అన్వయంతో పాడారు వాళ్ళు. మరి అటువంటి వాళ్ళను అట్లాగే ప్రోత్సహిస్తే మంచి గాయకులయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది.
0: అది సహజంగా సాగుతున్న ఈ అభివ్యక్తి ప్రక్రియ ఏదైతే ఉన్నదో, ఇది బలహీనపడడం లేకపోతే పూర్తిగా కోల్పోవడం అనేది గొప్ప సాంస్కృతికమైన నష్టం. సంస్కృతికి నష్టం, వ్యక్తులకు కూడా నష్టం. మానసికంగా ఆధ్యాత్మికంగా ఏ రకంగా చూసుకున్న వ్యక్తి మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో తోడ్పడేవి కదా. ఇలా మన భావాలు, మన కష్టాలు, మన ఆనందాలన్నీ వ్యక్తం చేసుకోవడం, కలిసి పాడుకోవడం.
1: అంతకుముందు పల్లెటూళ్ళలో ఈ బతుకమ్మ పండుగ ఇటువంటి వచ్చినప్పుడు చెరువు గట్లకు వెళ్ళి అక్కడ ఒక్క దగ్గర అందరికీ వీలు కాదు కాబట్టి
0: గుంపులుగా
1: 3-4 చోట్ల విస్తరించిపోయి సాయంత్రము 8 గంటల నుంచి 10-11 దాకా పాడుకునేవాళ్ళు. బాగా దానికి ఆ పాటకు అనుగుణంగా చప్పట్లు కొడుతూ వంగుతూ లేస్తూ అటు కదులుతూ ఇటు కదులుతూ చాలా అనునయపూర్వకంగా చక్కగా అభినయంగా పాటలు పాడుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు ఆ డీజే పాటలు చూడండి, అప్పుడు నిలబడి ఇట్లా చక్కగా నిలబడి ఇట్లా చప్పట్లు కొట్టడు తప్ప ఆ వంగడము విన్యాసము అవన్నీ ఏం కనబడవు మీకు.
0: సరే, ఇక మీ జానపద గేయాల పరిశోధన, దాని ఫలితంగా వచ్చిన ఈ పుస్తకాల సంగతి వివరంగా మనం మాట్లాడుకున్నాం. మరి మీ విద్యాబోధన విషయం గురించి, డిగ్రీ కాలేజీల్లో చాలా సంవత్సరాలు, 30-32 సంవత్సరాలు పనిచేసిన,
1: 33 సంవత్సరాలు
0: వేరు వేరు డిగ్రీ కళాశాలలో ఆదిలాబాద్లో కరీంనగర్ జిల్లాలో పనిచేశారు కదా, ఆ అనుభవం గురించి చెప్పండి. అసలు గురువుగా మీరు సాధించిన సంతృప్తి ఎటువంటిది, మీకు విద్యాబోధనలో కలిగిన అనుభవాలు ఎటువంటివి, మన ఉన్నత విద్య అంటే డిగ్రీ కాలేజీలు అక్కడి నుంచి ఉన్నత విద్య అనుకుంటే ఉన్నత విద్యారంగం అప్పుడెట్లా ఉండేది?

0: దాంట్లో అప్పుడున్న ఇబ్బందులు కష్టాలు ఎట్లా ఉండేవి? ఇవాళ మన విద్యా వ్యవస్థ, ముఖ్యంగా ఉన్నత విద్యా వ్యవస్థ సాగుతున్న తీరు గురించి మీ అభిప్రాయం ఏంటి?
1: అప్పుడు తెలుగునకు ప్రాధాన్యత బాగా ఉండేది. మామూలుగా ఈ రెండవ భాష తెలుగు కాకుండా, సెకండ్ లాంగ్వేజ్ అంటాం కదా, ఆ రెండవ భాష తెలుగు కాకుండా ఐచ్ఛికమైనటువంటి తెలుగు కూడా ఉండేది కాలేజీలలో. ఎస్ఆర్ఆర్ కాలేజీలో కూడా ఉండే, ఇక్కడ ఆదిలాబాద్ కాలేజీలో కూడా నేను వచ్చినప్పుడు ఉండే.
0: అంటే సాహిత్యం మీద, భాష మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా చదువుకోవడానికి కూడా వీలు,
1: ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఐచ్ఛికమైనటువంటి తెలుగు తీసుకొని విశేషంగా ఆ తెలుగును గురించి తెలుసుకునే వాళ్ళు అన్నమాట. అటువంటి ఐచ్ఛికమైన అంశాలు, పాఠ్యాంశాలు ఉన్న చోట మాకు కూడా చాలా ఆనందంగా ఉండేది. ఎందుకంటే మామూలుగా ఒక సెకండ్ లాంగ్వేజ్ లెసన్ చెప్పడం వేరు, ఒక ఐచ్ఛిక అంశాన్ని తీసుకొని ఒక కవిని గురించి చెప్పడం వేరు, లేదా అతని రచనను గురించి చెప్పడం వేరు. అక్కడ చాలా లోతుగా వెళ్ళి విశ్లేషించాల్సి ఉంటుంది ఐచ్ఛిక విషయాన్ని చెప్పేటప్పుడు.
0: అంటే ఇప్పుడు ఆ సౌకర్యం ఇచ్చే దానికి, అంటే ఆ రకంగా ఐచ్ఛికంగా డిగ్రీలో తెలుగు భాషను చదివే అవకాశం చాలా తక్కువ కాలేజీల్లో ఉందంటారు.
1: ఇప్పుడు లేదు, నా బహుశా అక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో లేదు, ఇక్కడ డిగ్రీ కాలేజీలో కూడా లేదు.
0: చాలా చోట్ల
1: చాలా చోట్ల పోయినాయి. అటువంటి సందర్భంలో ఏమవుతుందంటే, మాకు బాగా అంటే ఉత్సుకత ఉండి బాగా చెప్పాలి వీళ్ళకు, వీళ్ళు మంచి విద్యార్థులుగా చేయాలి, తెలుగు భాషలో ప్రావీణ్యాన్ని చేయాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి మాకు పరిధి బాగా ఉంటుంది. ఆ బోధన చేసేటటువంటి పరిధి బాగుంటుంది. ఏ విధంగానైతే ఇప్పుడు చెరువులో నీళ్లు ఉన్నాయనుకోండి, ఆ నీళ్లు ఎంతవరకు ఉంటుందో ఈ కమలాలు కానీ కలువలు కానీ అంతవరకే వ్యాపించి ఉంటాయి. ఆ చెరువు నిండా ఉంటే నిండా కలువలు కమలాలు వ్యాపిస్తాయి.
0: మంచి పోలిక చెప్పింది.
1: అదేవిధంగా ఎదుట ఉన్నటువంటి వ్యక్తులకు ఏం కావాలి, మనం ఏం చెప్పాలి అనేటటువంటి పరిధి విస్తృతంగా ఉన్నప్పుడు
0: అధ్యాపకుడికి చాలా
1: వాళ్ళ స్వేచ్ఛ ఉంటుంది, ఎంత అంటే చెప్పుకోగలుగుతాడు.
2: ఇప్పటిదాకా మీరు ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణరెడ్డితో ముచ్చట ఏడవ భాగం విన్నారు. ఈ ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి.
3: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ సర్పే లాల టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: మన భాష మనయాస మన FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నది అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఇప్పుడు మన వంటలు మన సంస్కృతి, ఈ అంశం గురించి హోటల్ రంగంలో అనుభవం ఉన్న సత్యకుమార్తో ముచ్చట ఇంటారు. ఈ ముచ్చట పెట్టింది కె లెనిన్. కొంతకాలం హోటల్ రంగంలో పనిచేసిన సత్యకుమార్ మనదైన వంటలు, ముఖ్యంగా ప్రాచీనమైన గ్రామీణ ప్రాంతంలో ఉన్న వంటల గురించి పరిశోధన చేస్తూ కనుమరుగవుతున్న వంటల్ని వెలుగులోకి తీసుకొచ్చి మళ్ళొక్కసారి వాటిని ప్రస్తుత సమాజానికి పరిచయం చేయాలన్న ఆకాంక్షతో తన మిత్రులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎన్నో రకాల వంటలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్కు వచ్చిన సత్యకుమార్ ఆకాశవాణితో ముచ్చటించిన సందర్భంగా తాను పంచుకున్న అనుభవాలను ఈ ముచ్చటలో విందాం. కాలం మారుతున్న కొద్దీ మనుషుల అలవాట్లు అభిరుచులు మారుతూనే ఉన్నాయి. ఆధునికత వచ్చిన దృష్ట్యా కొంత పాతకాలపు అలవాట్లు కానీ ఇంకా ఇతరత్ర కొన్ని మర్చిపోయే పరిస్థితులు వచ్చినాయి, మర్చిపోతున్నాం కూడా. ఈ పరిస్థితుల్లో అంటే గతకాలపు వంటల్ని మళ్ళీ వెలికి తీసి వాటి వైభవాన్ని నేటి తరానికి తెలియజేయాలన్న సత్సంకల్పంతో హోటల్ రంగంలో అనుభవాన్ని గడించి అదే రంగంలో కొనసాగకుండా సమాజానికి ఏదో చేయాలి అన్న తాపత్రయం తపనతో ఆ రంగం నుంచి బయటకొచ్చి సామాజిక సేవకై పాతకాలపు వంటకాల్ని వెలికి తీసే

0: ప్రయత్నంలో కొంతమందిని కూడగట్టుకుని బయలుదేరిన వ్యక్తి సత్యకుమార్. వారిప్పుడు మనతో స్టూడియోలో ఉన్నారు. మరి అసలు ఈ ప్రయత్నాన్ని ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది? మంచి ఉద్యోగం వదులుకొని ఈ రంగంలోకి రావడానికి బలమైన కారణం ఏమైనా ఉందా? అసలు వారి లక్ష్యం ఏమిటి? వారి గమనం ఏ దిశగా సాగుతుంది? ఈ వివరాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం సత్య గారు.
1: నమస్కారం లెనిన్ గారు.
0: ముందుగా మీ అనుభవాలు చెప్పండి చెఫ్ గా, అసలు హోటల్ రంగంలోకి ఎట్లా వచ్చింది?
1: సో నేను హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ అండి. నేను 2002 హోటల్ మేనేజ్మెంట్ చేశాను. దాని తర్వాత డిఫరెంట్ స్టేట్స్ లో బెంగళూరులో నా కెరియర్ స్టార్ట్ చేసి మెల్లగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, దాని తర్వాత చెన్నైలో అన్ని మెట్రోపాలిటన్ స్టేట్స్ లో చేశాను. లాస్ట్ 5 నుంచి పార్క్ హైదరాబాద్ లో నేను ఎగ్జిక్యూటివ్ చెఫ్ గా పనిచేసి, లాస్ట్ నవంబర్ డిసెంబర్ లో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరం అనుకున్న ఆలోచనతో ఈ ఓనమాలు అనే ఒక కమ్యూనిటీని ఫామ్ చేసి, దీంతో మన పాత వంటకాలు గాని, పాత కల్చర్ ని గాని, హెరిటేజ్ ని గాని, మొత్తం ఇండియా కాకపోయినా మన అట్లీస్ట్ మన 2 తెలుగు స్టేట్స్ ని అది మనం బయటికి తీసుకొచ్చి వచ్చే జనరేషన్ కి ఇస్తే దానికన్నా ఇంకో బెటర్ ఉండదు అనే ఆలోచనతో ఈ ఓనమాలో కమ్యూనిటీని స్టార్ట్ చేయడం జరిగింది.
0: అయితే ఇప్పుడు హోటల్ రంగంలో పెద్ద పెద్ద నగరాల్లో పనిచేస్తున్న క్రమంలో అక్కడ ఉన్న పనితో అసలు తీరిక లేని సమయం ఉంటది కదా, అటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా గతంలోకి వెళ్ళాలి, గతం మనకు ఉన్న ఈ పాతకాలం సంస్కృతులు అయితేనేమి, వంటకాలు అయితేనేమి, ఇట్లాంటి వాటిపై అసలు ఆసక్తి ఎట్లా కలిగింది మీకు?
1: నేను ఇప్పుడు రీసెంట్ గా కొన్ని ఆర్టికల్స్ చదవడం జరిగిందండి. దాంట్లో ఏంటంటే ఫ్రాన్స్ గాని థాయిలాండ్, ఎస్పెషల్లీ థాయిలాండ్ అండి. సో థాయిలాండ్ గవర్నమెంట్ చాలా కృషి చేస్తుంది వాళ్ళ కల్చర్ ని, వాళ్ళ హెరిటేజ్ ని, వాళ్ళ కుకింగ్ స్టాండర్డ్స్ ని గాని, కుకింగ్ విధానాలను గాని ప్రపంచానికి తెలియజేయాలని. సో ఇదే ప్రయత్నంలో వాళ్ళు చాలా వరకు ఫుడ్ ఫెస్టివల్స్ చేయడం గాని, గవర్నమెంట్ స్పాన్సర్ ఫుడ్ ఫెస్టివల్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో గాని, నేషనల్ లెవెల్లో గాని, మన ఇండియాలో కూడా. సో వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు వాళ్ళ హెరిటేజ్ ని, కల్చర్ ని ముంగట తీసుకెళ్దామని. ఇట్లాంటి ఆర్టికల్స్ చదువుతూ చదువుతూ వచ్చిన ఆలోచన అండి. మన దగ్గర అది కొంచెం తక్కువగా ఉంది. ఎందుకంటే బీయింగ్ ఇండియా చాలా వాస్ట్, దీంట్లో డిఫరెంట్ క్యూజిన్స్ ఉన్నాయి, డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి. బట్ రీసెంట్ గా ఈ గవర్నమెంట్ కూడా ఈ కల్చర్స్ ని ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది. బట్ గవర్నమెంట్ వారికి ఎందుకు, మనం ఏం చేయ, యాజ్ అ తెలుగు వాళ్ళగా మనం ఏం చేయగలుగుతాం, మన సైడ్ నుంచి ఏం కృషి చేయగలుగుతాం? 20 ఇండస్ట్రీలో ఉండి నేను వెస్టర్న్ కల్చర్ గురించి నేర్చుకున్నా, జాపనీస్ కల్చర్ గురించి నేర్చుకున్నా, ఇటాలియన్ కల్చర్ గురించి నేర్చుకున్నా, కానీ మా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ లో కూడా ఈ తెలుగు కల్చర్స్ గానీ, రీజనల్ కల్చర్స్ గానీ, మైక్రో క్యూజిన్స్ కల్చర్ కానీ చాలా తక్కువ నేర్పిస్తారు. ఇవాళ వచ్చే జనరేషన్ లో అది ఇంకా తక్కువ అయిపోయింది. చాలా వరకు అందరు ఫాస్ట్ ఫుడ్స్ కి, దీనికి అలవాటు పడి, ఈ వెస్టర్న్ కల్చర్ కి చాలా అలవాటు పడి, మన మన కల్చర్, మన తినే విధానాలు, మన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అవేంటి, చాలా వరకు మర్చిపోయారు. సో ప్యూర్ గా ఈ ఒక ఆలోచనలో పుట్టిందే అండి ఈ కమ్యూనిటీ. సో దాని ఉద్దేశం కూడా అది.
0: అయితే ఇప్పుడు మీరు ఈ ఆలోచనతో ఒక కమ్యూనిటీని ఏర్పాటు చేసే క్రమంలో, మీ కొంతమంది మిత్రుల్ని కలుపుకొని పోతున్న క్రమంలో మీ ఆలోచనని వారి ముందు పెట్టినప్పుడు ఎట్లాంటి అభిప్రాయాలు వచ్చినాయి? మీ ఆలోచనకి వాళ్ళు ఎంతవరకు సరే కలిసి వస్తామని చెప్పి ఏ రకంగా మీకు హామీ ఇచ్చి కలిసి వస్తున్నారు?
1: నాదే కాదండి, అంటే ఈ ఆలోచన నాకు కూడా ఉండేది. ద సేమ్ టైమ్ ఇప్పుడు ఉన్న ఎంతమంది అయితే ఈ గ్రూప్ లో ఉన్నారో వాళ్ళు కూడా సిమిలర్ గా అదే ఆలోచనతో ఉన్న వాళ్ళే. మాకు ముందటి నుంచి పరిచయం కాదు వాళ్ళు, అయినా కానీ మేము ఏదో కామన్ ఫ్రెండ్స్ త్రూ కలిసి మా ఆలోచనలు షేర్ చేసుకుని మేము లక్కీగా మేమందరం ఒక గ్రూప్ గా ఫామ్ కావడం, ఒక ఈ కమ్యూనిటీ పెట్టడం. ఇదే కాకుండా రీసెర్చే కాకుండా ప్రతి నెల మేము కమ్యూనిటీ మీట్స్ అంటే ఒక టాపిక్ ని తీసుకొని దాని మీద ఇట్లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళని, ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఒక దగ్గర గ్యాదర్ చేసి కమ్యూనిటీ మీట్స్ అనేది చేస్తున్నాం. సో మేము ఇది ఏప్రిల్ లో కర్టెన్ రేజర్ లాగా అనౌన్స్ చేసాము. ఏంటంటే ఇట్లాంటి ఒక కమ్యూనిటీ ఉంది, ఇది మేము కృషి చేస్తున్నాం, అది ఇదని అనౌన్స్ చేసాం. అండ్ మొన్న ఈ మంత్ 18 కి మేము ఆవకాయ అనే టాపిక్, ఎందుకంటే సమ్మర్ కాబట్టి అందరికి ఆవకాయ చాలా ఇష్టం కాబట్టి, గీతా భాస్కర్ గారు, మీకు తెలిసే ఉంటుంది గీతా భాస్కర్ గారు, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ వాళ్ళ మదర్, వారు మేము ఈ కమ్యూనిటీ గురించి చెప్పినప్పుడు తనకు తాను వచ్చి, నేను ఆవకాయ మీద చాలా ఇంట్రెస్ట్, నేను ఇంట్లో ఎప్పటి నుంచో ఆవకాయ పెట్టేదాన్ని అది ఇది అని చెప్పి, నేను వచ్చి ఆవకాయ మీ అందరికి చూపిస్తాను ఇట్లా ట్రెడిషన్ ఏంటి అది. సో మేము కమ్యూనిటీలో

0: ఒక 40-50 మంది సేమ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పిలిచి, సో ఒక ఆవకాయ కల్నరీ థియేటర్ లాగా చేసి దాన్ని వీడియో చేసి ముంగట తీసుకోవడం జరిగిందండి.
1: అయితే ఇప్పుడు ఇట్లా మీరు ఈ పాతకాలపు సంస్కృతులనైతేనేమి, వంటకాలనైతేనేమి మీరు పరిశోధన ద్వారా శోధించి వెలికి తీసే క్రమంలో ఒక పర్యటనను ప్రారంభించారు. ఇది ఎన్ని రోజుల నుంచి కొనసాగుతున్నది? అసలు ఎక్కడి నుండి మీ ఈ పర్యటన ప్రారంభమైంది?
0: సో మేము ఫస్ట్ తెలంగాణ నుంచి స్టార్ట్ చేస్తామండి. తెలంగాణ అనుకున్నప్పుడు మొత్తం 31 డిస్ట్రిక్ట్స్ ని డివైడ్ చేసి మేము 6 సర్క్యూట్స్ లాగా డివైడ్ చేసినామండి. సో మేము లాస్ట్ 23rd కి స్టార్ట్ అయ్యాము. 23rd ఫస్ట్ సర్క్యూట్ అండి. సో ఫస్ట్ సర్క్యూట్ కామారెడ్డి నుంచి స్టార్ట్ అయింది. కామారెడ్డి, నిజామాబాద్, ఆర్మూరు, ఇది ఆదిలాబాద్, బయన్సా, ఇదంతా బెల్ట్ అనమాట. సో టోటల్ గా ఈ మొత్తం బెల్ట్ వచ్చేసి 800+ కిలోమీటర్లు అండి రానుమూలు. సో ఇది మా ఫస్ట్ సర్క్యూట్. మనకేంటంటే ఇట్లా ఆన్ రోడ్ ఫిజికల్ గా రీసెర్చ్ చేయడం అనేది నాకు తెలిసి ఇది కొత్త అనుకుంటా. అంటే అట్లాంటి డేటా ఎవరైనా చేసినా గానీ అట్లాంటి డేటా ఇక్కడ మనకి అవైలబుల్ లేదండి. సో యాజ్ ఎ పైలట్ ప్రాజెక్ట్ మనం మనకున్న అంచనాల ప్రకారం, మనకున్న కాంట్రాక్ట్స్ ప్రకారం ఒక సర్క్యూట్స్ లాగా ప్లాన్ చేసుకుని మేము స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే ఏదైనా స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ అయితేనే దాంట్లో చేసే తప్పులేంటి, దాని నుంచి నేర్చుకోవడం ఏంటి, దాని నుంచి ఏమేమి ఇంకా బెటర్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో మేము 23rd కి స్టార్ట్ అయ్యాం. సో ఇవాళ పొద్దున మేము ఉత్నూర్ తర్వాత నుంచి ఆదిలాబాద్ వచ్చామండి. ఇది మా ప్రయత్నం.
1: అయితే ఇప్పటి వరకు మీరు ఈ ప్రయత్నంలో లేదా తొలి పర్యటనలో ఏ రకాల వంటకాలను, ఇట్లా ఇవి గతంలో ఉండి మంచి ఆదరణ పొందిన వంటలు అని చెప్పేసి అట్లాంటి ఏమైనా గుర్తించిందా? దాని
0: కామారెడ్డి దగ్గర ఒక గుడి దగ్గర ఒక మక్క రోటి, ఒక చికెన్, నేను ఒక మసాలా వాళ్ళు వాడిన భోజవార మసాలా అని. నేను ఇప్పటి వరకు నా కెరియర్ లో ఆ మసాలాను చూడలేదు, వినలేదు. ఫస్ట్ టైం నేను అక్కడ పోయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఫ్రెష్నెస్ కి చాలా విలువిస్తారండి. నా ముంగటనే వాళ్ళు మక్క రోటి కలపడం చేయడం, నా ముంగటనే గార్లిక్ దంచడం, జింజర్ దంచడం, ఫ్రెష్ చికెన్, సో ఏదైనా ఆ ఫ్రెష్నెస్, అట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకు బాగా ఉంది. మక్క రొట్టెలే కానివ్వండి, ఇప్పుడు నేను అనకాపూర్ చికెనే కానివ్వండి, ఇవాళ ఆదివాసీ గృహాల్లో పోయి ఈ కుడుములే తిన్నా, గారెలు తిన్నా, లడ్డూలు తిన్నా, సో ఇట్లాంటి చాలా మరవలేని ఎక్స్పీరియన్స్ నాకు. నాకు అన్నిటికన్నా చాలా బాగా అనిపించింది ఏంటంటే వీళ్ళు ఆదివాసీలైనా గాని, మారుమూల గ్రామాల వాళ్ళైనా గాని, వాళ్ళకి ఆ ఫ్రెష్ తాజా ఇంగ్రీడియంట్స్ మీద ఉన్న ఇంపార్టెన్స్ సిటీ వాళ్ళకి లేదండి. మనం ఎప్పటికీ ఆ ఫ్రోజన్ ఫుడ్స్ ఇవి అవి చేసుకోరు, ఆ ఇంపార్టెన్స్ లేదండి. ఇక్కడ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కి. నేను చూసిన ఏం నూనె వాడుతున్నాం, ఎట్లా వాడుతున్నాం, సీజనల్ ప్రోడక్ట్స్ మీద చాలా విలువ ఉంది. అది నేను నేర్చుకున్న మంచి లెసన్. సో మా సిటీలో గాని ఇది గాని అలాంటిది లేదు, ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కి చాలా వాల్యూ ఇస్తున్నారు.
1: అయితే ఇప్పుడు మీరు ఈ పరిశోధన క్రమంలో ఇన్ని ఊర్లు పర్యటిస్తూ వెళ్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఈ పరిశోధనలో సేకరించిన ఈ పాతకాలపు ఆహార అలవాట్లు అయితే మీ వంటకాల సంస్కృతుల విషయానికి సంబంధించిన ఈ విషయాలన్నింటినీ మీరు పరిశోధించిన తర్వాత వీటన్నింటినీ ఏ రూపంలో తర్వాతి వాళ్ళకి మీరు అందించాలనే ఆలోచనతో ఉన్నారు?
0: ఏంటంటే మా టీమ్ లో ఇప్పుడు నాతోటి వీడియోగ్రాఫర్ ఉన్నాడు, ఈయన రైటర్ అనమాట. సో నేను యాజ్ అ షెఫ్, ఈయన కూడా షెఫే, మన ముగ్గురు టీం అనమాట. సో మేము ఎక్కడన్నా ఏదైనా మర్చిపోయినా, చేసినా, రాసుకోవడం ఈయన మర్చిపోయినా, మేము ప్రతిదీ వీడియో క్యాప్చర్ చేస్తున్నాం. సో మా దగ్గర 3 రకాల డాక్యుమెంట్, ఒకటి ఫిజికల్ గా రైటింగ్ డాక్యుమెంట్ ఒకటి పెట్టుకుంటున్నాం, ఇంకోటి వీడియో డాక్యుమెంట్ ఒకటి పెట్టుకుంటున్నాం. రానున్న వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ గా డాక్యుమెంట్ చేసి దాంట్లోంచి సేకరించిన ఇన్ఫర్మేషన్ ని మనం ఫెస్టివల్స్ చేసుకోవడం గానీ, మన సంస్కృతి గానీ, ఈ కమ్యూనిటీ మీట్స్, ఈ నెల వారీగా కమ్యూనిటీ మీట్స్ ఏవైతే అనుకుంటున్నామో అక్కడ కూడా మనం షేర్ చేసుకుంటాం. ఇప్పుడు వచ్చే జూన్ 14th కి మనకి కమ్యూనిటీ మీట్ ఉంది. తనికల దీప్తి గారు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు కల్చర్ గురించి మాట్లాడు. సో అదే ప్లాట్ఫామ్ మీద మనం ఇప్పటి వరకు అయినా కొంచెం వరకు రీసెర్చ్ ఏదో ఉందో మనం షేర్ చేస్తూ ఉంటాం, డాక్యుమెంట్ చేస్తాం. ఇది రానున్న రోజుల్లో ఇది పబ్లిక్ కే అండి, పబ్లిక్ కి అవైలబుల్ పెడతాం అంత డాక్యుమెంటేషన్, వీడియోస్ గానీ అది గానీ అవన్నీ ఓనమాలు అనే కమ్యూనిటీ దగ్గర ఉంటాయి, గానీ దట్ ఈస్ అవైలబుల్ ఫర్ పబ్లిక్ ఆల్సో.
1: అయితే మీరు ఈ లక్ష్యంతో ముందుకు పోతూ కొంతమందిని కలుస్తున్న క్రమంలో ఎట్లాంటి స్పందన వస్తున్నది వాళ్ళ నుంచి?

0: పోయే ఈ దశలో మరొక్కసారి వాటన్నింటినీ గుర్తు చేసి మళ్లీ వెలికి తీసి ముందు తరాల వారికి భద్రంగా చేసి పెట్టాలన్న ఒక సంకల్పంతో ఏదైతే మీరు ఈ కార్యక్రమాన్ని తలపెట్టిండ్రో, ఇది నిర్విఘ్నంగా ముందుకు సాగి మీరనుకున్న ఫలితాలు ఇవ్వాలని ఆశిస్తూ, మీ ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మీకు ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పటిదాకా మీరు మన వంటలు మన సంస్కృతి ఈ అంశం గురించి హోటల్ రంగంలో అనుభవం ఉన్న సత్యకుమార్తో ముచ్చటిన్నారు. ఈ ముచ్చట పెట్టింది కే లెనిన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.
2: ఇంతటితో ఇయలటి అంబటాల సంగతుల కార్యక్రమం సమాప్తం. మళ్ళరే పొద్దు లేడు పావుకి ప్రసారమయ్యే అంబటాల సంగతుల కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన మధుమేహాన్ని తగ్గించే యోగాసనాలను గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం, ఇంకా చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో ఉద్యోగం నుంచి ఉద్యోగంలోకి అసిస్టెంట్ ట్రెజరీ అధికారి ఎస్ శశిధర్ రెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలు కావస్తున్నది. మరికొంచెంసేపట్ల సమాచార్ ప్రభాత్, అనంతరం 8:00 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడతాయి.

0: Now, Skova became the third Czech woman in 4 years to win the grass court major after Markita Vondrousova in 2023 and Barbora Krejčíková in 2024. After winning the title, Linda said, "It's never easy to get to the last point."
1: Ladies singles champion for 2026 from the Czech Republic, Linda Noskova.
2: It feels incredible, and all these matches have been so tough, so physically or mentally tough, especially, you know, it's never easy to get the last point. I think we made a history.
0: The stage is also set for the men's singles final tonight, where world number one Jannik Sinner will face Germany's Alexander Zverev. The match is scheduled to start at 8:30.
3: Prime Minister Narendra Modi's New Zealand visit figures prominently on the front pages of newspapers. Hindustan Times shows a picture of Mr. Modi and his counterpart Christopher Luxon under the headline, India-New Zealand Raise Ties to Strategic Bond, Inc. 12 Pacts. India a strategic launchpad, PM Modi tells NZ CEOs, writes the Sunday Pioneer. POK stir intensifies, protesters warn park forces to stay away is a top headline in the Asian Age. Bengal CM orders statewide crackdown on illegal liquor, drug dens after Baripur horror, reports the Sunday Statesman. New high for India-made car exports under the headline. The Financial Express quoting the latest export data released by the Department of Commerce under the Minister of Commerce and Industry writes that outbound shipments of passenger vehicles scaled an all-time high of 79,967 crore rupees, marking a 30.59% growth over financial year 2025. In its editorial title, Wayanad Landslide, mountains keep warning us, but are we listening? That another mountain side has collapsed. The immediate cause of the landslide will eventually be established, but mountains are not simply obstacles waiting to be drilled through. They are living landscapes with limits that engineering alone cannot negotiate. And finally, a historic Gurudwara in Lahore associated with Sri Guru Har Gobind Sahib Ji, built in 1923, has been reopened for the first time since partition.
0: Subhadra. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi concludes his three-nation tour of Indonesia, Australia and New Zealand. Departs for India after holding extensive talks with New Zealand Prime Minister Christopher Luxon. Vietnam government orders probe into speedboat tragedy that killed 15 Indian tourists. U.S. launches new round of strikes against Iran after IRGC forces attack container ship transiting Strait of Hormuz. Iranian Navy closes the vital sea corridor until further notice. IMD forecasts heavy rainfall across northern and eastern parts of the country for next 4 days. England beat Norway 2-1 to reach FIFA World Cup semi-finals. And Linda Noskova beats Carolina Muchova to win first Wimbledon tennis title. And with that, we end the morning news. Have a nice day.
4: Akashwani Adilabad, 100.2 FM, Manasu Ninda. Pustakamto Chakati Telugu Sahitya Rachanalanu Vinipinche Karyakramam. Iyalati Karyakramamla Sangeetha Saurabhalu Pustaka Dharavahika Patanam 12వ భాగంలో సంగీత సామ్రాజ్ఞి కిషోర్ ఆమోన్కర్ గురించిన విశేషాలు 2వ భాగం వింటారు. రచన పఠనం సామల రాజవర్ధన్. ముందుగా ప్రకటన.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు పుస్తకంతో, చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే ఈ కార్యక్రమంలో సంగీత సామ్రాజ్ఞి కిషోరి ఆమోన్కర్ గురించి 2వ భాగం, రచన పఠనం.

0: శ్యామల రాజవర్ధన్.
1: కిషోరి అమోన్కర్ సంగీతం గురించి చాలా పరిశోధనలు చేసింది. తాను పరిశోధించిన విషయాలను గ్రంథస్థం చేసింది. అవి స్వరార్థరమణీయ, రాగరస సిద్ధాంత. ఈ రెండు గ్రంథాలు ప్రామాణికమైనవి, సంగీత విద్యార్థులకు విజ్ఞాన సర్వస్వం వంటివి. సంగీతమంటే కేవలం నొటేషన్ పద్ధతి కాదని ఆమె నిశ్చితాభిప్రాయం. ఆమె తల్లి నేర్పిన సంగీత శిక్షణలో స్వరాల పరిచయం చేసిన విధానం ఆమె మనస్సులో ముద్రించుకొనిపోయింది. స్వర సాక్షాత్కారానికి సాధన చెయ్యాలి, రాగ స్వరూపం కనుల ముందు ప్రత్యక్షం కావాలి, తాము ఏ పని చేస్తున్నా ఆ రాగం తమ మనస్సులో సుల్లు తిరుగుతూ ఉండాలి, వాతావరణం నిశ్శబ్దంగా ఉండాలి, మనస్సు రాగం మీదనే లగ్నమై ఉండాలి అని ఆమె అభిప్రాయం. అందుకే ఆమె సంగీతాన్ని భావాత్మక సంగీతమన్నది. ఒక సంగీత సభకు వెళ్లి వేదిక మీద కూర్చుని సభా నిర్వాహకులనుద్దేశించి, అయ్యా, ఇంతకు ముందు ఒక కళాకారుడు యమన్ రాగం వాయించినారు, ఆ రాగస్వరాలు ఈ సభా ప్రాంగణమంతా ఆవరించి ఉన్నాయి, నిజానికి నేను మరో రాగం ఆలపించాలి, కాని ఎందుకో ఈరోజు ఉదయం నుండి నా మనస్సులో యమన్ రాగం ప్రతిధ్వనిస్తున్నది, దానిని బయటకు రానీయకపోతే నాకు మనశ్శాంతి లభించదు, కనుక నాకు కూడా యమన్ రాగాన్నే ఆలపించే అనుమతి ఇవ్వండి అని వినయంగా తెలిపి యమన్ రాగాలాపన ప్రారంభించింది. ఆమె కంఠంలో ఆనాడు యమన్ రాగం అద్వితీయంగా పలికింది. జైపూర్ ఘరానా సంగీతం ఉజ్వలమైనది. కంఠమెత్తితే ఝంకారస్వరాలు పలుకుతాయి. వాళ్లు వేసే పేచిదార్ తాండ్లు, పల్టేదార్ తాండ్లు వేయాలంటే చాలా సాధన చేయవలసి ఉంటుంది. ఆ ఘరానా వాళ్లు ప్రచలిత రాగాలను కఠినంగా గానం చేస్తారు, అప్రచలిత రాగాలను సునాయాసంగా గానం చేస్తారు. ఆ ఘరానా శైలే విలక్షణమైనది. శ్రద్ధగా గురుముఖత నేర్చుకుంటేనే ఆ సంగీతం పట్టుబడుతుంది. అంత కష్టపడి నేర్చుకున్న సంగీతాన్ని డబ్బు కోసమో కీర్తి ప్రతిష్టల కోసమో ఉపయోగించకూడదని మోగుబాయి నేర్పిన పాఠం. దీన్ని కిషోరి తాయి చివరి వరకు పాటించింది. అందుకే ఆమె సంగీతం ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ప్రశాంతంగా సాగుతుంది. ఆమె గాత్రానికి శ్రోతలు సమ్మోహితులవుతారు. సంగీతం ఒక సముద్రం. అందులో నుండి మనం జీవితమంతా సాధన చేసినా ఒక చెంబెడు నీళ్లు కూడా సంపాదించలేం. ఏదో కొంత సంగీతం నేర్చి, ప్రదర్శనలిచ్చి, అవార్డులు సంపాదించడం, పేరు ప్రతిష్టలు సంపాదించడం, తద్వారా ధనాన్ని సంపాదించాలనుకోవడం సరైంది కాదని ఆమె భావన. అందుకే తన శిష్యులకు శిష్యురాళ్లకు బాగా తర్ఫీదు ఇచ్చిన తర్వాత, వారు స్వతంత్రంగా కచేరీ చేయగలరని భావించిన తర్వాతనే కచేరీ చేయడానికి అనుమతించేది. అంటే కిషోరి తాయి పరిపక్వతకు ఎంత ప్రాధాన్యతనిస్తారో తెలుస్తుంది. తమ శిష్యులు ముందుగా తాము అత్రోలి జైపూర్ ఘరానా విద్యార్థులమని, కిషోరి అమోన్కర్ శిష్యులమని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదగాలని కిషోరి తాయి అభిమతం. కిషోరి అమోన్కర్ను వ్యతిరేకించే వారికి ఇది ఒక ఆయుధమే అయింది. ఆమెకు చాలా గర్వమని, ఆమె ఎవరినీ లెక్క చేయదని ప్రచారం ప్రారంభించినారు. అయినా ఆమె బెదరలేదు. తన సంగీత వైదుష్యంతో సంగీతంలోని ఉన్నత స్థానాలనందుకున్నది. పద్మభూషణతో మొదలై పద్మ విభూషణ వరకు, సంగీత నాటక అకాడమీ పురస్కారంతో మొదలై సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ వరకు ఎన్నో పురస్కారాలు అందుకున్నది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆమెకు లభించిన గాన సరస్వతి బిరుదు 10 పద్మశ్రీల పెట్టు. శ్రోతలందించిన స్వర నీరాజనాలైతే అమూల్యమైనవేనాయ్. పురస్కారాల వలన వాటికి గౌరవం దక్కింది కాని కిషోరి తాయికి కాదు. ఆమె శిష్యులలో మొదటగా పేర్కొనవలసిన వారు రఘునందన్ పన్షీకర్. ఇతను 17 సంవత్సరాలుగా కిషోరి తాయి ఇంట్లో ఉండి గురు శుశ్రూష చేసుకుంటూ గురుకుల పద్ధతిలో సంగీతం నేర్చినాడు. కిషోరి తాయి తల్లి మోగుబాయి శిక్షణ కూడా కొంతవరకు పొందిన అదృష్టవంతుడితడు. తాను అత్రోలి జైపూర్ ఘరానా విద్యార్థినని, కిషోరి తాయి పట్టశిష్యుడినని గర్వంగా చెప్పుకునే అర్హత గలవాడు. ఇంకా నందిని బేడేకర్, మీరా పన్షీకర్, మీనా జోషి.

సుహాసిని ముల్గావ్కర్ మొదలైన శిష్యురాళ్లున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు. మరొక వైపు కిషోరి తాయి మనుమరాలు తేజశ్రీ ఆమోణ్కర్ ఉన్నారు. ఆమె తమ నాయనమ్మ ద్వారా తమ ఘరానా సంగీతం సాకల్యంగా నేర్చుకుని కచేరీలిచ్చే స్థాయికి ఎదిగి కిషోరి అమోణ్కర్ వారసురాలిగా నిలవగలుగుతారని అనిపిస్తున్నది. అయితే అది గురుతరమైన బాధ్యత. కిషోరి తాయి అంతటి విదుషిగా ఎదగాలని ఆశించడంలో తప్పులేదు కదా. కిషోరి తాయి మనవరాలి ప్రస్తావన వచ్చేంత వరకు ఆమె కుటుంబ విషయాలు మాట్లాడుకోలేదు. కిషోరి తాయి అభిజాత్య సంగీతాన్ని వారసత్వంగా అందిపుచ్చుకుని దేశ విదేశాలలో అత్యున్నత పురస్కారాలు అందుకున్న సాధారణ గృహిణిగానే జీవించింది. రాఘవేంద్ర స్వామి వారి భక్తురాలిగా సంగీత యోగినిలాగా సాదా సీదాగా జీవించింది. నుదుట పావలాకాసంత బొట్టుతో తలమీది నుండి కొంగు తిప్పుకొని కుడిభుజం మీదికి జారవిడిచి కేవలం ముఖం మాత్రమే కనిపించే సగటు మరాఠీ గృహిణి వలెనే ఆమె రూపముండేది. రవి అమోణ్కర్ అనే ఒక సాదా సీదా బడిపంతులను వివాహం చేసుకున్నది. వారి దాంపత్య జీవితం ఆనందంగా గడిచింది. వారికిద్దరూ కొడుకులే. వారిని క్రమశిక్షణతో పెంచి సంస్కారవంతులుగా తీర్చిదిద్దింది. 1992 రవి అమోణ్కర్ స్వర్గస్థుడైనాడు. అతని తర్వాత కుటుంబానికి తానే పెద్ద దిక్కై సంసార నావను ఒడ్డుకు చేర్చింది. తన కుటుంబం, తన శిష్యులు, తన సంగీతం తప్ప అన్యమెరుగదు. అన్యాయాన్ని సహించదు. ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది. ఆమె అభిప్రాయాలు ఖచ్చితంగా ఉంటాయి. నిరంతరమైన అధ్యయనం వల్ల ఏర్పరచుకున్న అభిప్రాయాలవి. మిడిమిడి జ్ఞానంతో తమకు తెలిసిందే వేదమనుకునేవారు ఆమెకు సహజ శత్రువులు. తన కుటుంబాన్ని విడిచి దూరంగా ఉండలేనని భావించి సాధ్యమైనంతగా విదేశీ పర్యటనలను నిషేధించుకున్నది. ఆమె ఆలోచనలన్నీ సంగీతం చుట్టే తిరుగుతాయి. కర్ణాటక హిందుస్థానీ సంగీతంలోని సారూప్యతను నిరూపించటానికి కర్ణాటక హిందుస్థానీ సంగీతాల జుగల్బందీ చేయాలని సంకల్పించింది. హిందుస్థానీ సంగీత దిగ్గజాలైన పండిత్ భీమ్సేన్ జోషీ, విదుషి కిషోరి అమోణ్కర్, పండిత్ హరిప్రసాద్ చౌరసియా, పండిత్ శివకుమార్ శర్మ, ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ ఎవరైనా కర్ణాటక సంగీతం నుండి ఎదుర్కొనే ఏకైక యోధుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణనే కదా. కిషోరి అమోణ్కర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జుగల్బందీ అపూర్వంగా సాగింది. కిషోరి తాయి పాయలియా ఝన్కార్ అనే పూరియా ధనాశ్రీ రాగంలోని బందిష్ గానం చేసింది. మంగళంపల్లి ఆమె బందిష్ అందుకుంటూనే స్వీయ రచనను గానం చేసినాడు. పూరియా ధనాశ్రీ రాగాన్ని కర్ణాటక సంగీతంలో పంతువరాలి రాగమంటారు. ఈ కార్యక్రమాన్ని అవసరమనుకుంటే యూట్యూబ్లో చూడవచ్చు, వినవచ్చు. కిషోరి తాయి విఖ్యాత దర్శకుడు వి శాంతారాం నిర్మించిన గీత్ గాయా పత్థరోనే చిత్రం కోసం దుర్గా రాగంలో అద్వితీయంగా గానం చేసిన పాట ఆ తరం శ్రోతలను ఉర్రూతలోగించింది. తర్వాత ఆమె దృష్టి అనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించింది. తర్వాత ఆమె చిత్రసీమకు దూరంగా ఉండిపోయి తన సంగీతంతో తాను నిమగ్నమైపోయింది. ప్రముఖ నటుడు అమోల్ పాలేకర్, సంధ్యా గోఖలే కలిసి భిన్న షడ్జ్ అనే పేరుతో కిషోరి తాయి అభిప్రాయాలు, ఆమెను గురించి ఇతరుల అభిప్రాయాలను కలగలిపి ఒక డాక్యుమెంటరీ రూపకాన్ని తీసినారు. పండిత్ హరిప్రసాద్ చౌరసియా అనుభవ్ అని పేరుతో ఆమె అభిప్రాయాలను రికార్డు చేసినారు. ఆమెకు ఆమె శిష్యులు చేసిన గురుపూజ చూడవలసిందే. మహారాష్ట్రులు ఆమెనెంత గౌరవిస్తారో తెలుసుకోవాలంటే అది చూడాలి. మహాత్ములు 85 జీవిస్తారట. సహస్రచంద్ర దర్శనమని వేడుక చేసుకుంటారు. 1000 పున్నమలు దర్శించుకున్నారన్నమాట. మరాఠీలో దాన్ని అమృతోత్సవం అంటారు. అది దాటితే 90వ నిండు జీవితం గడుపుతారు. అత్రోలే జైపూర్ ఘరానా మేటి ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ 90 జీవించి చివరి వరకు ధాటిగా గానం చేసిన ఘనుడు. అతన్ని మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్ ది హిందుస్థానీ మ్యూజిక్ అని బిరుదుతో గౌరవించినారు. అతని శిష్యురాలు మొగుబాయి కురుడీకర్ 96 జీవించి ధాటీగా గానం చేస్తూనే స్వర్గస్థురాలైంది. కాని కిషోరి అమోణ్కర్ 85వ జన్మదినానికి వారం రోజుల ముందే

వెళ్ళిపోయింది. ఆమె జన్మదినం ఏప్రిల్ 10వ తేదీ అయితే 3వ తేదీనే వెళ్ళిపోయింది. ఏప్రిల్ 11వ తేదీన నిండు పున్నమ, దాన్ని దర్శించుకోకుండానే వెళ్ళిపోయింది. ఇది యాదృచ్ఛికమైన. ఇటీవలనే ఢిల్లీలోని కమాణి ఆడిటోరియంలో కచేరీ చేసి హుసేనీ తోడీ రాగాన్ని గానం చేసింది. ఆ రాగాన్ని అత్రోలీ జైపూర్ ఘరానా వాళ్లు విలక్షణంగా గానం చేస్తారు. ఆ రాగం గానం చేయడానికి చాలా దమ్ము కావాలి. ఈ వయస్సులో ఆ రాగాన్ని అద్వితీయంగా గానం చేసినందుకు శ్రోతల అభిమానుల కరతాళ ధ్వనులు మిన్నుముట్టినాయి. ఆ కచేరీ విజయవంతమైనందుకు కిశోరితాయి వారి అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంతేనా, మరింకొకసారి ఆహ్వానిస్తే మళ్లీ వచ్చి నా సంగీతాన్ని వినిపిస్తానని వాదా చేసి వచ్చింది. కాని వాదా నిభాయించకుండానే వెళ్ళిపోయింది. ఢిల్లీ వారికంటే ముందే గంధర్వలోకం నుండి వచ్చిన ఆహ్వానాన్ని అందుకున్నది. తెలంగాణ పలుకుబడిలో అన్నట్లు రా అంటే పా అని వెళ్ళిపోయింది. అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవనం. ఇంతకంటే ఎవరికైనా ఏం కావాలి? ఒక శకం ముగిసింది. ఆ మహాగాయికా శిరోమణికిది అశ్రునివాలి.

0: ఇప్పటిదాక మీరు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 12వ భాగంలో సంగీత సామ్రాజ్ఞి కిషోరి ఆమోన్కర్ గురించిన విశేషాలు 2వ భాగం విన్నారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఇంతటితో ఇయలటి పుస్తకంతో కార్యక్రమం సమాప్తం. మళ్ళా ఈ పుస్తకంతో కార్యక్రమం శుక్ర శనివారాల్లో రాత్రి 9:30, శని ఆదివారాల్లో పొద్దుగల 8:30 ప్రసారమవుతుంది. రేపు పొద్దుగల 8:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి కథ ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.
1: PM जय अब गरीबों की जय बन गई है.

0: चिकित्सा खर्च में लगभग 2,00,000 करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंडा। సింగిడీ సినీ గీతాల హరివిల్లు. నింగి నేలను కలుపుతది ఆ రంగుల హరివిల్లు. శ్రోతలను ఆకాశవాణికి మరింత దగ్గర చేస్తున్నది ఈ పాటల హరివిల్లు. ఆ సింగిడి రంగుల తీరంగ తీరొక్క పాటలు, ఆ పాటల నడుమ శ్రోతలు చెప్పే తీరుతీరుల ముచ్చట్లను కలిపి వినిపించే ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి 10:00 ప్రసారమవుతుంది. శ్రోతలు, మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే మాకు ఫోన్ చేసి పాటలు అడగవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. ఫోన్ చేసి పాటలు అడుగుడే కాదు, మీకు తెలిసిన వింతలు విశేషాలు ఏమున్నా గవిట్ని శ్రోతలతోని పంచుకోవచ్చు పసందైన పాటల నడుమ. ఈ ఎలటి సింగిడి కార్యక్రమాన్ని పెళ్లి సందడి చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటతో షురు చేద్దాం.

సిరిమల్లె పువ్వులాంటి నవ్వు, వెన్నెల్లో గోదారి అందం, గున్నమామిడి మాధుర్యం, పగలే వెన్నెలలుకించి జగాన్నే ఊయలులూపిన తేనెలూరే స్వరం, అదే జానకి గాత్రం. తన గళంతో గారడి చేస్తూ సంగీత ప్రియుల్ని తన పాటలతో మైమరిపించిన మధుర గాయని ఎస్ జానకి. చిన్నపిల్లల్లా గాత్రాన్ని మార్చి పాటలతో అల్లరి చేయాలన్నా, వయసు పైబడిన ముసలి వాళ్లాగా స్వరంలో భావాలను ఒలికించాలన్నా ఆమెకు ఆమె సాటి. వైవిధ్యభరితమైన తన స్వరంతో అభిమానులను సంమోహనపరిచిన ఆ గళం ఇక శాశ్వతంగా మొగపోయింది. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో వేలాది సుమధుర గీతాలతో అందరినీ అలరించిన ఆ మహాగాయని నిష్క్రమణ సందర్భంగా జానకి యాదిలో ఆమె పాడిన పాటల్లోని కొన్ని మధుర గీతాలను వింటూ ఆమె గురించిన విశేషాలను గుర్తు చేసుకుందాం ఈ అలటి సింగిడి కార్యక్రమంలో.

0: ஜா பபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரேயோபிலாஷி சைபால்.
3: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నది సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, తెలుగు సినీ సంగీతానికి తన మధుర గాత్రంతో చిరస్మరణీయమైన ఎన్నో పాటలను అందించిన గానకోకిల ఎస్ జానకి తరతరాల సంగీత అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆమె పాడిన పాటలు, మధుర గీతాలు నేటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి, ఉంటాయి. తన మధురమైన గాత్రంతో లక్షలాది మంది సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్న ఆమె 5 దశాబ్దాలకు పైగా వేలాది పాటలు పాడి చిరస్థాయిగా నిలిచిండ్రు. ఆమె పాడిన కొన్ని మధుర గీతాలను వింటూ ఆమె గురించిన విశేషాలను గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రోతలు, మీరు కూడా ఎస్ జానకి పాడిన పాటలను గురించి, ఆమె గాత్రం గురించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవచ్చు ఆమె పాడిన పాటల నడుమ. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. కార్యక్రమంలో ఇప్పుడు జానకి పాడిన శివరంజని చిత్రంలోని ఈ గీతాన్ని విందాం.

మీరు విన్న ఈ పాట పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది. ఇప్పుడు సితార చిత్రం నుంచి వెన్నెల్లో గోదారి అందం అంటూ జానకి పాడిన ఈ గీతాన్ని విందాం.

తన పాటల ప్రయాణంలో ఎన్నో భాషలను నేర్చుకున్న ఎస్ జానకి 17కు పైగా భాషల్లో దాదాపు 48,000కు పైగా పాటలను పాడిండ్రు. తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం వంటి దేశీయ భాషలతో పాటు సింహళం, జర్మనీ, జపాన్ వంటి పలు విదేశీ భాషల్లోనూ వేలాది పాటలను పాడి మెప్పించిండ్రు జానకి. దక్షిణాదిలో తొలి ఆంగ్ల గీతాన్ని పాడిన ఘనతను కూడా సాధించిండ్రు. 6 తరాల కథానాయికలకు పాటలు పాడిన ఘనత కూడా జానకి సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వినబోయే ఈ పాట స్వర్ణకమలం చిత్రం నుంచి ఎస్ జానకి పాడినది. సంగీతం ఇళయరాజా, సాహిత్యం సీతారాం శాస్త్రి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మనపాస మనియాస మన ఎఫ్ఎం, ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఈ కార్యక్రమం 10:00 ప్రసారమవుతుంది. ఈ నడమల మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినొచ్చు. అంతేకాదు మీకు తెలిసిన వింతలు విశేషాలు ఏమన్నా గవిటిని శ్రోతలతో పంచుకోవచ్చు.

అట్లనే ఈయల్ల ప్రముఖ గాయని జానకి పాడిన మధుర గీతాలను వింటూ ఆమెను గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. శ్రోతలు, మీలో కూడా ఎవరైనా మీకు నచ్చిన జానకి పాటలను గురించి, అందులోని మాధుర్యాన్ని గురించి మీ మాటల్లో శ్రోతలతో పంచుకోవాలనుకుంటే మాకు ఫోన్ చేసి చెప్పవచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు అయితే మీ అందరికీ ఎరుకని అయినా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఎస్ జానకి పేరు ఒక చరిత్ర. తన మధురమైన గాత్రంతో లక్షలాది మంది సంగీత అభిమానుల హృదయాలను గెలుచుకున్న గాయని ఆమె. 5 దశాబ్దాలకు పైగా వేలాది పాటలు పాడి చిరస్థాయిగా నిలిచిన జానకి ప్రేమ గీతాలు, విషాద గీతాలు, జానపద పాటలు, భక్తి గీతాలు, మెలోడీలు, ఇట్లా ఏ పాట అయినా తన గాత్ర మాధుర్యంతో ప్రాణం పోసిన గాయని ఆమె. ముఖ్యంగా చిన్నపిల్లల గాత్రాన్ని మార్చి పాటలతో అల్లరి చేసిన గాయని కూడా ఆమె. సప్తపది చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి జానకి పాడిన ఈ గీతాన్ని ఇప్పుడు విందాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి నంద్యాల నుంచి పాలెపు పోలయ్య గారు సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ సార్. మన సింగిడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.
0: చెప్పండి పోలయ్య గారు, ఏం చేస్తుంటారు?
1: బాగున్నారా?
0: బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు?
1: మేము కూడా సూపర్ గా ఉన్నాం సార్. మేము బార్బర్ సార్, మాది బార్బర్ షాప్ లో పనిచేస్తుంటే మన పాటలు వింటూ ఉంటాం.
0: ఇవాళ ఆదివారం కాబట్టి మీకు బాగానే
1: బిజీ సార్?
0: బిజీ ఉంటారు. అయినా బిజీ ఉన్నప్పటికీ కూడా సమయం తీసి ఫోన్ చేసినారు ఆకాశవాణికి. విశేషం ఏంటి
1: సార్? ఈ రోజు మన ముఖ్యంగా మన మన జానకమ్మ గారు, లెజెండరీ సింగర్ ఆమె పరమపదిన సందర్భంగా
0: ఆమె
1: గురించి మాట్లాడాలని నేను ఈ రోజు కాల్ చేశాను సార్, బిజీగా ఉన్నా కూడా.
0: చెప్పండి.
1: ఆమె దాదాపు 50,000 పాటలు పాడి మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకొని 4 జాతీయ అవార్డులు, చాలా అవార్డులు వచ్చినాయి సార్. తమిళనాడు ప్రభుత్వం నుంచి కళామణి అవార్డు కూడా వచ్చింది. అలా ఆమె చాలా 50,000 పాటలు పాడి మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. లెజెండరీ సింగర్ గా మనం ఆమెను పొగుడుకుంటుంటాము. నిన్నటి రోజు ఆమె పరమపదించారు కాబట్టి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ఈ రోజు మాకు ఆమె పాట పాడిన గున్నమామిడి కొమ్మ మీద పాట బాలమిత్రుల కథ మూవీ నుంచి ఈ పాట వినిపిస్తాడు సార్, మన వింటున్న శ్రోతలందరి కోసం.
0: సరే, తప్పకుండా పోలయ్య గారు, మీకోసం జానకి గారు పాడిన ఈ పాటను వినిపిస్తాం. బాలమిత్రుల కథ నుంచి, తరాలు మారిన చెదరని గాత్రం ఆమెది జానకిది, ఆమె భౌతికంగా లేకపోయినా ఆమె పాడిన పాటలు ఎప్పుడు శ్రోతల మధ్యలో మారుమ్రోగుతూనే ఉంటాయి. చక్కటి గీతాన్ని గుర్తు చేసినారు, అందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మీరు అడిగినట్లు బాలమిత్రుల కథ నుంచి ఈ పాట విందాం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మన భాష మనయాస మన ఎఫ్ఎం, ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు, మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఇయలటి సింగిడి కార్యక్రమంలో ప్రముఖ గాయని ఎస్ జానకి పాడిన పాటలను వింటూ ఆమె గురించిన విశేషాలను పంచుకుంటున్నాం. అట్లాగే శ్రోతలు, మీరు కూడా జానకి పాడిన పాటలను గురించి, జానకిని గురించి మీ అభిప్రాయాల్ని శ్రోతలతో పంచుకోవచ్చు పసందైన పాటల నడుమ. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2300081, ఇంకో నెంబర్ 2950081. జానకి గారి గురించి చెప్పాలి అనంటే ఆమె పాడిన ప్రతి ఒక్క తెలుగు పాట సంగీత చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని చెప్పవచ్చు. సంగీత దర్శకులు ఇళయరాజా, కెవి మహాదేవన్, చక్రవర్తి, రాజ్ కోటి, ఎంఎం కీరవాణి వంటి దిగ్గజ స్వరాలకు ఎస్ జానకి తన గాత్రంతో మరింత అందాన్ని చేకూర్చారు. ఇప్పుడు నిరీక్షణ చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన ఈ గీతాన్ని విందాం. రచన ఆచార్య ఆత్రేయ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఈ కార్యక్రమం 10:00 ప్రసారమవుతుంది. ఈ నడుమల మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే ఫోన్ చేసి పాటలు అడగవచ్చు. అంతేకాదు, ఇవాళ ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్ జానకి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమె పాడిన పాటల్ని వింటూ జానకి గురించి మీ అభిప్రాయాల్ని పంచుకోవాలనుకుంటే మాకు ఫోన్ చేసి చెప్పవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081. ఎస్ జానకి గారి గాత్రంలోని ప్రత్యేకత ఏంటంటే పాటలోని భావాన్ని తన స్వరంలోనే వినిపించగలగడం. ప్రేమ, బాధ, ఆనందం, అమాయకత్వం, తల్లి ప్రేమ, ఏ భావోద్వేగమైనా ఆమె గాత్రంలో సహజంగా వినిపించేది. అందుకే అందరూ ఆమెను ప్రేమగా, అభిమానంతో దక్షిణాది కోకిల అని పిలిచేవారు. ఇప్పుడు ఆ కోకిల గానం నుంచి వెలువడిన మరో గీతం ఇప్పుడు విందాం.

0: శ్రోతలు, మీరు వింటున్నది సింగిడి సినీ గీతాల హరిబిల్లు కార్యక్రమంలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాల్వ గ్రామం నుంచి నవీన్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం నవీన్ గారు.
1: నమస్కారం సార్.
0: చెప్పండి, ఏం చేస్తున్నారు?
1: ప్రజెంట్ ఎండలు పడుతున్నాయి సార్, పసుపు నీళ్లు వారిస్తున్నా.
0: పసుపు వేసిండ్రా ఈసారి?
1: పసుపు పత్తి వేసినాం సార్. ఇక 10 రోజుల నుంచి వర్షాలు లేవు మా సైడ్, నిర్మల్ సైడ్.
0: అవును.
1: ఇక మళ్ళీ మొలకుంటే ప్రాబ్లం అయితే బోర్ చాలు చేసాం సార్. నీళ్ళు వారించుకుంటూ ఆదిలాబాద్ జానకి గారి పాటలు వింటూ ఉన్నా సార్.
0: సరే, మరి జానకి గారి గురించి మీరు మీరేమైనా అభిప్రాయాన్ని పంచుకోవాలనుకుంటున్నారా?
1: నిన్న నైట్ అనిపోయింది సార్, ఆమె ఉండే సమస్య సంబంధిత వ్యాధులకు. వారి ఆత్మకు, పవిత్ర ఆత్మకు శక్తి చేకూరాలని కోరుకుందాం సార్. వాళ్ళ ఆమె పాడిన పాటలు ఎప్పుడు మన రేడియోలలో వింటూనే ఉంటాం సార్, ప్రతిరోజు అన్ని స్టేషన్లలో వింటూ ఉంటాం సార్. ఆమె ఎప్పుడు ఎక్కడికి పోలేదు, మన పాటల రూపం మన మధ్యలో ఉంది అనుకోవచ్చు.
0: అవును, ఒకటి కాదు రెండు కాదు, వేల పాటలు పాడింది కదా ఆమె.
1: 48,000 పాటల చిల్లర పాడింది సార్ ఎక్కువ. చిన్న పిల్లల వాయిస్ అయితే ఖతర్నాక్ వాడుతారు.
0: గొంతును మార్చడం అదొక కళ, ఆ కళ.
1: అవును, అట్లా ఎవరికి లేదు ఇంకా ఉన్న వాళ్ళలో, వేరే వాళ్ళకి. జానకి గారు స్పెషల్ వాయిస్ ఇట్టే ఏర్పడుతారు. పాత పాటలన్నీ ఆల్మోస్ట్ ఆమె ఉంటాయి.
0: అవును,
1: అంటే చిత్ర వాళ్ళకంటే ముందు సుశీల గారు, జానకి గారు వాళ్ళిద్దరు ఎక్కువ పాటలు వాళ్ళే ఉంటాయి సార్. 1980, 1970, 2000 వరకు వాళ్ళు వాడినే ఉంటాయి సార్. పాటలు జానకి గారే ఉంటాయి సార్.
0: ముఖ్యంగా ఇళయరాజా సంగీత సారథ్యంలో బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడిన పాటలు ఎన్నో ఆదరణ పొందినాయి, విజయవంతమైనవి.
1: 16 ఏళ్ల వయసు, మరో చరిత్ర, రాక్షసుడు, వారికి ప్రేమ లేక పాటలు ఎక్కువ, ఎన్నో అవార్డులు కూడా వచ్చినాయి సార్ ఆమెకి.
0: అవును,
1: వాడిన పాట కావాలి సార్. మన ఆదిలాబాద్ వింటున్న అందరికి గుడ్ మార్నింగ్ నా తరపు.
0: అలాగే నవీన్ గారు, మీకోసం జానకి గారు పాడిన రాక్షసుడి సినిమాలోని ఈ పాటను విందాం. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి దోమకొండ సుధాకర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
1: హలో
0: హలో
1: హలో
0: హలో చెప్పండి సుధాకర్ గారు.
1: శుభోదయం.
0: శుభోదయం చెప్పండి, మాట్లాడండి.
1: జానక్ గారు చనిపోవడం చాలా అత్యంత బాధాకరం సార్.
0: అవును,
1: చాలా పాటలు ఆమె అంటే మా కిరాణా షాప్ ఉంది సార్, ఇప్పుడు ప్రతిరోజు ఆకాశవాణి వినుకుంటా ఆమె పాటలు కూడా వినుకుంటా రోజులు గడుస్తుండే సార్. ఆమె లోటు సార్ ఆమె చనిపోవడం. మంచి పాటలు ఎన్నో, చిన్న పిల్లల గొంతు అన్నట్టు ఇందాక ముందు చూద్దన్నట్టు ఆమె మంచి అన్ని రకాల పాటలు పాడేది.
0: చిన్న పిల్లల నుంచి అయితే ముసలి వాళ్ళ వరకు గొంతుని అనుకరించి పాటలు పాడేది ఆమె.
1: అవునవును.

0: ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక మంచి పాట ఆమెకు అంకితం చేయాలని ఆకాశవాణి కోరుతున్నాం.
1: తప్పకుండా, ఆమె పాడిన ఎన్నో పాటలు ప్రేక్షకుల మొదలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటాయి. అయితే ఆమె గాత్రంలో విశిష్టత, ఇప్పుడు ఇంతకుముందు శ్రోతలు చెప్పినారు, మీరు కూడా చెప్పినారు, చిన్నపిల్లలు వృద్ధులు అట్లా గొంతుల్ని వాళ్ళ ఆమె గొంతులో పలికించడం, అట్లాంటి ప్రయోగం చేసిన పాట ఇప్పుడు ఒకటి విందాం. స్వాతి ముత్యం చిత్రం నుంచి చిన్నారి పొన్నారి కిట్టయ్య అనే పాట వినే ఉంటారు, ఆ పాటని ఇప్పుడు విందాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
2: చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఇలాంటి కార్యక్రమంలో జానకి పాడిన మధుర గీతాల్లో కొన్నింటిని వింటూ ఆమెను గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో రచయిత, విశ్రాంత ఉపాధ్యాయులు, చిత్రకారులు సామల రాజవర్ధన్ గారు ఉన్నారు. వారి నోట జానకి గారి గురించిన కొన్ని మాటలు, విశేషాలు విందాం. నమస్కారం రాజవర్ధన్ గారు.
5: నమస్కారం సార్.
4: చెప్పండి, మీరు ఇంతకుముందు ఎందరో మంది హిందుస్థానీ గాయని గాయకులను గురించి పరిచయం చేసినారు మీ సంగీత సౌరభాలు పుస్తకం ద్వారా. అయితే చిత్రసీమలో ఒక మధుర గాయనిగా పేరు పొందిన నా గాయని జానకి పరమపదించినారు. మరి ఆమెను గురించిన విశేషాలని మీ నోట వినాలనుకుంటున్నాం. కొన్ని విశేషాలని మా శ్రోతలకి చెప్తారా?
5: ముందుగా భావపూర్ణ శ్రద్ధాంజలి కట్టిస్తున్నాను. ఇంకొకటి, నేను హాయిగా ఉన్నప్పుడు ఎస్ జానకి గురించిన కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నేను చేసుకున్నాను. అది ఎవరు కాలేదు. అందులో ఆమె జయంతి, పుట్టినరోజు సందర్భంగా కొన్ని చూసినట్టు గుర్తున్నది. అయితే పూజాఫలం చిత్రంలో పగలే వెన్నెల ఆ పాట, ఇంకా మురిపించే మువ్వలు నాదస్వరంతో సమానంగా ఒక రకంగా జుగల్బందీ చేసింది. అది చాలా గొప్ప విషయం. ఇంకొకటి ఏంటంటే, మన దక్షిణాది భాషల్లో మలయాళ, కన్నడ, తమిళ ఈ భాషలలో లక్ష్మి, ఇంకా భానుమతి, పీలీల వీళ్ళందరూ తనది అంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకొని తన పాటలు తానే వాడింది. కొన్ని మిమిక్రీ లాగా కూడా, మిమిక్రీ కూడా ఆవిడకి వచ్చి, కాబట్టి ఆవిడ కంఠాన్ని తాను ఎట్లా అంటే అట్లా మలపగల శక్తి ఉన్న గాయని. ఎవరైనా రాతస్థి గృహో కూర్చు అన్నట్టు ఎవరైనా చనిపోవలసిందే. ఇంకా ఆమె ప్రాణం గడిచిపోయింది కాబట్టి ఆమె ఒడిసి ఉంది, కానీ ఆమె పాడిన పాటలు మాత్రం ఇంకా అజరామరంగా ఉంటాయి. ప్రజలకు వాళ్ళు ఆమెకు నివాళి అర్పిస్తున్నారు. నన్ను తీసుకున్నందుకు ధన్యవాదాలు. ఏదన్నా మంచి ఉంది ప్రతి ఘటన పాట ఇచ్చినా మంచిది.
4: సరే, ప్రతి ఘటన చిత్రం నుంచి మీరు అడిగినట్లు జానకి గారు పాడిన ఈ పాట, జానకి గారి గురించిన విశేషాలని మా శ్రోతలతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు.
5: ధన్యవాదాలు మీకు.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
6: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాదర్ భాష నెల్లూరు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. హలో,
7: నమస్తే సార్.
6: నమస్కారం అండి, చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాం. చెప్పండి.
7: జానకమ్మ గారు స్వర్గస్థులు అయ్యారు కాబట్టి ఆమె గురించి ఏదో ఒక పాట మీ చాయిస్ పోయింది సార్. ఏ పాట అయినా పర్వాలేదు, బాగుంటది. ఆమె చాలా పాడారు సార్, మన బాలు గారు తోటి కలిసి చాలా జాస్తి పాడారు వాళ్ళిద్దరు.
6: అవును, బాలసుబ్రహ్మణ్యం, జానకి, ఇళయరాజా, ఈ ముగ్గురి కలయికలో ఎన్నో మధురమైన పాటలు వచ్చినాయి ప్రేక్షకులకి.
7: అవును సార్, అవును సార్, అవును.
6: అయితే ఇప్పుడు ఆమె గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆమె పాటల గురించి మీకు నచ్చిన పాటలు, అందులో వారు పాడిన పాటలు
7: అన్ని బాగుంటాయి సార్. సప్తపతిలో ఒక పాట పాడారు, సప్తపతిలో.
6: అవును, గోవుల్లో తెల్లన గోపయ్యన.
7: ఎలా పాడారంటే సార్, చిన్న పాపలాగా పాడారు సార్, అద్భుతమైన పాట సార్.
6: అవును,
7: ఆ పాట విన్నప్పుడల్లా చాలా ఆనందంగా ఉంటుంది మాకు.
6: అవును,
7: ఆమె ఎలా పాడారు అసలు, ఆమెకి ఎంతో ధన్యవాదాలు చెప్పాలి.
6: సరే, మరి కాదర్ భాషా గారు, ఇప్పుడు మనం సమయ సారిణిలో బందీలం. ఆమె గురించి, ఆమె పాటల గురించి ఎంత మాట్లాడినా తక్కువే, ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. కానీ ఈ సమయం అయిపోతుంది.

0: సమయాభావం వల్ల ఎక్కువగా మాట్లాడుకోలేకపోతున్నాం. మీరు అడిగినట్టు జానకి గారు పాడిన స్వయం కృషి చిత్రంలోని పాటను ఇప్పుడు విందాం. రమేష్ నాయుడు స్వరపరిచిన ఈ గీతాన్ని రాసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు సార్.

సెలవంటూ వెళ్లిన ఆ గాత్రం కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటుంది. కాలం మారినా తరాలు మారినా జానకి పాటల మాధుర్యం మాత్రం ఎప్పటికీ చెదిరిపోదు. తెలుగు సంగీత ప్రపంచంలో ఎస్ జానకి గాత్రం ఒక అమూల్యమైన సంపదగా ప్రతి సంగీతాభిమాని హృదయంలో ఎప్పటికీ మారుమ్రోగుతూనే ఉంటుంది.

0: మీరు విన్న ఈ పాటతో ఇలాంటి సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం సమాప్తం. మళ్ళా ఈ సింగిడి కార్యక్రమం రేపు పొద్దుగాల 8:45 ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10:00 అవుతున్నది. మరికొంచెంసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. అంతకుముందు వార్తల్లోని ముఖ్యాంశాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ 2 రోజుల గోవా అధ్యయన పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా శాసనసభ్యులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులతో కమిటీ విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. రాష్టంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తామని, ఆసుపత్రుల్లో వైద్య పరికరాల పనితీరును పర్యవేక్షించడానికి సెంట్రలైజ్డ్ డాష్బోర్డు ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ అధికారులను ఆదేశించారు. గాంధీ నెహ్రూల భావజాలాన్ని ప్రతి యువకుడు ఆదర్శంగా తీసుకోవాలని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ ఫాసిస్ట్ శక్తులను ఎదుర్కొనే స్ఫూర్తిని యువతలో పెంపొందించాలన్నారు. శనివారం నాడు గాంధీభవన్లో ఏర్పాటు చేసిన జవహర్ బాల్మంచ్ 2 రోజుల మిరాయి జాతీయ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభిస్తూ ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతిని విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గ్రంథాలయాలు శక్తివంతమైన వేదికగా పనిచేస్తాయని హోంమంత్రి అన్నారు. మహారాష్టలోని నాగ్పూర్లో జరిగిన 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమాపేశానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షత వహించారు. ఈ సమాపేశానంతరం మంత్రి మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పర్యావరణ హిత ఇంధనాలు, కాలుష్యరహిత సాంకేతికతలు అవలంబించడం ద్వారా రోడ్డు, రైలు, విమానయానం, జలమార్గ రవాణాల్లో కార్బన్ ఉద్గారాలు తగ్గించే ప్రయత్నాలపై ప్రతినిధులు చర్చించారని గడ్కరీ తెలిపారు. 5 మ్యాచ్ల టీ20 పురుషుల సిరీస్లో భాగంగా సౌతాంప్టన్లో జరిగిన 5వది చివరి టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 56 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 10:04. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే 0402324052 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ దానితో పాటు మీ పేరును కూడా జత చేసి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీరు అడిగిన పాటని మేము వినిపిస్తాం. ఈరోజు మనం వింటున్నాం 2020 నుండి 2025 సంవత్సరం మధ్యకాలంలో విడుదలైనటువంటి సినిమాల నుండి ఎవర్ గ్రీన్ హిట్స్. ఆ మధ్యకాలంలో విడుదలైన సినిమా పాటలు మీరు వినాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా. 0402324052 అనే నెంబర్కి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఈనాటి ఎవర్గ్రీన్ హిట్స్ లో మొదటగా అర్ధ శతాబ్దం చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట వింటారు. లక్ష్మీ ప్రియాంక సాహిత్యానికి రాజా సంగీతం అందించారు. కోరినవారు వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ, జిందం నరహరి, లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, జిందం ఉదయకురన్, అంగూర్ ఉదయరేఖ, అంగూర్ భాను, రియాన్ష్, హన్మహిత్ వారి కుటుంబ సభ్యులు. వీరికోసం ఈ పాట

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటని కోరిన వారు చిత్రం ఉపనా నుంచి నీకన్ను నీలి సముద్రం అనే పాటను వినిపించండి అంటున్నారు. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి రవి, రాజు, కళ్యాణి, ఇంకా రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర వీరు కూడా ఇదే మూవీ నుండి పాట అడుగుతున్నారు. ఉపనా చిత్రం నుంచి జావేద్ అలీ ఆలపించిన పాట శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఈరోజు మనం వింటున్నాం 2020 నుండి 2025 సంవత్సర మధ్యకాలంలో వచ్చినటువంటి పాటలు. అయితే తర్వాతి పాట ట్రిపుల్ ఆర్ చిత్రం నుంచి రాహుల్ సిప్లిప్గంజ్ కాలభైరవ పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం. కోరిన శ్రోతలు రవళి, నాగనిర్వాణ్, నిక్షిత్, శ్రీనివాస్, స్వాతి, సుష్మా, ప్రశాంత్, గిరిజ, సాయినాథ్ ఫ్రమ్ ములకపల్లి. అలాగే నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుండి నరసింగరావు కూడా ఇదే పాటను వినిపించమని కోరుతున్నారు మీకోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 04023240852 అనే నెంబర్ కి మీ పాట వివరాలు, మీ వివరాలు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట దసరా చిత్రం నుంచి రామ్ మిర్యాల డి పాడిన పాట. కాసల శ్యామ్ సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు ఎడవల్లి మండలం జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సోను, సాయి, వెంకటేష్ నందిపేట నుండి, నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుండి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చంద్, ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్ భాయ్, మొహమ్మద్ యాసిన్, షేక్ సలీం. వీరికోసం ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు వింటున్నారు లేటెస్ట్ హిట్స్. మీకు నచ్చిన లేటెస్ట్ హిట్ సాంగ్ వినాలి అనుకుంటే 0402324208 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ఈ రోజు మనం వింటున్నాం 2020 నుండి 2025 మధ్యకాలంలో విడుదలైనటువంటి సినిమాల నుంచి మంచి మంచి హిట్ సాంగ్స్. నెక్స్ట్ మీకోసం వచ్చేస్తుంది శ్యామ్ సింగ్ రాయ్ సినిమా నుంచి అనురాగ్ కుల్కర్ని పాడిన పాట సిరివెన్నెల సాహిత్యం. కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ మొలకలూరు మండలం నుండి గొట్టుముకుల విలేజ్ నుండి రాజ్యం లక్ష్మి, అలాగే విష్ణు యాదవ్ సునీల్ రాజ్ ఎయిర్పోర్ట్ బేగంపేట నుండి కోరుతున్నారు. తర్వాత భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ నుండి ఎలుగొందల పద్మశాలి సిద్ధులు శారద పూజ మనోజ్ రాజయ్య అమ్మవారి ఎల్లంకి గ్రామం జోగు ప్రవీణ్ సంధ్య అక్షయ్ గుణ వీరి కోసం శ్యామ్ సింగ్ రాయ్ మూవీ నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ రోజీతో. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట ఛాంపియన్ చిత్రం నుంచి రామ్ మిర్యాల ఆలపించిన పాట. కాసల శ్యామ్ సాహిత్యానికి మిక్కీ జెమేయర్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు, వలిగొండ మండలం గొల్లెపల్లి గ్రామం నుండి ఇదునీరు లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్. వరంగల్ కాశీబుగ్గ నుండి నల్లా సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, వీరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట మంచి రోజులు వచ్చాయి చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట. కృష్ణక్రాంత్ సాహిత్యానికి అనూప్ రూబెన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు ఎంఏ వహీద్ రుమాని, డాక్టర్ మహ్మద్ సమీర్, మహ్మద్ ఫసీ, మహ్మద్ సునీద్, మహ్మద్ జుబేర్, మహ్మద్ ముక్రమ్, మహ్మద్ నోమాన్, మహ్మద్ ఫారూక్, మహ్మద్ సాకిర్, మహ్మద్ ఫాజిల్.

అలాగే పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ ఎం చెన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, హెచ్పి ఉచ్చేగౌడ కెంపెం, వీరు కర్ణాటక రాజ్యం అలగాపురం గ్రామం నుండి కోరుతున్నారు. వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట పుష్ప చిత్రం నుంచి మౌనిక యాదవ్ పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా జాక్రన్పల్లి నుంచి రాజేందర్, అరుణ, రాజేశ్వర్, అపర్ణ. నిజామాబాద్ జిల్లా నుంచి నాగార నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, బుక్క భిక్షపతి వారి కుటుంబ సభ్యులు. అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి మాన్విత, సంస్కృత మహాద్యుతి, గీతానగర్ నుండి కోరుతున్నారు. కల్వకుర్తి నుండి వెంకటేష్, యాదమ్మ, అఖిల వీరి కోసం ఈ పాట.

సమయం 10:51. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ మీ రోజుతో. తర్వాతి పాట 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ సునీత ఆలపించిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి అనుప్రూబేన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు మణికొండ నుండి లత, మల్లిక్, అరుణ, భవానీ, శేషు. సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయ్ భాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత్, వీరి కోసం ఈ పాట.

ఎవర్గ్రీన్ హిట్స్ లో చివరిగా అతిథి దేవోభవ చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ నూతన మోహన్ పాడిన పాట భాస్కర్ భట్ల సాహిత్యానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. కోరిన శ్రోతలు హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగిరి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్ వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భూపారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట వ్యాప్తంగా భూ రీసర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ధరణిని రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పటాన్చెరు నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతిపాదించిన రైల్వే లైన్ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అశ్విని వైష్ణవ్ కు మరొక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట అధ్యకులు రామచంద్రరావుతో కలిసి ఏలేటి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. సమ్మిళిత సుస్థిర అభివృద్దికి స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ, ఆరోగ్యకరమైన కుటుంబాలే పునాది అనే సందేశాన్ని ప్రపంచ జనాభా దినోత్సవం తెలియజేస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. తల్లి బిడ్డల శ్రేయస్సు కోసం మాతృత్వానికి సరైన సమయం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు మంత్రి తెలియజేశారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి రోజు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చని బీఆర్ఎస్ రాష్ట కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు తెలిపారు. ఆ నీటితో గోదావరి బేసిన్లోని ఎస్ఆర్ఎస్పీ లోయర్, మినీ మానేరు, మల్లన్న సాగర్, బస్వాపూర్ జలాశయాలను నింపి సాగునీటి ఇబ్బందులు తీర్చవచ్చన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్టానికి సంబంధించిన ఉమ్మడి పౌర స్మృతి ముసాయిదా బిల్లును పరిశీలించేందుకు 9 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటి

కే ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ కు దూసుకెళ్లింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:05. గుర్తుకొస్తున్నాయి నిన్న మనందరినీ వదిలిపెట్టి దివి నుండి భువికెగిన స్వర సామ్రాజ్ఞి ఎస్ జానకి. ఈరోజు ఆవిడ్ని తలుచుకుంటూ ఆవిడ పాటలతోనే ఆవిడకు నివాళిగా గుర్తుకొస్తున్నాయి ప్రత్యేకం.

తెలుగు సినీ సంగీతానికి తన మధుర గాత్రంతో చిరస్మరణీయమైన ఎన్నో పాటలను అందించిన గాన కోకిల ఎస్ జానకి తరతరాలు సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారామె. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఎస్ జానకి పేరు ఒక చరిత్ర. తన మధురమైన గాత్రంతో లక్షలాది మంది సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్న ఆమె 5 దశాబ్దాలకు పైగా 50,000 పాటలు పాడి చిరస్థాయిగా నిలిచారు.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో ఎస్ జానకి గారి కోసం ప్రత్యేకం. ఆరేళ్ల పసిపాప నుండి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు ఎలాంటి గొంతునైనా తన గాత్రంలో పలికించిన ప్రతిభాశీలి ఎస్ జానకి. అయితే గొంతులు మార్చి పాడినప్పుడు తనకు మిమిక్రీ వచ్చేమో అనుకున్నారు సినీ ప్రపంచంలోని వారంతా. కానీ దీని వెనుక ఒక కథ ఉంది. అదేంటో మీకు తెలుసా? అది తెలుసుకునే ముందు ఆవిడ గొంతు మార్చి పాడిన పాటల్ని మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. సప్తపది చిత్రంలో మీ అందరికీ తెలుసు గోవుల్ని తల్లిన అనే పాటలో చిన్న పిల్లగా పాడారు. అలాగే శ్రీవారి శోభనం సినిమాలో అలక పానుపు ఎక్కనేలా పాటలో వృద్ధురాలిగా పాడారు. ఇంకా చెప్పాలంటే మనందరికీ తెలియని, అంటే చాలా మందికి కూడా తెలిసి ఉండొచ్చు, ఆ విషయం ఏంటంటే 1980లో నెంజెత్తై కిలత్తై అన్న తమిళ చిత్రాన్ని తెలుగులో మౌన గీతం పేరుతో డబ్ చేశారు. ఆ సినిమాలో పాప పేరు మళ్లీ నా ఊరు కొత్త ఢిల్లీ అంటూ 14 ఏళ్ల కుర్రాడిగా పాట పాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు ఎస్ జానకి. ఇలా పాడటానికి ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. గళంతో గారడీలు చేయడమే జానకమ్మ ప్రత్యేకత. అది పాటైనా సరే మాటైనా సరే ఇలా గొంతు మార్చడం వెనుక ఓ కథ ఉంది అని చెప్పుకున్నాం కదా. అదేంటంటే, ఒకసారి మద్రాసులో స్టేజ్ మీద పాటలు పాడుతున్నప్పుడు పిల్లలు బోరుగా కూర్చోవటం చూసి వారిని ఉత్సాహపరచడానికి పిల్లల్లాగా పాటలు పాడారట. అది చూసిన ఓ తమిళ నిర్మాత రసికంద పూణే సినిమాలో 6 ఏళ్ల గొంతుతో కన్నా నీయెంగే అనే పాట పాడించారట. అది విన్న ఇళయరాజా ఆ పాట నచ్చేసి తన సినిమాల్లో పిల్లల స్వరాలతో పాటలు పాడించారు. అలా ఆమె గొంతులో మిమిక్రీ కూడా కనిపించింది సినీ వర్గాల్లో.

మేఘం చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభ ముహూర్తానా,

0: మీరు విన్న ఆ పాట శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలోనిది. ఎస్ జానకి గానం చేశారు, వేటూరి గీతానికి రమేష్ నాయుడు సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి

ఈనాటి గుర్తుకొస్తున్నాయి ఎస్ జానకమ్మ గారి ప్రత్యేకం. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ ఆర్జీ నాగమణి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు ఆంగ్లంలో కూడా ఓ పాటను పాడి మెప్పించిన తొలి గాయని జానకమ్మ. చంద్రుడిపై మానవుడు కాలుమోపిన సందర్భంలో రూపొందించిన మ్యూజిక్ ఆల్బమ్ కి 1970 ఏప్రిల్లో మ్యాన్ హ్యాస్ సెట్ హిస్ ఫుట్ ఆన్ ద మూన్ అనే పాటని పివి శ్రీనివాస్ గారితో కలిసి పాడారు.

0: మీరు విన్నాయి ఆ పాట. అభిలాష చిత్రంలోనిది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేశారు. వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం.
1: గుర్తుకొస్తున్నాయి

ఇలాంటి గుర్తు కొస్తున్నాయిలో ఎస్ జానకమ్మ గారి గురించిన కొన్ని విశేషాలు తెలుసుకుంటున్నాం. నెమలికి సైతం నడకలు నేర్పిన గాత్రం ఆమెది. మురళికి అందని పలుకుల్ని సైతం మనకు వినిపించారు ఆవిడ గళంతో.

0: మీరు విన్న ఆ పాట సప్తపది చిత్రంలోనిది. ఎస్ జానకి గానం చేశారు, వేటూరి గీతానికి కేవి మహాదేవన్ సంగీతం. గుర్తుకొస్తున్నాయి
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

గుర్తుకొస్తున్నాయ్ వింటున్నారు, నేను మీ ఆర్జే నాగమణి. తేనెలూరి స్వరంతో సినీ సంగీత ప్రియుల హృదయాలపై చెరగని ముద్ర వేశారు స్వర సామ్రాజ్యపు రాణి జానకమ్మ. ఆవిడ సినీ సంగీత ప్రపంచంలోకి ఎలా అడుగుపెట్టారో తెలుసా? చిన్నప్పుడు కృష్ణుణ్ణి పూజిస్తూ అమ్మ పాడే పాటల్ని వింటూ పెరిగిన జానకి గారు సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. 3వ ఏట నుండే సంగీత కార్యక్రమాలలో పాల్గొనటం, సంగీత విద్వాంసుల దగ్గర శిష్యరికం చేయడం చేశారు. తమిళంలో తొలి అవకాశం దక్కించుకున్నప్పటికీ తెలుగులో మాత్రం ఎమ్మెల్యే చిత్రంతో తన కెరీర్ మొదలుపెట్టారు. అచ్చ తెలుగు అమ్మాయి అయిన జానకి భాషతో సంబంధం లేకుండా భావాల్ని అవలీలగా పలికించారు.

0: వస్తున్నాయి.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. గాయనిగానే కాదు సంగీత దర్శకురాలిగా కూడా ఎస్ జానకి పనిచేశారు. భానుమతి, పీలీల, బి వసంత తర్వాత సంగీత దర్శకత్వం చేసిన గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్ జానకి. తనలో ఉన్న ప్రతిభను గుర్తించిన ఉషాకిరణ్ మూవీస్ వారు మౌన పోరాటం చిత్రానికి గాను సంగీత దర్శకురాలిగా ఆవిడికి అవకాశం ఇచ్చారు. అలా సంగీత దర్శకురాలిగా కూడా ఎస్ జానకి గారికి ప్రావీణ్యం ఉంది.

0: మీరు విన్న ఆ పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేశారు. వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం.
1: గుర్తుకొస్తున్నాయి.

గుర్తుకొస్తున్నాయే వింటున్నారు. ఎస్ జానకి గాత్రంలో ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి భావాన్నైనా తన స్వరంలోనే వినిపించగలగడం. ప్రేమ, ఆనందం, అమాయకత్వం, విషాదం, తల్లి ప్రేమ, భక్తితత్వం ఒక్క మాటలో చెప్పాలంటే నవరసాల్ని ఆ గళంలో పలికించగల దిట్ట జానకమ్మ. ప్రతి పాటకి తన గాత్ర మాధుర్యంతో ప్రాణం పోసిన గాయని ఆమె. జానకమ్మ పాడిన ఎన్నో పాటలు నేటికీ సంగీత ప్రియుల ప్లేలిస్టులో తప్పనిసరిగా ఉంటాయి. అందుకే ఆమె అభిమానుల గుండెల్లో దక్షిణాది గానకోకిల.

0: మీరు విన్న ఆ పాట లారీ డ్రైవర్. చిత్రంలోనిది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేశారు. జొన్నవిత్తల గీతానికి చక్రవర్తి సంగీతం.
1: గుర్తుకొస్తున్నాయి

ఏడు ఉత్తమ గాయని అవార్డులు, తమిళనాడు ప్రభుత్వం వారిచే ప్రతిష్టాత్మకమైన కలయమామణి, అనేక నంది అవార్డుల్ని అందుకున్న ఆవిడ ఇక సెలవు అంటూ అనంత లోకాలకి తరలిపోయినప్పటికీ ఆ గొంతు నాటికి నేటికి ఏనాటికి మనకి వీణల విందు చేస్తూనే ఉంటుంది, మన మనస్సుల్ని రాగరంజితం చేస్తూనే ఉంటుంది.

ಮಂಚಿಸರು ಆತ್ರೇಯ ಗೀತಾನಿಕೆ ಇಳೆಯರಾಜ ಸಂಗೀತಂ. వేలాది పాటలతో కోట్లాది హృదయాలను తన గాత్రంతో అలరించిన జానకమ్మ గారికి మరొక్కసారి నివాళులందిస్తోంది వివిధ భారతి. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:05. చైతన్య స్ఫూర్తి మీరు ఇప్పుడు వింటారు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. ప్రపంచంలో ఉండే అందాలన్నీ ఆస్వాదించటం, జ్ఞానాన్ని సమాచారాన్ని కళ్లతోనే గ్రహిస్తాం. ఇంకా చెప్పాలంటే మనలో ఉన్న ప్రతి భావాన్ని మాటలతో చెప్పక్కర్లేకుండా కళ్ల ద్వారానే తెలియచేస్తాం. అలాంటి కంటికున్న ప్రాముఖ్యతను గుర్తించి 36 ఏళ్లుగా ఎంతో మందికి ఉచిత కంటి ఆపరేషన్స్ ని చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఒక డాక్టర్ గారి గురించి ఈనాటి చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుందాం.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చిక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు, నేను మీ ఆర్జే నాగమణి. వయసు మీరిన పెద్దవాళ్లకే కాదు, డబ్బు లేక కంటి వైద్యానికి దూరమవుతున్న పేదవాళ్లకి చీకటిని తొలగించుకుని రంగుల లోకాన్ని చూడాలని ఆశపడే చిన్నారులకి ఆ హాస్పిటల్ అంటే ఓ నమ్మకం, అక్కడున్న డాక్టర్ అంటే ఓ ధైర్యం. లక్షల మందిలో వెలుగులు నింపిన ఆ ధైర్యం పేరే డాక్టర్ మాడేకర్ భాస్కర్. మందుల కన్నా ఓ మంచి మాటతో పేషెంట్ జబ్బుని నయం చేయొచ్చు అని నమ్మే వ్యక్తి భాస్కర్ గారు. ఆయన దగ్గరకు వచ్చే పేషెంట్ల కష్టసుఖాల్ని అడిగి తెలుసుకునేవారు. ఇలా అడిగి తెలుసుకుంటున్నప్పుడే ఆయనకు ఒక విషయం తెలిసింది. అదేంటంటే, ఎంతో మంది చూపు తగ్గి వైద్య ఖర్చులకు భయపడి హాస్పిటల్ వరకు రాలేకపోతున్నారు అని. ఈ మాట ఆయన్ని ఆలోచింపచేసింది. మరి ఆ తర్వాత ఈ ఆలోచనకు ఆయన ఏం చేశారు అనేది తెలుసుకుందాం. చైతన్య స్ఫూర్తిరావు.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. డాక్టర్ భాస్కర్ గారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, పేదలకి ఉచితంగా కంటి ఆసుపత్రిని ప్రారంభించాలి అని. తన స్నేహితుడితో ఈ ఆలోచనను షేర్ చేసుకుని భాస్కర్ గారు ఎటు లయన్స్ క్లబ్ మెంబర్ అవటం వల్ల 1988లో 50 పడకలతో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డాక్టర్ భాస్కర్ మాడేకర్ అనే ఉచిత కంటి ఆసుపత్రి సేవా ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. అది మొదలుకుని ఇప్పటి వరకు దాదాపు 9 లక్షల మందికి కంటి వైద్యాన్ని అందిస్తే, అందులో 1.5 లక్షల మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేశారు. దీనికోసం అప్పటి కలెక్టర్ గారు 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఇచ్చారంట ఈ సేవా ట్రస్ట్ కోసం. మరి ఇంకా మాట్లాడుకుందాం భాస్కర్ గారి స్ఫూర్తిదాయకమైన సేవా దృక్పథం గురించి. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. నేను మీ ఆర్జీ నాగమణి. కరీంనగర్ చుట్టుపక్కలున్న ఎన్నో ఊళ్లకి ఈ ట్రస్ట్ ద్వారా బస్సుల్ని ఏర్పాటు చేసి అవసరమైన వారిని నేరుగా హాస్పిటల్ కి తీసుకొచ్చి వైద్యం చేసి అదే బస్సులో మళ్లీ వాళ్ల ఇంటికి దించేస్తారు. ఇలా వారంలో 3 రోజులు శిబిరాలను ఏర్పాటు చేసి కంటికి సంబంధించి ఎలాంటి సమస్య అయినా ఎంత ఖర్చైనా సరే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వైద్యం చేస్తారు. ఈ రోజుల్లో మరి ఇలా వైద్యం చేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లల కంటి సమస్యల కోసం క్యాంపస్ ని నిర్వహిస్తారు, క్యాంప్స్ ని నిర్వహిస్తారు. ఇలా 10,000కు పైగా శిబిరాలను ఏర్పాటు చేసి ఎందరికో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ భాస్కర్ గారు.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. కొన్ని ట్రస్టుల నుండి ఫండ్స్ తీసుకుని ఈ సేవా ట్రస్ట్ ని రన్ చేస్తున్నారు భాస్కర్ గారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ కి ధీటుగా లేటెస్ట్ వైద్య పరికరాలతో కార్పొరేట్ హాస్పిటల్ కి ఏమాత్రం తీసుకుని విధంగా వైద్యం చేయడమే కాదు, మళ్లీ చూడగలుగుతానా, చూపొస్తుందా, ఇలా ఎన్నో అనుమానాలతో హాస్పిటల్ కి వచ్చే వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు డాక్టర్ భాస్కర్. నేత్రజ్యోతి పథకం ద్వారా పెళ్లిరోజు, పుట్టినరోజు లాంటి వేడుకలకి ఒక మంచి పని చేయాలనే ఆలోచన వస్తే డబ్బిచ్చి కూడా మనం పరోక్షంగా సాయం చేయొచ్చు. ఇలాంటి డాక్టర్స్ ని చూసినప్పుడు మనసు సంతోషంతో పొంగిపోతుంది. సాటివారికి సేవ చేయాలనే సంకల్పంతో వెనకడుగు వేయకుండా నడుపుతున్న భాస్కర్ గారు ఎందరికో స్ఫూర్తిదాయకం.

ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 12:30 కావాల్సింది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులను ముగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. వింబుల్డన్ టెన్నిస్ లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. 3 దేశాల పర్యటనలో మొదటి భాగంగా మోదీ ఈ నెల 6 నుండి 8 వరకు ఇండోనేషియా అధ్యకులు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఇండోనేషియా అధ్యకుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పర్యటన 2వ భాగంలో మోదీ ఆస్టేలియాలోని మెల్బోర్న్ కు వెళ్లారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ తో కలిసి 3వ భారత ఆస్టేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ భారత ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలో కూడా పాల్గొన్నారు. ఈ 3 దేశాల పర్యటనలో చివరిగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఈ నెల 10 నుండి 11 వరకు ఆక్లాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ తో చర్చలు జరిపారు. ఆక్లాండ్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ది చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ ఆర్ న్యూజిలాండ్ కే రిస్తే మే యాదే భీ హై, దోస్తీ భీ హై, వాల్యూస్ భీ హై ఔర్ ఏక్ కమిట్మెంట్ భీ హై. భారత్ న్యూజిలాండ్ కీ యహీ వాకా ఏక్ నయీ యాత్రా పర్ నికల్నే కే లియే తయార్ హై. హమారే సామ్నే అవసరో సే భరా ఖులా సముద్ర హై, హవాయే హమారే సాథ్ హై, సమందర్ కీ విశాల్ లహరే హమారే సాథ్ హై, ఇచ్ఛా శక్తి కా నీలా ఆసమాన్ హమారే సాథ్ है. पाने को काफी कुछ है और मैं जानता हूं हम सफल होंगे.
0: ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులు ముగించింది. ఈ పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, శాసనసభ్యులు, రాజ్యాంగ నిపుణులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు, మీడియాతో చర్చలు జరిపింది. మొదటి రోజున కమిటీ ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, రాజ్యాంగ నిపుణులు, రాష్ట ఎన్నికల సంఘం, గోవా విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశమైంది. నిన్న ముగింపు రోజున కమిటీ గోవా శాసనసభ స్పీకర్ డాక్టర్ గణేష్ గాంకర్, ప్రతిపక్ష నాయకుడు యూరి అలెమావో, వివిధ రాజకీయ పార్టీల శాసనసభ్యులతో చర్చలు జరిపింది. పర్యటన సందర్బంగా కమిటీ చైర్మన్ పార్లమెంటు సభ్యుడు పీపీ చౌదరి మాట్లాడుతూ, ఏకకాల ఎన్నికల వల్ల పాలన బలోపేతమవుతుందని, వ్యయం తగ్గుతుందని, తరచుగా జరిగే ఎన్నికల వల్ల కలిగే అంతరాయాలు తగ్గుతాయని చెప్పారు. దేశవ్యాప్త సంప్రదింపుల్లో భాగంగా కమిటీ తదుపరి లక్నోలో పర్యటిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా మంత్రి ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 1 కోటి 25 లక్షలకు పైగా మొక్కలు నాటుతారు.

0: పాల్గొన్నారు. ఈ డ్రైవ్ కింద అటవీశాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్ గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60 లక్షల స్థానిక జాతుల మొక్కలు నాటనుంది. యెమెన్ కు ప్రయాణించే భారతీయ పౌరులపై కొన్ని షరతులు విధిస్తూ 2017లో జారీ చేసిన నోటిఫికేషన్ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకుంది. యెమెన్లో అంతర్యుద్దం, సాయుధ ఘర్షణల కారణంగా భద్రతా వాతావరణం క్షీణించడంతో ఆ దేశానికి భారతీయ పౌరుల ప్రయాణాలను నియంత్రించడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అయినప్పటికీ అత్యవసరం కాని ప్రయాణాల కోసం యెమెన్ కు వెళ్లవద్దని భారతీయ పౌరులందరికీ సూచించింది. ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే స్థానిక భద్రతా పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే వెళ్లాలని, తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు ప్రయాణించడాన్ని ఖచ్చితంగా నివారించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. గుర్తింపు పొందిన మినహాయింపు ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టులను నడుపుతున్న సంస్థలు తమ స్థితిని క్రమబద్దీకరించుకోవడానికి ఇది ఒకేసారి లభించే సువర్ణ అవకాశం. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇన్కంటాక్స్ యాక్ట్ 1961 కింద గుర్తింపు పొంది ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టును నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఇమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్ జానకి కర్ణాటకలోని మైసూర్లో నిన్న మరణించారు. 6 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సినీ ప్రస్థానంలో కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో దాదాపు 48,000 పాటలు పాడారు. ఆమె ఎన్నో తరాల చలన చిత్ర తారలకు తన గొంతునందించారు. ఇళయరాజా, ఎంఎస్ విశ్వనాథన్, కెవి మహదేవన్, ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో కలిసి ఆమె పనిచేశారు. ఎస్ జానకి మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణం సంగీత సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటన్నారు. వివిధ భాషల్లో ఆమె పాడిన పాటలు మంచి ఆదరణ పొందాయని కొనియాడారు. ఈ శోక సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, యావత్ సంగీత ప్రపంచానికి మోదీ తన సానుభూతిని తెలియజేశారు. వింబుల్టన్ టెన్నిస్ లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 ఆటగాడు జానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్ తో తలపడతారు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. మహిళల డబుల్స్ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. నిన్న లండన్ లోని సెంటర్ కోర్టులో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల లిండా నోస్కోవా తోటి చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను 6-2, 5-7, 6-3 తేడాతో ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకుంది. రానున్న 4 రోజుల పాటు దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొంది.
1: We have given orange alert for next 2 days, and for Assam Meghalaya is a red alert. After 2 days, heavy rainfall activity likely to continue over these subdivisions. And if you talk about the another part of country, we are not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsular India, Central India, West Central India, and plains of Northwest India. Heavy rainfall activity, if you talk about Northwest India, may occur over Northern Punjab, Northern Haryana during next 2 days, and over Uttarakhand, it may occur for next 6-7 days.
0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆరు రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ గోవాలో తన రెండు రోజుల సంప్రదింపులను ముగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. వింబుల్డన్ టెన్నిస్ లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:40. లేటెస్ట్ సూపర్ హిట్స్ విందాం. కార్యక్రమంలో ముందుగా పెద్ద చిత్రానికి మోహిత్ చౌహాన్ పాడిన పాట బాలాజీ గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతం.

ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట మణిశంకర్ వరప్రసాద్ గారు చిత్రం నుండి భీమ్ సిసిరోలియో సంగీతాన్ని అందించి మధుప్రియతో కలిసి పాడిన పాట అనంత శ్రీరామ్ గీతం.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490

0: 463-863 నంబర్ కు కాల్ చేసి మీ ఆడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490-463-863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ఖుషీ చిత్రం నుండి. సిద్ శ్రీరామ్, చిన్మయ్, మదన్ గానించేశారు. శివ నిర్వాణ గీతానికి హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం.

ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. వినబోతున్న పాట అనగనగా ఒక రాజు చిత్రం నుండి నవీన్ పోల్శెట్టి నూతన మోహన్ గాన్ చేసిన పాట చంద్రబోస్ గీతానికి మిక్కిజి మేయర్ సంగీతం.

0: స్వస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: లేటెస్ట్ సూపర్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట బ్యాండ్ మేళం చిత్రం నుండి. రామ్ రాథోడ్, ఆదిత్య బావరాజు గానం చేశారు చంద్రబోస్ గీతానికి, విజయ్ బుల్గానన్ సంగీతం.

లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా సాయా భయంకర్ పాడిన పాట డూట్ చిత్రం నుండి రామజోగేశ్వరి గీతానికి సాయా భయంకర్ సంగీతం. ఈ పాట తర్వాత ప్రాంతీయ వార్తలు వింటారు.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:10 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. విద్య వైద్య రంగాలకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ అన్నారు. రోడ్లు అభివృద్దికి సూచికలని, వాటికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని ప్రాంతాలను కలిపే విధంగా రోడ్ల నిర్మాణం జరుగుతుందని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్టంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలోని కాచిగూడ డివిజన్లో నిర్వహించిన పాదయాత్రలో ఆయన మాట్లాడారు. ప్రతి శని ఆదివారాలు బస్తీల్లో పర్యటించే కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలిసి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ మాత్రమే కాదని, వాస్తవ హైదరాబాద్ బస్తీల్లోనే ఉందని అన్నారు. వర్షాకాలం వచ్చినా రోడ్ల మరమ్మతులు చేయలేదని, వీధి లైట్లు వెలగక బస్తీలు చీకటిమయమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని జీహెచ్ఎంసీ జలమండల అధికారులు వెంటనే స్పందించాలని కూడా కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లు కావస్తున్నా అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. అంతకుముందు కచ్చిగూడలో కిషన్ రెడ్డికి మహిళలు కార్యకర్తలు పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర మధ్యలో ఆయన ఒక స్థానిక టిఫిన్ సెంటర్లో ఆగి ప్రజలతో ముచ్చటిస్తూ టీ తాగారు. అనంతరం తన టీ బిల్లును స్వయంగా ఫోన్ పే ద్వారా చెల్లించి సామాన్యుడిలాగా ప్రజల మనసులు గెలుచుకున్నారు. విద్యా వైద్య రంగాలకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ చెప్పారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 30 పడకల అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణం పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వట్పల్లి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయాల ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అవసరం లేకుండానే నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంటే వేల కోట్ల రూపాయలతో వాటిని ఎందుకు నిర్మించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు పాల్పడి ఇప్పుడు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని ఆయన ఆరోపించారు. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీకి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే విశ్రాంత ఇంజనీర్లతో ఏర్పడిన కమిటీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణాన్ని గతంలోనే వ్యతిరేకించిన వారు ఇప్పుడు భిన్నంగా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ రాజకీయాలకు అతీతంగా సాగుతుందని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ స్పష్టం చేసింది. అమరజ్యోతి స్మారక ప్రాంగణంలో నిన్న తెలంగాణ ఉద్యమ జేఏసీ స్టీరింగ్ కమిటీ నాయకులతో కమిటీ సమావేశమైంది. ఉద్యోగ సంఘాల నుంచి పాల్గొన్న ప్రతినిధులు ఉద్యమం నాటి పరిస్థితులను పంచుకున్నారు. ఉద్యమకారులకు ప్రశంసా పత్రాలు, ఇళ్లు లేని నిరుపేద ఉద్యమకారుల కుటుంబాలకు 250 గజాల స్థలం, వృద్ధాప్య పింఛన్లు, ఉచిత కార్పొరేట్ వైద్యం కోసం ప్రత్యేక హెల్త్ కార్డులు అందించాలని, ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్లో అర్హులైన ఓటర్లందరి పేర్లు బీఎల్ఓలు నమోదు చేయించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జుపల్లి కృష్ణారావు అన్నారు. మంచిర్యాలలో ఎస్ఐఆర్పై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడుతూ,
1: రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ సార్ దేశంలో ఎప్పుడైతే ఇంటెన్సివ్ ఓటర్ లిస్టు సమగ్రంగా చేసే కార్యక్రమం జరిగిందో, ఎవరైతే చనిపోయిన వాళ్ళ పేరుంటే తీసేయడం, డబుల్ నేమ్స్ ఉంటే తీసేయడం, ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు, ఒక ఓటు కూడా తొలగించబడకుండా ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం.
0: డిజిటల్ గవర్నెన్స్ లో తెలంగాణను దేశానికి

0: ఈ ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వ అధికారులు ఉద్యోగులకు కృత్రిమ మేధస్సుపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను రాష్ట ప్రభుత్వం ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క దిశానిర్దేశంలో ప్రణాళిక శాఖ టీజీ మ్యాథ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రాక్టికల్ ఏఐ, జనరేటివ్ ఏఐ అంశాలపై శిక్షణ అందిస్తారు. ప్రభుత్వ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా ప్రజలను చేరవేయడం, పరిపాలనలో ఏఐ వినియోగాన్ని విస్తరించడమే దీని లక్ష్యమని అధికారులు చెప్పారు. భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన టీజీ మ్యాథ్ ఇప్పటికే 180 పైగా ఏఐ స్టార్టప్లకు ప్రోత్సాహం అందిస్తూ రాష్టంలో కృత్రిమ మేధస్సు ఆవిష్కరణలకు కేంద్రంగా నిలుస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రోడ్లు అభివృద్దికి సూచికలని, వాటికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని ప్రాంతాలను కలిపే విధంగా రోడ్ల నిర్మాణం జరుగుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మునుగోడు రోడ్డు పరిధిలో సుమారు 76 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. గత 10 ఏళ్లలో నకరేకల్ వెనుకబాటు గురైందని, తమ ప్రభుత్వ హయాంలో అత్యధిక నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. బీబీనగర్ నడికుడి మార్గంలో డబుల్ ట్రాక్ నిర్మాణం వల్ల రాకపోకలకు అంతరాయం లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ఆర్ఓబీల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి చెప్పారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ఎస్ జానకి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్, తన మధుర గానంతో కోట్లాది మంది హృదయాలను అలరించిన అపూర్వ గాయని జానకి అని కొనియాడారు. మరోవైపు భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గానంతో దశాబ్దాల పాటు శ్రోతలను అలరించిన గానకోకిల ఎస్ జానకి మరణం ఎంతో విచారకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆమె ఆలపించిన వేలాది పాటలు, వైవిధ్యభరితమైన స్వరాలు తరతరాలకు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. మంచిర్యాలలో నిన్న రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించిన సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,
1: తప్పు కనిపిస్తే తప్పకుండా కఠిన చర్య ఉంటది. నేను ఎవరికి విన్నాము, ఎవరికి క్షమించుకోలేము. ఒక మనిషి చేసిన తప్పుతో 10 మందికి బాధ ఉంటది. ముఖ్యమైన ఉద్దేశం మీ అందరికీ ఒక కరెక్ట్ దారి. ఇప్పుడు రీసెంట్ గానే మనకు చాలా ఉపాధి వస్తుంది. ఆ ఉపాధిలో మీరు తయారీ చేసి మీరు ప్రిపేర్డ్ గా ఉండి భాగం తీసుకుంటే మీకు సక్సెస్ ఉంటది.
0: వరి పంట కంటే ఆయిల్ పామ్ సాగు చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చునని రాజన్న సిరిసిల్ల జిల్లా ఓబులాపూర్ గ్రామానికి చెందిన రైతు తాట్ల లక్ష్మీ నర్సయ్య చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ లక్ష్మీ నర్సయ్య,
2: నేను 4 ఎకరాలు పెట్టా, 200 మొక్కలు పెట్టినా. వరి పంట కంటే చాలా ఉన్నతమైనటువంటి పంట. వరి పంటలో ఉన్నటువంటి నష్టాలు దీంట్లో ఉండవు. ఈ గాలి వాలనకు, తుఫానులు, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండవు. చాలా బాగుంది. ఒక టన్ను వచ్చినా 20,000 వరకు తప్పకుండా వస్తాయి. మంచి ఆదాయం. దీని వైపు ఆలోచించి రైతులు పెట్టుకుంటే చాలా మంచిది.
0: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడిచే జంతు వధశాలలో కాకుండా సొంత పశువుల పాకలో అపరిశుభ్ర వాతావరణంలో జబ్బుపడిన గొర్రెల మేకలను నిబంధనలకు విరుద్దంగా వధిస్తూ విక్రయిస్తున్న వ్యాపారిపై జనగామ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ 1,00,000 రూపాయలు జరిమానా విధించారు. ఈ రోజు జనగామ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని మాంసం విక్రయ కేంద్రాలపై ప్రత్యేక తనిఖీ నిర్వహించారు. పరిశుభ్రత లేని మాంసాన్ని స్వాధీనం చేసుకుని నిబంధనలు పాటించకుండా అక్రమంగా వ్యాపారం కొనసాగించిన వ్యాపారికి జరిమానా విధించారు. రైతు డిస్కామ్ ఏర్పాటుకు రాష్ట విద్యుత్ నియంత్రణ మండలి లైసెన్స్ జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి 4 నెలల్లోగా సంస్థ కార్యకలాపాలు ప్రారంభించాలని ఆదేశించింది. 3 నెలల్లోగా సమగ్ర వ్యాపార ప్రణాళిక సమర్పించాలని కూడా సూచించింది. 6 హత్యల కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పీర్ రాజ్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేస్తామని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రకటించింది. నిందితుడు అరెస్టుకు దారితీసే విశ్వసనీయ సమాచారం అందించే వారికి ఈ బహుమతి ఇవ్వనున్నట్లు తెలియజేసింది. సమాచారాన్ని 8712665324 అనే నంబర్లో చేవెళ్ల పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చు. 8712665324 అనే ఫోన్ నంబర్కి సమాచారం అందించాలి. అభయహస్తం పథకం కింద ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై మెయిన్స్ పరీక్ష అర్హత సాధించిన వారు తెలంగాణ ప్రాంతం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సింగరేణి సంస్థ సూచించింది. విశేషాలు మరొకసారి. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విమర్శించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. విద్యా వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. రోడ్లకు అత్యంత

ప్రాధాన్యతనిస్తూ అన్ని ప్రాంతాలను కలిపే విధంగా రోడ్ల నిర్మాణం జరుపుతామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్టంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:20 షోర్ టైం కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మరి మీరందరూ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. మీకు తెలిసిన నెంబర్ అయినప్పటికీ మరొకసారి కొత్త వారి కోసం మేము అడిగిన ప్రశ్నలకి మీరు సరైన సమాధానాలని హైదరాబాద్ కోడ్ 0400 జత చేసి 2324 8522 నెంబర్కి వాట్సప్ ద్వారా సందేశాన్ని పంపించొచ్చు. షో టైం కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

షో టైం కార్యక్రమం వింటున్నాం మనం. షో టైం కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ నేను ముందుగా అడిగే ప్రశ్న ఏంటి అంటే, సంగీత దర్శకులు రమణ గోగుల, హీరో పవన్ కళ్యాణ్ వీరిద్దరి కాంబినేషన్లో ఎన్ని సినిమాలు వచ్చాయి? ప్రశ్న మీకోసం మరొకసారి, సంగీత దర్శకులు రమణ గోగుల, హీరో పవన్ కళ్యాణ్ వీరిద్దరి కాంబినేషన్లో ఎన్ని సినిమాలు వచ్చాయి? మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని మా వాట్సాప్ నెంబర్కి పంపించేసేయండి, 0402324 0852.

కార్యక్రమంలో ముందుగా నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న, రమణ గోగుల పవన్ కళ్యాణ్ వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి అని. మరి సరైన సమాధానాన్ని పంపించారు పిర్జాదిగూడ నుండి శ్రీనివాస్, పద్మావతి శిల్ప ప్రసాద రేఖ, నాయక్ చంచల్గూడ నుండి, గజ్వేల్ నుండి వెంకటేష్ సుగుణ, రాంప్రసాద్ రామచరణ్, నర్సంపేట నుండి బాలకృష్ణ, కొత్తపల్లి నుండి భూమన్న, సరస్వతి నగర్ ఆదిలాబాద్ నుండి వీరు, శ్రీనివాసరావు కోదాడ నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, శాస్త్రి ఉమా కార్తిక్ పంజాగుట్ట నుండి, నగరం నుండి జాన్సీకృష్ణ నిహారిక, రాజన సిరిసిల్ల రుద్రవరం నుండి నర్సింగ్, కల్వకుర్తి నుండి కళ్యాణ్, భూదాన్ పొచ్చుపురం నుండి మార్కండేయ అనిత, బ్రహ్మయ్య కర్నూలు నుండి, నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, జోగులాంబ గద్వాల్ నుండి ఆనందరావు, ప్రదీప్ కుమార్, జ్ఞానేశ్వర్ రూప, ఇంకా అప్పలరాజు పెడన నుండి, పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, నార్కట్పల్లి మండలం నెమ్మర నుండి, వెంకటేశం హేమలత, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుండి, ఇంకా బుచ్చయ్య తరాలపల్లి నుండి, వరంగల్ ఎల్వీ నగర్ నుండి, ఊర్మిళ సతీష్, చోడవరపు నాగేశ్వరరావు గీతానగర్ హైదరాబాద్ నుండి, సంతోష్ బెంగళూరు నుండి, ఇంకా ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి. చాలా మంది రాంగ్ ఆన్సర్ కూడా పంపించారు. ఉప్పల్ నుండి యశశ్రీ, శాలిని, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, మంచిర్యాల నుండి చంద్రముగ్లి పద్మరాణి, అక్షర కృప, ఇంకా భూమేశ్వర్ వెల్లుల్ల నుండి, గణేష్ వేదవతి నిజామాబాద్ నుండి, నార్కట్పల్లి మండలం నెమ్మర నుండి, అజయ్ కుమార్ పావని, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, సరితా ఫ్రమ్ నిజాంపేట నుండి, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, బౌరంపేట నుండి సంతోష సుప్రియ, హంపాపురం విలేజ్ నుండి చిరంజీవి నాగభూషణం నారాయణ స్వామి, పంతాడి శ్రీనివాస్ మోరిపల్లి నుండి, భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఏనుగల్ నుండి, ఇంకా వెంకట్రెడ్డి లక్కవరం నుండి, మధుకర్ నందిపేట నుండి, వీరంతా సరైన సమాధానాన్ని పంపించారు. ఇంకా శ్రీకాకుళం నుండి భాస్కర్ సరైన ఆన్సర్ ఏంటంటే నాలుగు సినిమాలు వచ్చాయి. నాలుగు సినిమాలు ఏంటంటే తమ్ముడు, బద్రి, జానీ, అన్నవరం.

షోటైం వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే నాగమణి. మరి షో టైంలో నేను మిమ్మల్ని అడగబోయే రెండో ప్రశ్న ఏంటంటే, ఇది మూవీస్ కి సంబంధించి అయితే కాదు, జనరల్ నాలెడ్జ్ అనమాట. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ప్రశ్న మీకోసం మరొకసారి, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు?

షో టైంలో రెండో ప్రశ్నగా నేను మిమ్మల్ని అడిగాను, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని. మరి దీనికి సరైన సమాధానాన్ని పంపించేశారు తిలక్ నగర్ నుండి మానస, అనిత గజ్వేల్ నుండి ఉప్పల్ నుండి శివపార్వతి, నిజామాబాద్ విక్లీ బజార్ నుండి యశోద మురహరి, సికింద్రాబాద్ నుండి రమణి సుబ్బారావు, సుస్మిత హనోజిపేట్ నుండి హర్షిణి, ఆదిలాబాద్ నుండి నర్కట్పల్లి నెమ్మర నుండి వెంకటేశం, హేమలత, ఆధుని ఆర్మూర్ నుండి రాధ, పెడల నుండి అప్పలరాజు, మధుకర్ నందిపేట నుండి భూదాన్ పోచంపల్లి నుండి మార్కండే అనిత, నగరం నుండి జాన్సీకృష్ణ నిహారిక, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి నర్సంపేట నుండి బాలకృష్ణ, పిర్జాదిగూడ నుండి శ్రీనివాస్, వెంకటేష్ పులిపాటి సత్యవతి మహబూబ్ నగర్ నుండి, ఇంకా శ్యాంలాల్ జానకంపేట నుండి, చోడవరపు సాయి మన్విత్ గీతానగర్ నుండి పంపించారు, ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుండి, జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి ఆనందరావు, ప్రదీప్ కుమార్, జ్ఞానేశ్వర్ రూప, రీతూ, ఇంకా నారపల్లి నుండి అవినాష్, ఉప్పల్ నుండి యశస్వీ, శాలిని రంగారావు, బోడుప్పల్ నుండి విజయకుమార్, చందానగర్ నుండి కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుండి, ఇంకా భవిన్ ఫ్రమ్ నిజాంపేట నుండి, నెమ్మర నుండి అజయ్ కుమార్ పావని, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, గణేష్ వేదవతి నిజామాబాద్ నుండి, పాలెంపూలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుండి, బబ్లు రేణుక దుబాయ్ నుండి, రేణుక గోపరాజు కడప నుండి, సూర్యప్రశాంత్ ఉప్పల్ నుండి, రుద్రవరం నుంచి రాపర్తి నర్సింగ్, బబ్లు రేణుక వీరంతా పంపించిన వాళ్లే, మళ్లీ మళ్లీ పంపిస్తున్నారు. బుచ్చయ్య తరాలపల్లి నుండి, హంపాపురం విలేజ్ నుండి చిరంజీవి, నాగభూషణ్, కనాజీగూడ ఇంద్రానగర్ నుండి శ్రీనివాస్, పద్మావతి వీరంతా పంపించారు. ఇంకా చాలా మెసేజెస్ అయితే మనకి వస్తూనే ఉన్నాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడిగాను, మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆంథోనీ ఆల్బనీజీ.

షో టైంలో మూడో ప్రశ్న కూడా నేను మిమ్మల్ని ఇప్పుడు అడిగేస్తున్నాను. మూడో ప్రశ్న ఏంటి అంటే, లక్ష్మీ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ప్రశ్న మీకోసం మరొకసారి, లక్ష్మీ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?

మూడవ ప్రశ్నగా నేను మిమ్మల్ని అడిగాను, వెంకటేష్ నటించిన లక్ష్మీ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మోరపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, ఇంకా ఉప్పల్ నుండి యశశ్రీ, శాలిని, పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, మహబూబ్ నగర్ నుండి కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి నార్కట్పల్లి నెమ్మర నుండి అజయ్ కుమార్, పావని బ్రహ్మయ్య కర్నూలు నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, ఇంకా భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ అనిత, నిజాంపేట నుండి గణేష్ వేదపతి, నందిపేట నుండి వెంకటేష్, రేణుకా గోపరాజు కడప నుండి, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, గద్వాల్ జిల్లా నుండి ఆనందరావు ప్రదీప్ కుమార్ జ్ఞానేశ్వర్ రూప, అంపాపురం విలేజ్ నుండి చిరంజీవి నాగభూషణ, సుమన్ శిరీష కిస్మత్పూర్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఉప్పల్ నుండి కౌశిక్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా బల్కంపేట నుండి రాము, శంకర్ భీమ్గల్ నుండి, గీతానగర్ నుండి రమాదేవి, నెమరు నుండి వెంకటేశం హేమలత, మధుకర్ నందిపేట నుండి, పెడన నుండి అప్పలరాజు, ఆర్మూరు నుండి వేణుమాధవ్ రాధ, ఉప్పల్ నుండి శివపార్వతి, గజ్వేల్ నుండి అనిత, తిలక్ నగర్ నుండి మానస, ప్రొదుటూరు నుండి దస్తగిరి సంధ్య, బాలకృష్ణ నరసంపేట నుండి, పిర్జాదిగూడ నుండి శ్రీనివాస్, వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. మరి కరెక్ట్ సమాధానం ఏంటంటే మణిశర్మ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు వెంకటేష్ నటించిన లక్ష్మీ మూవీకి.

0: మీరు ఇంతవరకు షో టైం విన్నారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఇంగ్లీష్ లో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలలో నేను మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఇప్పుడైతే ఇంగ్లీష్ లో వార్తలు.

శక్తిశీలి వింటున్నారు. బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగిగా పనిచేసే తల్లి కూతుర్ని నటన వైపు వద్దని చాలాసార్లు వారించిందట. అయినా వినకుండా తల్లినే ఎలాగోలా ఒప్పించి పూణేలోని ఎఫ్ఐటీటీ నుండి థియేటర్ ఆర్ట్స్ లో కోర్సు పూర్తి చేసి థియేటర్ ఆర్టిస్టుగా ప్రయాణం మొదలుపెట్టింది. తర్వాత secondmarriage.com తో సినిమాలు, వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టారు. ఇలా తన ప్రయత్నాల్ని తన విజయం వైపుగా బాటలు వేసుకున్నారు. తర్వాత మరి తన ప్రయాణం ఎలా సాగింది మాట్లాడుకుందాం శక్తిశీలిలో.

శక్తిశీలి వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. కోల్కతాలో పుట్టి పెరిగిన సయానీ గుప్తా అలా సినీ పరిశ్రమలోకి ప్రవేశించాక ఎన్నో అవకాశాలని దక్కించుకుంటూ వస్తోంది. తనకు గుర్తింపు తెచ్చింది మాత్రం మార్గరిటా విత్ ఎస్ట్రా, ఇందులో కానుం పాత్ర. తను పోషించిన పాత్రలన్నీ కూడా సవాళ్లతో కూడుకున్నవే. నిజ జీవిత కథల్ని కళ్ల ముందుకి తెస్తూ ఉంటారు, సహజంగా నటిస్తారు. కాబట్టి ద హంగ్రీ పార్చ్లిచెస్ సినిమాలు సయానీ గుప్తకి అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టాయి. అంతేకాదు టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, టెంపురా ఫిల్మ్ ఫెస్టివల్, ఐఎఫ్ఎఫ్ఎల్ఏ వంటి చోట్ల ప్రదర్శితమయ్యాయి కూడా. ఇంకా మాట్లాడుకుందాం నటి సయానీ గురించి, తను సాధించిన అరుదైన గొప్పతనం గురించి శక్తిశీలిలో.

శక్తిశీలి వింటున్నారు. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. నటిగానే కాకుండా ఆర్టికల్ 15 ఫోర్ మోర్ షూట్స్ ప్లీజ్ లో పాటలు కూడా పాడారు. ఎస్ఏఏ దక్షిణాసియా సంస్కృతి, కళలు, నాయకత్వం, వివిధ అంశాల్లో ప్రభావం చూపిన వ్యక్తుల్ని ఎంపిక చేసి వారు చూపిన ప్రతిభకు గుర్తుగా పురస్కారాల్ని అందజేస్తుంది. అలా ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయురాలిగా అంతర్జాతీయ గుర్తింపు లభించింది సయానీ గుప్తాకి. మరి ఆ అంతర్జాతీయ గుర్తింపు ఏంటో మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

శక్తిశీలి వింటున్నారు. ఇంతకీ ఎస్ఎస్ఏ అందించిన ఆ అరుదైన గౌరవం ఏంటి? ఏంటంటే సయాని ప్రతిభకు గుర్తుగానే హార్వర్డ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ వారు హార్వర్డ్ సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపిక చేశారు. తను పూణేలో ఎఫ్టీఐఏలో చదువుకునేటప్పుడే డైరెక్షన్, ప్రొడ్యూసింగ్, డిజైనింగ్, ఎడిటింగ్ ఇలా ఎన్నో అంశాల్లో సీనియర్లకు హెల్ప్ చేసేవారట. అలా డైరెక్టర్ అవ్వాలనే కోరిక కూడా తనలో బలంగా నాటుకుపోయింది. సయాని గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం శక్తిశీలిలో.

శక్తిశీలి వింటున్నారు. నిజానికి డైరెక్టర్ కావటం అన్నది తన 17 ఏళ్ల కల. దాన్ని కూడా నిజం చేసుకున్నారు సయాని. ఆస్మాని పేరుతో షార్ట్ ఫిల్మ్ ని కూడా తీశారు. దీనికోసం స్వయంగా కథని రాయ

నటమే కాదు నిర్మించారు కూడా. ఆ షార్ట్ ఫిలిం వరల్డ్ ఫెస్ట్ హోస్టన్ ఇంటర్నేషనల్ ఇంకా మీమ్ ఫిలిం ఫెస్టివల్లోనూ ప్రదర్శించబడింది. అలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందటమే కాదు ఎన్నో అవార్డుల్ని కూడా అందుకున్నారు చాలా తక్కువ టైంలోనే.

శక్తిశీలి వింటున్నారు. ఇలా నటిగా, డైరెక్టర్గా, రచయితగా, నిర్మాతగా ఎన్నో శాఖల్లో తన ప్రతిభను చాటుకుని విజయాన్ని అందుకున్న సయాని భారతీయ సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పిన వారిలో ఒకరు. గెలుపును చూసి పొంగిపోకుండా ఎప్పటికప్పుడు మనల్ని కఠినంగా విమర్శించుకుంటూనే ఉండాలి, అప్పుడే మనలో క్రియేటివిటీ బయటకొస్తుందని చెప్పే సయాని గుప్తా ఎందరికో ఆదర్శం, అభినందనీయం.

0: మీరింతవరకు శక్తిశీలి విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 3 గంటలు వివిధ భారతి ముంబై కార్యక్రమాలు వింటారు. కొద్ది క్షణాల్లో
1: నాటకం వింటారు. రచన నిర్వహణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సహకారం శ్రీ సి రామ్మోహన్ రావు, సాంకేతిక సహకారం శ్రీ ఐవి రావు. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు పి రామచంద్ర కాశ్యప్, ఎన్వీఆర్ సాంబశివరావు, సి రామ్మోహన్ రావు, జె సదాశివరావు, ఎంవీఎల్ నరసింహారావు, భిన్నకోట విజయరాం, కోటా శంకర్రావు, బోయినపల్లి రామారావు, శ్రీమతులు మందలపు ఇందిర, వి కల్పన, మద్దాలి సుశీల, ఎం నాగరత్నమ్మ. వినండి ఆకుపచ్చని కోరికలు నాటకం.
2: బాగా దిగు, చెట్టు దిగురా, తోటవాడు వచ్చేస్తాడు రా.
3: కాయలు కొద్దాం అనుకున్నానే చంద్ర, తక్కువని చాకు పెట్టి గట్టిగా లాగానో లేదో, ఎలా మొత్తం పడింది. మనం గొడవ చేసి
2: బాబోయ్ చీకటి పడిపోయిందిరా, మమ్మ తిరుతుంది కూడాను.

0: నాన్నగారు ఇక్కడే కూర్చొని లేడు, లేకపోతే అబ్బాయి చెట్టించిన నువ్వు గెలబడ్డాక పాడిపోయేది నువ్వు ఒక్కటేనా? చెట్లు మాక చంపేస్తా, అందరూ తలో రెండు కాయలు తీసుకుని మరీ పండి.
1: ఇక్కడ పొర పీరుగులతో సమానంగా ఆడుతున్నావా?
0: అది అర్జెంటుగా వర్షంగా ఉంది, కొంచెం ఆగి వెళ్దాం బాబా, తడిసిపోతాం.
1: పోరాగా తడిసి కాదు, మునిగి చచ్చాంలే. తండ్రి కర్మ చేయాల్సిన వాడి, ఇంకెంత తడవకుండా అయింది మీ నాన్న.

0: జేఠ్లాయి తాతగారు ఉన్నారు, అన్నయ్య గారు జయపతి ఉన్నారు, కుర్రాడైన రాఘవుడు ఉన్నాడు. ఎన్ని చిక్కులు వచ్చినా కర్మకు సంబంధించిన తంతు ముగిసింది. 12వ రోజున ఎలా ప్రస్తావించాడేమిటా అని మీరేమనుకోవద్దు. మీరు అనుమతిస్తే మన కుటుంబ వ్యవహారాలు చిక్కుల్లో ఉన్నాయి గనక వాటి గురించి మాట్లాడాలి ఉంది.
1: అలా అనుకుంటే ఎలా తమ్ముడు గారు, మామయ్య గారు ఇంత హఠాత్తుగా ఇంత దారుణంగా అత్యంతరంగా చనిపోతారని కలగన్నావా? తేకాటలో 2 రోజులు ఏకచాటిగా కూర్చోవడమేమి, ఆ స్టేకులేమి, రూపాయలు కుమ్మరించాలనేసరికి గవర్రాజు ఉడికెత్తిపోయి ఆవేశంగా ఆయన్ని పొడి చేయడమేమి, అయ్యయ్యో ఘోరకలి.
0: నలుగురు కూతురు కని పెంచి పెళ్లిళ్ళు చేసి ఈ పట్టీకి పులి అనిపించుకుని ఈ కుర్రవధవ రాఘవుణ్ణి అనాథం చేసి వెళ్లిపోయాడు బాబు మీ మామగారు. ఆస్తులు అంతస్తులు అప్పులు ఉన్నాక ఆప్తుల సాగు బాధ కంటే వ్యవహారాలే ముఖ్యం.
2: తప్ప తాతగారు, దుఃఖం దిగమెన్నుకోవాలి. కుర్రాడు రాఘవుణ్ణి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అతగాడు ఎదిగే నాటికి ఆస్తులు అప్పచెప్పకపోయినా బాధ లేదు గాని అప్పులు అంతగట్టకూడదు కదా.
0: ఆయన కామేశ్వరం చిన్నతనంలోనే మంచి లౌకిక ప్రజ్ఞ పట్టుబడింది నీకు, సంతోషం.
1: తాతగారు ఒక్క సంగతి నన్ను మనవి చేసుకునేవ్వండి. తమ్ముడు గారు కామేశం గారు వ్యవహర్త గనక ఈ ప్రస్తావన నలుగురు ఉండగానే చేసేయమని నేనే కోరాను.
2: మరిద్దరి తర్వాత అల్లుళ్లకు సమస్యలు లేవండి. వారు హాయిగా ఒకరు ఇంజనీరు ఒకరు డాక్టరు, లక్షలార్జించుకుంటూ రాష్ట్రాంతరాలు దేశాంతరాలు వెళ్లిపోయారు. మీది వ్యవసాయం, నాది అక్కడికొస్తుందో పడదొస్తుందో తెలియని రాజకీయ రంగం. సమస్యలుండేది మనకే, అప్పులు ప్రోనోట్ల బాధలు మనకే, పంటల నష్టాలు మార్కెట్ల రేట్లు ఆందోళనలు అన్ని మనకే.
0: బాబు మీరు ఉభయలు విషయానికి వస్తారా?
2: రాక తప్పదు. మా మామగారు ధర్మాజీరావు గారు పులిలాగా బతికారని మీరే అన్నారు. పులులు అర్ధంతరంగానే గోండ్రిస్తూనే చచ్చిపోతాయి. సరే, వస్తువులు కొన్ని తాకట్టుల్లో ఉన్నాయి, భూములు కూడా కొంతమేరకు వాచా గాని పత్రాల ద్వారా గాని తాకట్టుల్లో ఉన్నట్టు ఇప్పుడిప్పుడే అనుమానంగా ఉంది. మా అత్తగారితో ఎప్పుడన్నా ఏమన్నా మాట వరుసకన్నా ప్రస్తావించి ఉండొచ్చు ఆయన, తర్వాత కనుక్కోవచ్చులేండి.
0: కామేశం బాబు, పులులు భార్యతో కాపురం చేస్తున్నట్టు కనిపించి పిల్లల్ని కంటాయి గాని బాధ్యతను వహించం. దానికేం తెలియదు, తెలిసిందేదో నాకే తెలుసు.
1: మరి ఇంకా సమస్యే లేదు. మా మామగారు చేపదులుగా అప్పుడప్పుడు రొక్కం రూపేణా సొమ్ము తీసుకుంటూ ఉండేవారు. నేను తర్వాత చూసుకోవచ్చులేని అడిగేవాడిని కాను. కాస్తో కూస్తూ అయితే పోనీ అని అనుకోవచ్చు. నిన్న రాత్రి లెక్కలు చూస్తే 125,000 పైచిలుకు తేలింది.
2: ఏం చెయ్యమంటారు అని నా దగ్గరికి సలహాకి వచ్చారు. పెద్దలుండగా తేల్చేద్దామన్నాను. జగపతి అన్నగారికే కాదు నాకు 25,000 బాకీ పడ్డారు. అటు అమృతవల్లికి 10 ఎకరాల కొబ్బరి తోట రాసిపెట్టారు. ఇక దానాలని ధర్మాలని గుళ్ళని గోపురాలని ధర్మకర్తృత్వం అని పాపం వారు చాలా నష్టపోయారు.

0: కర్మకర్త అంటే గుర్తొచ్చింది. గుడి నిమిత్తం వచ్చిన కొన్ని చందాలు, దాతలిచ్చిన కొంత జవహరీ మాట ఏమిటి అని వేణుగోపాలస్వామి ఆలయం కమిటీ మెంబర్ వచ్చి కూర్చున్నారు. ఏదో ఒకటి చేసేసి అమ్ముకునో ఆర్చుకునో అప్పులు తప్పులు తీర్చేస్తున్నట్టయన రాఘవుడి చేతికి చిప్ప ఇచ్చి ముష్టికి పంపేయచ్చు. చూడండి, రాతకోతలు కాగితం కరామత్తులు లేని రుణాలతో మాకు ఏమీ సంబంధం లేదు.
1: మాటంటే పోయేది కాదు తాతగారు, అబద్దాలు మా వంశంలో లేవు.
0: అబద్దాలు వంశాల్లో ఉండవని ఆయన ఆస్తులు కూడబెట్టాలనే బుద్ధుల్లో ఉంటాయి. అరే మీరేడి రాఘవుడు, మీరుంటే చాలండి. మా అత్తగారికి మీ మనవడికి ప్రతినిధులు కదా, ఏం చేద్దామో చెప్పండి.
2: ఎవరది టికెట్లు?

నువ్వు ఉదాట్లో దూకేద్దామని ఇంటికి పదా. ఇంటే చదువుకొచ్చావు, ఆ మాత్రం వివేకించకపోతే ఎలాగనన్నా. దుఃఖం, కష్టం, అవమానం వీటిని తట్టుకుని నువ్వు లోకంలో బతకాలి. అవసరమైతే పుట్టుకు నేను బతకాలి. ధర్మాజీరావు పంతులు గారి కొడుకు పీరికి చావు చావకూడదు నాన్న. నేనున్నాను, నీ కష్టం ఏమిటో నాతో చెప్పు. అమ్మాని మీరనొచ్చా? మా ఇల్లు నాది కాదు,

0: ఎవరండి? ఎవరు కావాలి?
1: మీ ఇంటికి వచ్చే వాళ్ళందరికీ ఎవరు కావాలో మాకు వారే కావాలి.
0: మీరా?
2: మాట మాట మాట మాట మాట
1: రాఘవ్ గారి ఇక్కడికి వచ్చాడా?
0: ఏమో నాకు తెలీదు. అమ్మా అమ్మా, వాడి చిన్నబాబు గారు వచ్చి రాఘవ్ గారు ఉన్నాడా అని అడిగారే, నువ్వు చెప్పలేదు కదా. వద్దన్నావు అమ్మా, చెప్పలేదు. ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు. సరే, నేను మాట్లాడతానే.
3: దండా నల్లుడు గారు,
0: ఏమో ఇలా వచ్చారు?
1: చిన్నత్త గారి దర్శనం కోసం వచ్చాను. మాట్లాడే టైం లేదు. రాఘవుడు ఇక్కడికి వచ్చాడు కదా, తీసుకువెళ్దామని వచ్చాను.
3: రాఘవ ఇక్కడ లేడు.
1: ఎవరి తిండికి పంపించావు?
3: మీ ఆవిడి గారింటికి.
1: ఏ ఒళ్ళెలాగుంది?
3: ఇంక మీరు వెళ్ళొచ్చు.
1: వెళ్ళడానికే వచ్చింది. ఇక్కడి నుంచి తీసుకువెళ్లాల్సినది, తీసుకువెళ్లవలసిన వారిని తీసుకునే వెళ్తాం.
3: అది మీ వల్ల కాదు.
1: అమృతం నీ వినాశనం చేసేతులో తెచ్చుకుంటున్నావు. కొంప పూల్చేస్తా,

0: అమ్మా, రాఘవుడు నీ మాటలన్నీ విని ఇప్పుడే వస్తానని పెరటతలు తీసుకుని వెళ్లిపోయాడమ్మా.
1: ఎక్కడికి వెళ్ళాడే బిచ్చమహ, ఎందుకు పిల్లనిచ్చావే?
0: ఏం చేస్తారో ఏమో. ఈశ్వర నీ

हेलो, विठल गारे ना? నేను శ్యామచంద్రుని. నమస్తే నమస్తే. చిన్న సమాచారం కావాల్సి వచ్చింది. క్లియరింగ్ ఏజెన్సీలోకి కొత్త కుర్రాడు ఎవడో వచ్చేటేమిటి? మీరే పుట్టుకొచ్చారా? గుడ్ గుడ్. ఇండివిజువల్ గా దూసుకుపోయేట్టున్నాడే. అదే, మరేం లేదు, మా తాలూకు మనిషికి షిప్ మీద స్పేస్ పాడటంలో ఎదురు వచ్చి ఎక్కువ స్పేస్ బుక్ చేశాట. నో, నేను అఫెండ్ అయ్యే ప్రసక్తే లేదు. నేను ఎందుకు ఫోన్ చేస్తున్నానంటే, నాకు అటువంటి కుర్రాడు మా కంపెనీల అభివృద్ధికి కావాలి.

0: మంచి జీతం ఇస్తాను, కమిషన్లు ఇస్తాను.
1: ఓసారి నా దగ్గర పంపండి.
0: వయస్, మీ విషయంలో కూడా నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయనుకోండి. ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ.

0: Yes? Come in. Mr. Raka, what can I do for you?
1: You can't do anything for me, sir, because I came here to do something for you.
0: Is it? Fine. Where are you coming from?
1: I'm from this city, Calcutta.
0: I mean, your native state.
1: Or place, or what you please. I was from Andhra, a part of Madras province. But now I am from Calcutta. I don't want to label myself with any state, region, or I have caste or so.
0: Wonderful. You are from Andhra?
1: No, sir. I was.
0: నీకు నాకు మధ్య ఈ ఇంగ్లీష్ ఎందుకయ్యా బాబు? నేను తెలుగు వాడినే. శ్యామర్తి చంద్రరామన్ వల్ల శ్యామ్ చంద్రన్ అయిపోయాను. నువ్వు పనిచేసే షిప్పింగ్ కంపెనీ మేనేజర్ విఠల్ రావు నాకు మంచి ఫ్రెండ్. నువ్వేంటి గ్రాడ్యుయేషన్ చేసావా?
1: అవును సార్. మీరు తెలుగు వారే కావడం నా అదృష్టం. వస్తూనే కొంచెం విసురుగా మాట్లాడాను, మన్నించండి.
0: విసురంటే గుర్తొచ్చింది
1: సార్,
0: నువ్వే నాకేదో చేస్తానంటూ వచ్చావు.
1: ఏం లేదు సార్, తమాషా కన్నాను. సాధారణంగా ఏమి చేయదలుచుకుని వాళ్లే వాట్ నీడు ఫర్ యూ అని ఊతపదంగా అంటారని నాకు తెలుసండి. మీరు ఉద్యోగం ఇస్తే చేస్తాననే ఉద్దేశంతో ఐ కేమ్ హియర్ టు డూ సంథింగ్ ఫర్ యూ అన్నాను.
0: ఫైన్. ఆ మాత్రం విగరు పొగరు ఉండాలే. చాలస్తంగా అడుగుతున్నాను అనుకోకు. ఇంత దూరం ఉద్యోగం కోసమే వచ్చేసావా?
1: మీ ఫ్యామిలీ అది? ఎక్కువ వివరాలు ఏమీ లేవు సార్. ఇంట్లో చచ్చిపోతాననే భయం కొద్ది బయట బతుకుదామని పారిపోయి వచ్చేసాను. గతం నాకొద్దు సార్, అదంత గొప్పదైనా సరే మీరు ఇంకా మంచి భవిష్యత్తు చూపించగలరని విఠలరావు గారు మీ దగ్గరికి పంపారు
0: సార్.
1: 4 ఏళ్ల క్రితం హౌరా స్టేషన్ లో భయపడుతూ దిగాను. ఏం తెలీదు, భాష రాదు, డబ్బులు లేవు. ఆయన గారు రైలు దిగి ఎవరితోటో తెలుగులో మాట్లాడుతుంటే ఆయన కాళ్ళు పట్టుకుని నన్ను రక్షించమన్నాడు. ఆయన సామాను నేనే మూశాను. నా గురించి, నా కుటుంబం గురించి, నా ఏడుపు అంతా చెప్పుకున్నాడు. ఆయన నన్ను అగ్ని పరీక్షలు చేశారు, సొంత కొడుకులాగా చూసుకుంటున్నారు. నన్ను ఈ పాటి మనిషిని చేసి నిలబెట్టారు. He is my friend, philosopher, and forever he is my guide.
0: Avesham, akrosham, adarsham, anni nilo unnai, Mr. Raghav.
1: Sir.
0: Paiki ravalante mukhyam 3 sutralu gurtunchuko.
1: Cheppandi sir.
0: Vyaparamlo avishapaddam mane. Prati manushini vyavaharanni baaga anumanichu.
1: Sir.
0: Nidaninchi nirnayinchu. నేను నా బిజినెస్ చాలా పెంచాను. నిజంగా నమ్మకంగా నాకు ఇవాడు ఒక మనిషి కావాలి. డబ్బు ఇవ్వను కాదు, నేనిచ్చే డబ్బుకి నమ్మకాన్ని, చురుకైన పనిని ఆశిస్తాను. నీ అంత వయసు కొడుకున్న ఈ పాటికి నా బిజినెస్ ఎంపైర్ని ఎలా ఎక్స్పాండ్ చేసేవాడు తెలుసా? గ్రాడ్యుయేషన్ చాలు మన వృత్తికి. 104 ఉండాలి, పక్కన ఫోన్ ఉంటే 10 లక్షలు నెల తిరిగేసరికి జేబులోకి వస్తాయి. చూడు రాఘవ్, ఒక్కటే ఉదాహరణ
1: సార్.
0: స్టాక్ ఎక్స్చేంజ్ వ్యాపారం చూడు, కొన్ని గంటల్లో 1000 లక్షలు చేతులు మారి నవాబులైన వాళ్ళు ఉన్నారు, గుండెల్లేక గరీబులైన వాళ్ళు ఉన్నారు. రాఘవ్, నా ప్రపోజల్ విను. నాకు చాలా కంపెనీలు, వ్యాపారాలు ఉన్నాయి. నా వ్యాపారాల్లో తోడుగా ఉంటావా?
1: మీరు అవకాశమే ఇవ్వాలి కానీ.
0: ఇచ్చాను నీకు 3 ఏళ్ల టైం కూడా ఇస్తున్నాను. బిజినెస్ ఇస్ బిజినెస్. మెళుకోవలేరికి బతికావో పెరిగావు అన్నమాట. యు మస్ట్ డూ సంథింగ్ ఫర్ బీ యాజ్ యూ ప్రామిస్డ్.
1: సర్టెన్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.

0: మహారాజునన్నా కట్టెలా విడిచి వెళ్ళిపోయి అన్నా. అకౌంట్ నిర్వహించవలసిన పితృతిథి ఈ గాడికి వచ్చింది. ఇలా నాక బతికే పొందనుకోలేదు అన్నా నాదికి.
1: పార్వతి, పిల్లడి కోసం వచ్చిన ఒక చేయని లాభం చెప్పమ్మా. నా మాట విని బూటికి పట్టు. రాఘవుడు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తిరుతాడమ్మా. ఈ ఇంటిని వదిలావో, నీకు నీ కొడుక్కి ఏమీ దక్కదు. అల్లుళ్ళన్న అల్లుళ్ళు కారే. ఆ ఇద్దరు కర్ణక దమనకుల్లాగా గొప్పగా కుదిరారు. కాని కొంప కంప దక్కిన చాలు నీకు. అమ్మా, నా ఇంటికి వస్తానని మాత్రం పట్టుపట్టకు. పెద్దవాణ్ణి, కోర్టు వ్యవహారాల్లో నలిగిన వాణ్ణి కనుక చెబుతున్నా. మనం రాఘవాచూకి తెలుసుకోవాలి. ఇప్పట్లో వాళ్ళు ఇక్కడికి రానే రాకపోని మన కుటుంబంలో అందరికీ వాడి ఉనికి తెలుస్తూ ఉండాలి. ఎంత పిత్రార్జితం కాకపోయినా, తన ఆస్తి మీద హక్కు ఉన్నా, ఏడేళ్ల పాటు గనక వాడి సంగతి సందర్భాలు కుటుంబానికి తెలియకపోతే న్యాయశాస్త్ర ప్రకారం వాడు గతించినట్టే లెక్క. కనుక మైనర్గా వాడు బయటికి జీవిక నిమిత్తం వెళ్ళాడు. ఈలోగా వాడి పక్షాన నువ్వున్నావు ఇక్కడ. నీ అల్లుళ్ళున్నారే, వీళ్ళు ఊరికే గార్డియన్ల బాపతగా లెక్క పత్రాలు మనం చూపించాలి. అది ముఖ్యం.
0: కూతుళ్ళు ఈసరించి పారేసి వాళ్ళలో వాళ్ళు కుళ్ళు చేస్తూ ఉంటే, నా బంగారం కోసం కొరుకు తినేస్తూ ఉంటే నేను ఇంకా ఏడోలేనన్నా. ఈ అమ్మకారు అప్పులు నాకు అర్థం కావట్లేదు నాన్న. మనసు చచ్చి బతుకుతున్నాను.
1: పుచ్చినట్టు బతుకు. చచ్చిన మొగుడిని తలుచుకు ఎదవడానికి బతుకు. నీ కొడుకు ఎప్పటికైనా వచ్చి ఈ పీనుగుల్ని ఈడ్చి తంటే చూడటానికి బ్రతుకు. పడవగా మించిపోతే ఆయన కూడా బస్సు దొరకదు. వస్తా.
0: మంచిది నాన్న. గుట్లో దీపం పెట్టించారు. సంబరం ఇంకాసేపు కొట్టుకుంటుంది. ఒక పైన కొండెక్కుతుంది. మంచిది.

0: Thank you. Thank you.
1: Rakhwa.
0: Yes.
1: Meet Mr. Sundarajan. Oh, a brilliant boy.
0: Yes, sir.
1: Monani IAS distinction to check. Sundarajan. Meet my son in law. మా అల్లుడని చెప్పడం కాదు కానీ వెరీ బ్రిలియంట్. మా కంపెనీలోకి వచ్చి గట్టిగా 7 ఏళ్ళు కాలేదేమో.
2: 8 ఏళ్ళు సార్.
1: బెస్ట్ మెటీరియల్. విద్యను నేర్పి నన్నే మించిపోయి షిప్పింగ్ ఏజెన్సీ ఓనర్ అయి కూర్చున్నాడు. స్టాక్ ఎక్స్చేంజీల్ని దున్నేస్తున్నాడు. కొన్నాళ్ళు పోతే నన్నే దుచ్చేసేలా ఉన్నాడు. ఓ మై గాడ్, ఏడుకోరి వజ్రం పరీక్షించుకున్నట్టు మరీ ఎంచుకున్నాను అల్లుడిని.

అడుగు, మా విఠల్ ఇక్కడే ఉన్నాడు. థ్యాంక్ యూ మిస్టర్ సుందరరాజన్, యూ హ్యావ్ కమ్ ఆల్ ది వే టు సీ మీ, వెరీ కైండ్ ఆఫ్ యూ. చూడు రాజు, సుందరరాజన్ గారిని హోటల్ దగ్గర దింపి నువ్వు వెళ్ళిపో, 11 కుట్టి విల్ డ్రాప్ హిమ్ ఎట్ ది ఎయిర్పోర్ట్. మిస్టర్ సుందరరాజన్, రాత్రికి మీతో ఫోన్లో మాట్లాడతా. ఓకే.

0: సుందర్రాజును తగిలేదేం డాడీ?
1: సుందర్రాజనా? ఈ వర్క్ స్పాట్ ఇదివరకే చూపించాం కదా, చాలా బిజీగా ఉన్నాడు. ఇవాళ ఢిల్లీ పోవాలట. అతనికి ఫ్లైట్ టికెట్ అది ఏర్పాటు చేయించావా? హెర్ ఈజ్ అవర్ మేనేజర్ మిస్టర్ దాస్.
0: అన్ని ఏర్పాట్లు జరిగాయి డాడీ, మీరేం వర్రీ కాకండి. దాసు కాకపోతే మరో బోస్ చేస్తాడు, పనులాగవు.
1: వెరీ గుడ్. బిజినెస్ మ్యాన్ అంటే అంత షార్ప్గా ఉండాలి
0: డాడీ. ప్రస్తుతం ఈ ఊరు పెరిగిపోతున్న ఈ సమయంలో మనకి ఈ ల్యాండ్ చాలా చౌకగా వచ్చినట్టే లెక్క. బెటర్మెంట్ ఛార్జీలు వేసుకున్నా మనకేం నష్టం లేదు. ఇక్కడ మన స్పిన్నింగ్ మిల్ వస్తుందా అవతల ఆ వైపున, జీవన్ ప్రసాద్ గారు 2 థియేటర్లు కడుతున్నారని విన్నాను.
1: అవుతుందిరా, ఊరన్నాక అది పెరగాలి, అందులో మనుషుల రాకపోకలు పెరగాలి, వాళ్ల వల్ల మనము పెరగాలి. చూడు, నువ్వు రేపు కలకత్తా వెళ్ళాలి, అక్కడ మన షిప్పింగ్ ఏజెన్సీ మేనేజర్ లేడు?
0: అవును, ఖన్నా.
1: ఖన్నా, అతనితో మన సదరన్ నెట్వర్క్కి సంబంధించి నిన్న ఫోన్లో మాట్లాడాను. లైసెన్స్ ప్రాబ్లమ్స్ ఏవో డిస్కస్ చేయాలంటున్నాడు. అవేవో నువ్వు చూడు, మద్రాసులో విశాఖలో మనకి ఏజెన్సీలు కావాలి, ఎవరితో ఎలా వ్యవహారాలు నడపాలో అతనే చెప్తాడు.
0: పెద్దవాడు, అనుభవం ఉన్నవాడు కదా, వింటాను. అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి పని జరిగేటట్టే చూద్దాం.
1: ఈ దాసీడి కనిపించడు, మన పనులు చేయడానికి మనం మేనేజర్లని సూపరింటెండెంట్లని సూపర్వైజర్లని పెట్టుకుంటే వాళ్ళు మన కార్లు పట్టుకుపోయి మనం నడిచి వెళ్లే దశలో పెట్టేస్తారు.
0: డాడీ, మీ వయసు ఎంత ఇప్పుడు?
1: ఎంత అనుకుంటున్నారా?
0: 52 53.
1: మరొక్క ఏడాది కలుపు 54. అవును, ఎందుకు అడిగావు?
0: ఏమీ లేదు, ఇప్పటికే ఇంత చేదస్తం అయితే ఎలా కాదు.
1: చేదస్తం కాదురా, అతి జాగ్రత్త. అడుగో, దాసు వచ్చేశాడు. రావయ్యా దాసు, రారా. ఏమిటి మన భవిష్యత్తు?
0: వస్తాను డాడీ, మళ్ళీ కలకటా నుంచే మీతో మాట్లాడేది. బాయ్
1: బాయ్.
2: మీరు వస్తారనుకోలేదు సార్. పొద్దుటే విఠల్ గారు చెప్పారు మీరు సాయంకాలం వస్తారనుకుంటున్నా. మన ఆఫీస్కి వెళ్ళి లేఅవుట్, బిల్డింగ్ ప్లాన్లు, ప్రపోజల్స్ ఈ స్పాట్లో ఉండి చూస్తామన్నారని తెచ్చారు.
1: గుడ్. ఆ ఫైల్ ఇలాగ డాక్ చూసావా? ఇంపార్టెంట్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా?
2: ఆఫీస్ డాకు, చూడవలసినవన్నీ ఫైల్లో పెట్టి మన ఆఫీసులో మీ రూమ్లో ఉంచానండి. ఇవి మీ పర్సనల్ లెటర్స్. అవతల వైపు చిన్న టెంటు, 2 కుర్చీలు వేయించాను, అక్కడ కూర్చుందురు గాని సార్. ఈ ఎండలో తిరగడం
1: చూడవయ్యా. ఎండలో తిరగడం ఇష్టం అయ్యి మరి కాస్త దూరం తిరిగి చూసి అప్పుడు వెడదాం. దాసు, ఈ చెట్లు కొట్టడం, తుప్పలు నరకడం ఎప్పటికవుతుంది? కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇక్కడికి చేరతడం ఎప్పుడు? షెడ్యూల్ టైం దాటి ఒక్క రోజు ఆలస్యమైనా నేను సహించను.
2: రేపు సాయంకాలానికి సైట్లో ఉన్న కలప కంప క్లియర్ చేసేస్తాం సార్. ఎల్లుండి నుంచి సైట్ని ఇంజనీర్ గారి చేతుల్లో పెట్టేస్తాం.
1: సాయంకాలం ఇంజనీర్ కేశవరావు గారిని నాతో మాట్లాడమను.
2: అలాగే సార్.
1: అమృతవల్లి, ఈ పేరు బాగా గుర్తు. పెద్ద కళ్ళు, తాంబూలం పెదవులు, కొద్దిగా నెరిసిన వంకీల జుట్టు. మరే మరే, ఇన్నేళ్ల తర్వాత ఏమిటి ఉత్తరం? ఏముంటుంది?
3: నాయనా రాఘవ, ఈ అక్షరాల్లోంచి నీకు నన్ను జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం కలిగింది గనక తప్పలేదు. నా వయసు ఇప్పుడు 70. నేను నీకు తల్లిని కాకపోవచ్చు, వృత్తిరీత్యా వేసని కావచ్చు. నన్ను ఆదరించి దగ్గరకు తీసిన నీ తండ్రికి కొడుకుగా నువ్వు నా బిడ్డవి. మీ తండ్రి ధర్మాజీరావు గారు నన్ను ఆదరించిన గుర్తుగా 10 ఎకరాల కొబ్బరి తోట బహిరంగంగానే రాసిచ్చారు.

0: దొవ్వాయి కాపూరు వెళ్ళి తిరిగి ఈ ఊరి చేరారు. ఈ చల్లని పచ్చని ప్రాంతం కొంత నాశనం చేసి ఎరువులు రసాయనాలు ఆ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారట వారు. అందు నిమిత్తం పచ్చని తోటలు కొనేస్తారు. వారికి మీ తండ్రి నాకు రాసిచ్చిన తోట కావలసి వచ్చింది. మీ తండ్రి జ్ఞాపకం, ఆయనతో స్నేహం నాకే అర్థమైనవి, అనుబంధంగా మిగిలినవి. ఆ పెద్ద మనిషి ఇచ్చిన జ్ఞాపకంగా ఆ భూమి వదలాలని లేదు. ఒక్కసారి వీలైతే ఈ ముసలదాన్ని చూడటానికి రాగలవా? చంద్ర నీకు నమస్కారాలు చెబుతోంది.
1: చంద్ర
0: ఉండనా మరి? అమ్మ అమృతవల్లి అన్నట్టు అమ్మంటే గుర్తుకొచ్చింది. మీ తల్లిగారు 2 ఏళ్ల నాటి కాలం చేశారు. ఒక్కసారి నువ్వు వస్తే సకలం మాట్లాడుకోవచ్చు.
1: అమ్మ కాలం చేసింది అమృతవల్లి మిగిలింది. ఎప్పటి వాజ్ఞాపకాలు! ఏనాటి కోనసీమ, ఏమి పచ్చని గాలి అది, ఏమి చల్లని కాలవలవి, వర్షంతో తడిసిన ఏమి నేల వాసనలవి, ఏమి వరిచేలవి! అమ్మలాంటి అమ్మ వెచ్చని ఒడిలాంటి ఏమి కార్తీక మాసపు గోదావరి అది! అరటి దొప్పల్లో ప్రయాణం కట్టే కార్తీక దీపాలు, రథసప్తమికి చిక్కుడుకాయలతో చిన్న చిన్న రథాలు కట్టించి తులసమ్మ దగ్గర అమ్మ పూజలు చేసి చిక్కుడాకుల్లో పిల్లలకు పంచిన ఏమి వెచ్చవెచ్చని బియ్యపు పాయసాలవి! ఇంకా ఇంకా వెనక్కి కాలువ నీళ్లల్లో ఈ తాలాటలు, తులిశాకులు కొబ్బరి వేళ్ళు కలిపి తాంబూలాలు తిని పోటీలుగా నాలుకల ఎరుపులు చూసుకున్న ఓ ఏమి కేరింతలవి! అమ్మ పూజ వేళ వెండి గిన్నె నీళ్లలో తేలియాడి అధిక చక్కని చామంతి పువ్వంత అందమైన అమాయకమైన ఏమి రోజులవి! పసిరి వాసన వేసే చేతులు, బురద కాళ్ళు, ఊలు జడలు, చెంపలు తడుక్కుమనే బుట్టలోలకుల పసిపిల్లల వెర్రి ఆనందపు పరుగులు కేకలు, వేసవి మధ్యాహ్నాల వడగాల్పులు, తలుపుల కళ్ళు మూసుకున్న ఇళ్ళు, తిరగళ్ళ చప్పుళ్ళు, ఓ ఇంకా ఇంకా వెనక్కి ఈ నెలలోంచి ధూళిలోంచి పరిగెత్తి భూగోళాన్ని వెనక్కి తిప్పి చిన్నతనంలోకి పారిపోతే ఎంత బాగుండు!

0: Sar.
1: Sar.
2: ఎవరు?
1: ఓ దాసా.
0: అవును సార్.
1: ఏదో మీలో మీరే నవ్వుకుంటూ
0: కళ్ళు మూసుకుని పడుకున్నారు. కలేదైనా వచ్చిందా?
1: మరే అదంతా కలలాగే ఉంది.
0: ఏమిటి సార్, మంచినీళ్ళేవనా? ఏమిటి అలా పరాగ్గా ఉన్నారు?
1: ఏం లేదులే, పద ముందు ఇంటికి వెళ్ళాలి. చూడు దాసు, కన్నాకి ఒక కాల్ బుక్ చేసి విఠల్ అక్కడికి చేరగానే అర్జెంటుగా నన్ను కాంటాక్ట్ చేయమన్నానని చెప్పు.
0: తప్పకుండా సార్.
1: ఎల్లుండి నుంచి ఓ 10 రోజులు నేనుండను. ఇంపార్టెంట్ పేపర్స్ ఏమున్నా ఇవాళ రేపు పట్టురా, సైన్ చేస్తాను.
0: మరి ఫ్లైట్ టికెట్ అది?
1: ఏమీ అక్కర్లేదు లేవయ్యా, కావలిస్తే నేనే చెప్తాను కదా. వెళ్ళు వెళ్ళు.

0: ప్రాజెక్టు మంచిదే, మరి మనం ఇంత దూరం నుంచి నిర్వహించగలమా అని.
1: నిక్షేపంలాగా చేయగలం. నేను కోనసీమలో పుట్టాను, 16 ఏళ్ళు అక్కడ పెరిగాను. ఇండస్ట్రియల్ గా అది అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా. ఏం, ఇన్నేళ్ల తర్వాత వెళ్ళి అక్కడ మనం ఫ్యాక్టరీ పెట్టకూడదా? ఓయ్, వెనకట్లా లేదు ఇప్పుడు కోనసీమ. రైల్ రూట్ లేకపోయినా ట్రాన్స్పోర్ట్ రోడ్వేలో బాగా పెరిగే ఉండాలి. వీ విల్ స్టార్ట్ దేర్ ఎన్ ఇండస్ట్రీ.
0: ఓ తప్పకుండా, మన చంద్రం కెమికల్ టెక్నాలజీ కదా, అమెరికా నుంచి రప్పించేద్దాం, వాడికే ఒప్పగిస్తే సరి.
1: గుడ్ ఐడియా కమల. నాకు ఆ ప్రాంతంతో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. కొందరు ఇంకా బతికుంటే వాళ్ళ మీద కసిగా కూడా ఉంది. ఇవాళ విఆర్ రాఘవ అంటే అక్కడ ఎవరికీ తెలీదు, ఇండస్ట్రియలిస్ట్ గా కూడా తెలిసే అవకాశం లేదు.
0: వెళ్ళండి, కానీ ఈ రహస్యం ఎందుకు? హాయిగా దర్జాగా వెళ్ళి ఎవరినైనా ఆజ్ఞాపించగల దశలో ఉన్నారు మీరు.
1: నిజమేను, అక్కడ వాళ్ళని కొన్నాళ్లు ఏడిపించి హఠాత్తుగా కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టోలాగా ఆశ్చర్యపరచాలని చిన్న చాపల్యం ఉంది. దాన్ని తీర్నిద్దు. మామూలు రైళ్లల్లో, బస్సుల్లో, జట్కా బళ్ల మీద కాలినడకన ప్రయాణం చేయాలనుంది. ఇదో సరదా అంతే.
0: మీ ఇష్టం, కాశీ మజిలీ కథలోలాగా రొట్టె మూటగట్టి మనకపోతే చాలు. మీరు రేపు కదూ బయలుదేరేది, రహస్యంగా ఉంచుతాలండి. విఠలేమన్నాడు?
1: నువ్వన్నట్టే అన్నాడు ప్రాజెక్టు మంచిది అని.
0: ఈ 10 రోజులు మీ ముద్రాధికారం నాకిచ్చేశారన్నమాట.
1: మౌన ముద్రాధికారం భర్తది, ముద్రాధికారం భార్యది. ఏమంటావు?
0: చాలండి, నేర్చుకుపోయారు.

0: ఇదే కదా ఇల్లు, ఇదే, ఏమీ మారలేదు.
1: వచ్చే వచ్చే.
2: ఎవరది
0: నువ్వు?
2: లోనకి రండి.
0: నువ్వు చంద్రవదన కదూ?
2: అవునండి, చంద్రవదన ఇంట్లో చంద్రవదనే ఉంటుందండి.
0: నేనెవరు పోల్చుకో చూద్దాం.
2: ఎరిగినట్టు ఉంది, ఎరగనట్టు ఉంది, అయినా వృత్తి మానేశానండి.
0: చంద్ర, నేను రాఘవని.
2: రాఘవా, అమ్మా అమ్మా, రాఘవ రాఘవ వచ్చారే.
0: చంద్ర రే, ఏమిటి రే, వచ్చాడు రాఘవ గారు.
2: ఎన్నాళ్ళకిరా, ఎన్నేళ్లకి వెతుక్కుంటూ వచ్చావా.

0: అమ్మా, నీ ఉత్తరం కోసం తెగ ఎదురు చూస్తుంటే నువ్వే వచ్చేసావు. అవును, అన్నం తిన్నావా?
1: లంచ్లు, డిన్నర్లు, బ్రేక్ఫాస్ట్ల నాగరికతలోంచి అన్నం తిన్నావా అనే నాగరికతలోకి వచ్చేసాను. అవును, ఇప్పుడు వండి పెట్టాలే.
0: ఎంతసేపు? అమ్మ దగ్గర కూర్చో, క్షణంలో పిలుస్తాను. అమ్మయ్యా, నువ్వు వచ్చేసావు, అమ్మ గురించి బెంగలేదు.
2: ఎవరే చంద్ర వచ్చింది, దీపం వెయ్యి, కనపడటం లేదు.
1: అమ్మా, నేనమ్మా రాఘవని. నీ రాఘవని?
2: రాఘవి నా నాయనే.
1: అమ్మా
2: వచ్చావా నాన్న?
1: వచ్చానమ్మా.
2: ఉత్తరం ముక్క రాసి తీరుపడి ఉంటుందో ఉండదో అనుకున్నా, మనిషివి వచ్చావా నాన్న?
1: వచ్చానమ్మా.
2: నాన్న చూసావా, ఇదిగో ఇలా ఉన్నాను. నాన్న ఏమనుకోకున్నా, చిన్నప్పుడు చదువు కొద్దీ నువ్వు నువ్వు అనేస్తున్నాను.
1: అమ్మా, నీకు గుర్తుందో లేదో, నిన్ను మీరు అని నేను ఒకసారి పిలిస్తే అమ్మని మీరనొచ్చునా అని మందలించావు. మరి కొడుకుని మీరు అనొచ్చునా? మరి చెప్పు.
2: నాయనే, మా రాఘవుడి.
1: ఈ రాఘవుడినేనమ్మా.
2: నాన్న అన్నం తిన్నావా?
1: తింటాలి అమ్మా, నువ్వు అలా కూర్చో. ఎన్నో కబుర్లు నేను అడగాలి, నువ్వు చెప్పాలి.
2: ఒకటి రెండు కాదు, 40 ఏళ్ల కబుర్లు చెప్పాలి. 2 పూటలు 2 వేళ్ళు
1: 10 రోజులు ఉంటా చాలా. ఇది నేరెవరైంది అప్పుడే ఎవ్వరికీ చెప్పకూడదు.
2: అలాగే నాన్న, అలాగే.

0: అయ్యి బాబాయ్ బాబు కామేశం గారే, ఓరు జగపతి గారు కూడా దయచేశారు. రాండి రాండి రాండి రాండి రాండి నోకరాజా, కొబ్బరి బొండాలు కొట్టించా.
1: అబ్బే ఏం వద్దు, ఇప్పుడే కాఫీలు పుచ్చుకొచ్చాం, కొంచెం మాట్లాడాలి.
2: తమరు మాట్లాడాలి అన్నారంటే అక్కడ లిటికేషన్ ఉందన్నమాటే.
3: చిన్న శేణికి ఇసిరాను అంతే.
2: ఏటి సంగతులు చెప్పండి, హైదరాబాద్ అన్నారు, పూన్ అన్నారు, ఏదో మీరు చెయ్యేసి కలిసి వస్తే మన ఏరియాలో ఫ్యాక్టరీలు ఎగుద్ది అనుకున్నాను.
4: అదే మాట్లాడదామని తమ్ముడు గారు అంటున్నారు.
2: మీరే చెబుతురు, గవర్రాజు గారు ఫ్యాక్టరీ పెట్టారు అంటే షేర్లకి సంచడు రూపాయలు ముందు పరవగలిగింది మీరే.
0: లౌక్యాలు వద్దయ్యో కామేశం గారు, కథలోకి రండి.
4: హైదరాబాదు, ఫోను అన్నీ అయ్యాయి. ఈ ఫ్యాక్టరీ వ్యవహారానికి చాలా తతంగం ఉంది. ఇది కోట్లతో వ్యవహారం కదా, ముందు కేంద్ర ప్రభుత్వం వారు లైసెన్స్ మంజూరు చేయాలి.
2: అవును, మనకీ తెలుసు, బ్యాంకులు ఒకటి కాకపోతే రెండు మూడు కలిసి అప్పిస్తాయట. దీనికి రిజర్వ్ బ్యాంకు అనుమతి కూడా కావాలట.
0: అది మనకే తెలుసు.
4: మరి ఇకనే ముందుకు పోవడమే.
0: చూసుకుని వెళ్ళాలండి బాబు. కేంద్రంలో మీ చుట్టాలన్నారు, స్టేట్లో మీ స్నేహితులు అన్నారు, అదేదో పద్ధత అనుకునే కేంద్రం నుంచి లైసెన్స్ కొట్టుకు రావాలండి బాబు. ఈ పట్టీని మనకి పోటీ నిలిచేవాళ్ళు లేడుగానండి అయ్యా. బ్యాంకు రుణాలు గట్రా అంటే ఏదో తంటాలు అడచ్చు.
2: అక్కడే చిన్న మెరికి ఉంది, మీరు గనక మాకు కాస్త అడ్డం పడి ఒడ్డుకెక్కిస్తే మీ పని క్షణాల మీద జరిపించుకురాము.
3: కామేశం గారంటే లిటికేషన్ అన్నది అందుకే. పని తీరాలంటే పచ్చినెత్తురు తాగేవోడి పాదాలాడతారు, అరేబియా ఓడి డేరాలోకి ఒంటి సొరబడ్డట్టు శత్రు శిబిరంలోకి ఎంటర్ అయిపోతారు.
2: చిన్న పరాశికం అంతే.
5: అమ్మమ్మమ్మమ్మ అంత మాటొద్దు, మనం శత్రువులు ఏమిటి? ఏవో పొరపాట్లు గ్రహపాట్లు ఎవరి వలనైనా ఉంటాయి, కాలం అన్నింటినీ హరిస్తుంది. అలా ఒక్కనాటికి భావించొద్దు గవర్రాజు గారు.
0: సర్లేవయ్యా బాబు, చెప్పండి.
4: విఆర్ రాఘవ పేరు విన్నారా? బిజినెస్ లో పెద్ద చెయ్యి, ఫ్యాక్టరీలు గీక్టరీలు షిప్పింగ్ ఏజెన్సీలు ఓహ్ చాలా ఉన్నాయి. వాడు

0: మా కామేశానికి నాకు రెండు ప్లేటరీ నోటీసులు ఇప్పించాడు.
1: అడెవడు మన ఏరియా కాదు, మన గొడవ కాదు, మీకేట్ నోటీసు?
2: అబ్బా వాడెవడో కాడండి బాబు, మా బావుమరిది రాఘవరావు.
1: అప్పుడెప్పుడో పారిపోయిన కుర్రోడా? అబ్బా అంత పెద్దోడయ్యాడన్నమాట. ఏటంటాడు?
0: తరాలుగా సంక్రమించిన తమ తండ్రి గారి స్థిరచరాస్తుల్ని మేమిద్దరం తను మైనరుగా ఉన్న కాలంలో పడేసుకున్నామని సారాంశం. ఆ ఆస్తుల పత్రాలు, రుణధన వివరాలు, అట్టుపుట్టాలు పెళ్లగిస్తున్నాడు.
2: శాబాస్, ఎన్నాళ్ళు మెదలకున్నాడేం పాపం. ఏయ్, ఏది ఏమైనా తండ్రి స్వార్జితం కాదు గనక
1: అడు గొడవెడితే సిక్కేనే.
3: అందుకే మీరు, నేను, మా అన్నగారు ఆయన్ని దర్శించుకుని మీరు కొంచెం అటు ఇటు కలిగించుకుని భూములున్నవి మా ఏరియాలోనూ, మీరేమో వేరే చోట, అందుకని కుటుంబాల్లో కుటుంబాల్లో ఏవో సర్దుబాట్లు చేసుకోండి అని అవసరమైతే బెదిరించి నచ్చ చెప్పాలి.
1: తండ్రిని చంపినోడిని కొడుకు దగ్గరికి రెకమందీసం, పులిని మేకని పాలు తాగించినట్టు చేశాని అనుకో, ఆ మృతువాలి గొడవ తీర్చేస్తావా?
0: అదెంతసేపు, వాడి చేతే చెప్పిస్తే సరి, మిగిలినవన్నీ మనేరియాలో భూములై ఆ తోటొక్కటి కాకపోతుంది ఏమిటి?
1: వాయ్ వాయ్ వాయ్ వాయ్ కామేశం గోరా, జగపతి గారికి కూడా బుర్ర పెంచేశావే. ఇందువల్ల నాకే తొరిగేది?
3: ఒకే దెబ్బకి రెండు పిట్టలు. కేంద్రం వాళ్ళు ఒట్టినే మన పెట్టుబడులు చూసి మురిసిపోయి లైసెన్సులు ఇవ్వరు. ఫ్యాక్టరీ పెట్టే వాళ్ల పూర్వానుభవం ఏమిటి? ఇంతకు పూర్వం పరిశ్రమలు పెట్టాడా? ఏ పాటి ముడి సరుకు తెప్పించుకుంటున్నాడు? అది ఎన్ని రోజుల్లో ఆ ఫ్యాక్టరీలో మనకు కావలసిన సరుగ్గా ఉత్పత్తి అవుతోంది? ఎన్ని రోజుల్లో మార్కెట్కు పెడుతోంది? నాణ్యం, అమ్మకంలో వేగం ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఆరాలు కావాలి వాళ్ళకి. మనకి పొలాల అనుభవం ఉంది, రాఘవకి ఫ్యాక్టరీల అనుభవం పలుకుబడి ఉన్నాయి. అతని చేత కొన్ని షేర్లు పెట్టించి రుణాలు గట్రా సంపాదిద్దాం. భూముల విషయంలో అడ్డు రాకుండా చూద్దాం. ఎలా ఉంది?
1: మీ దెబ్బకి మీ ఇద్దరం ఎగిరిపోతాం. ఎలాగంటారా, ఫ్యాక్టరీ పెట్టుబడుల లెక్కల్లో మెలికిలెట్టి ఆయన నన్ను ముంచేస్తాడు, భూముల కథల్లో మెలికిలెట్టి నేను ఆయన్ని ముంచేస్తాను. మీరిద్దరూ సేపుగా ఒడ్డును కూకుని సోద్యం సూద్దురు కాని గొప్ప రాయబారానికి వచ్చారులే.
0: అది కాదు, చెప్పేది పూర్తిగా వినండి.
1: వినలేనయ్యా బాబు, పాయింట్ దొరికేసింది. డెబ్బయ్యో పడిలో పడ్డా పర్లేదు. ఓరి నోకరాజో, అయ్యగాళ్ళని ఇద్దరిని బండి కట్టి ఇంటికాడ దించేసిరా. కామేశం బాబు, ఇండియాలో ఫ్యాక్టరీలు ఎట్టిన రాఘవ గారు ఒక్కరే కాదండి అయ్యా. నేను దేశం తిరిగాను, దెబ్బలు వేశాను, తిన్నాను. తలుచుకుంటే అమెరికా వెళ్ళి ఐడియాలు కొనియగలను. ఒరే నోకరాజా, ఆ తెలుగు తాత్పర్యాల సూత్రాల బుక్ తేరా కాసేపు చదువుకుందాం.

0: రాఘవా, అదిగో ఆ హద్దు చూసావా? అంతవరకు గవర్ రాజు గారి భూములు, ఈ తోట మనది.
1: చాలా బాగుంది చంద్ర, ఇంత చల్లదనం ఇంత పచ్చదనం కంటి నిండా చూసి ఎన్నీళ్ళైపోయింది. ఒక ఇంగ్లీషు రచయిత ఏమన్నాడో తెలుసా, మనుషుల్ని చూసిన వికారం పోవాలి అంటే కాసేపు పచ్చని చెట్లకేసి చూడమన్నాడు.
0: ఎవరో పాపం బాగా చెప్పాడు.
1: అవును, గవర్రాజు గారు ఏం ఫ్యాక్టరీ కడతాట ఇక్కడ?
0: రసాయనాల ఫ్యాక్టరీ అనుకుంటా.
1: ఇంత చక్కని వ్యవసాయాన్ని ఫలసాయాన్ని తీసేసి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టకపోతే ఏమిటి అని.
0: దాంట్లో ఎక్కువ లాభాలు వస్తాయేమో కదా.
1: ఒక లాభం కోసం అంతకు పూర్వం మంచిగా ఉన్నదాన్ని పాడు చేసుకోనక్కర్లేదు కదా.
0: ధనాశ అలా ఆలోచించనివ్వదు
1: చంద్ర. నేను ఫ్యాక్టరీలు పెట్టాను, వ్యాపారాలు చేస్తున్నాను. పంటలు పండని, నీటి వసతి ఎక్కువగా లేని భూములైతే ఎకరాలకు ఎకరాలు కొని ఎంత పెద్ద పరిశ్రమలైనా పెట్టాల్సిందే. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క తూకం ప్రకృతిలోనూ పరిసరాల్లోనూ ఉంటుంది. దాని పరిధిలో అది కొన్నింటినే ఇముడుచుకుంటుంది. గవర్రాజు గారు ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే ఆ తూకం చెడగొడతాడు.
0: నువ్వేమీ ఇక్కడ అడ్డుపడలేవు.
1: ఫ్యాక్టరీకి లైసెన్స్ అంటే ఎన్నో విషయాలు చూస్తారు. అవన్నీ నెరవేరినప్పుడు కదా ఈయన ఫ్యాక్టరీ కట్టేది.
0: ఏమో, రాక్షసుడు అసాధ్యం.

0: ఆయన లైసెన్స్ తీసుకొచ్చి తీర్తాడు.
1: అప్పుడు అడ్డుకోవడానికి నేనున్నాను. చూడు, ఇది అమృతవల్లి భూమి వ్యవహారం కాదు, ఇది వాతావరణ సమస్యకు సంబంధించిన వ్యవహారం. కానీ చూద్దాం.
0: 10 రోజుల్లో 5 రోజులు అయ్యేపోయాయి, మరో 5 రోజుల్లో వెళ్లేపోతావు.
1: వెళ్ళనుగాక వెళ్ళను, వెళ్ళినా తిరిగి వస్తాను. ఈ చుట్టుపక్కల భూములు కొంటాను, వ్యవసాయం చేస్తాను. చూద్దాం, తొందర ఉంది, పద ఇంటికి పోదాం.
2: తమ్ముడు గారు, చంద్రవదన ఓ మొసలి సరసుని చేరదీసినట్టుంది. నిన్న వాళ్ళ కొబ్బరి తోట మలుపులో ఇద్దరు కనిపించారు.
3: ఆ నా మొహం ప్రాణం విసిగిపోతుంది అన్నగారు. ఆ రాఘవగాడి కాళ్ళ మీద పడి, ఒరే తప్ప ఇందిరా బాబు అని, ఖర్చు పెట్టేసిన డబ్బును వదిలేయమని, గవర్రాజు మనల్ని అమ్మమని అడిగిన 25 ఎకరాల ఖండం వీళ్ళ నాన్నది వీడికి అప్పగించేద్దాం. బంగారం విషయంలో వాడి సొంత అక్కలను కాదనడు కదా, ఇల్లు మనమేం ముట్టుకోలేదు. వాడి ఆచూకీ తెలియక పాడు పెట్టి ఉంచడం ఇష్టం లేక మనం వాడుకుంటున్నాం అంతే. ఎలా ఉంటుంది కదా?
2: బేషుగ్గా ఉంటుంది. మనం కలిస్తే గవర్రాజు తగ్గుతాడు, బుసలు కొట్టగలడు, గాని కాటేసే వయస్సు అయిపోయింది.
3: చంద్రవదన ఎవరినో చేరదీసిందంటున్నారు, తల్లి భూమి రక్షించుకోవడానికి అయి ఉంటుంది. అయినా ఆ మనిషి ఎవరో ఆరా లాగండి, చెప్తాను.
4: రాఘవా.
1: ఏమ్మా?
4: ఏదో ఉత్తరం కాబోలు, కవర్ వచ్చింది.
0: ఏది ఇలాతే? ఎక్కడి నుంచి?
1: మా పెద్దాడు రాశాడు. వాడు సుందర్రాజన్ అనే ఒక ఆఫీసర్ ద్వారా మేమిక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి కేంద్రం నుంచి లైసెన్స్ సంపాదించడం వరకు మాట్లాడేశాట. మాకు ఈ రంగంలో అనుభవం ఉంది కనుక లైసెన్స్ పొందడం, ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందడం పెద్ద కష్టమైన పనులేం కావు.
0: ఏమిటి, నువ్వు ఇక్కడ ఫ్యాక్టరీ కడతావా? నిన్న ఏమన్నావు నాతో?
1: అదే ఇప్పుడు అంటున్నాను, ఆ ప్రయత్నమే విరమించుకుంటున్నాను. మొదట అమ్మ ఉత్తరం చూడగానే గవర్రాజు మీద కసితో ఇక్కడ రంగంలోకి దిగి ఎదుర్కోవాలి అనే వచ్చాను. కాని ఈ ప్రాంతం వాతావరణం పరిశ్రమల్లే, అందున భారీ ఫ్యాక్టరీల్ని ముడుచుకోదు. ఇంకేదో మంచి పని చేయాలనుంది మరి.
4: నాయన చల్లని మాట అన్నావు. నువ్వు అదే చేస్తే మీ నాన్న నాకిచ్చిన తోట నీకే రాసేస్తాను, రేపే ఏర్పాటు చేయించు.
1: అమ్మా, అది నేను చంద్రకి ఇచ్చేస్తున్నాను, నా చెల్లెలు కదా, ఇంకా రాత కోతలు ఏమీ అక్కర్లేదు.
4: రాఘవా, ఒరే రాఘవుడు.
1: చంద్ర,
0: ఓ మీరా?
3: అవునమ్మా, మేమే. రాఘవుడు?
1: ఎవరా రాఘవుడు?
2: నువ్వే, నువ్వే మా రాఘవుడు. నీ కాళ్ళు పట్టుకుని బతుకుదామని వచ్చాం.
5: ఇగో కోర్టులు, కేసులు, నోటీసులు ఏమీ వద్దు.
3: అక్షరశ మీ నాన్న ఆస్తి వివరాలన్నీ తెచ్చాను. కానీ అయితే కొంచెం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పోతే బాగుంటుందని నా ఊహ.
1: కూర్చోండి, చూడండి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అన్నారు, ఇవ్వడం బెటకండి, పుచ్చుకోవడానికే వచ్చాను. పుచ్చుకుంటాను, వదలడం వదలకపోవడం నా ఇష్టం.
3: లెక్కలు, దస్తావేజులు, బంగారాది వస్తు వివరాలు ఇవి. ఇవి ఇంటికి సంబంధించిన కాగితం కరామత్తులు. ఆ పైన నీ చిత్తం, మా భాగ్యం. నోకరాజు, ఎన్నావంట కథ? చంద్రవదన ఇంటో దిగిన ముసలాయన ధర్మాజీరావు కొడుకంట. తోడళ్ళు ఇద్దరు వెళ్ళి భగవంతుడు పేచచ్చమైనప్పుడు ధర్మకర్తలాగా చేతులు కట్టుకుని నిలబడ్డారంట. ఇది బాగానే ఉంది, ఫైటింగ్లోంచి నక్కలు రెండు జారుకున్నాయి. శబాస్. ఉండు ఒకసారి, బలాబలాలు చూద్దారే. బామ్మర్దితో రాజీకొచ్చి ఆయన్ని ఫ్యాక్టరీకి పోటీ ఎడతన్నారన్నమాట. ఆయన కసి కోసమేనా నాకు అడ్డొత్తాడు. ఆపోజిషన్లో మనం ఉన్నా అంతేగందా. ఇద్దరెదవల పోరు సడిశాడు గనక ఆ రాఘవ గారికి ఓ పాయింట్ వేద్దాం. మనం కార్డు తిప్పాలంటే ఏటి చెయ్యాలా? ఎటువంటి చెయ్యాలా? సేద్దరి

0: అది గది అలాగన్నారు బాగుంది. ఫ్యాక్టరీలు కావాలి కానీ ఇలాంటి చోట కాదండి. మీ దారికి నేను గాని నా దారికి మీరు గాని అడ్డు రానక్కర్లేదు. వేరే చోటానండి, నేను చేసే సాయం కూడా చేస్తాను.
1: రాఘవ బాబు, నేను మీకు అపకారం చేసింది యథార్థమే.
2: దేవుడు నా పిల్లాన్ని పిల్లదాన్ని అటుకుపోయాడు. నా భూములు కూడా నీకే అమ్మంటున్నావు, తీసుకో పది ఇటు అటు.
1: ఫ్యాక్టరీ వ్యవహారం మాత్రం ఏదోలా చూడాలనే ఉంది.
0: అయితే గొడవేలేదు, మీ భూములు మీకే ఎత్తి పెట్టుకున్నా నేను ఈ ప్రాంతంలో మరో చోట కొని నేను కోరుకున్న ఈ చల్లని ప్రాంతంలో స్థిరపడతాను.
2: మీరే తీసుకోండి.
0: అలాగే సంతోషం.
3: ఏమిటమ్మా, డాడీ మొత్తం ప్రపోజల్ అంతా మార్చేశారు. అక్కడ ఫ్యాక్టరీ వద్దుట, వ్యవసాయం అంటారేమిటి, మనకేం తెలుసు?
4: మనకి తెలియనివి ఆయనకి చాలా తెలుసు, ఆయన ఇష్ట ప్రకారమే. కానీ
3: ఇదేమిటమ్మోయ్, నిన్న రాత్రి దాకా ఆయనతో దెబ్బలాడతానన్నదానివి, తెల్లారేసరికి అభిప్రాయం మార్చేసుకున్నావా?
4: అవును మార్చుకున్నాను. మా నాన్న ఆయనకి పరిచయం అయిన కొత్తల్లో మూడు సూత్రాలు చెప్పారట.
3: ఏమిటో అవి?
4: వ్యాపారంలో ఆవేశపడకూడదట, ప్రతి మనిషిని వ్యవహారాన్ని బాగా అనుమానించాలట, నిదానించి నిర్ణయించాలట. ఈ సూత్రాల సారాంశం తన ప్రస్తుత నిర్ణయంట. మనం కాదన్నా, ఆయన సోర్సెస్ ఆయనకున్నాయన్నమాట.
3: డాడీ చాలా జాగ్రత్త మనిషి అమ్మా. ఓకే, ఆయన ఏం చేయమంటే అలాగే చేద్దాం.
2: ఒరే నోకరాజు, చేతులు కడుక్కున్నాను రా. ఎన్నాళ్ళు ఆ కుర్రోడు ఏమైపోయాడా అని లోపల పీకుతోనే ఉందోరే. మా ఆవిడ కూతురు ఒకేసారి చచ్చిపోయినప్పుడు మరీ మరీ గుర్తొచ్చాడ్రా.
5: నాయన్నాయనా, నువ్వు ఇక్కడే స్థిరపడతావా?
2: అవునమ్మా.
5: వ్యాపారాలు కొడుకులకి ఇచ్చేస్తావా?
0: నీ కోడలు కూడా వస్తున్నానని రాసిందమ్మా. మా నాన్న కట్టిన ఇంట్లో కాలక్షేపం చెయ్యాలనుంది. ఆకుపచ్చదనంలోంచి నగరాల యంత్రనాగరికతలోకి వెళ్ళాను, విజయాలు సాధించాను. మళ్ళీ పచ్చదనంలోకి, పసితనమంతా అందమైన పచ్చని లోకంలోకి రావాలని ఉంది. పరుగులు మానేసి నిలబడాలని ఉంది. పొగగొట్టాల కాలుష్యం నుంచి బయటపడి తడిసిన ఈ పొలాల తోటల మట్టి వాసన పీల్చుకోవాలని ఉంది. భవనాలు విడిచి పల్లెవాగిట్లోకి రావాలని ఉంది. ఋతువులు మారే సొగసు, నీలాకాశం కింద ఆకుగుబురుల్లో అల్లరి చేసే పిట్టల సందడి వినాలనుందమ్మా. అడివంత స్వేచ్ఛగా, ఆకాశమంత విశాలంగా బతకాలని ఉంది. తెల్లవారుజామున నక్షత్రాలు విలిసిపోతూ ఎర్రెర్రని ఉదయాల్ని చల్లగా పట్టుకొచ్చే పగడాల పొద్దులు చూడాలని ఉంది. కలతలతో నలిగిన యవ్వనాన్ని, ఆలోచనలతో పండిపోయి ఎండిపోతున్న వయస్సుని అవతల పారేసి హాబగా తాగబోతే ముఖమంతా చిమ్మి ఉక్కిరి బిక్కిరి చేసి తల్లిపాలంత స్వచ్ఛమైన నా పసిరి పచ్చని ఈ సీమను కౌగలించుకొని హాదమరచి నిద్రపోవాలనుందమ్మా.

0: మీరు ఇంతవరకు ఆకుపచ్చని కోరికలు నాటుకోమన్నారు. రచనా నిర్వహణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సహకారం శ్రీ శ్రీ రామ్మోహన్ రావు, సాంకేతిక సహకారం శ్రీ ఐవి రావు. ఇందులో
1: పాల్గొన్న వారు శ్రీతులు పి రామచంద్ర కశ్యప్, ఎన్వీఆర్ సాంబశివరావు, సి రామ్మోహన్ రావు, జె సదాశివరావు, ఎంవీఎల్ నరసింహారావు, విన్నకోట విజయరాం, కోట శంకర్ రావు, బోయినపల్లి రామారావు, శ్రీమతులు మందలపు ఇందిర, వి కల్పన, మద్దాలి సుశీల, ఎం నాగరత్నమ్మ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలకు శుభ సాయంత్రం. పొద్దుగల నుండి ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 కొట్టేదాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం స్వంత ప్రసారాలుంటాయి. ఈ ప్రసారాలన్నింటినీ 100.2 మెగాహెడ్జ్ ఎఫ్ఎంపై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్పై కూడా వినొచ్చు. మరికొన్ని క్షణాల్లో వినోదాన్ని పంచే సరదా సినీ గీతాల కార్యక్రమం మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి. అట్లనే 5:30 సంబురం కార్యక్రమంలో కొమ్మచాటు కోయిల, ఆదిలాబాద్కు చెందిన చిన్నారి ఉత్కర్షతో ముచ్చట, నిర్మల్కు చెందిన శాన్వికతో ముచ్చట ప్రసారమవుతుంది. ఇక మిగతా కార్యక్రమాల వివరాలను 6:05 ప్రసారమయ్యే ఈఎల్టీ రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి సరదా సినీ గీతాల కార్యక్రమం. ఒక చిన్న చిరునవ్వు ఎంతటి బాధనైనా దూరం చేస్తూ మనుషుల మధ్య బంధాలను నిలబెడుతుంది. అసంటి బంధాలు బలంగా మారాలంటే అప్పుడప్పుడైనా ఒకరినొకరు పలకరించుకోవాలి. మరి అసంటి పలకరింపు రోజు కావాలంటే మాకు ఫోన్ చేసి మీకు తెలిసిన వింతలు, విశేషాలు, జోకులు, పొడుపు కథలు చెప్పి మీకు నచ్చిన పాటల్ని అడిగి ఇనుండి. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 087732 కోడును జత చేసి 295081, ఇంకో నంబర్ 230081కి ఫోన్ చేయండి. ఫోన్ చేయడమే కాదు, ఉత్తరం ద్వారా కూడా పాటను కోరినచ్చు. మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ 504001, ఇది పిన్కోడ్ నంబర్. కార్యక్రమంలో ముందుగల విందాం అల్లుడు గారు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటని.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినుండి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వీళ్ళు సుకుమారుడు చిత్రం నుండి నీలాకాశంలో అనే పాటను వినిపించమంటూ కోరిండ్రు. అయితే శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఉత్తరం ద్వారా పాటను కోరి వినాలనుకుంటే మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ 504001 ఇది పిన్కోడ్ నంబర్.

0: మేటి నుంచి చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, శుభ సాయంత్రం.
1: శుభ సాయంత్రం.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పుండ్రి. పిప్పల్కోటి. హేమలత పిప్పల్కోటి నుంచి ఫోన్ చేసిండ్రు. మరి ఏ పాట వింటారు హేమలత మీరు? తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటల్ని అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 2 కోడిని జత చేసి ఫోన్ చేయొచ్చు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మేరా జూతా హై జపానీ ఏ పటలూ ఇంగ్లీస్తానీ సర్ పే లాల్ టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగినచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 08732 కోడిని జత చేసి ఫోన్ చేయొచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే చిత్రం నుండి ఈ పాటని.

తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమంలో చివరిగా విందాం పెద్ద చిత్రం నుండి ఈ పాటని.

0: ఇయల్టీ మాట చెప్పుండ్రి పాట అయి నుండి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పొద్దుమట్టు 5 గంటలకు ప్రసారం అవుతుంది. ఇప్పుడు ఫోన్ గలనోళ్లు రాత్రి 8 గంటలకు ప్రసారం అయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగినచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సంబురం పిల్లల కోసం. పిల్లలు ఏం చెప్పినా ఏం మాట్లాడినా గమ్మత్తుగా అనిపిస్తుంది. కొంతమంది పిల్లలైతే వాళ్లలోని దాగి ఉన్న ప్రతిభను పైకి కనబరుస్తూ అందర్నీ ఆకట్టుకుంటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఏక ప్రకార్ సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1455 पर कॉल करें।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు సంబురం కార్యక్రమాన్ని. సంబురం కార్యక్రమంలో ఇయలైందం కొమ్మచాటు కోయిల ఆదిలాబాద్కు చెందిన చిన్నారి ఉత్కర్షతో ముచ్చట ఇంటారు. నిర్మల్కు చెందిన శాన్వికతో ముచ్చట ఇంటారు. సంబురం కార్యక్రమంలో ముందుగల్ల విందం కొమ్మచాటు కోయిల ఆదిలాబాద్కు చెందిన చిన్నారి ఉత్కర్షతో ముచ్చట. వీరితో ముచ్చట పెట్టింది మీ అఖిల.
3: నాలుగవ తరగతిలోనే ఆకట్టుకునేలా పాటలు పాడుతూ అందరి చేత మెప్పును పొందుతున్న చిన్నారి ఉత్కర్ష. మరిప్పుడు విందాం ఉత్కర్ష మాటలు పాటలు. నమస్తే ఉత్కర్ష.
4: నమస్తే.
3: నీ పేరు చాలా మంచి ఉంది, ఎవరు పెట్టిండ్రు పేరు?
4: మా నాన్ననే పెట్టారు.
3: దాని అర్థం తెలుసా నీకు?
4: అవును.
3: ఏంటి ఉత్కర్ష అంటే ఏంటి? నేను ఇప్పటి వరకు వినలేదు.
4: ఉద్భవించడం అన్నంట.
3: ఏ తరగతి చదువుతున్నావు?
4: నాలుగవ తరగతి.
3: ఇక్కడ ఆదిలాబాద్ లోనేనా?
4: అవును.
3: చెప్పండి ఉత్కర్ష, మీ అభిరుచులు ఏమైనా ఉన్నాయా?
4: నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం, చదువుకోవడం అంటే ఇష్టం, ఆటలు ఆడడం అంటే కూడా ఇష్టం.
3: సంగీతం అంటే ఇష్టం మొత్తానికి. పాటలు పాడతావైతే ఈ సంగీతం పైన ఆసక్తి అనేది ఎలా?

0: కలిగింది నీకు?
1: అంటే నేను చిన్న ఉన్నప్పుడు మా బాబీ చెప్పింది నీ గొంతు బాగుంది అని చెప్తే తీసుకెళ్తే మా బాబీ కూడా నేర్చుకుంది. అదే నేర్పిస్తే నేర్చుకున్నాను. అట్లా కవిత మేడం దగ్గర నేర్చుకున్నాను.
0: మొదట కవిత మేడం దగ్గర శిక్షణ తీసుకున్నావు, ఎక్కడ? ఆదిలాబాద్ లోనే.
1: అవును.
0: మొదటగా అని అంటే తర్వాత ఎక్కడ తీసుకున్నావు?
1: తర్వాత కమల మేడం అని అక్కడ తీసుకున్నాను. హైదరాబాద్ ఆన్లైన్ లో తీసుకున్నాను.
0: హైదరాబాద్ లో. ఇప్పుడు పాడతావా మరి మాకోసం ఒక చిన్న పల్లవి పాడి వినిపిస్తావా?
1: అవును.
0: పాడండి.

0: ధీమహి.
1: చాలా చక్కగా పాడా ఉత్కర్ష. నువ్వు ఇప్పుడు 4వ తరగతి చదువుతున్నా అంటున్నావు, శిక్షణ తీసుకున్నా అంటున్నావు, ఏ తరగతిలో ఉన్నప్పుడు నీ శిక్షణ మొదలైంది?
0: నేను 3వ తరగతి ఉన్నప్పుడు నా శిక్షణ మొదలైంది.
1: మీరు ఆన్లైన్ లో నేర్చుకున్నామన్నారు కదా ఉత్కర్ష, మరి ఆన్లైన్ లో ఎలా నేర్చుకున్నారు సంగీతం అనేది, అక్కడ నేర్చుకోవచ్చు అని మీకు ఎవరు చెప్పిండ్రు?
0: అంటే ఫస్ట్ నేను కమలా మేడం దగ్గర ఎలా నేర్చుకున్నాను అంటే ఎలా తెలిసిందంటే, మా రిలేటివ్స్ ఉండే వాళ్ళు చెప్పారు. అయితే పాట పాడమన్నారు, అయితే ఇక్కడ ఏం లేదు శృతి వస్తలేదంటే అక్కడ చేర్పించాము. మళ్ళీ కర్ణాటిక్ మ్యూజిక్ ఆమెనే చెప్పింది, ఆ మేడమే చెప్పింది నువ్వు ప్రకాశ దగ్గర నేర్చుకో అని చెప్పింది. మళ్ళీ కొన్ని కొన్ని రోజులైన తర్వాత కొంచెం గ్రిప్ వచ్చిన తర్వాత మళ్ళీ రామశాస్త్రి దగ్గర నేర్చుకున్నాను హైదరాబాద్ లో.
1: ఇప్పుడు ప్రస్తుతం రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నావు సంగీతం హైదరాబాద్ లో. మరి నేను విన్నంత దాని ప్రకారం అయితే అక్కడ ప్రవేశం లభించడం చాలా కష్టం అని, మరి నీకు అక్కడ వెళ్ళడానికి ఎట్లా అవకాశం వచ్చింది మీకు?
0: అంటే మా మేడమే మాకు నంబర్ ఇస్తే ఒకసారి వెళ్తే ఎగ్జిట్ అద్దన్నారు, మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తే ఓకే అన్నారు. అయితే మళ్ళీ రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను అన్నట్టు.
1: రామాచారి గారు తీసుకోవాలి అంటే ఒక పరీక్ష పెట్టి తీసుకుంటారు అని మేము విన్నాం, అలా మీకేదైనా పరీక్ష పెట్టినరా?
0: అవును పెట్టారు, అందరికి పెడతారు.
1: ఆ పరీక్ష ఎట్లా ఉండే దాని గురించి కొంచెం పంచుకోండి.
0: అంటే పరీక్ష లాగా కాదు, అంటే జస్ట్ మనకి శృతి ఉందా లేదా అని చూస్తారు, ఎక్కడ వరకు నేర్చుకున్నారా అని అడుగుతారు, దాన్ని బట్టి చెప్తారు అన్నట్టు.
1: ఇక్కడ ఆదిలాబాద్ లో కర్ణాటక సంగీతం నేర్చుకున్నామన్నారు కదా, అందులో మీరు ఎక్కడ వరకు నేర్చుకున్నారు?
0: అంటే నేను సలీశ్వరం వరకు నేర్చుకున్నాను.
1: మాకోసం అందులోంచి ఏదైనా పాడి వినిపిస్తారా?

0: அதே ஃபர்ஸ்ட் காலம் இது செகண்ட் ஸ்டெப். சரி க ம ப த நி ச ச நி த ப ம க ரி ச இது செகண்ட் காலம். தேர்ட் காலம் சரி க ம ப த நி ச ச நி த ப ம க ரி ச சரி க ம ப த நி ச ச நி த ப ம க ரி ச.
1: ఆదిలాబాద్లో ఇక్కడ వరకు నేర్చుకున్నారు. రామాచారి గారు మీకు ఎక్కడి నుంచి శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టిండ్రు హైదరాబాద్లో?
0: అంటే అక్కడ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్పియారు. జస్ట్ లైట్ మ్యూజిక్, ఎలా మైక్ ఎలా పట్టుకోవాలి, పాట ముందట ఎలా పాడాలని చెప్తారన్నట్టు.
1: ఉత్కర్ష, నువ్వు ఉండేది ఆదిలాబాద్లో, శిక్షణ తీసుకుంటున్నది మాత్రం హైదరాబాద్లో అంటున్నావు. మరి ఇది ఎట్లా సాధ్యపడుతున్నది నీకు? ఏ రోజులలో శిక్షణకి వెళ్తావు?
0: అంటే హైదరాబాద్కా?
1: అవును.
0: అంటే వాళ్ళు సండే సండేనే నేర్పిస్తారన్నట్టు, మేము సండే సండేనే వెళ్తామన్నట్టు.
1: అంటే ప్రతి ఆదివారం వెళ్తావు ఇక్కడ నుండి, ఆదిలాబాద్ నుండి?
0: అవును.
1: ఎలా, ఎవరు తీసుకెళ్తారు?
0: మా ఫ్యామిలీ, మా నాన్న తీసుకెళ్తాడు. సాటర్డే నైట్ తీసుకెళ్తాడు అన్నట్టు. అందరం వెళ్తామన్నట్టు, మా నాన్న మామ.
1: మళ్ళీ ఆదివారం వచ్చిన తర్వాత సోమవారం మళ్ళీ
0: అందరం వెళ్ళిపోతాం, మా తమ్ముడు అందరం.
1: మళ్ళీ శనివారం ప్రయాణం చేయడము, ఆదివారం అక్కడ శిక్షణ తీసుకోవడము, మళ్ళీ ఆదివారం అక్కడి నుండి మొదలయ్యి సోమవారం ఇక్కడికి చేరుకుని మళ్ళీ బడికెళ్ళడము, అలసట అనిపించట్లేదా?
0: కానీ అనిపిస్తుంది, కానీ ఇంట్రెస్ట్ వల్ల ఏం టైర్డ్ అనిపిస్తలేదు.
1: సంగీతం

0: ఆయన ఉన్న ప్రేమ. మీరు అక్కడ చాలా రాగాలు నేర్చుకుంటారు కదా ఉత్కర్ష, మాకోసం ఏదైనా లలిత గీతం పాడి వినిపిస్తారా?
1: ఇది చతురస్ర జాతి ఏకతాళం అలంకారం ఫస్ట్ స్పీడ్.

0: చేసా.
1: చాలా చక్కగా పాడావు ఉత్కర్ష, ఇంత చక్కగా పాడుతున్నావు కదా, మరి మీ ప్రతిభ మీ శిక్షణ వరకే పరిమితమైందా లేకపోతే ఎక్కడైనా ఇంకా ప్రదర్శనలు ఇచ్చారా?
0: హైదరాబాద్ లో మా సార్ తోటి అందరం గ్రూప్ పాడాము రామాచార్య సార్ తోటి. మళ్ళీ ఇక్కడనేమో నేను సోలోనే పాడాను, రవీంద్ర భారతిలో ఇచ్చాను ఒక సింగిల్ గా. సోలో ఆదిలాబాద్ లోనే పాడాను. సోలో లుల్లుమోలో ఆడిషన్ లో పాడాను, లుల్లుమోలో పాడాను, సూపర్ సింగర్ జూనియర్ లో పాడాను. ఇంకా ఆదిలాబాద్ లో పార్వతి ఒకసారి ఆడిషన్స్ చేశాను భయం పోతుందని.
1: మీరు ఇన్ని ప్రదర్శనలు ఇచ్చిండ్రు కదా ఉత్కర్ష, మరి ప్రదర్శనలో పాడిన ఏదైనా ఒక పాట మా కోసం వినిపిస్తారా?

0: సంతోషం.
1: చాలా సంతోషం ఉత్కర్ష, చాలా చక్కగా మాట్లాడినావు, అంతకంటే చక్కగా పాటలు పాడినావు. నీవు తీసుకుంటున్న ఈ శిక్షణను ఇలాగే కొనసాగిస్తూ రానున్న రోజుల్లో ఇంకా మంచి గాయనిగా ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.
0: ధన్యవాదం.
2: ఇంతవరకు కొమ్మచాటు కోయిల ఆదిలాబాద్ కు చెందిన చిన్నారి ఉత్కర్షతో బి అఖిల పెట్టిన ముచ్చట ఇన్నారు. మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు సంబురం కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నిర్మల్కు చెందిన షాన్వికతో ముచ్చట. వీరితో ముచ్చట పెడతారు టీ సౌమ్య.
3: చిన్నపిల్లల చాష్టలు ఎంతో మురుపెంగా ఉంటాయి. వారి మాటలు ముద్దు ముద్దుగా కూడా ఉంటాయి. కొందరేమో గుక్క తిప్పకుండా మాట్లాడుతుంటే మరికొందరు మాట్లాడకుండా అన్నీ గమనిస్తూ ఉంటారు. వీరికి భిన్నంగా నిర్మల్కు చెందిన చిన్నారి షాన్విక మాటలు మాటలు మాట్లాడడమే కాకుండా ఎలాంటి శిక్షణ లేకుండా పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు కరాటే భరతనాట్యంలో శిక్షణ పొందుతుంది. తన ముద్దు ముద్దు మాటలు చిట్టిపొట్టి పాటలతో మనల్ని అలరించడానికి మన ముందుకు కూడా వచ్చింది. ఇప్పుడు షాన్వికతో ముచ్చటించి తన వివరాలను కనుక్కుందాం. హాయ్ షాన్విక.
4: హాయ్.
3: నీ పేరు షాన్విక కదా? ఏ క్లాస్ చదువుతున్నావు మరి నువ్వు?
4: ఫస్ట్.
3: ఫస్ట్ క్లాసా? ఏ స్కూల్లో?
4: వాసవి కిడ్స్.
3: వాసవి కిడ్స్. మరి మీ అమ్మ నాన్న పేరు?
4: సోనా.
3: అమ్మ పేరు సోనా, నాన్న పేరు?
4: శివ.
3: శివ. మరి నువ్వు పాటలు పాడతావా, భరతనాట్యం చేస్తావా, కరాటే చేస్తావా? మూడుట్లో కూడా శిక్షణ తీసుకుంటున్నావు ఇప్పుడు? కరాటేలో, భరతనాట్యంలో, పాటలు పాడడంలో అంటే శిక్షణ తీసుకుంటున్నావా, నువ్వే సొంతగా
4: వాడుతున్నావు?
3: సొంతగా వాడుతున్నావు. ఎవరు నేర్పిస్తారు మరి నీకు పాటలన్నీ? డాన్స్ మేడం పాటలు కూడా నేర్పిస్తుంది నీకైతే. అంటే నువ్వు అన్ని నేర్చుకుంటున్నావు అన్నట్టు, అంతేనా?
4: అవును.
3: తొందరగా నేర్చుకుంటావా, ఆలస్యం చేస్తావా? ఏదన్నా నేర్పించాక ఎంత సమయంలో నేర్చుకుంటావు నువ్వు? ఆలస్యం చేస్తావా, అయినా నేర్చుకుంటున్నావు. అవునా? ఇంటి దగ్గర ఎవరు నేర్పిస్తారు మరి నీకు?
4: డాడీ.
3: డాడీ. అమ్మ ఏం చేస్తుంది మరి?
4: చెల్లెని
3: పట్టుకుంటదా? నాన్న నీకోసం సమయం ఇస్తాడు అన్నట్టు, అంతేనా?
4: అవును.
3: అవునా? మరి నీకు చాలా మంది దోస్తులు ఉన్నారా స్కూల్లో?
4: అవును.
3: అందరు నేర్చుకుంటున్నారా, నువ్వు ఒక్కదానివేనా?
4: నేను ఒక్కదాన్నే.
3: నువ్వు ఒక్కదానివేనా? స్కూల్లో వాడుతుంటావు మరి పాటలు? ఎక్కడ వాడతావు నువ్వు పాటలు?
4: ఎక్కడన్నా.
3: అంటే ఇంటి దగ్గర వాడతావా, ఎక్కడన్నా స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇస్తావా, ఎక్కడ ప్రదర్శనలు ఇచ్చినావా, అంటే స్టేజ్ మీద పాడినావా ఇప్పటి వరకు?
4: ఇంటిలో, స్టేజ్ మీద.
3: రెండు దగ్గర వాడినావా? ఎలాంటి పాటలు వాడతావు నువ్వు ఎక్కువగా?
4: జయ హనుమాన్.
3: ఏంటి, హనుమాన్ చాలీసా? ఇంకా?
4: ఏకదంతయ.
3: భక్తి పాటలతో పాటు సినిమా పాటలు కూడా వస్తాయా? భక్తి పాటలు మాత్రమే వస్తాయా? మరి మన శ్రోతలందరి కోసం ఏదైనా ఒక భక్తి పాటను వినిపిస్తావా?
4: అవును.
3: మరి పాడు.
4: జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర్ జయ కపీశతి మలోక జాగర్ రామ తూత అతులిత బరదామ అంజలి పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సమతి కేసంగి కంచెల్ రవ కేసరి నందన్ తేజ పతాప మహాజక వందన్ విద్యా పాలుకుని అతి సాసు రామకార రంగ్ బేకరస్య రామణ కంసి తామన పస్య.
3: చాలా చక్కగా వాడినావు షాన్విక. ఇంత కష్టమైన పదాల్ని నువ్వు నేర్చుకోవడం పాడడం అంటే కూడా మాకు వింతనే తెలుసా. ఎంతో మందికి పెద్ద పెద్ద వాళ్ళకు కూడా చదవడం చూస్తూ పాడడం కూడా కష్టమైతుంది. అలాంటిది నువ్వు ఇలా గుక్క తిప్పుకోకుండా హనుమాన్ చాలీసాను చాలా చక్కగా పఠించినావు. మరి చెప్పు, నువ్వు భరతనాట్యంలో అంటే ఏ వయసు నుంచి శిక్షణ తీసుకుంటున్నావు?
4: చిన్నప్పటి నుంచి.
3: అంటే ఎన్ని సంవత్సరాల నుంచి?
4: నర్సరీ.
3: 4 సంవత్సరాల నుంచి? అవునా? నర్సరీ అంటే 4 సంవత్సరాలు. 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 4 సంవత్సరాల నుంచి శిక్షణ ప్రారంభించినావు. మీ గురువు గారి పేరేంటి? నీకు భరతనాట్యం నేర్పిస్తున్న గురువు పేరేంటి?
4: నవ్యా మేడం.
3: నవ్యా మేడమా? ఎక్కడుంటారు ఆమె? నిర్మల్లోనేనా?
4: అవును.
3: ఎవరు తీసుకెళ్తారు నీకు డాన్స్ నేర్చుకోవడానికి?
4: డాడీ.
3: డాడీ. మొత్తానికి నాన్న మొత్తం నీకోసమే ఉన్నాడు. అవునా?
4: అవును.
3: ఇప్పటి వరకు ప్రదర్శనలు ఇచ్చినావు మరి ఎక్కడైనా భరతనాట్యానికి సంబంధించి?
4: అవును.
3: ఎక్కడెక్కడ ఇచ్చినావు?
4: హైదరాబాద్, ఆదిలాబాద్, నిర్మల్.
3: చాలా దగ్గరలోకి వెళ్ళినావు అయితే. అవునా? అంటే అంత గ్రూప్ గానా నువ్వు సోలోగా ఇస్తావా?
4: గ్రూప్
0: గ్రూప్ లో సోలోగా ఎక్కడ ఇచ్చినావా?
4: Yes.
0: ఎక్కడ?
4: హైదరాబాద్.
0: హైదరాబాద్ లోనా? ఎక్కడ అంటే నీకు ప్రదర్శించిన ప్రదేశం ఏదన్నా తెలుసా?
4: రవీంద్ర భారతిలో
0: చేసినావు అవునా? ఏ పాట మీద చేసినావు?
4: ముద్దుగారే
0: యశోద, కృష్ణునికి సంబంధించి అవునా? ఏ రోజు అంటే ఏదన్నా సందర్భానుసారం చేసావా లేకుంటే ప్రదర్శన ఇయ్యడానికి మాత్రమే వెళ్ళినావా? కృష్ణాష్టమి అట్లానా? అవునా? ఇంకా కరాటే కూడా నేర్చుకుంటున్నావా నువ్వు? ఎంత కాలం అవుతుంది కరాటే?
4: చిన్నప్పటి నుంచి
0: 4 సంవత్సరాల నుంచి. అన్ని చిన్నప్పటి నుంచే మొదలు పెట్టినావు నేర్చుకోవడం అవునా?
4: అవును.
0: చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నావు అన్ని. కరాటే నేర్చుకోవాలని ఎట్లా అనిపించింది నీకు అసలు? అంటే డాన్స్ అంటే నృత్యం పైన చూస్తూ ఉంటావు, నేర్చుకోవాలని అనిపిస్తుంది, కరాటే నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది?
4: రెండు చేస్తాను.
0: రెండు చేస్తావా? ఫైటింగ్ చేయడం ఇష్టం అన్నట్టు నీకు అవునా? ఇష్టమా? ఎవరితో ఫైటింగ్ చేస్తావు ఇంట్లో ఎక్కువగా?
4: ఇంట్లో చెయ్యవా.
0: బయటనా? ఎవరు మీ గురువు గారు? ఎవరు కరాటే నేర్పించే గురువు పేరేంటి?
4: భూషణ్ సార్.
0: ఎక్కడ అంటే స్కూల్లో నేర్పిస్తారా లేకుంటే వేరేకి వెళ్తావా క్లాస్ కోసం? బయటకి వెళ్తావా? అక్కడికి కూడా నాన్న తీసుకెళ్తాడా నిన్ను?
4: అవును.
0: నేను తీసుకురావడం దింపడం పాపం నాన్నకు మొత్తం ఇదే పని ఉంది అవునా?
4: అవును.
0: మరి నువ్వు మంచిగా నేర్చుకోవాలా.
4: సరే.
0: శాన్విక, మరి కరాటే నేర్చుకుంటున్నావు కదా, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ వెళ్ళినావా నువ్వు పోటీలకు? వెళ్ళినావా కరాటే పోటీలకి?
4: అవును.
0: ఎక్కడికి వెళ్ళినావు?
4: హైదరాబాద్, నిర్మల్, వరంగల్
0: వెళ్ళావా? మరి హైదరాబాద్ వెళ్ళినా అంటున్నావు కదా, అంటే ఎవరెవరు వెళ్ళిండ్రు హైదరాబాద్ కి?
4: అందరా.
0: ఫస్ట్ ఇక్కడ సెలక్షన్స్ అయ్యాక హైదరాబాద్ తీసుకెళ్తారా?
4: అవును.
0: మరి ఎక్కడ ఫస్ట్ వచ్చావా సెకండ్ వచ్చావా?
4: ఫస్ట్.
0: అన్నిట్లో ఫస్ట్ శాన్విక అవునా? హైదరాబాద్ లో మరి నీకు కరాటే పోటీల్లో బహుమతులు వచ్చినాయా?
4: అవును.
0: ఎన్ని వచ్చినాయి?
4: ఒక 20.
0: 20 వరకు వచ్చినాయి. ఇప్పటి వరకు 20 వరకు బహుమతులు గెలుచుకున్నావు కరాటే పోటీల్లో. మరి డాన్స్ లో భరతనాట్యం నేర్చుకున్నావు కదా, వాటికి సంబంధించిన ప్రదర్శనలు కూడా ఇచ్చినావు కదా, మరి భరతనాట్యంలో కూడా నీకు పోటీలు జరుగుతున్నప్పుడు బహుమతులు రావడం జరిగిందా?
4: అవును.
0: నీకు అవార్డులు వచ్చినాయా? ఏ అవార్డులు వచ్చినాయి?
4: డాన్స్, కరాటే.
0: డాన్స్ లో కరాటేలో వచ్చినాయి కదా, మరి డాన్స్ లో ఏ అవార్డు వచ్చింది నీకు ఇప్పటి వరకు?
4: నాకు స్వర్ణ నంది అవార్డు వచ్చింది.
0: స్వర్ణ నంది అవార్డు వచ్చిందా? ఎవరి చేతుల మీదుగా తీసుకున్నావు ఈ అవార్డుని?
4: సీతక్క,
0: తెలంగాణ మినిస్టర్ సీతక్క చేతుల మీదుగా అవార్డు గెలుచుకున్నావు అవునా?
4: Yes.
0: ఇంకెలాంటి బహుమతులు వచ్చినాయి నీకు భరతనాట్యంలో?
4: గిన్నీస్ రికార్డ్
0: వచ్చిందా నీకు? ఎప్పుడు వచ్చింది? ఎన్ని రోజులు అవుతుంది నీకు గిన్నీస్ రికార్డ్ వచ్చి?
4: నాకు బృందంగా చేసిన డాన్స్ కి గిన్నీస్ రికార్డ్ వచ్చింది.
0: వావ్. మరి అంటే మీ అమ్మ నాన్న ఏమన్నారు చెప్పు నీకు గిన్నీస్ రికార్డ్ లో చోటు వచ్చినప్పుడు?
4: సంతోషపడ్డారు
0: కదా. నీకు చెల్లు ఉందా?
4: ఉంది.
0: చెల్లె ఇప్పుడు ఏం చేస్తుంది? ఏ క్లాస్ అంటే చిన్నదా?
4: అవును. 11 మంత్స్.
0: 11 మంత్స్? మరి నువ్వు ఇక త్వరలోనే చెల్లెకి కూడా నేర్పిస్తావు అవునా?
4: అవును. అవును.
0: నృత్యం నేర్పించచ్చు నువ్వే, కరాటే నేర్పించచ్చు మీ చెల్లెకి అవునా?
4: అవును.
0: మరి ఇప్పుడు పాటలు కూడా వాడుతున్నావు అన్నావు కదా, నువ్వే సొంతగా నేర్చుకుంటావా? అయితే మరి ఇప్పుడు మా శ్రోతలందరి కోసం ఒక పాట అయితే వాడతావు మళ్ళీ?
4: అవును.
0: పాడు.

0: అది మా
1: చాలా బాగా వాడినావు నువ్వు శాన్విక. ఇంకేమొచ్చు చెప్పు నీకు.
0: అంత వచ్చు.
1: మూడు మూడుట్లలో ఇప్పుడైతే ఉన్నావు అంటే మరి నీకు ఇంకేం ఇష్టం, ఇంకేది నేర్చుకోవాలని ఇష్టం ఉంది చెప్పు.
0: ఇవి రెండే ఇష్టం.
1: ఏంటి? కరాటే, భరతనాట్యం. ఇంకా
0: కరాటే భరతనాట్యం రెండే ఇష్టం.
1: రెండు ఇష్టమా? పాటలు?
0: పాటలు ఇష్టమే.
1: ఇష్టమేనా? మూడు ఇష్టం అయితే నీకు. అవునా?
0: అవును.
1: మరి నువ్వు ఇంకా అంటే ఇప్పుడు చదువుకుంటున్నావు కదా.
0: అవును.
1: మరి నువ్వు ఇప్పుడు డాన్స్ ప్రదర్శనకి వెళ్ళినప్పుడు చదువు ఎట్లా?
0: నేను పొద్దున్న పోతా, మళ్ళా మధ్యాహ్నం డాన్స్ పోతా, మళ్ళా నైట్ కి కరాటేకి పోతా.
1: అవునా? పొద్దున స్కూల్ కోతావు, మధ్యాహ్నం డాన్స్ కోతావు, నైట్ కరాటేకి వెళ్తావా? మరి మీ స్కూల్ అందరు ఏమంటారు నువ్వు ఇట్లా, నీకు గిన్నీస్ రికార్డ్ వచ్చింది, సీతక్క చేతుల మీద అవార్డు వచ్చింది, రవీంద్ర భారతిలో చాలా ప్రదర్శనలు ఇచ్చినావు, మరి ఏమంటారు స్కూల్లో నిన్న అందరు?
0: ఫ్రెండ్స్ కి తెలియదు.
1: ఫ్రెండ్స్ కి తెలీదా? నువ్వు చెప్పావా? మరి
0: చెప్పినా.
1: చెప్పినావా? ఏమంటారు మీ ఫ్రెండ్స్ అందరు మరి నిన్ను?
0: గుడ్ గర్ల్.
1: గుడ్ గర్ల్. నువ్వు గుడ్ గర్లే మరి, చాలా మంచి పిల్లవి, ఇన్ని నేర్చుకుంటున్నావు, ఫస్ట్ క్లాస్ లోనే ఇన్నిట్లలో నీకు నైపుణ్యం వచ్చేసింది. అవునా?
0: అవును.
1: మరి కరాటేలో నీకు ఎన్ని బహుమతులు వచ్చినాయి ఇప్పటి వరకు?
0: 50.
1: మరి ఎవరెవరు ఎవరెవరు ఇచ్చిండ్రు నీకు? ఇచ్చిన వాళ్ళు ఎవరైనా గుర్తున్నారా?
0: సుమన్ గారి చేతుల మీదుగా కరాటేలో గోల్డ్ మెడల్ తీసుకున్నా.
1: సుమన్ గారి చేతుల మీదుగా తీసుకున్నావు గోల్డ్ మెడల్? అవునా?
0: అవును.
1: మరి శాన్విక నువ్వు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినావు చెప్పు నాతో.
0: ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసిన.
1: నువ్వు ఓటర్ అవేర్నెస్ పైన కూడా అవగాహన కల్పించినావా?
0: అవును.
1: ఇంకా ఇంకేం చేసినావు?
0: మొన్నొచ్చిన వరదలకు నష్టపోయిన వాళ్ళ కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందచేసిన.
1: ఎంత ఇచ్చినావు మరి నువ్వు?
0: 3,500.
1: మరి ఆ డబ్బులు నీ దగ్గర ఎక్కడివి?
0: కుండీలో ఉన్నాయి.
1: ఏంటి, నీ కిట్టి బ్యాంక్ నుండి ఇచ్చినావా?
0: అవును.
1: వెరీ గుడ్ శాన్విక, నీకు ఇప్పుడే ఇంత మంచి మనసు ఉంది కదా, చాలా మంచి విషయం ఇది. మంచి అనిపించిందా మరి నీకు అది ఇచ్చినప్పుడు?
0: అవును.
1: సంతోషం వేసింది కదా.
0: అవును.
1: ఎంత చేసినా సహాయం మంచిదే, సరేనా?
0: అవును.
1: ఇలాగే నువ్వు మంచిగా అన్నిట్లలో నైపుణ్యం సాధించి ముందుకెళ్లాలని మనసు నిండా కోరుకుంటుంది ఆకాశవాణి. ధన్యవాదాలు శాన్విక.
0: థ్యాంక్ యూ.
2: ఇంతవరకు నిర్మల్కు చెందిన శాన్వికతో టీ సౌమ్య పెట్టిన ముచ్చట ఇన్నరు. ఇయల్టీ సంబురం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైన ఈ రెండు ముచ్చట్లను ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. కార్యక్రమంలో

క్రమం ప్రతి ఆదివారం పొజ్జామట్టు 5:30 ప్రసారమవుతుంది. రేపు పొజ్జామట్టు 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ప్యారామూర్ గ్రామానికి చెందిన వర్కాపూర్ విశ్వాస్ కుమార్తో పాటల నడుమ ముచ్చట ఇంటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు కావస్తుంది. మరికొంచెంసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: 20 लाख पौधे लगाना है। इस अभियान के अंतर्गत 51,000 वर्षा जल संचयन इकाइयां स्थापित करने की भी योजना है। सरकार ने इथेनॉल मिश्रित पेट्रोल से वाहन के ईंधन टैंक में समस्या संबंधी दावे का खंडन किया है। सोशल मीडिया पर वायरल फर्जी तस्वीर में ऐसा दावा किया गया है। पत्र सूचना कार्यालय की तथ्य जांच इकाई ने इस दावे को झूठा बताया है। पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय ने स्पष्ट किया है कि तेल विपणन कंपनियों द्वारा आपूर्ति किया जा रहा E20 पेट्रोल भारतीय मानक ब्यूरो के निर्धारित मानकों के अनुरूप है। लंदन के लॉर्ड्स में भारतीय महिला क्रिकेट टीम और इंग्लैंड के बीच एकमात्र टेस्ट के तीसरे दिन का खेल जारी है। भारत ने अपनी दूसरी पारी में ताजा समाचार मिलने तक 4 विकेट पर 250 रन बना लिए हैं। इससे पहले इंग्लैंड की टीम पहली पारी में 170 रन पर सिमट गई। विंबलडन टेनिस टूर्नामेंट के महिला डबल्स फाइनल्स में चीन की गुआ हान्यू और फ्रांस की क्रिस्टीना मेल्डोनोविक की जोड़ी का मुकाबला कनाडा की गैब्रियला डाब्रोवस्की और ब्राजील के लुइसा स्टेफिनी से जारी है। पुरुष सिंगल्स का फाइनल आज इटली के यानिक सिनर और जर्मनी के अलेक्जेंडर ज़ेवरेव के बीच खेला जाएगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: This is Akashwani, the news read by Nishit Kumar.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఇయాల్టి రేపటి కార్యక్రమాలు ఇవి వినే ముందు కొన్ని ప్రకటనలు విందాం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
5: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు ఇయాల్టి రేపటి కార్యక్రమాల్ని. ముందుగల్లా ఏ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసే మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడే పోతన్న బృందం పాడిన నవుల్ల రామకృష్ణయ్య రాసిన భజనలు రెండవ భాగం ఇంటారు. ఉట్నూరుకు చెందిన టేకుల మంత్రి గంగారాం పాడిన జానపద పాటలు రెండవ భాగం ప్రసారమవుతుంది. 7:15 ఇల్లు యువసం యువసందారుల కార్యక్రమంలో వానాకాలం వరి సాగులో తలెత్తే చీడపీడల సమగ్ర యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఏ నాగరాజుతో ముచ్చట పాల నాణ్యత నిర్ధారణ గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట ప్రసారమవుతుంది. రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి నేను మామ దున్నపోతు కథ ప్రసారమవుతుంది. 9:45 ఈగ ఇనుండ్రీ కార్యక్రమంలో ఎనకటి కాలం ముచ్చట్లు ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన భాగీర్థతో ముచ్చట ప్రసారమవుతుంది. 10:00 రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో ఆమ్రపాలి చారిత్రక నాటకం 3వ భాగం ప్రసారమవుతుంది. ఇవే కాకుండా 7:45 దిల్ పసంద్ కార్యక్రమంలో హిందీ సినీ గీతాలు, 8:00 ఉషారు కార్యక్రమంలో కోరిన పాటల్ని, 10:30 మధురిమా కార్యక్రమంలో హాయ్ అయినా పాత కొత్త పాటల్ని వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. రాత్రి 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇచ్చాడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన కాత్లే శ్రీధర్ బృందం పాడిన గోండి భజన పాటలు మొదటి భాగం వింటారు. నార్నూర్ మండలం కైర్దాట్వా గ్రామానికి చెందిన మాడావి జయవంతరావు బృందం పాడిన గోండి భజన పాటలు మొదటి భాగం ప్రసారం అవుతుంది. 7:15 ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమంలో పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా ఆదిలాబాద్ జిల్లా యువతకు ఉపాధి అవకాశాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామి ప్రసంగం వింటారు. రైతు అంతరంగం శీర్షికన జొన్న సాగు అనుభవాల గురించి బోరుజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు ఏనుగు లచ్చారెడ్డితో ముచ్చట వింటారు. ఇవి ఈరోజు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6:10 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్లగల్ వాలంటరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మారపురి అరవింద్ భూమి పూజ నిర్వహించారు. కాళేశ్వరం పునరుద్దరణలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. రాష్ట రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో సుమారు 275 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రేపు నులి పురుగుల నివారణ మాత్ర పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్లగల్ వాలంటరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తదితరులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,
1: ఈ జిల్లాకు మంచి జరిగే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కేంద్రం ద్వారా మీరు మోడీ గారి ద్వారా ఈ జిల్లాకు ఏది మేలు జరుగుతుందో, ఈ ప్రాంత ప్రజలకు ఏది మంచి జరుగుతుందో, రైతులకు గాని విద్యార్థులకు గాని యువతకు గాని గొప్పగా ఉండే విధంగా మీరు ఏ ఆలోచన చేసినా కూడా ప్రభుత్వం అన్ని విధాలు కూడా మీకు సహకరించడానికి సిద్దంగా ఉంటుందన్న విషయాన్ని కూడా మేము ఎంపీ గారికి సందర్భంగా తెలియజేసుకుంటూ.
0: పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, కేంద్రీయ విద్యాలయాలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలుస్తున్నాయని అన్నారు.
2: టోటల్ స్టూడెంట్స్ ఇవాళ 13,51,446 స్టూడెంట్స్ కేంద్రీయ విద్యాలయాల్లో ఇప్పుడు చదువుతా ఉన్నారు. టీచింగ్ స్టాఫ్ 42,661, నాన్ టీచింగ్ సుమారు 5,000, సుమారు 48,000 స్టాఫ్ తో ఈ అన్ని సంస్థలు నడుస్తా ఉన్నాయి అక్రాస్ ద గ్లోబ్. ప్రధానమంత్రి మోదీ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
0: కాళేశ్వరం పునరుద్దరణలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. బ్యారేజీల పునరుద్దరణ పనులను కాంగ్రెస్ సర్కార్ గాలికి వదిలేసిందని లేఖలో విమర్శించారు. ఎన్డీఎస్ సిఫార్సును సకాలంలో అమలు చేయకపోవడం వల్లే రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. రాష్ట రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో 274,79,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న 3 ప్రధాన రహదారి అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, రాష్టంలో రహదారుల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో 320 కోట్ల రూపాయల వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ విధానంలో చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు రేపు రాష్ట మంత్రులు శంకుస్థాపన చేస్తారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనసింహ, జూపల్లి కృష్ణారావు ఈ కార్యక్రమానికి హాజరై పైలను ఆవిష్కరిస్తారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుపాటి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ప్రాజెక్టును సందర్శిస్తారు.

0: ఈ పర్యటన సందర్బంగా ప్రాజెక్ట్ పనులు సంబంధిత అంశాలపై అధికారులు మంత్రులకు వివరాలు అందించనున్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్బంగా రేపు 13వ తేదీన అన్ని జిల్లాల్లో నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల సుమారు 133,695 మంది పిల్లలకు మాత్రలు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రేపు మాత్రలు తీసుకుని వారికి ఈ నెల 20వ తేదీన అందజేస్తారు. ఎలాంటి అపోహలకు గురి కాకుండా పిల్లలకు తప్పనిసరిగా మాత్రలు వేయాలని సూచించారు. ఈ మాత్రల ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలకు మాత్రలు వేయించాలని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ఈరోజు కలెక్టర్ సమీక్షా సమాపేశం నిర్వహించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. మరో 3 అడుగుల నీరు తోడుకుంటే సాగర్ ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ కి చేరుతుంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల కృష్ణా బేసిన్ పరిధిలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 59 అడుగులు కాగా ప్రస్తుతం 513 అడుగుల నీరు మాత్రమే ఉంది. మరో 3 అడుగుల నీరు తోడుకుంటే 510 అడుగుల వద్ద నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటుంది. 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని గాను కేవలం 138 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతుల పంటలు కాపాడే ప్రయత్నం చేస్తున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి చెప్పారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం పరిధిలోని ధర్మసాగర్ రిజర్వాయర్లోకి గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపింగ్ను ఎమ్మెల్యే ఈరోజు పరిశీలించారు. రాష్టంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలే వేసుకోవాలని, ఒకవేళ వరి సాగు చేయాల్సి వస్తే ఆన్ అండ్ ఆఫ్ పద్దతి పాటించాలని సూచించారు. మైసూరులో నిన్న గుడ్నెపోటుతో మృతి చెందిన గానకోకిలేస్ జానకి బాల్యం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోనే సాగింది. 1945 ప్రాంతంలో ఆమె సిరిసిల్లలో ఉన్నారు. ఆమె తండ్రి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు కావడంతో ఉద్యోగరీత్యా సిరిసిల్ల కార్మిక క్షేత్రానికి వచ్చారు. సిరిసిల్లలోనే జానకి సంగీత వనమాలు నేర్చుకున్నారు. ఆమె బాల్యం ప్రాథమిక విద్యాభ్యాసం కూడా ఇక్కడే సాగింది. స్థానిక నాదస్వరం విద్వాంసుడు పైడి స్వామి ఆమెకు మెళకువలు నేర్పారు. 9 ఏళ్ల వయసులోనే సిరిసిల్లలో మొట్టమొదటిసారిగా స్టేజెక్కి జానకి పాట పాడారు. తన బాల్య స్మృతులను వెతుక్కుంటూ 2002లో గాయని జానకి సిరిసిల్లకొచ్చారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని బాల్య స్మృతులు నెమరువేసుకున్న ఘటనను స్థానికులు చర్చించుకుంటున్నారు.
1: నాకు 3-4 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ బాలనాగమ్మ సినిమాలన్నీ వచ్చినాయి. మేము సిరిసిల్లలో ఉండేవాళ్ళం, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. అక్కడ నుంచి 2 ఏళ్ల బండిలో వేములవాడికి వెళ్లి బాలనాగమ్మ సినిమా చూసి వచ్చాం. ఆ సినిమా చూసి ఆ పాటలన్నీ పాడేదాన్ని. పక్కింటి వాళ్ళందరూ నేను ఆడుకుంటుంటే ఎత్తుకుపోయి వాళ్ళ ఇంటికి, వాళ్ళు పాట పాడమనే వెళ్ళేవాళ్ళు. ఆ ఏడుపు నేను ఎట్ట ఏడుస్తానని వాళ్ళకి ఇంట్రెస్ట్ అన్నమాట.
0: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఈరోజు జిల్లాలోని వలిగొండ మండలం నాగారం గ్రామంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్యూమరేటర్లు, బూత్ స్థాయి అధికారుల పనితీరును తనిఖీ చేశారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. నిర్మల్ జిల్లాలోని కుంటల మండలం కల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. రైతు సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల సర్దాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 30 లక్షల వ్యయంతో నిర్మించనున్న అభివృద్ది పనులకు ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కోడె ముక్కులు చెల్లించుకుంటున్నారు. కళ్యాణాలు, అభిషేకం, అన్నపూజ, కుంకుమ పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతలు తదితర అర్జిత పూజల్లో కూడా ఈరోజు పాల్గొంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం పెన్షన్దారుల జేఏసీ కోర్ కమిటీ ప్రత్యేక సమాపేశం ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. పీఆర్సీ కరువు భత్యం వాయిదాలను వెంటనే విడుదల చేయాలని, నగదు రహిత ఆరోగ్య పథకం వెంటనే అమల్లోకి తేవాలని కోర్ కమిటీ చైర్మన్ కె లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ లో 6వ తరగతిలో ప్రవేశానికి ఈరోజు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా పారదర్శకంగా జరిగింది. సంస్థ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్ నికోలస్ ఈ విషయం తెలియజేశారు. పటించెర్లో జరిగిన ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై బీఎల్ఏల సమావేశంలో మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు మాట్లాడారు.

0: ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ సూచించారు. మంత్రి ఈ రోజు ఆందోళన నియోజకవర్గంలోని మునిపల్లి రాయకోడ మండలాల్లో పర్యటించారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సమాపేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్టంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆయా జిల్లాల్లో వర్షాలు కురిశాయి. విశేషాలు మరొకసారి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చలగల్ వాలంటరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ భూమి పూజ నిర్వహించారు. కాళేశ్వరం పునరుద్దరణలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు రామచందర్రావు ఆరోపించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్బంగా రేపు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమం. కార్యక్రమంలో ఇయల విందాం తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడెపోతన్న బృందం పాడిన నవుళ్ళ రామకృష్ణయ్య రాసిన భజనలు 2వ భాగాన్ని, ఉట్నూరుకు చెందిన టేకుల మంత్రి గంగారం బృందం పాడిన జానపద పాటలు 2వ భాగాన్ని వింటారు.
2: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమాన్ని. పల్లె ప్రజలు పొలంలో పనిచేస్తున్నప్పుడు తాము చేసే పనిలో అలసటను మర్చిపోవడానికి పాటలు పాడతారు. అలా పాటలు పాడడం వల్ల వాళ్ళు చేసే పని వాళ్లకు ఇష్టంగా అనిపిస్తుంది. పల్లె పదాలు కార్యక్రమంలో ఇయ్యల విందాం. తాంసీ మండలం వడ్డడి గ్రామానికి చెందిన కాడెపోతన్న బృందం పాడిన నవుల్ల రామకృష్ణయ్య రాసిన భజనలు రెండవ భాగాన్ని.
4: రామా, ఇన్ని సంవత్సరాలు నేను మరిసితి ఇకనైనా నాపై దయ చూపించుమని వేడుకుంటున్నాను.

0: ఇంతవరకు తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడెపోతన్న బృందం పాడిన నవుల్ల రామకృష్ణయ్య రాసిన భజనలు రెండవ భాగం విన్నారు.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఉట్నూరుకు చెందిన టేకుల మంత్రి గంగారాం పాడిన జానపద పాటలు రెండవ భాగాన్ని.
7: ఎస్కెలకు ఎట్టాలు గిరకలకు తాళాలు, నీరు లేని నిమ్మ తోట దాసామి, అందమైన చెరుకు తోట దాసామి. ఎస్కెలకు ఎట్టాలు గిరకలకు తాళాలు, నీరు లేని నిమ్మ తోట దాసామి.

పూల తోట రాసామి, అల్లి బిల్లి ఆకు తోట రాసామి, అందమైన పూల తోట రాసామి, ఎంపల్ల చెట్లకు నిచ్చెన్లు ఏసుక, ఎంపల్ల చెట్లకు నిచ్చెన్లు ఏసుక, ఎక్కిరవై వన్య కాడ రాసామి, దిగిర వయసుల కాడ రాసామి, ఎంపల్ల చెట్లకు నిచ్చెన్లు వేసుక, ఎక్కిరవై వన్య కాడ రాసామి, దిగిర వయసుల కాడ రాసామి, దిగి దిగి వచ్చావు దీపాలు మలిపావు, దిగి దిగి వచ్చావు దీపాలు మలిపావు, ఎంత

ఎంత కటికిరా జల మమయ్యో నా స్వామి, ఎంత పిలికిరా జల మమయ్యా నా స్వామి, అరతాపులు రెండు దొల్ల.

రంగులున్నాయి కాని పాలకు రంగులున్నాయా? పాలవసుంటి భక్తుడనైతే నా సరిదారు నా స్వామి. ఆవుకు రంగులున్నాయి కాని పాలకు రంగులున్నాయా? పువ్వుకు రంగులున్నాయి కాని పూజకు రంగులున్నాయా? పూజ వసుంటి భక్తుడనైతే నా సరిదారే.

చెరుకుకు వంకాలున్నాయి కానీ తీపికి వంకాలున్నాయా, చెరుకుకు వంకాలున్నాయి కానీ తీపికి వంకాలున్నాయా, తీపి వసుంటి భక్తుడనైతే నా సరిరాయనా స్వామి, తీపి వసుంటి భక్తుడనైతే

ఇయాల్టి పల్లె పదాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం రాత్రి 6:20 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన కాత్లే శ్రీధర్ బృందం పాడిన గోండీ భజన పాటలు 3వ భాగం వింటారు. నార్నూర్ మండలం కైదాడ్వ గ్రామానికి చెందిన మాడావి జయవంతరావు బృందం పాడిన గోండి భజన పాటలు 1వ భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా విద్య ఉద్యోగ సమాచారం. ముందుగా ఒక సమాచారం తెలుసుకుందాం. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ ఏటీసీలో ఈ నెల 13వ తేదీన అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రొడ్డ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ అప్రెంటిస్ మేళాలో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు వివిధ పరిశ్రమలు అప్రెంటిస్ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇందుకు హాజరయ్యే అభ్యర్థులు అన్ని విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, నమోదు చేసుకున్న రిజిస్ట్రేషన్ కార్డు ప్రింట్ తీసుకొని రావాలని తెలిపారు. ఇంకా 8500465519 నంబర్కి ఫోన్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇంకోసారి ఫోన్ నంబర్ 8500465519.

మరొక సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒప్పంద ప్రాతిపాదికన బ్యాంకు మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టుల విషయానికొస్తే 35 ఉన్నాయి. అర్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి MBBS PG డిప్లొమాలో ఉత్తీర్ణులవ్వాలి. దీంతోపాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. వయసు 31 మే నాటికి 35 ఏండ్లు నిండి ఉండాలి. ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 14 జూలై దాకా ఉంది. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే SBI.bank.in వెబ్సైట్లో చూడొచ్చు.

0: మరొక విద్య ఉద్యోగ సమాచారం. డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ పరిధిలో 7 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేసింది. ఇందులో రాష్ట్ర స్థాయిలో 2 ఖాళీలు, మల్టీ జోన్ స్థాయిలో 5 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఈ నెల 15వ తేదీ నుండి వచ్చే నెల 22వ తేదీ దాకా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చని టీజీపీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే కమిషన్ వెబ్సైట్లో చూడొచ్చు. ఇంకో సమాచారం, అంబేద్కర్ వర్సిటీలో బీఈడీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ వర్సిటీ రీజనల్ సెంటర్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎస్ జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి అర్హత గల విద్యార్థులు ఈ నెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 500 అపరాధ రుసుముతో 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఇఎల్టీ విద్యా ఉద్యోగ సమాచారం. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 7:05 కావస్తుంది. మరి కొంచెంసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.
1: మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐసి ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈరోజు యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ జ్వరెవ్తో తలపడతారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి స్థిరమైన భవిష్యత్తు ఉండేలాగా నిశ్చయం చేయడానికి మొక్కలు నాటడం ఎంతో ముఖ్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన వృక్షమిత్ర కార్యక్రమం పర్యావరణ సంరక్షణ సంకల్ప కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు ప్రపంచమంతా వాతావరణంలో మార్పులు భూతాపం పట్ల తీవ్ర ఆందోళన చెందుతోందన్నారు. 1880 నుండి సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం, మంచు ఖండాలు కరిగిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు దాదాపు 20 నుండి 23 సెంటీమీటర్లు పెరిగాయని ఆయన చెప్పారు. 1900 సంవత్సరంతో పోలిస్తే భూమి సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని, ఇది వాతావరణంలో మార్పులకు సంబంధించిన తీవ్రమైన హెచ్చరిక అని ఆయన చెప్పారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కీలక చర్యలు చేపట్టారని చౌహాన్ చెప్పారు.
2: वर्तमान दर से अगर ग्रीन गैसों का उत्सर्जन जारी रहा, वनों की कटाई, प्रदूषण और प्राकृतिक संसाधनों का अत्यधिक दोहन जारी रहा तो 2050 तक पृथ्वी को गंभीर पर्यावरणीय, आर्थिक और सामाजिक चुनौतियों का सामना करना पड़ेगा.
1: దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. పర్యావరణాన్ని కాపాడడానికి సంరక్షించడం

0: నికి ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారం, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2070 నాటికి భారతదేశం నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మంగళవారం నాడు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయలు విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీటిల్లో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రుల్లో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అస్సాంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండిలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉంది. సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవీయ స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్దిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను, దేశ నిర్మాణంలో వారి పాత్రను గుర్తిస్తూ డాక్టర్ మాండవీయ ఈ సందర్భంగా సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్దతను పునరుద్ఘాటిస్తూ ఈఎస్ఐ లబ్దిదారులకు నగదు బహుమానాలను కూడా ఆయన పంపిణీ చేయనున్నారు. కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాజే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణానుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన సిపిడబ్ల్యూడి 172వ స్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, ఏదైనా భవనం లేదా నిర్మాణం నిర్మించేటప్పుడు దాని మన్నిక బలానికి సంబంధించిన విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. సంస్థ విశ్వసనీయతను మరింతగా పెంపొందించేందుకు పూర్తి నిజాయితీ నైతికతతో పనిచేయాలని సిపిడబ్ల్యూడి అధికారులు సిబ్బందికి ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ లో నిర్మించనున్న నేషనల్ కౌన్సిల్ ఫర్ పబ్లిక్ వర్క్స్ భవనానికి కేంద్ర మంత్రి వర్చువల్ పద్దతిలో శంకుస్థాపన చేశారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాహన ఇంధన ట్యాగ్లో సమస్యలను కలిగిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఒక నకిలీ చిత్రాన్ని ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పత్రికా సమాచార కార్యాలయం ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ప్రచారం అబద్దమని తేల్చెప్పింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సరఫరా చేసే E20 పెట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్లు పీఐబీ తెలియజేసింది. ఇంధనం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడు ఇథనాల్ పెట్రోల్ ఒకదానికొకటి పూర్తిగా కలిసిపోతాయని, అవి విడిపోవడం లేదా విడివిడిగా పొరలుగా ఏర్పడడం జరగదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మన దేశంలో సరఫరా చేస్తున్న ఇథనాల్ కలిపిన పెట్రోల్ అత్యంత కఠినమైన నాణ్యత ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు అనేక పరీక్షలకు గురవుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ నిర్వహిస్తున్న సంస్థలు తమ హోదాను క్రమబద్దీకరించుకోవడానికి ఒకేసారి అవకాశం కల్పిస్తూ 2026 ఆమ్నెస్టీ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 1961 ఆదాయం పన్ను చట్టం కింద గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఇమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ అనేది యజమాని స్వయంగా నిర్వహించే ప్రావిడెంట్ ఫండ్ పథకం. ఇది ప్రావిడెంట్ ఫండ్ విరాళాలను నేరుగా ఈపీఎఫ్ఓలో జమ చేయడానికి బదులుగా ఒక ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా అంతర్గతంగా నిర్వహిస్తుంది. చట్టపరమైన నిబంధనల కట్టుబడి ఉండేలా చూస్తూనే ఇటువంటి ట్రస్టులను ఒకే విధమైన చట్టబద్దమైన చట్టంలోకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. బంగ్లాదేశ్లో గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా సంభవించిన వరదలు, కొండచర్యలు విరిగిపడిన సంఘటనలో 44 మంది మరణించారు. కొండచర్యలు విరిగిపడడంతో కొందరు ప్రాణాలు కోల్పోగా అత్యధిక శాతం మంది వరదలు పొంగిపొర్లుతున్న నదుల కారణంగా మునిగిపోయి లేదా కొట్టుకుపోయి మరణించారు. వరదల కారణంగా దాదాపు 2,67,000 కుటుంబాలు ప్రభావితమయ్యాయని ఆ దేశ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలియజేశారు. రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు రాజధాని ఢాకాలోని కొన్ని ప్రాంతాలు జలమయమై సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. చైనాలో జెజియోంగ్ ప్రావిన్స్ లో తీరం దాటిన కొద్ది గంటలకే బవి తుఫాన్ బలహీనపడి ట్రాపికల్ స్టామ్ గా మారింది. అయినప్పటికీ ఇది దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే బలమైన గాలులు భారీ వర్షాలకు కారణమైంది. ఈ తుఫాన్ క్రమంగా తన తీవ్రతను కోల్పోతూ తూర్పు చైనా మీదుగా వాయువ్య దిశగా అన్హుయి ప్రావిన్స్ వైపు కదులుతుందని చైనా జాతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ భారత్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో కడపటి సమాచారం అందే సమయానికి భారత్ తన రెండవ ఇన్నింగ్స్ లో ఒక వికెట్ నష్టానికి 154 పరుగులు చేసింది. అంతకుముందు నిన్న ఇంగ్లాండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో 170 పరుగులు కాలౌట్ అయింది. అంతకుముందు మ్యాచ్ ప్రారంభమైన రోజు భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో 285 పరుగుల కాలౌట్ అయింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్టు మ్యాచ్ కావడం వల్ల ఈ మ్యాచ్ ఒక చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఎక్స్ట్రా టైంలో 2-1 గోల్స్ తేడాతో నార్వేపై విజయం సాధించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్ను ఓడించి సెమీఫైనల్లో ప్రవేశించింది. బుధవారం నాడు జరగనున్న మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్ స్పెయిన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అర్దరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. గురువారం అర్దరాత్రి భారత కాలమానం ప్రకారం 12:30 ఇంగ్లాండ్ అర్జెంటీనా మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ రెండు సెమీఫైనల్స్ లో విజేతలుగా నిలిచిన జట్లు జులై 20వ తేదీన న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్లో తలపడతాయి. ఓడిపోయిన జట్లు జులై 19వ తేదీన మాయామిలో 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో ఆడతాయి. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్ ఈ రోజు జరగనున్నాయి. మహిళల డబుల్స్ మ్యాచ్ కూడా ఈరోజు జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం 8:30 జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్స్ పోటీలో ప్రపంచ నెంబర్ 1 యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ తో తలపడతారు. నోవక్ జోకోవిచ్ పై వరుస సెట్లలో విజయం సాధించి సినర్ టైటిల్ పోరుకు అర్హత సాధించగా బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ ఫెరీన్ ఓడించి జ్వెరెవ్ తన కెరియర్ లో మొట్టమొదటి వింబుల్డన్ ఫైనల్లోకి ప్రవేశించారు. విశేషాలు మరొకసారి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 668 కోట్ల రూపాయల విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానం అవలంబించాలని కేంద్ర గృహ నిర్మాణ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇంకొద్దిసేపట్లో యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ స్వరేవ్ తో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇల్లో వ్యవసం వ్యవసందారుల కార్యక్రమం. రైతన్నలు విత్తనం పెట్టినప్పటి నుంచైతే ఆ పంట చేతికచ్చేదాకా చేయాల్సిన పనులు, పాటించవలసిన సాగు మెలకువల గురించి ఆయా రంగాల శాస్త్రవేత్తల, అధికారుల సలహాలను, సూచనలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమమే మా ఇల్లు వ్యవసం. కార్యక్రమంలో ఎల్లిందా, వానాకాలం వరి సాగులో తలెత్తే చీడపీడల సమగ్ర యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఏ నాగరాజుతో ముచ్చట, పాల నాణ్యత నిర్ధారణ గురించి విజయ్ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట ప్రసారమవుతుంది. ఈ ముచ్చట్లు వినే ముందు వాతావరణ సూచన తెలుసుకుందాం.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది. గాలిలో తేమ శాతం 56%, గాలి గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 27 డిగ్రీ.

0: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసం వ్యవసందారుల కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ముందుగల విందాం. వానాకాలం వరి సాగులో తలెత్తే చీడపీడల సమగ్ర యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఏ నాగరాజుతో ముచ్చట ఇంటారు. వీరితో ముచ్చట పెట్టింది కే లేనిన్.
1: ఈ వానాకాలంలో వరిలో వచ్చే చీడపీడల నివారణ కోసం ఏ రకమైన సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే దాని గురించి చెబుతందుకు ఇవాళ మనతో పాటు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు నాగరాజు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నాగరాజు గారు.
2: నమస్కారం అండి.
1: అయితే ముందుగా చెప్పండి, ఈ వర్షాకాలంలో ముఖ్యంగా ఈ వానాకాలంలో వరిని ఏ రకమైన చీడపీడలు ఆశించే అవకాశం ఉన్నది, వాటి గురించి చెప్తారా?
2: ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో వరి అనేది వానాకాలంలో సాగు చేసే పంటల్లో ప్రధానమైనది. అలాంటి వానాకాలం సాగు చేసేటువంటి వరిలో రకరకాల చీడపీడలు, అంటే వాతావరణం మారుతున్న కొద్దీ పంట పైరు దశను బట్టి రకరకాల చీడపీడలు అనేటివి మనకు ఆశించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వానాకాలంలో మనకు వచ్చేటువంటి సుడిదోమ కావచ్చు, కాండం దొలిచే పురుగు కావచ్చు, తర్వాత ఆకు చుట్టూ పురుగు కావచ్చు, తర్వాత ఉల్లికోడు గొట్టం అంటాం, ఈ రకమైనటువంటి ప్రధానమైనటువంటి పురుగులు ఆశిస్తే, తెగుళ్ళ విషయానికి వస్తే మనకు అగ్గి తెగులు కావచ్చు, బ్యాక్టీరియా ఎండాకు తెగులు కావచ్చు, తర్వాత మానిపండు తెగులు. ముఖ్యంగా మనకు గత 4-5 సంవత్సరాల నుంచి మానిపండు తెగులు అనేది కూడా ఒక ప్రధానమైన సమస్యగా మనకు ఎమర్జ్ అయితే ఉంది. కాబట్టి ముఖ్యంగా రైతులు వీటిపైన వాతావరణం మారుతున్నప్పుడు మనం దృష్టి సారించి సరైన సమయంలో కనుక సరైన చర్యలు, సరైన మందులు కనుక పిచికారీ చేసుకోకపోతే దిగుబడులు గణనీయంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి మీద రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అనేది మనం చేరవేస్తా ఉన్నాం.
1: అయితే ఇప్పుడు ఈ వానాకాలం వరిని ఆశించే చీడపీడలను గురించి చెప్తూ ఇందులో సుడిదోమ గురించి చెప్పారు. అయితే ఈ సుడిదోమకు సంబంధించిన లక్షణాలు ఎట్లా ఉంటాయి, దీనికి సంబంధించిన నివారణ మార్గాల గురించి తెలియజేస్తారా?
2: ముఖ్యంగా మనకేందంటే ఈ సుడిదోమకు రకరకాల అంటే కారణాలు, అంటే మనకు ఈ వానాకాలం నుంచి నవంబర్ వరకు ఈ సుడిదోమ అనేది పంట పైరు దశను బట్టి రకరకాల స్టేజులలో, అంటే దుబ్బు చేసే దశ నుంచి మనకు గింజ కోసేంత వరకు కూడా ఆశించేటువంటి ప్రధానమైనటువంటి పురుగు. ముఖ్యంగా ఇది ఏంటంటే మొక్కల యొక్క అడుగు భాగం, అంటే దుబ్బుల యొక్క అడుగు భాగంలో ఉండి రసం పీలుస్తూ పంటను మొత్తం కూడా ఎండిపోయేలా చేసి అక్కడక్కడ మనకు హాపర్ బర్న్, అంటే మొత్తం కూడా ఎండిపోయినట్టు అయ్యి మనకు తీవ్రమైన నష్టాన్ని కలగజేసే ప్రధానమైనటువంటి సుడిదోమ. ముఖ్యంగా దీనికి మనం పైరు నాటు వేసుకునేటప్పుడే ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల చొప్పున కాలిబాటలు తీసుకోవాలని, తర్వాత మోతాదుకు మించి నత్రజని ఎరువులు అంటే యూరియాలు కానీ డిఏపీలు కానీ ఎక్కువగా వాడకూడదని, తర్వాత మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మారుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఒక ఉక్కపోత వాతావరణం ఎప్పుడైతే కల్పిస్తుందో మనకు ఈ యొక్క పురుగు అనేది ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వీటి ఉధృతిని ఏంటంటే మనం చాలా వరకు ఏంటంటే గట్ల మీదనే ఉంచి చీడపీడలు ఏ విధంగా ఉన్నాయనేది చూస్తూ మనం యాజమాన్య పద్ధతులు చేపడతా ఉంటాం. కాబట్టి సుడిదోమ ఏంటంటే మనకు చేను మధ్యలో స్టార్ట్ అయ్యి అది టూవర్డ్స్ మనకు గట్ల వైపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు వాతావరణం మారిన వెంటనే మనకు కొంచెం ఉక్కపోత వాతావరణం ఎప్పుడైతే కనిపిస్తుందో మనం ఈ యొక్క చేన్లలో నీళ్లు తీసివేసి చేను మధ్యలో గనక వెళ్ళి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క దుబ్బులకు మనకు సుడిదోమ ఉండడం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా దీనికి ఏంటంటే ఒక 10 నుంచి 25 పిల్ల పురుగులు కనుక మనకు దుబ్బు దశలో ఉంటే మనం రసాయనిక పురుగు మందులు పిచికారీ చేయాల్సిన అవసరం ఉందని మనం వెంటనే గుర్తించి వాటి నివారణకు డైనోటెఫిర్ అని 1 లీటర్కి 0.4 గ్రాముల చొప్పున, లేదంటే పైమెట్రోజిన్ 1 లీటర్కి 0.6 గ్రాముల చొప్పున, లేదంటే ట్రైఫ్లోమిజోపైరిమ్ అనేటువంటి రసాయనాన్ని 1 లీటర్కి 0.48 మిల్లీలీటర్ల చొప్పున కనుక మనం పిచికారీ చేసుకోవడం, లేదంటే ఈ యొక్క బుప్రోఫిజిన్ అనేటువంటి ఎసిఫేట్ అనేటువంటి మందుల్ని మనం సమయానుకూలంగా పురుగు ఉధృతిని బట్టి మనం ఎప్పటికప్పుడు చేసుకుంటూ యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే పురుగు ఉధృతి నుంచి, అంటే సుడిదోమ ఉధృతి నుంచి బయటపడేటువంటి అవకాశం రైతులకు దొరుకుతుంది.
1: అయితే ఇప్పుడు మనం సుడిదోమ గురించి మాట్లాడుకున్నాం, అట్లాగే ఈ వానాకాలంలో వరిని ఆశించే చీడపీడలు బ్యాక్టీరియా ఎండాకు తెగులు కూడా ఒకటి. మరి ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు సోకినప్పుడు దీన్ని నివారించడానికి ఏ రకమైన మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాల గురించి చెప్తారా?
2: ముఖ్యంగా ఏంటంటే మనకు వానాకాలం

0: లో గత 4-5 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది ఒక ప్రధానమైన సమస్యగా పరిణమిస్తూ ఉన్నది. మనకు కెనాల్ బేస్డ్లో చూసుకున్నట్లయితే ఎక్కడైతే రైతులు ఈ యొక్క తెగుళ్ళను తట్టుకొని రకాలు సాగు చేసిన దగ్గర, లేదంటే చాలా కాలంగా వరి సాగు చేస్తున్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు ఉధృతి అనేది గణనీయంగా పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా దీన్ని ఉధృతిని కనుక మనం తొలి దశలో గుర్తించలేకపోతే, ముఖ్యంగా ఏంటంటే ఆకులు పైభాగం నుంచి కింది భాగం వరకు కొనలు అనేటివి మాడుకుంటూ వస్తాయి ఒక జిగ్జాగ్ మేనర్లో. ఆ యొక్క లక్షణాలను కనుక మనం తొలి దశలో గుర్తించకపోతే తెగులు ఉధృతి గణనీయంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకు వాతావరణం మారినప్పుడు, అధిక గాలులతో కూడిన వర్షాలు పెట్టినప్పుడు కావచ్చు, తర్వాత రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడం కావచ్చు, మనం మోతాదుకు మించి రసాయనిక ఎరువులు మందులు, ముఖ్యంగా నత్రజని సంబంధిత ఎరువులు వేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు తెగులు ఉధృతి పెరగడానికి దోహదం చేసేటువంటి అంశాలు. కాబట్టి వీటి మీద దృష్టి సారిస్తూ తెగులు ఉధృతిని తొలి దశలో కనుక గుర్తించి, తెగులు గుర్తించిన వెంటనే నత్రజని ఎరువులు వేయడం తాత్కాలికంగా ఆపేసి ఈ యొక్క తెగుల్ని నివారించుకోవడానికి 1 లీటర్కి 2.5 గ్రాముల నుంచి 3 గ్రాముల చొప్పున కాపరాక్సి క్లోరైడ్ అనేటువంటి మందుని, లేదంటే 10 లీటర్ల క్వాంటిటీ కనుక తీసుకున్నట్లయితే దానికి 30 గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ దానికి 1 గ్రామ్ ప్లాంటామైసిన్ అనేటువంటి మందుని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే తెగులు ఉధృతి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే అగ్రిమైసిన్ అనేటువంటి మందుని 1 లీటర్కి 0.4 గ్రాములు చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు ఉధృతి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులు ఈ యొక్క పొలంలో ఉధృతిని గమనించిన వెంటనే పొలంలో నిలువ ఉన్నటువంటి మురుగు నీరంతా కూడా బయటికి పారద్రోలి మళ్ళీ కొత్త నీరు పెట్టుకోవడం ద్వారా ఈ తెగుల నుంచి కొంతవరకు మనకు ఉపశమనం దొరికేటువంటి అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ సుడిదోమ బ్యాక్టీరియా ఎండాకు తెగులతో పాటు ఇంకొకటి ఈ వరిలో ముఖ్యంగా ఈ వానాకాలం కాండం తొలిచే పురుగు ఉధృతి కూడా ఉంటుంది. మరి ఈ ఉధృతిని మనం గుర్తించడం, అట్లాగే దీని నివారణకు యాజమాన్య పద్ధతులు ఏ రకంగా చేపట్టాలి, వీటి గురించి వివరిస్తారా?
0: ముఖ్యంగా ఏంటంటే మనకు రైతు సోదరులు ఈ యొక్క కాండం తొలిచే పురుగు వానాకాలంలో ఆశించినప్పటికీ దీని ఉధృతి అనేది మనకు రబీ వరి అంటే యాసంగి వరిలో చాలా ఎక్కువగా కనబడి గత సంవత్సరం చూసుకున్నట్లయితే చాలా 100% వరకు నష్టపోయినటువంటి రైతులు కూడా మనం గమనించినాం. ముఖ్యంగా ఈ యొక్క పురుగు ఉధృతిని మనం ఈ యొక్క 1 అక్టోబర్ నుంచి మనకు మన చేనులలో కనబడేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పొట్టకొచ్చి ఆ కంకులు అనేటివి వెన్నులు బయటకు వచ్చినప్పుడు మనకు తెల్ల కంకి రూపంలో కనబడ్డప్పుడు మనం రసాయనిక మందులు తీసుకొచ్చి పిచికారీ చేయడం గమనిస్తూ ఉంటాం. దీని ఉధృతిని మనం గనక అదుపులో పెట్టుకోకపోతే రబీ వరి అనేది గణనీయంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పురుగు ఉధృతిని గమనించుకోవడానికి ముఖ్యంగా ఎకరానికి 4 నుంచి 8 లింగాకర్షక గుట్టలు పెట్టుకొని మనం యొక్క పురుగు ఉధృతిని గమనించుకుంటూ ఈ యొక్క రసాయనిక మందులు పిచికారీ చేయడం, తర్వాత తొలి దశలో అంటే నాటు వేసినటువంటి 20 నుంచి 25 రోజుల లోపు మనం గులికలు వేసుకోవడం వంటి యాజమాన్య పద్ధతులు కనుక మనం చేపట్టుకున్నట్లయితే పురుగు ఉధృతి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ యొక్క కాండం తొలిచే పురుగుని గుర్తించడం ఒకటి, తర్వాత వాటి గుడ్డు సముదాయాన్ని నాశనం చేయడం ఒకటి, తర్వాత లింగాకర్షక బుట్టల ద్వారా ఉధృతిని గమనించుకుంటూ అంకురం దశలో గనక మనం 1 లీటర్ నీటికి 2 గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 1 లీటర్కి 0.3 మిల్లీలీటర్ చొప్పున క్లోరాంట్రా నిలిప్రోల్ అనేటువంటి మందుల్ని గనక మనం పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు ఉధృతి నుంచి చాలా వరకు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి యాసంగి వరిలో మనం ఈ యొక్క పురుగు ఉధృతిని తగ్గించుకోవాలంటే వానాకాలం వరిలో ముఖ్యంగా ఈ యొక్క పురుగు ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించుకునేటువంటి వీలు రైతు చేసుకున్నట్లయితే చాలా వరకు పురుగు ఉధృతి నుంచి బయటపడి దిగుబడులు అనేటివి దెబ్బతినకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది.
1: ఇక ఈ వానాకాలం ఆశించే చీడపీడల్లో మరొకటి మునిపండు తెగులు, మరి దీనికి సంబంధించి ఏ రకమైన యాజమాన్య పద్ధతులు ఉన్నాయి, అసలు ఈ తెగులు సోకినప్పుడు ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి, మనం ఏ రకంగా గుర్తించాలి, దీని నివారణకు ఏ రకమైన యాజమాన్య పద్ధతులు పాటించాలో సూచిస్తారా?
0: ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ యొక్క పైరు పూత దశలో ఉన్నప్పుడు వర్షాలు గురవడం కావచ్చు, రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోవడం కావచ్చు, ఎందుకంటే మనకు రానున్నది శీతాకాలం కాబట్టి ఉష్ణోగ్రతలు రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది మన ప్రాంతంలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత ఈ యొక్క పూత సమయంలో మనం ఎక్కువ మోతాదులో నీళ్లు పెట్టడం, ఇవన్నీ కూడా నత్రజని ఎరువులు దానికి తగ్గట్టు నత్రజని ఎరువుల మోతాదు పెంచి వాడడం వల్ల ఈ యొక్క మానిపండు తెగులు అనేది మనకు పైరు నాశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఏంటంటే పూత సమయంలో ఈ యొక్క తెగులు అంటే ఆకాశం మేఘామృతమై వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్న సందర్భంలో పైరు పొట్టదశలో ఉన్నప్పుడే మనం ఈ యొక్క ప్రాపికనోజల్ అనేటువంటి మందుని 1 లీటర్కి 1 మిల్లీలీటర్ల చొప్పున, లేదంటే ఈ యొక్క ట్రిఫాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ అనేటువంటి మందుని ఒక లీటర్కి 0.4 గ్రాముల చొప్పున కనుక మనం ముందస్తుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కాటక తెగులు లేదంటే మానిపండు తెగులని దాదాపుగా మనం సమర్థవంతంగా నిర్మూలించుకునేటువంటి అవకాశం అనేది దొరుకుతుంది.
1: అయితే ఇప్పుడు ఈ మానిపండు తెగులు గురించి మాట్లాడుకున్నాం, అయితే ఇంతకు ముందు కొన్ని చీడపీడల గురించి కూడా చెప్పారు. మొత్తం మీద ఈ వానాకాలంలో ఈ చీడపీడలు కానీ తెగుళ్లు కానీ ఆశించిన సమయంలో రైతులు ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి, దాని గురించి సూచిస్తారా?
0: ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ యొక్క వరి సాగు చేసేదంతా కూడా మనకు నీటి ఆధారంగానే కాబట్టి ప్రతి పురుగుకి వాతావరణంతో ఎంత సంబంధం ఉంటుందో, మనకు పైరులో మనం మెయింటైన్ చేసే నీరు, మనం వాడేటువంటి ఎరువులు, ఇవన్నీ కూడా చాలా వరకు ఈ యొక్క పురుగు ఉధృతి కావచ్చు, తెగులు ఉధృతి కావచ్చు ఆధారపడి ఉంటాయి ఒకదానికొకటి. కాబట్టి వాతావరణం మారుతున్న సందర్భంలో మనం పంటను చాలా దగ్గరగా ఉండి గమనించుకోవడం, తర్వాత పురుగు ఉధృతిని బట్టి ఎలాంటి మందులు ఏ సమయంలో వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అనేటువంటి విషయాలు గనక మనం గమనించుకుంటూ సరైన జాగ్రత్తలు సరైన సమయంలో తీసుకోగలిగితే చాలా వరకు మనకు ఈ యొక్క వరి నాశించేటువంటి చీడపీడల్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మనకు పెట్టుబడి అనేది భారంగా కాకుండా రసాయనిక ఎరువులు కావచ్చు, రసాయనిక పురుగు మందులు కావచ్చు, వాటిని విచక్షణారహితంగా వాడకుండా పర్యావరణానికి హితం చేసిన వాళ్ళ విధం కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఈ యొక్క వ్యవసాయ శాఖ కావచ్చు, తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ఏరువాక కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, శాస్త్రవేత్తలు ఇస్తున్నటువంటి సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు పాటించినట్లయితే దాదాపుగా అన్ని రకాల చీడపీడల్ని మనం అదుపులో పెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది.
1: చాలా సంతోషం నాగరాజు గారు. ముఖ్యంగా ఈ వానాకాలంలో వరిని ఆశించే చీడపీడలు కానీ తెగుళ్ళు కానీ వీటి నివారణకు ఏ రకమైన యాజమాన్య పద్ధతులు పాటించాలనే దాని గురించి చక్కగా వివరించారు. మరి రైతులు ఎవరైతే ఈ వరి సాగు చేస్తున్నారో వాళ్ళు ఈ యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: ఇంతవరకు వానాకాలం వరి సాగులో తలెత్తే చీడపీడల సమగ్ర యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఏ నాగరాజుతో కేలేనిన్ పెట్టిన ముచ్చట ఇన్నారు. మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు ఇల్లు ఎవసం ఎవసందారుల కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పాల నాణ్యత నిర్ధారణ గురించి. విజయ్ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట ఇంటారు. వీరితో ముచ్చట పెట్టింది పి అశోక్.
3: నమస్కారం మధుసూదన్ రావు గారు.
4: నమస్కారం అండి.
3: మరి ముందుగా చెప్పుండ్రి అసలు

0: యాంటీబయాటిక్లు, క్రిమిసంహారక మందులు, ఆక్సిటోసిన్ మొదలగు మందుల అవశేషాలు, కల్తీ చేసిన పదార్థాలు లేనటువంటి పాలు, వినియోగదారునికి లేదా ప్రాసెసింగ్ యూనిట్కు చేరే వరకు తాజాగా రుచిగా ఉండే పాలని మనం నాణ్యమైన పాలు అని సంబోధించాలి. ఇకపోతే నాణ్యత ప్రమాణాల దృష్ట్యా 1 మిల్లీలీటర్ పాలలో 1000 కన్నా తక్కువ సంఖ్యలో బ్యాక్టీరియా ఉంటే అవి పరిశుభ్రమైన పాలు. మన దేశ పరిస్థితుల దృష్ట్యా పాల ఉత్పత్తిదారుని దగ్గర 1 మిల్లీలీటర్ పాలలో 1000 నుంచి 2000, పాల సేకరణ కేంద్రం దగ్గర 2000 నుంచి 10000 వరకు, ప్రాసెసింగ్ యూనిట్ దగ్గర 2000 నుంచి 1 లక్ష వరకు, ప్యాస్చరైజేషన్ చేసిన తర్వాత వినియోగదారులకు చేరిన తర్వాత 10000 నుంచి 50000 వరకు బ్యాక్టీరియా ఉన్నా గానీ నాణ్యమైన పాలుగానే మనము దాన్ని పరిగణిస్తాం. అయినా గానీ 1000 నుంచి 2000 వరకు ఉంటేనే అది పరిశుభ్రమైన పాలు అనాలి. అంటే దాదాపుగా 10000 నుంచి 50000 వరకు బ్యాక్టీరియా పెరుగుతుందంటే కారణము వివిధ దశల్లో ఆ పాలు అనేది అపరిశుభ్రమైన వాతావరణంలో అది కొనసాగుతుంది అనమాట. అంటే పాత్రల పరిశుభ్రత లేకపోవడము, పాలను క్యాన్లను సరిగా శుభ్రపరచకపోవడము, ప్యాకింగ్ విషయంలో కావచ్చు, ఈ విధంగా అనేక దశల్లో అది అపరిశుభ్రమైన వాతావరణంలో రావడం వల్ల ఆ పాలలో బ్యాక్టీరియా అనేది విస్తృతంగా పెరిగిపోయి పాలు తొందరగా విరిగిపోవడం కానీ, శుచిగా లేకపోవడం కానీ, తాజాదనం లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుందండి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పాల నాణ్యత పరీక్షలు అనేవి తప్పనిసరిగా చేయాలి. ఇటీవలనే ఒక ప్రైవేట్ డైరీ వివిధ రకాల రసాయనాలు కలుపుతున్నారని చెప్పేసి దాన్ని మూసివేయడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి పాల నాణ్యత పరీక్షలు వీలైనంత వరకు ఇంటి స్థాయిలో కూడా చిన్న కిట్లు, ఈరోజు NDDB లాంటి వాళ్ళ దగ్గర కిట్లు దొరుకుతున్నాయి కాబట్టి ఆ కిట్ ద్వారా పాలను పరీక్ష చేసుకోవడం, అప్పుడప్పుడు చేసుకోవడం వల్ల మనం మంచి భద్రమైన పాలు తాగుతున్నామా లేదా అని తెలుస్తుంది. ఎందుకంటే పాలను మనం చిన్నపిల్లలకు తాగిస్తుంటాం, మహిళలు, ముసలి వాళ్ళు, క్రీడాకారులు, ఈ విధంగా చాలామంది పాలను ఒక మంచి పోషక పదార్థంగా తీసుకుంటుంటారు. కాబట్టి ఇలాంటి పాలు భద్రంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, పోషకాలతో కూడుకున్నదై ఉండాలి, ముఖ్యంగా కల్తీ లేకుండా ఉండాలి. మరి ఆదిలాబాద్ పరిస్థితులను చూస్తున్నప్పుడు మరి పాల ఉత్పత్తి ఎంతైతే ఉందో డిమాండ్ అంతకంటే 4 రెట్లు ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వస్తున్న పాలని నిజమైన ఇవన్నీ కల్తీ లేకుండా ఉన్నావా అనేవి కూడా ఒకసారి గమనించి దాన్ని పాలను వాడకం చేస్తుంటే వినియోగదారుల యొక్క ఆరోగ్యం భద్రంగా ఉండే అవకాశం ఉంటుందండి.
1: మరి నాణ్యమైన పాల ఉత్పత్తిలో గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పాల కేంద్రాల యొక్క ప్రాముఖ్యత ఏంది? అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి మరి నాణ్యమైన పాల సేకరణలో?
0: మంచి ప్రశ్న అండి. ఎందుకంటే పాలను మనము 3 అంచెల వ్యవస్థలో మనము సేకరిస్తుంటాం. అంటే గ్రామ స్థాయిలో సంఘాలు ఉంటాయి, జిల్లా స్థాయిలో జిల్లా యూనియన్లు ఉంటాయి, అదేవిధంగా మరి అత్యున్నత స్థాయిలో సమాఖ్య అనేది ఉంటుంది. ఈ విధంగా గ్రామ సొసైటీలో ఎక్కడైతే పాల సేకరణ కేంద్రాలు ఉంటాయో అక్కడ చాలా రకాల రైతులు వచ్చి పాలను సేకరిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అక్కడ చక్కగా మంచి పరిశుభ్రమైన ప్రదేశంలో పాల కేంద్రం అనేది నడుపుతూ ఉండాలి. ఎందుకంటే గ్రామాల్లో ఎక్కడంటే అక్కడ కొన్ని చోట్ల కిరాణా దుకాణాల్లో కానీ, కొన్ని చోట్ల ఇంకో అపరిశుభ్రమైన వాతావరణంలో కానీ పాల కేంద్రాన్ని నడుపుతుంటారు. అక్కడి నుంచే పాల యొక్క నాణ్యత తగ్గిపోవడం మొదలవుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి జరగకుండా సేకరించే ప్రదేశం ఏదైతే ఉంటుందో శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. పాల సేకరణ కంటే ముందే పాలు కొలిచే పాత్రలు కానీ అలవన్నీ కూడా పరికరాలన్నీ కూడా పరిశుభ్రం చేసుకోవాలి. సహజమైన వాసన గల శుభ్రమైన పాలను మాత్రమే సేకరించాలి. ఇటీవల ఇప్పుడు ఇది గేదెలు కానీ ఆవులు కానీ ఈ సీజన్ కాబట్టి ఇప్పుడు చాలా వరకు ఈ యొక్క జున్ను పాలు వస్తూ ఉంటాయి. అలాంటి పాలు 1 లీటర్ గనక 40 లీటర్ల క్యాన్లో పడ్డా కానీ ఆ పాలంతా విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మంచి వాసన ఉన్నది, మా తర్వాత COB అంటే పాలను కాస్త వేడి చేసి పరీక్షించి తీసుకోవడం అనేది మంచిది. అదేవిధంగా పాల క్యాన్లో దుమ్ము, ధూళి, కీటకాలు పడకుండా జాగ్రత్త. చాలా చోట్ల మనం చూస్తుంటాం రాత్రిపూట పాలను కూడా పోస్తుంటారు, దాంట్లో అన్ని చీమలు ఉంటూ ఉంటాయి. అలాంటి చీమలు ఉండటం వల్ల కూడా పాలు యొక్క నాణ్యత తగ్గిపోతూ ఉంటుంది. ఈగలు ఉంటుంటాయి, ఇవన్నీ ఉండకుండా ఆ తర్వాత పశువుల యొక్క వెంట్రుకలు కూడా చాలా చోట్ల పడుతూ ఉంటాయి. ఇవన్నీ పడకుండా దాన్ని మంచి ఒక జాలి ద్వారా దాన్ని ఫిల్టర్ చేసి దాని పాలను సేకరించాలి. అదేవిధంగా సేకరించిన పాలను సాధ్యమైనంత త్వరగా శీతలీకరణ కేంద్రానికి చేర్పించాలి. అదేవిధంగా పాలు క్యాన్లకు ఎండ తగలకుండా నీడలో ఉంచాలి. ఈ విధంగా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటేనే పాల యొక్క నాణ్యత అనేది తాజాదనం ఉంటుంది. ఎందుకంటే పాలు ఈరోజు పాలుగా ఉంటాయి, దాన్ని మనం పదార్థాలుగా తయారు చేసినప్పుడు అవి కొన్ని రోజులు నిల్వ ఉంటుంటాయి. కాబట్టి అందులో తాజాదనం ఉండాలంటే మౌలికంగానే పాల నాణ్యత ఉంటేనే తాజాదనం ఉంటుంది. లేకపోతే మనం చాలా చోట్ల మనం కొన్ని మిఠాయి బండార్లలో కొన్ని మిఠాయిలు కొన్నప్పుడు ముక్కిపోయిన వాస్తు వస్తుంది. దీనికి కారణం ఏంటంటే పాల యొక్క మౌలికంగా దాని యొక్క నాణ్యత

0: సరిగ్గా లేదని తెలుసుకోవచ్చు. కాబట్టి మనం వీలైనంత వరకు నాణ్యమైన పాలు, ఎందుకంటే ప్రకృతి అందించిన మంచి పోషకాహారం పాలు కాబట్టి అలాంటి పాలులో ఎలాంటి కలుషితం లేకుండా మంచిగా సేకరించాల్సిన పాత్ర ఈ యొక్క పాల సేకరణ కేంద్రాలపైన ఉంటుందండి.
1: మరి ఈ పాల నాణ్యత నిర్ధారణ చేసుకోవడానికి మనకు ఏమేం పరీక్షలు అందుబాటులో ఉన్నాయి? మరి
0: ముఖ్యంగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనే ఒక సంస్థ ఏదైతే ఉందో అది సుమారుగా 1,200 రూపాయలకు ఒక కిట్ అనేది రూపొందించడం జరిగింది. ఆ కిట్ ద్వారా మనము చాలా రకాల పరీక్షలను పాలలో గనక యూరియా లాంటివి కానీ, ఉప్పు కానీ, చక్కెర కానీ, సోడా కానీ, ఆ తర్వాత పిండి పదార్థాలు కానీ ఇవన్నీ కలిపితే దాన్ని అన్నింటినీ కూడా ఒక నిమిషంలో మనం పరీక్షించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా రంగు, రుచి, వాసన పరీక్షలు చేయడము, తర్వాత సిఓబి అంటే పాలను కాస్త వేడి చేసి, మరి వేడి చేసిన తర్వాత పాలు విరిగిపోతున్నాయా లేకపోతే బాగా పొంగుతున్నాయా అనేది పరీక్ష ద్వారా చేయడము, అసిడిటీ అంటే పాలలో ఆమ్లత్వం అనేది ఎంత పెరిగింది అనేది తెలుసుకోవడము, ఈ విధంగా చేయడమే కాకుండా రైతులు తెలుసో తెలియక ఏదైనా కల్తీ చేశారా, ముఖ్యంగా చాలా వరకు ఈ పిండి పదార్థాలు కలపడం కానీ, చక్కెర కలపడం కానీ, ఉప్పు కానీ, వంట సోడా కానీ, చాకలి సోడా కానీ ఇలాంటివన్నీ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ డైరీలలో సాధ్యమవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి పాలను కనుక మనకు చాలా వరకు గ్రామాల్లో చూస్తుంటే నీళ్లు కూడా కలుపుతూ ఉంటారు. నీళ్లు అనేది సాధారణంగా కలిపే కల్తీ. ఈ నీళ్లు కూడా పరిశుభ్రమైనవి లేకపోతే దాని ద్వారా కూడా పాలల్లో కూడా కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల మనం కొన్ని పరీక్షలు చేసినప్పుడు సాల్మోనెల్లా అనే ఒక బ్యాక్టీరియా అనేది కలిగి ఉంటుంది. ఈ దీనివల్ల అదేవిధంగా ఈ కొలై అనేది అంటే నీటిలో ఉండే ఈ బ్యాక్టీరియా వల్ల చాలా వరకు విరేచనాలు కలగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి జరగకుండా మనం వీలైనంత వరకు పాలలో వెన్న శాతాన్ని కూడా, అదేవిధంగా పాలలో వెన్నేతర ఘన పదార్థాలను కూడా ఇలాంటి పరీక్ష చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పాలలో వెన్న శాతాన్ని గర్భర్ పద్ధతి కానీ, మిల్కో టెస్టర్ కానీ, అదేవిధంగా మిల్క్ అనలైజర్ కానీ ఇలాంటి పరికరాలతో పరీక్షిస్తుంటారు. ఎస్ఎన్ఎఫ్ని అనేది అంటే పాలలో వెన్నేతర ఘన పదార్థాలు ఏవైతే ఉంటాయో దాని లాక్టోమీటర్ రీడింగ్ అనేది అంటే మనకు ఒక పుల్ల లాంటిది ఉంటుంది, దాన్ని గనక పాలలో ముంచినట్టయితే అది సుమారుగా 27-28 డిగ్రీలు చూపిస్తే ఆ పాలు మంచి ఉన్నట్టు మనం తెలుసుకోవచ్చు. అదే తక్కువగా అంటే 10-15-20 ఉంటే దాంట్లో నీళ్లు కలిసినట్టు మనము నిర్ధారించుకోవచ్చు. ఈ విధంగా ఇలాంటి పరీక్షలు చేయడం వల్ల అదేవిధంగా ఆవు పాలకు గేదె పాలకు వేరే వేరే డిగ్రీలు ఉంటాయి. కాబట్టి వీటిని గుర్తించుకోవడం వల్ల అంటే మౌలికంగా కనీస పరిజ్ఞానం గనక ఉంచుకొని ఈ యొక్క పాల పరీక్షలు మనం ఇంటి వద్దలను కొన్ని చేసుకుని ఇంట్లో ఈ విధంగా మనం పరీక్షలు చేసుకుని తాగితే మరి అప్పుడప్పుడు కనీసము ఒక 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఇలాంటి పరీక్షలు చేసి తాగడం వల్ల పాలు ఆరోగ్యంగా ఉన్నాయా లేవా, తాగిన పాల వల్ల మనకు ఆరోగ్యం కలుగుతుందా లేదా అనేది కూడా మనం నిర్ధారించుకోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు ఇటు వినియోగదారులు ముఖ్యంగా వీలైనంత వరకు ఈ యొక్క వీడి పాలను చాలా వరకు తక్కువగా తాగడం అనేది మంచిది. ఎందుకంటే ఇలాంటి పాలల్లో ఎలాంటి ప్రాసెస్ జరిగి ఉండదు, పాశ్చరైజేషన్ అనే ప్రక్రియ జరిగి ఉండదు. అలాంటి పాశ్చరైజేషన్ జరగని పాలల్లో చాలా రకాల సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల చాలా రకాల వ్యాధులు మనకు తెలియకుండానే మన శరీరంలో చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వినియోగదారులు ఇలాంటి విషయాలపైన జాగ్రత్త వహించాలి. కాస్త నయం, ఎందుకంటే చేతి ద్వారా ముట్టడం అనేది జరగదు కాబట్టి దాంట్లో చాలా వరకు కలుషితాలు తగ్గుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి పాలను మరి ఆదరించడం అనేది వినియోగదారులు అలవాటు చేసుకుంటే ఆరోగ్యం అనేది బాగుంటుందని చెప్పొచ్చండి.
1: ఈ పాలల్లో బ్యాక్టీరియా సంఖ్య వృద్ధిపై ఉష్ణోగ్రత ప్రభావం అనేది ఎలా ఉంటుంది?
0: ముఖ్యంగా పాలు చల్లగా ఉంచాలి, వీలైనంత వరకు చల్లగా ఉంచాలి. ఎప్పుడైతే వేడి అవుతూ ఉంటాయో అప్పుడు పాలలో సూక్ష్మజీవులు అనేవి పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నిల్వ చేసినప్పుడు బ్యాక్టీరియాల సంఖ్య 2,500 ఉంటుంది. అదే 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే 11,600 వరకు పోతుంది. 20 డిగ్రీల వరకు దగ్గర పోతే 4.5 లక్షల బ్యాక్టీరియా ఉంటుంది. 30 డిగ్రీల దగ్గర ఉంటే 140 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. అంటే అది బ్యాక్టీరియా పెరగడానికి అనువైన ఉష్ణోగ్రత అన్నమాట. అంటే అందుకనే మనం పాలను తోడు వేసినప్పుడు ఇంట్లో ఉన్న ఉష్ణోగ్రత దగ్గర పెడతాం. దాని ద్వారా అప్పుడు దాంట్లో సూక్ష్మజీవులు అంటే ఏదైతే పెరుగులు ఉంటాయో అది మనకు కావలసిన అభిలషణమైన సూక్ష్మజీవులే. అలాంటి సూక్ష్మజీవులు ఎక్కువగా పెరగడం వల్ల పాలు అనేది పెరుగుగా మారుతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు పాలను చల్లగా ఉంచడము, అలాంటి చల్లమైన పరిస్థితుల్లోనే పాలను వాడడం అనేది మంచిది. కాబట్టి వీలైనంత వరకు సూక్ష్మజీవుల అభివృద్ధి జరగకుండా పాలను వీలైనంత వరకు చల్లదనంలో ఉంచడము, శీతలీకరించడం వల్ల పాల యొక్క నాణ్యత, తాజాదనాన్ని మనము చాలా వరకు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాడి రైతులు కూడా ముఖ్యంగా పాలు పిండగానే వీలైనంత వరకు చల్లని ప్రదేశాల్లో ఉంచడానికి ప్రయత్నించాలి. అలా విధంగా ఉండేటప్పుడే

0: పాల యొక్క నాణ్యత కూడా బాగుంటుందండి.
1: చాలా మంచిదండి. మరి ఈ పాల యొక్క నాణ్యత నిర్ధారణ పరీక్షల గురించి మంచిగా చెప్పిండు. ఈ విధమైన నాణ్యతా పరీక్షల్ని ఇటు వాడి ఉత్పత్తిదారులు కానీ అదేవిధంగా వినియోగదారులు కూడా చేసుకుని మంచి నాణ్యమైన పాలను తాగి మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
2: ఇంతవరకు పాల నాణ్యత నిర్ధారణ గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో పి అశోక్ పెట్టిన ముచ్చట ఇన్నారు.

శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైన ఈ రెండు ముచ్చట్లను ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మీరు ఇన్నుడే కాదు, మీ చుట్టాలకు మీ దోస్తులకు కూడా ఇన్పేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. గుర్తుంచుకోండి, మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం.

ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం, సోమవారం, బుధవారం, శుక్రవారం రాత్రి 7:15 ప్రసారమవుతుంది.

రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసం వ్యవసందారుల కార్యక్రమంలో వానాకాలం వరి సాగులో తలెత్తే చీడపీడల సమగ్ర యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు. పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా ఆదిలాబాద్ జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామి ప్రసంగం వింటారు. రైతు అంతరంగం శీర్షికన జొన్న సాగు అనుభవాల గురించి బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు ఏనుగు లచ్చారెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా దిల్ పసంద్ హిందీ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగల విందాం బాజీగర్ చిత్రం నుండి ఈ పాటని.

మేటూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు దిల్ పసంద్ కార్యక్రమంలో హిందీ సినీ గీతాల్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం శర్మ చిత్రం నుండి ఈ పాటని.

ఇంతవరకు దిల్ పసంద్ కార్యక్రమంలో హిందీ సినీ గీతాలు విన్నారు. ఇయల్టీ దిల్ పసంద్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం రాత్రి 7:45 ప్రసారమవుతుంది.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നീണ്ട ഉഷാരു.

హిమ పాటల జోరు. హుషారైన పాటలు వినాలనుకుంటే మా ఈ హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగినుండి. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 08732 కోడు జత చేసి మాతో ముచ్చట్ల రూపంలో మీకు తెలిసిన వింతలు, విశేషాలు, జోకులు, పొడుపు కథలు పంచుకొని నచ్చిన పాటల్ని అడిగి వినొచ్చు. ఇయాల్టి హుషారు కార్యక్రమంలో ముందుగల్లయిందాం మా ఇంటి బంగారం చిత్రం నుండి ఈ పాటని.

0: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: చెప్పండి, బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: తిన్నారా, అన్నం తిన్నారా?
1: ఇంకా తినలేదు మేడం.
0: ఏమంట చేసిండ్రు
1: ఈ రోజు? ఆదివారం కదా, చికెన్ చేసి బిర్యానీ చేసాం మేడం.
0: మంచిది. ఇక నలిని ప్రియా అన్నారు కదా?
1: అవును మేడం. మీ పేరు మేడం?
0: నా పేరు భారతి.

0: ఇదేనా ఫస్ట్ టైం మేడం మీతో మాట్లాడతాం?
1: ఇంతకు ముందు మాట్లాడిండు చాలా రోజుల కిందట.
0: గుర్తులేదు మేడం.
1: నంద్యాల నుంచి కదా?
0: అవును మేడం, నంద్యాల సుబ్బారెడ్డిపల్లి గ్రామం.
1: నెల రోజులు అవుతుందా మీరు మాట్లాడి?
0: అవుతుంది మేడం.
1: సరే నలిని ప్రియ, ఏ పాట వింటారు మరి? తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటల్ని అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 0837 కోడును జత చేసి 2950081 ఇంకో నంబర్ 2300081కి ఫోన్ చేయండి.

0: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి మరొక శ్రోత ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో,
1: హలో అండి.
0: నమస్కారం.
1: నమస్తే అండి.
0: మీ పేరు చెప్పండి.
1: నా పేరు బుచ్చయ్య అండి. హన్మకొండ జిల్లా కాజిపేట మండలం తరాలపల్లి.
0: బుచ్చయ్య ఇలా ఆకాశవాణికి ఫోన్ చేసిండ్రు, శ్రోతలతోనే మనం పంచుకుంటారా, మీకు ఏ పాట కావాలా?
1: నాకు ఈ బాలమిత్రుల కథ నుంచి ఆమె ఇవాళ మూశారు కదా
0: జానకమ్మ,
1: ఆ సందర్భం జానకమ్మ గారు బాది పాట ఉన్న మామిడి కొమ్మ మీద.
0: తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటల్ని అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 2 కోడుని జత చేసి ఫోన్ చేయండి.

వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పాటల్ని అడిగినచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 08732 కోడును జత చేసి ఫోన్ చేయండి. మీరు వింటున్న ఈ పాట దిల్ చిత్రంలోనిది.

పేట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. డ్రాగన్ ఫ్రూట్ ని పోషకాల గని అని కూడా పిలుస్తారు. ఇందులో విటమిన్ సి, ఫైబర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, బరువు తగ్గడానికి

0: చాలా ఉపయోగపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన ఎముకలు బలంగా మారుతాయి, మధుమేహాన్ని తగ్గిస్తూ చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. మీరు వింటున్న ఈ పాట నువ్వు వస్తానంటే నేనొద్దంటానా చిత్రంలోనిది.
1: చిందుకొట్టే జగమంతా.

0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్కారం మేడం, నా పేరు ఎన్ భగవాన్లు.
0: భగవాన్లు ఏం చేస్తారు భగవాన్లు మీరు?
1: నేను ఆదిలాబాద్ లో సంగీతం చెప్తాను మేడం.
0: సంగీతం పిల్లలకు నేర్పిస్తారా?

0: సంగీతం సాటర్డే సండే పిల్లలకు చేస్తాను. అయితే గత 16 సంవత్సరాల నుంచి పిల్లలకు నేర్పడం జరుగుతుంది అన్నమాట. సంగీతం అంటే చాలా ఇష్టం కాబట్టి పిల్లలు కూడా నేర్చుకోవాలి,
1: పాడాలి
0: అన్న ఉద్దేశంతో పిల్లలకు నేర్పుతున్నాను. అది సంగీతంలో 6 ఇయర్స్ డిప్లొమా అయింది అన్నమాట.
1: మరి మన శ్రోతలకు ఏదన్నా ఒక పాట వినిపిస్తారా? ఆ పాట వినిపిస్తా మీకు. మీరు శ్రోతలకు ఏదైనా ఒక చిన్నగా ఒక పల్లవి పాడి వినిపిస్తారా? ఏదైనా ఒక పాట.
0: ఇది అన్నమాచార్య కీర్తన పాడతాను.

చాలా చక్కగా వాడుతున్నారు భగవాన్లు. మనం అంటే ఒక నిమిషం పాటు మాట్లాడుకోవాలా, అందుకే మధ్యలో మిమ్మల్ని ఆపాల్సి వచ్చింది. మంచిగా చక్కగా వాడినరు. ఏ పాట వింటామన్నారు? సంగీత సాహిత్య సమలంకృతి. తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అలేఖ్య.
0: అలేఖ్య,
1: నేను ఆదిలాబాద్ కలెక్టర్ చౌక్ దగ్గర ఉంటాను.
0: అలేఖ్య, ఏం పని చేస్తారు మీరు?
1: నేను ఎంబీబీఎస్ చదువుకున్నాను. కరెంట్లీ నేను వర్క్ చేయట్లేదు. మా హస్బెండ్ రిమ్స్ లో ఎండి ఫార్మకాలజీ ఫస్ట్ ఇయర్.
0: ఓకే, మరి ఎలా ఆకాశవాణికి ఫోన్ చేసిండ్రు? ఏ పాట వింటారు?
1: నాకు సీతారామయ్య గారి మనవరాలు మూవీ అంటే చాలా ఇష్టం. అందులో భద్రగిరి రామయ్య పాట వినిపిస్తే.
0: తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.
0: శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 0873 కోడును జత చేసి 2950081 ఇంకో నంబర్ 2300081కి ఫోన్ చేయొచ్చు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్కారం. నరేష్ అన్నారు, మహబూబ్ నగర్ మూసపేట. నరేష్ చెప్పండి. బాగున్నాం. ఏ పాట వింటారు? తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మనకు సమయం కొంచెం తక్కువ ఉన్నది, పాట వినేయండి.
2: ఓకే, థాంక్యూ సో మచ్ మేడం.

ఇయల్టీ ఉషారు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతుంది. ఇప్పుడు ఫోన్ గణనోళ్ళు పొద్దుగల 8:45 సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి పాటల్ని అడిగినచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 8:45 కావస్తుంది. మరి కొంచెంసేపట్లో సమాచార సంధ్య. 9 గంటలకు న్యూస్8 9, 9:00 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

మామ అటిక దుంతడా, దున్నుకుంట గుయిగుయి అని ఏదో పాట పాడుతోడు. మా లస్మావ సర్దిగట్టి నాతో పంపింది ఇది మామకిచ్చిరాపు అని. నేను సొలుక్కుంటా సొలుక్కుంటా నాగల దగ్గరికి పోయిన. సద్దిని ఒడ్డు మీద పెట్టినా. కాకులో కుక్కలో చుట్టుకుంటాయని సద్ది మీద ఆడ తట్టుంటే తట్టబోలేసిన. మామ సంగతి నాకు బాగా తెలుసు కదా. ఒక పని చేస్తుంటే ఇంకో పని చూడనే చూడడు. తువ్వ నడుతుంటే పక్కన ఎవరు పోతున్నది కూడా చూడడు. ఎప్పుడు ఈ నాటకాల ధ్యాసనే, ఎప్పుడు ఏదో పాట గుయి గుయి గుయి గుయి అంటనే ఉంటాడు కోడిగేరినట్టు. మామా ఇగో సద్ది తెచ్చిన తిను అని గట్టిగా చెప్పిన. నేను బడికి పోయే ఆగంలున్నా కదా. నా పిలుపు విన్నాకనే నా రాకను గుర్తించినట్టున్నాడు మామ. నాగలి ఆపి రే బక్కోడా అని కేకేసి పిలిచిండు. ఇగో నాకు పొద్దుపోయింది, నేను బడికి పోవాలే అనుకుంటా మెల్లగా దగ్గరికి పోయిన. ఇంకో రోజైతే నేను పిలిచినా ఓకపోదుంటి. కానీ ఈ రోజు ఏందంటే గడిల రుక్మాంగద నాటకం ఎత్తుండ్రు. మామది యమధర్మరాజేశం. ఆకారం రాగం యమధర్మరాజు లెక్కనే ఉంటుందని పంతులు మా మామకాయ వేషం ఇచ్చిండు. ఈ ఆట ఆడుడిది రెండోసారి. నేర్వంగానే మొదటిసారి ఆడినరు కదా మీకు తెలుసు. అప్పుడు రంగులకు మేకప్ సామాన్కు పంతులు నేర్పినందుకు కొంత ఖర్చు అయింది. ఆ ఖర్చు మొత్తం మా కొండయ్య మామనే పెట్టుకున్నాడు. ఆ బాకీ తీరాలే కదా. ఆ బాకీ తీరాలంటే ఇంకొక ఆట టికెట్ పెట్టి ఆడాలని మెల్లగా మా మామనే చెప్పిండు. మొన్ననే ఆడినాం కదా, ఇదే ఆటని ఇప్పుడు టికెట్ పెట్టి ఎవరు చూస్తారు చెప్పు అని కొందరు అన్నారు. పైసలే రావాలి, ఖర్చులే నిండాలని కాదు మా మామకు, ఎట్లన్నా ఆట ఆడాలి. అందుకని ఈ తొంపు పెట్టిండు. ఏ ఎందుకు రారు, మొన్న మంచిగా ఆడినాం కదా, మస్తు మంది వస్తారు, ఎందరు అన్నారా అని. అసలు రాని రాకపోని 100 రూపాయలు వచ్చినా సరే అని అందరిని ఒప్పించిండు మామ. మామ భలే ఇకమాతలోడు, పుస్తకంలో లేకున్నా నాకు ఏషం పుట్టించిండు. ఇది ఈ రెండవ ఆటకే, మొదటి ఆటకు లేదు. నాకు ఎందుకు పుట్టించిండు తెలికేనా, మా మామకు చదువు సక్కా రాదు, పాటలన్నీ నేనే చదివి వినిపించాలి. అట్లా నోటికి యాడ్ చేసుకుంటాడు. అప్పుడప్పుడు మర్చిపోతే నేను పాటను అందియాలి. మా మామ పాత్ర పెద్దది కదా, మొదలుపెట్టి నుంచి అయిపోయేదాకా ఉంటుంది. ఎప్పుడన్నా మధ్యలో పాట మర్చిపోయినా రాకున్నా నేను మెల్లగా మొదలందిస్తే పాట మొత్తం పాడతాడు. ఇక మరి ప్రాత్రంతా ఆయనతో నోలుండాలి, నన్ను ఉండుమన్నాడు, నేనుంటానా, నాకు ఏషమిత్తేనే ఉంటా అన్న. ఇక అట్లా ఈ ఏషం పుట్టించిండు నాకు. నేను లేకుంటే మామ పని పట్టిదే కదా, అందుకని ఈ ఏషం పుట్టించి రాత్రంతా తనతోనే ఉంచుకున్నాడు. ఆ ఏషం పేరు ఏంటంటే చిత్రగుప్తుని ఏషం. మా మామ వెనుక నేనేం చేయాలంటే పెద్ద బుక్ పట్టుకొని పోవాలి. నాకు పాటలు ఉండయి, పద్యాలు ఉండయి, రెండే రెండు మాటలు ఉంటాయి. ఏంటి అంటే మా కొండయ్య మామ అరే చిత్రగుప్తా అంటాడు, నేను మహాప్రభు అనాలి. పాపుల లెక్కలు సరిగా రాస్తున్నావా అంటాడు, నేను రాస్తున్న ప్రభు అనాలి. మా మామ నేను బ్రహ్మలోకం వెళ్తున్నాను, మన యమలోకం జాగ్రత్త అంటాడు, నేను సిత్తం ప్రభు అనాలి. నా పాత్ర అయిపోయినట్టే. ఈ 4 మాటలకు నేను రాత్రంతా మామతోనే ఉండాలి. మెల్లగా మామ దగ్గరికి పోయిన. దున్తుండు మామ, ఏంది మామ రమ్మన్నావు అని అడిగిన. మా కొండయ్య మామ నాగాల ఆపిండు. ముళ్ళు కట్టెతోని దున్నపోతుల ఈపు మీద టకటక కొట్టుకుంటా అరే ఇగో దీని పేరు అబ్బశల్లి, దీని పేరు బొబ్బలీరి అన్నాడు. ఒకటి మామూలుగానే నిలబడ్డది, ఇంకొకటి మాత్రం నడుము మీద కట్టెవడంగానే చెంగ చెంగ ఎగిరింది. వాటి పేర్లు ఎందుకు చెప్తుండో నాకు అర్థం కాలే. ఎందుకు చెప్తున్నావు మామ అన్న. ఇగో యమధర్మరాజు వాహనము దున్నపోతు కదరా, ఇవాళ రాత్రికి ఆటున్నది కదరా, నేను ఈరోజు పోతునెక్కి అత్తా. నేను యమధర్మరాజును కదా, నువ్వెవలవు, చిత్రగుప్తువి, నువ్వేం చేయాలరా, పగ్గాలు పట్టుకొని నాకు ముంగట నడవాలే. అచ్చం యమధర్మరాజే వచ్చిండని జనం నోరు తెరవాలే, ఎట్లున్నది మన ఐడియా అన్నాడు. నాకు భలే గమ్మత్ అనిపించింది. నిజంగానే మామ ఆలోచనే వేరనుకున్నా. నేను ముందుకు నడవబోతుంటే మామ చెప్పిండు పిలిచి మళ్ళా, అరేయ్ రాత్రి నేను మేకప్ మీద కూసుంటా కదా, నువ్వే ఈ పోతును కొట్టుకురావాలి. ఈ పోతులకు కాళ్లకు కొమ్ములకు దండలు కట్టాలి. ఇగో అరేయ్ ఈ మంచిగా చూడు, ఈ అబ్బశల్లిగాడు సప్పుడైతే వటికనే బెదురుతుంది, కానీ ఈ బొబ్బలీరు కానీ కొట్టుకురావాలి, ఇది మంచిగుంటుంది అన్నాడు పోతును చూపించుకుంటా. నేను గట్లనే అని తలూపి బడికిపోయినా. ఆ రోజు పొద్దంతా నాకు ఇదే ఆలోచన, పోతును ఎట్లా మేకప్ చేయాలి,

ఎక్కడ దండలు కట్టాలి, నేనెట్లా మేకప్ వేసుకోవాలి అని. చిత్రగుప్తుని వేషం నాకు కొత్త కదా, ఇదే నాటకం లిత్తుండ్ర అని చెప్పినా కదా. ఆ చిత్రగుప్తుడు ఎట్లుంటాడో నాకు తెలియదు, నల్లగుంటాడా తెల్లగుంటాడా ఆ ముచ్చటే తెలియదు ఆయనకు. నాకు అనుమానం వచ్చి మెల్లగా మా తెలుగు సార్ దగ్గరికి పోయి అడిగిన, సార్ సార్ చిత్రగుప్తుడు ఎట్లుంటాడు సార్ అని. ఆయన కోపంగానే చెప్పిండో నిజంగానే చెప్పిండో కానీ నా ముఖం లెక్కుంటారా అన్నాడు. సార్ ముఖం అచ్చం బొగ్గు లెక్కుంటుంది, నేను నిజమే అనుకున్నా. ఆహా చిత్రగుప్తుడు కర్రెగా ఉంటాడు అని అనుకున్నా. బడిడివంగానే ఇంటికి వచ్చిన. పాతది ఒక బొంత, మా బాపుది ఒక దోతి, మా అవ్వదో షీరే మడత పెట్టుకున్నా. మెల్లగా పెరటి తోట్లకు పోయినా, బంతి పూలు తెచ్చిన, నాకొకటి పోతుకోటి పెద్ద పెద్ద రెండు దండలు కూర్చిన. కట్టేదో కత్తి, అట్టతోనో కిరీటం అంతకుముందే తయారు చేసుకున్నా. ఒక డబ్బాల బండిరుసుకు రాసుకునే కందెన నింపుకున్నా. ఇవన్నీ ముల్లే కట్టుకుని మెల్లగా అందరి లెక్క నేను స్టేజ్ దగ్గరికి పోయినా. స్టేజ్ ఈసారి గడి లేచినాం, ఎందుకంటే ఆ గడికి చుట్టూ గోడలుంటాయి, ఒక పెద్ద పాటాకు ఉంటుంది. టికెట్లు పెడుతున్నాం కదా, ఎవరు రావద్దు కదా, అందుకని పాటాకు దగ్గర కూర్చుండి ఎవరు రానియకుండా టికెట్లు అమ్ముతాం. దొంగతనంగా ఎవ్వలకు ఓరాదు. పందిరేసి పరదాలు కడుతుండ్రు నేను పోయేసరికి. మా మేళ్ళం కొత్త కొత్త గదా, మా పరదాలన్నీ షీరెలు దోతులు కప్పుకునే చెద్దర్లే, అవి కూడా వాళ్ళ నోటి వీళ్ళ నోటి అడుకొచ్చినాయి. పెట్రమాక్స్ లైట్లు మాత్రం కిరాయికి తెచ్చినాయి. మామ నన్ను చూసి, అరేయ్ పోతును కట్టుకురాపోరా అని చెప్పాడు. నా ముల్లెను పరదాల పక్కకు దాచిపెట్టి మెల్లగా దొడ్డికి అడిగి పోయినా. అప్పటికి చీకటి పడ్డది, రెండు పోతులు ఒకటే తరీకు ఉన్నాయి, ఏదేదో తెలుతలేదు. వట్టుకున్నప్పుడే పోతులు తెలివాయి, ఇక చీకట్లో తెలుతాయా మనకే పోతే ఏందో, ఏదో ఒకటిలే అనుకుని ఒక పోతును కొట్టుకొని వచ్చిన. చక్కగా తెచ్చి స్టేజ్ వెనుక యాప షెట్కి కట్టేసిన. అక్కడ వెలుతురు సరిగ్గా లేదు, రెండే రెండు పెట్రమాక్స్ లైట్లు. ఏ పోతే ఏందనేది కూడా నాకు ఏర్పడలే. ఆ పోతు అబ్బశల్లిగాడని, సప్పుడు వింటే బెదిరిపోతుందని నాకు అప్పుడు తెలియలే. ఎప్పుడు చూసిన వాళ్ళకే దున్నపోతులు గుర్తుపట్టడం కష్టమవుతుంది, ఎప్పుడో ఒకసారి చూసే నాకెట్లా తెలుస్తుంది. ఎవరి మేకప్లో వాళ్ళు ఉన్నారు, ఇక నా మేకప్లో నేనున్నా. పోతుకో దండేసిన, నేను దండేసుకున్నా. దానికో బొంత కప్పిన, నేను దోతి కట్టుకున్నా. నా ముఖానికింత నల్ల రంగు పూసుకున్నా, దాని కొమ్ములకింత జాదు పూసిన. నేను కిరీటం పెట్టుకున్నా, పోతుకాళ్లకు నులకతాలు చుట్టినా. అది అప్పటికే బుసుబుసుమంటుంది, అయినా నేను గ్రహించే ఊర్లో లేను కదా, ఎందుకైనా మంచిదని ఓ సందనంతా గడ్డి తెచ్చేసిన. ఒక్క గడ్డి పోసం ముడతలేదు, అది ఆగమాగం చూస్తుంది. ఇక ఆట మొదలైంది. ఆట కథ ఏంటంటే, ఈ రుక్మాంగుడు అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజ్యంలో అందరూ యాకాశ నోములు నోముతారు. యాకాశ నోములు నోమితే పుణ్యం బాగత్తది కదా, ఈ పుణ్యం బాగత్తే అందరు స్వర్గానికే పోతుండట, నరకలోకానికి ఎవ్వరు పోతలేరట. ఇక యమధర్మరాజు నరకం మూతబడేటట్టున్నదని భయం పుట్టుకుందట. వెంటనే బ్రహ్మ దగ్గరికి పోయి, అయ్యా అయ్యా నా నరకం మూతబడుతుంది, అందరు ఆకాశ రథాలు చేస్తుండ్రు అని బ్రహ్మతో మొరబెట్టుకుంటే, ఇక బ్రహ్మ మాయారూపంలో వచ్చి రథాలన్నీ జడగొడతాడు. అప్పుడు మళ్ళా అందరు నరకానికే పోతారు. ఇది ఆట కథ. ఆట మంచి మూమెంట్కి వచ్చింది. ఇక ఏముడేశం రానే వచ్చింది. మామ నాకు సైగ చేశారే పోతుందే అన్నాడు. నేను యాప షెట్టు దగ్గర కట్టేసిన పోతు దగ్గరికి వచ్చిన. మెల్లగా పోతుని తీసుకుపోయి మామ ముందు నిలబెట్టిన. మామ పోతెక్కి కూసున్నాడు, నేను పగ్గం పట్టుకొని ముందట నిలబడ్డా. పరదాను మెల్లగా పక్కకు జరిపిన. పగ్గం పోతు ఇవి జనాలందరికి కనబడుతున్నాయి. ఇంకొక రెండు అడుగులు ముందుకేసి మెల్లగా పోతును స్టేజ్ ముంగడి గుంజిన. జనం గడి మొత్తం నిండిన్రు. మమ్మలను చూసి అందరు సప్పట్లు కొట్టిన్రు. అరే నిజంగా యమధర్మరాజు లెక్కనే ఉన్నారా, అబ్బా అబ్బా అంటున్నారు. ఇక మా కొండమాజుడు ఉబ్బిపోయిండు. పోతు మీద కూసుండి గద తిప్పుకుంటా, దక్షణ దిక్పాలుడా యమధర్మరాజ నాముడా, దక్షణ దిక్పాలుడా అని రాకడ పాట అందుకున్నాడు. పాట పాడంగానే ఏమైతుంది, తబ్లా తాళం ఆర్మాని అన్ని మోగినాయి. ఎప్పుడైతే తబ్లా తాళం ఆర్మాని మోగిందో అప్పుడు పోతు చెంగన నాలుగు కాళ్ళు లేపి ఎగిరింది. ఒక్క దుంకుడు దుంకింది, మొత్తం స్టేజ్ అవతలికి పోయింది. మామ కూసున్నోడు కూసున్నట్టే ఉప్పు సంచి లెక్క వెనక గిరసుకపడ్డాడు. నా చేతిలో పగ్గం ఉంది కదా, నేను పోతును బలంగా గుంజిపట్టిన. పోత ఆగుతుందా, నాకు ముందుకు దుంకి పరుగందుకుంది. నేను స్టేజి పట్టిన కట్టెను పట్టుకున్నా, కట్టె పుట్టుక్క నిరిగింది. ఆ కట్టెకు పెట్రమాక్స్ లైట్ ఉంది. ఆయంత లైట్ కింద వాడ భగ్గన మంటలేవా.

0: ఉరికినపోతున్నగా ఆ జనం బొబ్బలు పెడుతుంటే ఆయనతో మళ్ళా వెనక గురికొచ్చింది. వెనక గురికొచ్చి షాందిర్ల కొమ్ము పెట్టి తింపుడు దింపింది. అప్పటికే మంటలేసే ఈయంత మొత్తం స్టేజ్ అంతా కూలింది. ఆ కూలుడు కూలుడే ఈ పెట్రమాక్స్ లైట్ మీద కూలింది. బగ్గన మంట మంట మొత్తం బొబ్బలు కీకలు ఆగమాగమైంది. ఎప్పుడైతే బొబ్బలు కీకలు పెట్టిందో పోతు బెదురుకుంటా గడి వెనకకెళ్ళి ఒక్కటే ఊరుకుడు ఉరికింది. ఇక చూడు, మందికి జనాలకు దెబ్బలు తాకినాయి. తాకితే తాకే, కానీ తెల్లారి పెద్ద పంచాది. ఏం పంచాది, మేం శ్రద్ధలు అడకొచ్చినాం కదా స్టేజ్కి ఎత్తామని. ఆ శ్రద్ధలు కాలిపోయినాయి. శ్రద్ధల్లో జుర్మానాలు ఎవరు కట్టాలని పంచాది. ఇక మా నాటకపోలు ఏమంటారు, మేమెందుకు కడతాం, ఆ కొండడే కట్టాలి, వాడు ఏదో ఏసేమేసిండు, అది మేము చెప్పినామా అని వాళ్ళు అంటారు. ఇక మా మామ ఒక ఐడియా చేసిండు, రాత్రికి రాత్రే నడిమిరిగిపోయినట్టు యాక్షన్ చేసి మొత్తం కొట్టుకుండు మొత్తుకుండు పెట్టాడు. చక్కగా తీసుకుపోయి సిరిసిల్ల దవాఖాన లేచారు. ఇక మరి నాకు భయమే, నేనేనైతే అసలు కారణం, నేను ఊకుంటానా, నేను కూడా కొట్టుకుండు మొత్తుకుండు పెట్టిన నా నడిమిరిగినట్టు. నన్ను తీసుకుపోయి మా మామ పక్కనే వండ పెట్టారు. తెల్లారి పెద్ద పంచాది. ఏం పంచాది, శ్రద్ధలరా పంచాది. ఇక ఊరు పెద్దలు కూసున్నారు. కూసుండే నీ గదానికి ఏం పంచాది, పాపం పొరగాళ్ళు వాళ్ళే ఇద్దరు నడిమిరిగారు, బత్తరో సత్తరో. ఇక కాలిన దానికి వాళ్ళేం చేస్తారు, ఇచ్చింది నీ తప్పు, కాల పెట్టింది వాని తప్పు, ఎదురేది పోండి అని ఎక్కడ వాళ్ళని అక్కడ ఎలగొట్టారు. ఈ ముచ్చట మా మామకి ఎరకైంది. ఎరకై మెల్లగా బెడ్ దిగిండు. దిగి ఎగురుకుంటా, అరే ఈ బక్కడ నన్ను నడిమిరిగింది అనుకున్నావురా, ఇక చూడు నేను ఎంత మంచుకున్నాను, శ్రద్ధల దుర్మాన తప్పించుకోవడానికే నేను యాక్షన్ చేసినా అని ఎగురుడు మొదలు పెట్టాడు. నేను ఊకుంటానా, నాకేం కాలేదు, నేను కూడా దిగి నీ నడిమిరిగిందని భయపడి నేను నడిమిరిగిందని నేను యాక్షన్ చేసినా నేను ఎగురుకుంటా చూసి. మా ఇద్దరు ఎగురుడు ఊరోళ్ళు చూసిర్రు, అరే నీ అమ్మ నడిమిరగలేదు ఏమిరగలేదు వాళ్ళు యాక్షన్ చేసిండ్రని ఊరంతా చెప్పిండ్రు. ఊకుంటారా, తెల్లారి మళ్ళా శ్రద్ధల పంచాది మొదలైంది. నిలబెట్టి మాత్రం జుర్మానా కట్టించారు. ఇగో ఇది మా మామది నాది దున్నపోత కథ. ఇక మా మామ నన్ను ఎప్పుడు కూడా నమ్మలేదు, నీ అమ్మ నీకు ఏదైనా పని చెప్పదురా, చెప్తే కొంపలు ముంచుతావురా అని అన్నాడు.
1: ఇంతవరకు కథనం కార్యక్రమంలో మా ఊరి భాగోతం కథలు సంపుటి నుండి నేను మామ దున్నపోతు కథ ఇన్నారు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. శ్రోతలు ఇప్పుడు విన్న ఈ కథని ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్న మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కథనం కార్యక్రమంలో రేపు 9:30 మా ఊరి భాగోతం కథల సంపుటి నుండి మా గురువు జంగం పంతులు కథ వింటారు.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇగ ఇనున్రి ఎన్కడ కాలం ముచ్చట్లు. ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన భాగీరథతో ముచ్చట ఇంటారు. వీరితో ముచ్చట పెడతారు ఎస్ మమత.
2: యడమల భాగీరథమ్మ నమస్కారం.
3: నమస్తే
2: భాగీరథమ్మ. నీకు ఎన్నెండ్లుంటాయి?
3: అమ్మ 75 ఉంటాయి.
2: కాకకి ఎంత ఉంటాయి?
3: కాకకేను 5 ఉంటాయి.
2: అమ్మ మీరు ఇక్కడ బోరిగామలో ఎన్నేళ్ళ సందు ఉంటున్నారు?
3: 50 ఏళ్ళు అవుతుంది.
2: మీది ఇదే ఊరా? మీ అమ్మాలదా లేకపోతే మీ అత్తగారు ఊరా? ఇది
3: అత్తగారిది కాదు, అమ్మాలది.
2: మీ అత్తగారే ఊరు?
3: కుసులాపూర్.
2: మీ లగ్గమ్మ ఎన్నేళ్ళాయా?
3: ఇక మాకు తేలేదు అమ్మా.
2: నీకు చిన్నతనాన పెళ్లి చేసేళ్ళిగా
3: దానికి పెళ్ళి అంటే

0: ఏం తెలుస్తుంది?
1: ఎంత ఉండే నీకు అప్పుడు వయసు?
0: 17 నెలలు.
1: నీకేం తెలియదు, అది లగ్గమైన తెలియదు, ఇది నా లగ్గం అని కూడా తెలియదు,
0: ఏమి తెలియదు, అసలే తెలియదు.
1: మరి ఇప్పుడు చిన్నతనాన పెళ్లిళ్ళు చేస్తే మంచిగా ఉంటదా? ఇప్పుడు చేసుకుంటున్నారు పిల్లగాడు కూడా, అట్లా చేస్తే మంచిగా ఉంటదా అంటావా?
0: ఇప్పుడు చేసుకున్న వాళ్ళు మంచిగా ఉంటది.
1: ఎందుకు మరి అప్పుడు చేసుకుంటే మీరు మంచిగా
0: తెలియలే కదా. అప్పటి కాలం ఇప్పటి కాలం మస్తు తేడా ఉన్నదమ్మా.
1: అవునా?
0: అప్పటిలో పిసోలం, ఇప్పటిలో గడసోలు. మీరే మాకు పుట్టి మీకు ఇంత గడతరం ఉన్నది మాకే లేదు కదా. మీ అంతా మా కడుపున పుట్టి మీరు ఇంత గడతారని నేర్చారు.
1: మీ అమ్మ లేటి కాడు ఉన్నా అంటున్నావు కదా, ఎందుకు ఈడ ఉంటుండ్రు మరి మీరు?
0: మా అమ్మ చనిపోయింది అమ్మా, 15 రోజులు వాళ్ళంత చనిపోయింది. మా అమ్మయ్య 15 రోజులోడు ఉండే.
1: అంటే మీ తమ్ముడు? మీరు ఎన్ని సంవత్సరాలు ఉండ్రి మీ అమ్మాయి చనిపోయినప్పుడు?
0: అన్న పుట్టిండు కదా, అన్న 2 సంవత్సరాలు ఉండే.
1: మొత్తం మీరు ఎందరు మీ అమ్మకు?
0: ముగ్గురు, ఇద్దరు పిల్లలమ్మ ఒక కొడుకు.
1: నీకంటే చిన్నదా పెద్దదా?
0: చిన్న.
1: ఇక ఇంటికి పెద్దదాని కాబట్టి
0: చేసిన.
1: ఇడికొచ్చినవి తల్లిగారు ఇడి కాడుంటున్నావు. ఇక
0: పాలిచ్చిన కదా, పాలిచ్చి దానికి పెద్ద చేసుకుంటే ఇప్పుడు దానికి 2 కొడుకులమ్మ. ఒకడికి లగమైంది అమెరికాలో ఉన్నాడు, ఒకడు ఇంకా లగం గారే. అప్పటి నుంచి ఇక్కడ ఉంటే బాపు ఇడికి వచ్చాడు కదా.
1: ఇడికి వచ్చేయండి. మీరు 50 ఏళ్ల కింద వచ్చిండు కదా ఇడికి, 50 ఏళ్ళు అప్పుడు ఎట్లుండే, మరి ఇప్పుడు ఎట్లున్నది?
0: ఇప్పుడు గడి ప్రపంచం అయిపోయింది. అప్పుడు పిస పిస కాలాలు ఎక్కువ పంటలు పండలే, దానికి దేనికి తేడా లేదా.
1: మీకు ఇడికొచ్చినప్పుడు ఎంత భూమి ఉండే?
0: మేము 12 ఎకరాలు కొనుక్కున్నాం.
1: ఫస్ట్ మీ అమ్మాలది 12 ఎకరాలు ఉండేదా? ఎంత ఉండే మీ అమ్మాలది?
0: మేమే కొనుక్కున్నాం, ఆడికి వెళ్ళొచ్చిడా అది మీద అమ్ముకొని వచ్చి కొనుక్కున్నాం.
1: కుసల ఊరికాడ అమ్ముకొని వచ్చి ఇడ కొనుక్కున్నారు, 12 కొనుక్కున్నారు. పంటలు ఎట్లా పండుతుండే?
0: ఏం పండలేవు.
1: ఏం పండించండి మరి అప్పుడు పంటలు?
0: ఏం పండించిన? పత్తి, జొన్న, మినుములు, పెసలు అవి పండినాయి, కానీ అవి కూడా ఎక్క పండలేవు కదా. ఇప్పుడు కాలం తక్కువైంది, మందులు పురమాసలు ఎక్కని పంటలు పండుతున్నాయి.
1: అప్పటికి ఇప్పటికి బాగా తేడా
0: తేడా ఉన్నది. కాలం తక్కువ ఉడుకు పంటలు ఎక్కువ పండుతున్నాయి అమ్మా. ఇప్పుడు నువ్వు ఇదిగానే వాడవు అన్నాల పత్తిలా.
1: నీకెందరు పిల్లగా?
0: ఇద్దరే కదా.
1: కొడుకులా బిడ్డలా?
0: ఒక కొడుకు ఒక బిడ్డ.
1: ఏం చేస్తారు?
0: అన్న బిజినెస్ చేసుకుంటాడు, అక్క అయితే ఇంటికి ఆయన ఉంటది. అక్క భర్తలు ఆయరు కదా.
1: మరి అమ్మ అప్పుడు పెసర్లు మినుములు ఇవన్నీ పండించినామని అంటున్నావు కదా, మరి అప్పటి పంటలకు ఇప్పటి పంటలకు తేడా ఏమున్నది? అప్పుడు పండించిన పంటలు ఇప్పుడు మినుములు పెసర్లు ఇవి పండయా? మరి
0: పండతలేవు కదా, జీవరాశులు ఎక్కైనాయి, పండులు లేవు. అప్పుడేం లేకుండే.
1: మరి జీవరాశులు ఎందుకు ఎక్కైనాయచ్చు అనుకుంటావు?
0: ఎందుకైనా అమ్మగా జనం పెరుగుతున్నాయి, జీవరాశులు పెరుగుతున్నాయి.
1: అప్పుడు మనుషులు ఎట్లుంటుండే, ఇప్పుడు మనుషులు ఎట్లున్నారు?
0: ఇప్పుడు పేషెంట్ కొచ్చిండ్రు, అప్పుడు ఏమి దొడ్డబడ్డును. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇంకా మేము ఇంకా కొంచెం నేర్చుకుంటుంది.
1: అప్పుడు ఎట్లుంటుండే, ఎట్లాంటి బట్ట కడుతుండ్రి మరి మీరు?
0: మేము మంచిగా కట్టుకున్నాం అప్పటికి ఇప్పటికి, మేము మంచిగానే ఉన్నాం.
1: అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అంతే
0: ఉన్నాం.
1: మరి ఇప్పుడు జ్వరమస్తే ఏం చేస్తాం?
0: జ్వరమస్తే హాస్పిటల్ పోతాం.
1: అప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తుండ్రు?
0: అప్పుడు కూడా ఉండే గాని తక్కువ.
1: ఏం చేస్తుండ్రు ఎక్కువ అంటే?
0: ఎక్కువ అంటే ఏం లేకుండా చెట్ల మందులు అవి ఏమీ తాగినాం.
1: చెట్ల మందులు ఏమేమి తాగుతుంటే?
0: ఏం పోతుండ్రు మాకేం చెప్తారా? అప్పుడు దేవంతోళ్ళు వాళ్ళు ఉంటారు, పోతుండ్రు అమ్మా.
1: దేవంతోళ్ళు అంటే
0: మా వాళ్ళు ఉంటుండ్రు అప్పుడు.
1: ఇప్పుడు ఇక లేరు, అందరికి జాబులు అయినాయిగా.
0: మరి వ్యవసాయం చేసే వాళ్ళు దొరకు లేరు.
1: అప్పుడు మరి మంత్రాలు చేస్తుంది అని అంటుంది కదా.
0: అన్నారు కానీ మాకు తెలియదు. ఇక మేము ఎక్కడ తిరగలేదు, మాకేం తెలియమ్మా. మేము పోతే సేనా తెలియ గుర్తు మాకు. తిరిగిన వాళ్ళకు 4 మాటలు వస్తాయి, 4 అక్కలు తిరిగితే 4 రూపాయలు ఉంటారు. మాకదంతా ఏం తెలియదు. ఇక
1: మరి అప్పుడు షేన్లకు ఎన్ని గంటలకు పోయాడు దానివి?
0: అప్పుడు 9-10 ఏటికి పోతుంటే మళ్ళీ 5 దాకా ఉంటుంది వస్తుంటే మీగా. అప్పుడు ఏముండి చారణ బారణ కైకిలి, రూపాయి కూడా లేకుండా అమ్మా. అన్న పుట్టినాక అయితే రూపాయి కైకిలి అయింది. కైకిలు తక్క, పంటలు తక్క, జీతాలు తక్క, అన్ని తక్కనే ఉండే. అప్పుడు 500 జీతం ఇచ్చి 5 మనకల జొన్న నెలకెత్తే అప్పుడు సంవత్సరం దాకా వేసిండ్రు
1: జీతగాళ్ళు. మరి ఇప్పుడు
0: 1 లక్ష.
1: మీ ఊర్లో 1 లక్ష ఉండదా?
0: మళ్ళా అన్ని మిషనీలే, ట్రాక్టర్లు, మిషనీలు, సోయలు పోసుడు, శనగలు పోసుడు, కట చేసుడు, ఏమున్నాయి ఇప్పుడు? అప్పుడు దుక్కులు దున్నుకుంటా చేతులకు కాల కోకలసి దాకా చేసిండ్రు.
1: ఇప్పుడు లేదు.
0: లేవు ఇప్పుడు, ఆ పనులే లేవు.
1: ఇప్పుడు ముందు మినుములు పెసర్లు ఇవన్నీ పండించిండ్రు, తోగర్లు కూడా పండించిండ్రు అంటున్నావు కదమ్మా. మరి అవిటిని ఎట్లా నిల్వ ఉంచుకునేటోళ్ళు? సంవత్సరం పొద్దు ఉంచుకోవాలి కదా మీరు.
0: ఉంచుకుంటా.
1: అవిటిని ఎట్లా నిల్వ ఉంచుకునేటోళ్ళు మీరు?
0: గట్లనే డబ్బలలో పోసుకొని అప్పుడు కూండలు ఎక్క, కొండలలో పోసి మూతలు పెట్టుకుని ఉంచుకుంటుంటే, పప్పులు చేసుకుంటుంటుంది, పట్టున్న కడిగి తినాలి ఉంచుకుంటుంటుంది.
1: కుండలంటే చిన్నయా పెద్దయా?
0: పెద్ద ఇంటుండే.

0: ఆవిడ పేర్లు
1: మట్టికుండలేగా బావు బాణలు లేకుండగానే
0: బాణలు అంటారు కదా
1: పెద్ద గుంటుండే పావు కుంటలు పట్టేటి కాగులు అంటే కుంటలు పట్టేటి ఉంటుండే
0: కాగు అంటే కుంటలు పడుతుంది బాణ అంటే
1: చిన్న గుంటుండే చిన్నగా అంటే పావు కుంటలు
0: అప్పుడు అవిట్లలోనే పోసుకునేది మరి ఎందుకు అవిట్లలో పోస్తుండ్రు మీరు
1: ఎలుకలకు దొరకకపోతుండే పంది కుక్కలకు దొరకకపోతుండే కుట్ట రాకపోతుండే అప్పుడు డబ్బులు కూడా దొరకలేవు కదా అవే మంచిగా
0: కుండలు కొరక రాదు ఎలుకలకు కూడా స్టీల్ డబ్బల్ని కూడా కొరక పెట్టి పురుగులు కాకుండా ఏం చేసేటోళ్ళు మీరు
1: ఏం చేయకపోతే
0: పంటకు
1: పురుగు అయితే ఎండ పెట్టుకుంటుండే పురుగు కాకుండా అట్లనే ఉంటుండే
0: మరి ముందు పంట ఎట్లా చేస్తుంది
1: పొయ్యిల కట్టెలు కుండలల్లో
0: ఎట్లా పొయ్యిల కట్టెలు ఎడకలు అడికలు
1: తీసుకునే అడికెలే ఎడ్లు జితగాలు బండ్లు కట్టుకుని పోయి తీసుకొస్తుంటే పొయ్యిలలో అడుకుంటుంటే పొయ్యిలేసుకొని పాలు కాగ పెట్టుకుని పిడకల మీద కాగ పెట్టుకుంటుంటే అన్ని వెరైటీ ఉంటుండే అప్పుడు అప్పుడే మంచిగా ఉండే
0: కమ్మగస్తుండే కూడా
1: మంచిగా వస్తుండే మళ్ళీ అది కాక అన్ని రోగాలు ఇప్పుడు అప్పుడు ఏం లేకుండే
0: కుండలలో తిన్నారు కాబట్టి రోగాలు లేవు ఏం లేవు
1: పెద్ద జొన్నలు అప్పుడు మట్టి పెక్కలు అప్పటి
0: ఇప్పుడు నువ్వు జొన్న రొట్టెలు చేస్తా అమ్మా ఎట్లా చేస్తావు నువ్వు
1: చెక్క మీద చేస్తాయా
0: ఇప్పుడు చెక్క మీద ముందు చేతి మీద చేసేదానివా
1: నేను చేయలే చేతి మీద ఎన్నడు చేయలే మా అమ్మమ్మలు చేస్తుండే
0: ఏ ఊరు అమ్మమ్మలది
1: ఇదే ఊరు
0: అమ్మమ్మలది ఇదే ఊరు అమ్మలదిదే ఊరు మీరు కూడా
1: ఇదే ఊరు ఇదే ఊరు
0: మీ బిడ్డదే ఊరు
1: పల్లి చేసిన పల్లికి ఇచ్చారు మాకాడ ఆస్తి తక్కువ ఉండి ఈడ ఆస్తులు ఎక్కువ ఉండి 40 ఎకరాల భూమి ఉండే మా తండ్రికి ఇక్కడ శ్రేష్ఠోళ్ళు లేకుండే శ్రేష్ఠోళ్ళు లేకపోతే వాళ్ళు చేయాలా మరి పిల్లడు చిన్నగా ఉన్నాడు అన్ని వాళ్ళు సంరక్షణ చేయాలా అందుకొరకు ఇక బాగా రెండేళ్ళలోడు ఉండే ఇంకా గుట్టలే అందువరకు చేసుకుంటే ఇంకో ఆమె చేసుకోగానే నేను రాను నేను నా కొడుకు నేనే బతికించుకుంటా నేను ఈయన బాగా మెచ్చుకుంటాను నేను ఇక్కడిని ఓడిపోయాను ఈ మనిషి మరలా వచ్చాడు
0: ఇల్లు ఎట్లా కట్టినరమ్మా మీరు
1: ఇక తాత జాగా తాత బాపు కలిసి కట్టారు ఇద్దరు కలిసి కట్టిండ్రు
0: ఇక మళ్ళా మీ బాపు మళ్ళీ పెళ్లి చేసుకోలేగా
1: చేసుకోలే
0: మీ మీద ఉన్నాడు
1: మా బాపు ఆస్తులు కావు కదా మా అమ్మ ఆస్తులు
0: మీ అమ్మ ఆస్తులు కాబట్టి చేసుకోలేడు చక్కనోడే పాపం
1: మొన్న మొన్న పోయిండు
0: ఏం చేసిండు మీ బాప ఏం పని చేస్తుండే
1: ఏం లేదు వ్యవసాయం
0: మీరు పత్తులు అప్పుడు ఎట్లా పెట్టేటోళ్ళు మరి
1: చేతులతోనే పోతుంట సరతెలు ఇట్లా పెండ రాకి పోతుంట
0: దేనికి పెండ రాకుడు
1: గింజలకు
0: గింజలకు పెండ రాకి సరతెలకు లీస పెట్టుడేగా
1: దూది గింజలు కదా
0: దూది ఉండగా కూడా గింజ మొలుస్తుందా
1: దూదికి పెండ రాకి పోతే మొలుగుతాడు
0: దూదికి పెండ రాకాలి గింజ మాత్రం బయటకు వస్తుంది అవి గింజలు ఏడకలు తెస్తుంది మరి మీరు
1: ఇప్పుడు గిరికలు పట్టిన ఎల్లకెళ్ళే
0: ఏడబడతారు గిరికలు
1: మీళ్ళల్లో అదిలా బదలా ఇది చూడలా మీళ్ళకెళ్ళి కొనుక్కొస్తారు గింజలు అమ్ముతుండ్రు కదా
0: అప్పుడు ఎంత ఒకటి ఉంటుండే ఎట్లా అమ్ముతుండ్రు
1: సస్తా ఉండే అమ్మ 10 రూపాయలు 5 రూపాయలు పత్తి
0: 10 కిలోల గింజలకు ఎంత పత్తి తీస్తుండ్రు మరి మీరు
1: అట్లే కొలత లేకుండే మాకు ఇట్లా పట్టిన కాడికి పోసుకుంటుంటే మీ భూమికి ఎంత పడితే అంత పెండ రాకొని గుల్లాల లెక్కపోయి పోసుకుంటుంటే పొగలు సరితెలతోని అన్ని సరితెళ్ళే అప్పుడు తరకలతోని
0: అమ్మ మరి మీకు ఇప్పుడు బీపీ షుగర్ ఏమన్నా ఉన్నదా
1: షుగర్ లేదమ్మా నాకు బీపీ లేదు
0: బీపీ లో బీపీ హై బీపీ
1: హై
0: హై బీపీ ఉందా ఉప్పు తక్క తినాలా ఉపకారం తక్క తినాలే మైగా
1: బాబుకేమో లో బీపీ షుగర్ నాకు లేదు షుగర్ ఆపోజిట్
0: అమ్మా మరి ఇప్పుడు ముసురు పడ్డది అనుకో అప్పుడు ముసురులు బాగానే ఉంటుండే కదా ఆ ముసురు పడ్డప్పుడు ఏం చేసేటోళ్ళు మీరు
1: ఏం చేస్తుండ్రి జితగాళ్ళు విసిరిస్తుండ్రి దంచెత్తుండ్రి జనము పిడతలు కొండవి తాళ్ళు వేస్తుండ్రి తలుగులు వేస్తుండ్రి అవన్నీ వేస్తుండ్రు గిట్లా రీకం ఉంటుండ్రు
0: మీరేం చేసేటోళ్ళు
1: ఏమేం లేదు అలా ప్యాలాలు వేసి పోసుడు కూసుకుంటాడు
0: ప్యాలాలా
1: జొన్న ప్యాలాలు ఏం లేదు
0: ముసురు పడ్డది అంటే జొన్న ప్యాలాలు
1: శనగలు అవే ఉండి
0: ఎట్లా చేసేటోళ్ళు మీరు ప్యాలాలని
1: మంగుళాల కుండ వాళ్ళ కొట్టి కుండ బోకలే ఎత్తుండ్రు
0: మంగుళ
1: పొయ్యిల మీద
0: మరి అప్పుడు సినిమాలు చూస్తుండ్రా మీరు
1: టీవీ లేవు సినిమాలు లేవు
0: ఎన్నెన్నలా ఏమన్నా టీవీ చూడబట్టి
1: ఇక నేను ఇక మీతో చూస్తున్నా ఇప్పుడు
0: కథలు అవి బుర్రకథలు
1: అవి ఉండే కథలు ఆటలు అవన్నీ ఉండే గివి లేకుండా గానీ
0: అప్పుడు ఆ బుర్రకథలు ఎట్లా ఇంటి మీరు మరి
1: ఇక పోయి కూర్చుంటుంటే ఎనిమిది రచ్చేదాకా సపడదానికి వచ్చి పంటుంటే ఏడా బయట హనుమల కాడ గానీ ఆడన్న గానీ చెప్తుండ్రు కదా
0: మీ ఊరికి బోళ్ళు వచ్చి ఆడుతుండే బుర్ర కథలు చెప్తుండ్రు
1: ఊళ్ళో బిచ్చగాళ్ళు వాళ్ళు వీళ్ళు
0: మీ ఊర్లోనా వేరూరు
1: వేరూరు కూడా వస్తుండ్రు
0: ఎవరు వస్తుండ్రు ఎక్క
1: ఆ శారత కాలేదు గుర్తు కొంచెం కానీ ఇంకా అవి ఏం తెలియ మేము ఎక్క అసలే తిరగకపోతుంటే
0: ఇప్పుడు బుర్రకాయ తిన్నారు కదమ్మా మీరు, ఇన్నం కళ్ళకి

0: పైసలు ఇస్తుండ్రు.
1: ఎన్ని ఇస్తుండ్రు అప్పుడు?
0: ఊరి మీద ఇస్తుండ్రు పేద మనుషులు.
1: ఊరి మీద పెద్ద మనుషులే ఇచ్చుడు, ఇల్లుకి ఇచ్చు లేక వాళ్ళు
0: అడుక్కుంటుండ్రు తెల్లారి. వాళ్ళు ఇష్టం ఉన్న కడుక వాళ్ళు ఇస్తుండ్రు. అట్లా కొలతలేక
1: అమ్మ అప్పుడు సవర్ల పండుగ ఎట్లా చేస్తుండ్రి మరి మీరు?
0: ఇట్లా చేస్తుండ్రు. పోటలు గీటలు లేకుండా వేషాలు అప్పుడు ఇప్పుడు లేవు.
2: నాటి కాలంలో పాలు తాగే పిల్లగండ్లకు కూడా పెళ్లి చేస్తుండే. చిన్న వయసులోనే కుటుంబ బరువు మీద పడుతుండే. అపటోళ్లతోని పోల్చుకొని చూస్తే ఇప్పటోళ్లు కొంచెం అదృష్టవంతులనే చెప్పొచ్చు. కాని అపటోళ్లు మందులు లేకనే పంటలు పండిస్తుండే. పానాలు మంచిగా లేకుంటే చెట్ల మందులు దంచుకొని తాగుతుంటిమి అని చెప్పిలో. కాని అప్పటి తిండే గట్టిది. గందుకే ఇప్పుడు 70 ఏండ్ల వయసులో కూడా హుషారుగున్నావు. నీ పనులు నువ్వే చేసుకుంటున్నావు. గిట్లనే ఇంక కొన్నేళ్లు హుషారుగా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలని మనసు నిండా కోరుకుంటూ నీకు మరొకసారి నమస్తే అమ్మా.
0: నమస్తే.
2: ఉంటా మరి.
3: ఇంతవరకు ఇగ ఈ నుండి కార్యక్రమంలో ఎనకటి కాలం ముచ్చట్లు ఇచ్చోడ మండలం మూరిగామ్మ గ్రామానికి చెందిన భాగీరథతో ఎస్ మమత పెట్టిన ముచ్చట ఇన్నారు.

నుండి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం రాత్రి 9:45 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో సాహిత్య అనుభవాల గురించి ఆదిలాబాద్కు చెందిన కథ రచయిత ఉపాధ్యాయుడు మన్నె ఏలియతో ముచ్చట 2వ భాగం వింటారు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. రేడియో మాణిక్యాలు, రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో ఎలవిందం ఆమ్రపాలి చారిత్రక నాటకం 3వ భాగాన్ని. రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం కలగ కృష్ణమోహన్, గానం సునీత ఉపద్రష్ట, బి సాయి చరణ్, నాటక పర్యవేక్షణ చావలి దేవదాస్, నక్కా సుధాకర్ రావు, నిర్వహణ ఎస్బి శ్రీరామమూర్తి, సహకారం కోలిపాక శంకర్రావు. మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు విందాం రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో ఆమ్రపాలి చారిత్రక నాటకం 3వ భాగాన్ని.
1: ఆకాశవాణి ఒక నిరంతర ప్రసార స్రవంతి. అందులో శ్రవ్య సౌరభాలు, అలనాటి నాటకాలు, మన మధురోహలను పెనవేసుకున్న అనుభూతుల తరంగాలు.
2: ఆకాశవాణి నాటకాల అద్భుత స్మృతులను తిరిగి స్ఫురణకు తెచ్చేందుకు దిగ్గజాలైన రచయితల ప్రతిష్టాత్మక రచనలతో వివిధ కేంద్రాల శబ్ద భాండాగారాల నుంచి ఎంపిక చేసి ప్రతి శని ఆదివారాల్లో అందిస్తున్నది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో భాగంగానే ఇప్పుడు మీరు వినబోతున్న నాటకం
3: ఆమ్రపాలి చారిత్రక నాటకం. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్, గానం శ్రీమతి సునీత ఉపద్రష్ట, శ్రీయుతులు బి సాయి చరణ్, సి రమణ, నాటక పర్యవేక్షణ శ్రీయుతులు చావలి దేవదాస్, నక్కా సుధాకర్ రావు, నిర్వహణ శ్రీ ఎస్బి శ్రీరామ్మూర్తి, సహకారం శ్రీ కొలిపాక శంకర్రావు. ఇందలి పాత్రలు పాత్రధారులు: ఆమ్రపాలి శ్రీమతి శారదా శ్రీనివాసన్, బింబిసారుడు శ్రీ కోకా సంజీవరావు, బుద్ధ భగవానుడు శ్రీ బి అమరేంద్ర, మహానాముడు శ్రీ కె సుబ్బరాయ శర్మ, తరళ శ్రీమతి జె శకుంతల, సింహస్వామి శ్రీ యు మురారిమోహన్, బాదరి విష్ణుశ్రీ, భీమస్వామి శ్రీ బి ఉదయకుమార్, లిచ్చవి రాకుమారుడు శ్రీ పి శ్రీనివాసరావు, శ్యామిలకుడు శ్రీ రెడ్డి రామకృష్ణారెడ్డి, గోవిందుడు శ్రీ సిఎస్ రాంబాబు, గోపమంత్రి శ్రీ బివి శ్రీరామ్మూర్తి, శ్రమణకుడు శ్రీ ఏవి బివి రాయలు. వినండి ఆమ్రపాలి చారిత్రక నాటకం.
4: అమ్మా, ఆమ్రా, హసుర సంధ్య వేళ అలా ఒంటరిగా గడిపితే దిగులు తీరదు కదమ్మా. కాస్త బయటకు వచ్చి వెల్లడిగా పెరటి తోటలో ఏమైనా మాట్లాడుకుందాం. వీణ తీసి కాసేపు వాదన చేస్తే మనసు మరోవైపు తిరుగుతుంది కదమ్మా.
5: తరళ, ఈ దిగులు కాదు కాదు, ఈ అవిరామ దుఃఖం వీణ మోగిస్తేను నాట్యం సాగిస్తేను తీరేదటే. నా వయస్సుతో పాటే ఆ వైభవాలంటే ఆసక్తి వెనుకపట్టింది. ఎంత దారుణ వార్త విన్నానే, బింబిసార ప్రభు వంటి సాధుమూర్తి అజాతశత్రు కారణంగా చెరసాలలో పడి పడరాని బాధలు పడడం విడ్డూరం కాదు. ఆ గోపమంత్రి గారి పుణ్యాన అభయుడు తక్షశిల విద్యాలయానికి తరలిపోయాడనే వార్త కాస్త ఊరట. అవును, నాన్న జయతవన సంఘారామానికి వెళ్ళిపోయాడట. నా బిడ్డ నక్కుని చేర్చుకుని ఆదరించిన నా ప్రభు మాత్రం నా ప్రభువును వారు నమ్మిన బుద్ధస్వామి బాధావిముక్తుల్ని చెయ్యలేరటే. అయ్యో, నాకు ఏం మిగిలిందనే వెల్లడిగా వనవిహారం చెయ్యాలి.
4: అలా అంటే ఎలాగమ్మా? అలవి కాని బాధ తటస్థిస్తే, మనసు మరల్చుకోలేకపోతే బలవన్మరణం శాంతి పొందడానికి మార్గం కాజాలదు కదమ్మా.
5: వేద్రితాన, మనస్సు మరల్చుకోవడం అంటే దుస్తు మార్చుకోవడం అనుకున్నావటే. ఒక ఊహ, ఒక భయం, ఒక నిరీక్షణ అందులో ప్రారంభమైతే అంతమిక్కడ? బహుశా అందుకే వేదాంతులు మనస్సుని అనంతాకాశంతో పోల్చుతారు.
4: ఆమ్రా, మనస్సుని అదుపులో పెట్టడమే మన వృత్తి ధర్మం, వేదాంతం మన ప్రవృత్తి కారాదు.
5: బాగా చెప్పావే తరలా, ఒక్క అక్షరం తేడాతో ఎంతటి నీతి చెప్పావు. ఆ అవును, వృత్తి ప్రవృత్తి. అవును, నా ప్రవృత్తికి నప్పని వృత్తిలోకి నేను ప్రవేశించాను. అయ్యో, బయటపడి ఇప్పటికైనా ఇంతటి ఒంటరితనం అలముకున్నాకైనా నాకు చిత్తశాంతిని పొందే అవకాశమే లేదంటావా?
6: అమ్మా, ఆమ్రమ్మ, గొప్ప వార్త అమ్మా.
5: ఏమిటి భీమస్వామి?
6: బుద్ధస్వామి తమ శిష్యులతో వచ్చి ఊరి చివర మన మామిడి తోటలో ఇడి చేశారమ్మా.
5: అలాగా?
6: ఈ వైశాలిపుర ప్రముఖులంతా వెళ్ళి దర్శనం చేస్తున్నారంట.
5: అవునా? ఆహా, ఎంత మంచి మాట చెప్పావు భీమస్వామి. ఉండు, ఇదిగో ఈ హారం తీసుకో. వెళ్ళు, వెళ్ళి శ్యామిలకుడికి చెప్పు, వెంటనే వాహనం సిద్ధం చేయమను. ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకుంటాను.
6: ఇదిగో ఎడుతున్నాను.
4: అమ్మయ్యా, ఇదిగో నీ మనసు మళ్ళే సదవకాశం ఎంత తొందరగా వచ్చిందో చూసావా ఆమ్రా.
5: అవునే, ఆ స్వామి అనుగ్రహం. పద పదవే తరలా, ఇంకా ఆలస్యం చెయ్యకు.

0: శ్రమణకులారా, ప్రపంచంలో జీవించవలసిన మీరు ఎల్లప్పుడూ ఆలోచనాశీలురై లోకం పట్ల శ్రద్ధగా మొసలుకోండి. శరీర తాపత్రయం వల్ల తలెత్తే దుఃఖాన్ని అతిక్రమించండి. ఇంద్రియ వ్యామోహాలను జయించండి. తప్పుడు వాదనలు చేయకండి. మీరు ఏ కార్యం చేసినా పూర్తి ఏకాగ్రతతో నిర్వహించండి. తినేటప్పుడు, త్రాగేటప్పుడు, నడిచేటప్పుడు, నిలిచి ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నా, మెలకువగా ఉన్నా, మాట్లాడినా కడకు, మౌనంగా ఉన్నా పోడిమి తప్పవద్దు.
1: అవశ్యం అనుసరిస్తాం స్వామి.

0: తరలి నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. చూడు, ఇక్కడే దిగి మనం నడిచి వెళదాం. వినీత వేష ప్రవేష్టవ్యాని తపోవనాన్ని అంటారు కదా పెద్దలు, నిరాడంబరంగా స్వాముల్ని దర్శించాలట.
1: అలాగే పద, ఇక ఇంతకంటే ముందుకు వాహనాలు పూజాలవు కూడా.
2: అదుగో ఆ స్త్రీమూర్తి. ఆ మనిషి ఎందరో రాజులు రాజకుమారులకు ఇష్టురాలై ప్రాపంచిక విషయాల్లో మునిగి తేలేదే అయినా ఆమె హృదయంలో ప్రశాంతి స్థిరత్వం నెలకొని ఉన్నాయి. నడి వయస్సు గల ఆమె వైభవం విలాసాల మధ్య జీవించేదే అయినా ఆలోచనాపరురాలుగా దృఢచిత్తం కలదిగా కనిపిస్తున్నది. ఇట్టి పరిస్థితి అరుదు. ఆమె దయార్ద్ర హృదయలాగా ఉన్నది, పరిపూర్ణ సత్యాన్ని గ్రహించగల నేర్పు కనిపిస్తున్నది.
0: బంతే, ప్రణామాలు. తమ పాదాల వద్ద కూర్చుని శాంతి పొందాలని వచ్చాను బంతే, అనుగ్రహించాలని వేడుకుంటున్నాను.
2: విషతుల్యులైన మనుషుల ప్రవర్తనను ఎప్పుడూ పట్టించుకోవద్దు. వాళ్ళు నీ ప్రతిస్పందనను తీవ్రంగా ఆశిస్తూ ఉంటారు. నీ మౌనమే వారికి తగిన సమాధానం. ఒక్క సంగతి గుర్తుంచుకో, అనుబంధం అనేదే సర్వ దుఃఖాలకి మూలం. ఈ లోకాన్ని మార్చాలంటే విద్యాగంధాన్ని మించిన సాధనం లేదు. మనుషులు ఎప్పుడూ తమ పట్ల నీ ప్రవర్తనలో మార్పును గమనిస్తూ ఉంటారు. అయితే నీలో మార్పుకి కారణం తమ ప్రవర్తనే అని గుర్తించరు. నేను మానవుల్ని ప్రేమించే తీరికలేని పనిలో ఉన్నాను. నన్ను ద్వేషించే వారిని తిరిగి ద్వేషించే తీరిక నాకు లేదు. ఒక్క విషయం మరచిపో, విజయపథంలో నడిచే మానవుల పెదాలపై రెండు విశేషాలుంటాయి. ఒకటి మౌనం, రెండవది చిరునవ్వు.
0: మహాప్రసాదం పంతి, మహాప్రసాదం. తమ సందేశం నా వంటి బాధితులకు జీవామృతం. తమరు అనుగ్రహిస్తే సవినయంగా నాదొక్క కోరిక. భయపడుతూనే కోరుతున్నాను పంతి.
2: ఏమిటి చిరంజీవి?
0: స్వామివారు శిష్య సహితంగా నా ఇంట రేపు భిక్ష స్వీకరించాలి.
3: అమ్మా, స్వామివారు దరహాసపూర్వకంగా మౌనంగా తమ అంగీకారం తెలియచేస్తున్నారు.
0: ధన్యురాల్ని, ధన్యురాల్ని పంతి, ధన్యురాల్ని.
4: ఓహో, ఆమ్రపాలి. ఆగాగు, స్వామి దర్శనం చేసేనా వచ్చేది? మేము అందుకే బయలుదేరాం.
0: అవునా లిచ్చవి రాకుమారా, ఇంతటి పరివారము మీరు తపోవన దర్శనానికేనా వెళ్లేది?
4: ఏమీ అలా అన్నావు, మా వైభవం స్వామి చూడకూడదా?
0: స్వామి వైభవం చూడ్డానికి ఇంత అట్టహాసమా?
4: వారిది భిక్షుక వైభవం అయితే మాది రక్షక వైభవం. అది సరే గాని, బుద్ధస్వామి ఏమైనా మాట్లాడారా? అయినా అక్కడ నీకేమీ ఆకర్షణలుండి ఉండవే.
0: స్వామి సందేశం ఆకర్షణ మనుషులైన వారికే కదా. రేపు నేను వారిని శిష్య సహితంగా మా ఇంటికి భిక్షకు ఆహ్వానించడానికి వచ్చాను.
4: వారు ఒప్పుకున్నారా?
0: దయతో అనుగ్రహించారు.
4: నీ ఇంట భిక్ష?
0: అవును.
4: అయితే ఒక పని చెయ్యి, మేము వారిని రేపు భిక్షకు పిలవడానికే వెళుతున్నాం. నువ్వు నీ ప్రయత్నం విరమించుకో.
0: అది జరగని పని.
4: ఏమి, లక్ష కార్షాపణాలు నీకు కానుక చేస్తాంలే.
0: లిచ్చవేరా కుమారా, నేను ఎలా కనిపిస్తున్నాను? ఈ వైశాలి నగర వైభవాన్నంతా ఇక్కడి పౌరులతో సహా నాకు తారాదత్తం చేసినా సరే స్వామి సేవ చేసుకునే భాగ్యం రేపు నేను వదులుకోను. వస్తా.
4: ఎంత అహంకారం ఈ గడికకి.

0: శ్రమణులారా, అటు చూడండి. తమ వైభవమంతా ఉట్టిపడేలాగా కళ్ళు చెదిరే వస్త్రభూషణాలతో పరివారంతో లిచ్చవులు దయచేస్తున్నారు. భగవంతుడు తమ వైపు కన్నెత్తి చూడని ప్రభువులు వారు.
1: అంటే తమ సన్నిధి కోరి వచ్చాం. రేపు తమరు శిష్య సహితంగా మా ప్రాసాదానికి విచ్చేసి భిక్ష చేయగోరుతున్నాం.
0: భాగ్యమే లిచ్చవీరాకుమారా. అయితే ఇప్పుడే ఆమ్రపాలి ఇంట భిక్షకు మాట ఇచ్చాము.
1: అంటే తమ దయ మరొక దినం
0: అవశ్యం.
1: ధన్యులం సెలవు స్వామి. అన్నా చూసావా, ఒక ఆడది గణిక, దాని ముందు మనం చిన్నపోయాం.
2: రాకుమార చిన్న

0: Oi, de manancado.
1: ఏర్పాట్లన్నీ పూర్తయినట్టే కదా. ఇది మన జీవితంలో అపూర్వ ఘటన. అవునే, అందరూ అసూయపడే ఘటన. కరుణామయుడు ఆలిచ్చవి వైభవాన్ని తిరస్కరించి మనని దయతో అనుగ్రహించిన ఘటన. ఏ లోపం రాకూడదు సుమి.
2: ఆమ్రా, నిజం చెప్పనా? అలనాడు బింబిసారు ప్రభువు ఈ ఇంట మసలిన దినాల్లో నీలో గొప్ప ఆనందం చూశాను. మళ్ళీ మళ్ళీ ఇన్నేళ్లకి సందర్భం మారి స్వామి దయచేస్తున్న వేళ నీ హృదయానందాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నానమ్మా.

0: అరుగు, అతిథులు విచ్చేశారే, అంతా పదండి పదండి పదండి, స్వామివారికి స్వాగతం పలుకుదాం పదండి.
1: ఆమ్రపాలి, శుభమస్తు. భరద్వాజ విందు అని వినే ఉంటావు, అంతటి ఆతిథ్యం ఇది. శ్రమణులారా, ఆమ్రపాలి, మనకు దక్కవలసిన ప్రతిదీ సరియైన సమయంలో దక్కుతుంది, తప్పదు. సహనం వహించాలంతే. మనుషులెప్పుడు బాంధవ్యాలు పోతే పోనీగాని తామే తమ మాటే నెగ్గాలని కోరుకుంటూ ఉంటారు. పరిణితి గల మనుషులు ఎప్పుడూ వాదాలు వీగిపోతే పోనీ బాంధవ్యాలు బాగుండాలనుకుంటారు. మంచి మనిషిని మోసగించడమంటే మణిని విసిరి పారేసి రాతి ముక్కను స్వీకరించడం వంటిది. కొందరు మనుష్యులు నేను తాము ఆశించినంత మంచివాడిని కాననుకుంటూ ఉంటారు. మరికొందరైతే నాలో ఏ కొద్ది మంచితనమో అసత్యం కాదని గ్రహిస్తూ ఉంటారు.
0: స్వామి, నాలోని ప్రమలన్నీ తొలగిపోయాయి. నాలో అనంత శాంతిని తాము అనుగ్రహించారు ఈ క్షణంలో. పంతే తమరు అనుగ్రహిస్తే నాదొక చిన్న కోరిక.
1: అలాగే ఆమ్రపాలి,
0: నా ఈ సౌధాన్ని బౌద్ధ శ్రమణకులు నివసించి తమ సందేశం ప్రచారం చేయడం నిమిత్తం సంఘానికి తారాదత్తం చేయదలిచాను స్వామి. స్వామి, ఈ చిన్న కానుక స్వీకరించి నన్ను అనుగ్రహించాలి.
1: ఆమ్రపాలి, దయాపూర్ణము వితరణశీలము అయిన నీ కానుకను ఈ శ్రమణక సంఘం స్వీకరిస్తున్నది.
0: ధన్యురాలను, ధన్యురాలను పంతే, ధన్యురాలను.
2: దేవా, లిచ్ఛవే రాజకుమారుడి ఆహ్వానం తిరస్కరించి అలనాడు ఆమ్రపాలిని ఆదరించారు. ఆమె పూర్వజన్మ విశేషం వినాలని మాకు కుతూహలంగా ఉన్నది.
1: శ్రమణులారా, వినండి. పూర్వం ఈ రాజగృహంలో, రాజోద్యానంలో మాలతి అనే ఉద్యాన పాలిక ఉండేది. ఆమె ఒకమారు అకస్మాత్తుగా తన ఎదుట వస్తున్న ప్రసాదార్ద్రుడు, ప్రత్యేక బుద్ధుడు అయిన ఒక రాజర్షిని దర్శించి మామిడి పూతతో పూజించి

నేను రాజుకు అయోనిజ అయిన భార్యగా పుట్టాలి అని నిండు మనసుతో కోరుకుని ప్రణిధానం చేసింది. ఆ పూజా పుణ్యం అనుభవించిన పుణ్యశాలిని ఆమ్రపాలి.

మీరింతవరకు ఆమ్రపాలి చారిత్రక నాటకం విన్నారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. ఇందలి పాత్రలు, పాత్రధారులు: ఆమ్రపాలి శ్రీమతి శారదా శ్రీనివాసన్, బింబిసారుడు శ్రీ కోకా సంజీవరావు, బుద్ధ భగవానుడు శ్రీ బి అమరేంద్ర, మహానాముడు శ్రీ కె సుబ్బరాయ శర్మ, తరళ శ్రీమతి జె శకుంతల, సింహస్వామి శ్రీ యు మురారిమోహన్, బాదరి విష్ణుశ్రీ, భీమస్వామి శ్రీ బి ఉదయకుమార్, లిచ్చవి రాకుమారుడు శ్రీ పి శ్రీనివాసరావు, శ్యామిలకుడు శ్రీ రెడ్డి రామకృష్ణారెడ్డి, గోవిందుడు శ్రీ సిఎస్ రాంబాబు, గోపమంత్రి శ్రీ బివి శ్రీరామ్మూర్తి, శ్రమణకుడు శ్రీ ఏవి బివి రాయలు, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గానం శ్రీమతి సునీత ఉపద్రష్ట, శ్రీయుతులు బి సాయి చరణ్, సి రమణ, వాద్య సహకారం వేణువు శ్రీ ఎన్ సత్య శ్రీనివాస్, సితార్ శ్రీ పాండురంగ ముతాలిక్, కీబోర్డ్ శ్రీయుతులు ఓవిఎస్ గురుప్రసాద్, ఎన్సి ప్రవీణ్, తబలా శ్రీ ఎం జైపాల్ రాజ్, రిథమ్ ప్యాడ్స్ శ్రీ ఎన్ శివరామ్ రెడ్డి, పర్యవేక్షణ శ్రీ చావలి దేవదాస్, శ్రీ నక్కా సుధాకరరావు, నిర్వహణ శ్రీ ఎస్ బి శ్రీరామ్మూర్తి, నిర్మాణ సహకారం శ్రీ కొలిపాక శంకరరావు. ఈ నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రత్యేక సమర్పణ.

ఇంతవరకు రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో ఆమ్రపాలి చారిత్రక నాటకం మూడవ భాగం విన్నారు. రేపు రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఎంఎస్ గోపాలకృష్ణన్ వయోలిన్ వాదన వింటారు.

ఎప్పుడు విన్నా మండు వేసవిలో కూడా పండు వెన్నెలలా అనిపించి మంచి సంగీతంతో కూడిన పాటలు ఎన్నో ఎన్నెన్నో. ప్రతిసారి మనసు ఒక నిండు జాబిలిలా, నీడలో ఉయ్యలలా కదిలే ఊహలకు కన్నులుంటే జగమంతా అందంగా కనిపించినట్టుగా. పాట ఎంత అందంగా ఉంటుందో కదా.

మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మదరిమ కార్యక్రమంలో హాయ్ అయిన పాత కొత్త పాటల్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం జానకి వెడ్ శ్రీరామ్ చిత్రం నుండి ఈ గీతాన్ని.

మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయ్ అయిన పాత కొత్త పాటల్ని. చికాకులన్నీ ఎగిరిపోవడానికి పసిపాప బూసి నవ్వులు చాలు, కన్నీళ్ళు ఆగిపోవడానికి అమ్మ చల్లని చూపు చాలు, గుండె మంట చల్లార్చడానికి తీయని పాట చాలు. అలనాటి ఆనిముత్యాలకు ప్రకృతి సైతం పరవశిస్తుంది.

చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయైన పాత కొత్త పాటల్ని.

మేటోంచేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయ్ అయిన పాత కొత్త పాటల్ని, మనసులో నిలిచిపోయే మధుర గీతాన్ని మధురాతి మధురంగా ఆలపిస్తే ఆ పాటని విని మంత్రముగ్ధులు అవుతాం కదా. అలాంటి ఒక పాటని ఇప్పుడు విందాం.

0: అయ్యో అవోయ్, ఆరడుగుల పొడుగువాడు ముత్తు నిమ్మని నన్ను అడిగినాడు.
1: ఏయ్, ఓ నీ నేను నలికేస్తాను.
0: నేను

0: అంతలో వచ్చింది.
1: ఏమిటి మూత?
0: కాదు మా అమ్మ.
1: ఏమండి
0: వెళ్ళవే?

0: తొలిస్తాడు అని ముందుకు తోసింది.
1: అది తల్లా కాదు వాత్ససి పితాచి దెయ్యం. తర్వాత ఏమైందో చెప్పు.

0: రావాలా? నువ్వు నా కొద్దు, పో వాడి దగ్గరికి పో.
1: అంత కోపం ఎందుకయ్యా? అప్పుడు నా వయసు 5 అయ్యా.
2: ఏమిటి అప్పుడు నీకు 5 ఏళ్ళ?

మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మదరిమ కార్యక్రమంలో హాయైన పాత కొత్త పాటల్ని. ఒకరు నచ్చితే చేసేది ప్రేమ, నమ్మితే చేసేది స్నేహం. సూర్యుడు పడమర ఉదయిస్తారు అనేది ఎంత అబద్ధమో, చంద్రుడు పగటిపూట వస్తాడనేది కూడా అంతే అబద్ధం. ఒకరు విడగొడితే విడిపోయేది స్నేహం కాదు. ఎందరు ఎన్ని చెప్పినా మన స్నేహం మీద మనకున్న నిజమైన నమ్మకం స్నేహం.

చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయ్ అయిన పాత కొత్త పాటల్ని.

ఈఎల్టీ మధురిమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 10:30 ప్రసారం అవుతుంది. రేపు రాత్రి 10:30 మరిన్ని హాయ్ అయిన పాత కొత్త పాటల్ని వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పొడిగా ఉండే, గాలిలో తేమ శాతం 65%, గాలి గంటకు 11 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ గాను ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. పొద్దుగల్ల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన మధుమేహాన్ని తగ్గించే యోగాసనాలు గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం వింటారు. చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శి కార్యక్రమంలో ఉద్యోగం నుండి ఉద్యోగంలోకి అసిస్టెంట్ ట్రెజరీ అధికారి ఎస్ శశిధర్ రెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది. పెరడి చెట్టు శీర్షికన సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 38వ భాగం వింటారు. గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన కాత్లే శ్రీధర్ బృందం పడిన గోండి భజన పాటలు మొదటి భాగం, నార్నూర్ మండలం కైర్దాట్వా గ్రామానికి చెందిన మాడవి జయవంతరావు బృందం పాడిన గోండి భజన పాటలు మొదటి భాగం వింటారు. 7:15 ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమంలో పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా ఆదిలాబాద్ జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామి ప్రసంగం వింటారు. రైతు అంతరంగం శీర్షికన జొన్న సాగు అనుభవాల గురించి బోరేజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన రైతు ఏనుగు లచారెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది. పది గంటలకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఎంఎస్ గోపాలకృష్ణన్ వయోలిన్ వాదనం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 11:02 కావస్తుంది. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి 100.2 మెగాహెడ్జ్ ఎఫ్ఎంపై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్పై రేపు ఉదయం 5:50 ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారాలు షురూ అవుతాయి. అంతవరకు సెలవు. జై హిందూ.